0: బి గుడ్ డూ గుడ్
1: సో బి గుడ్ డూ గుడ్
0: ఇవి రెండు చేస్తే నీకు అన్ని సుఖము
1: జరుగుతుంది దిస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్
0: ప్రతి దినం కూడాను ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనం శివత్వం అనేటువంటి మా మంగళత్వమే నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి
1: ఎవ్రీ నైట్ వి హడ్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్
0: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్ల బాపి కోన మన

0: శ్రీ పరాత్పరుం జ్ఞానముచేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు.
1: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక.
1: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వి డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
0: ఈ మానవ జాతి లోకమున మృగ్గగ నేటికి.
1: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: శ్రీ

0: Oh man, you should tread along that path that would help you to grow in devotion to God.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Sarva Shastramula Moolamu.
0: The essence of all texts.
1: Sarva Matamula Saramu.
0: The essence of all religions.
1: Sarva Margamula Gamyamu.
0: The goal of all paths.
1: Sarva Saramula Saramu.
0: The essence of the essence.
1: Satya Dharma Vidhanami.
0: Are the two. One is truth, the other one is righteousness.
1: Shanta Mantramula Nidanami.
0: That which is of peace.
1: Mantramula. Lokamulo. Manavudu. Itarula Doshamula Vetakuntu. Tana Doshamula Marachi. Idi Goppa. Medha Shaktiga Bhavistunnadu.
0: In this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes.
1: Tappulannu varu tandopa tandundu.
0: Those that find out others' mistakes are not aware of their own.
1: Kani eenadu manavudu itarla doshamlo matrame ganistu eluthunnade kani tana doshamnu tanu gurtinchutaku prayatninchatam ledu.
0: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: Karanam manavudu rendu padarthamula yokka sammilitamaina swaroopudu.
0: But human being is the combination of two materials.
1: Atma anatma.
0: One is the self and the other one is non-self.
1: Shariramu shariri.
0: The body and the indweller.
1: Inta matrame kaakunda chetra chetrajnudani kudanu Gita prabodhistu vachindi.
0: Besides the two other names, the kshetra and kshetrajna.
1: Dehamu dehi.
0: The body and the indweller.
1: Stiramu charamu.
0: That which is steady, that which is movable.
1: Ekkada vetikinappatikini ee rendu tappa moodavadi ekkada kaanaradu.
0: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
0: The self or the spirit is inward, that which is non-self is outward.
1: Sharirame pravritti, sharirye nivritti.
0: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
0: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetrajnude nivritti.
0: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
0: The inert is outward, that awareness is inward.
1: Kanuka srutti antai kudunu, pravritti nivrittulu yokka sammilita swaroopame.
0: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamulato kudinatvanti yokka manavattvamu pravritti swaroopame.
0: Therefore human life vested with this body is outward.
1: Avataramulu kudanu shariramu dharinchin tarvata idi pravritti yokka dharmamulne anusarinchali.
0: As incarnations also take upon themselves the body, must necessarily follow outward path.
1: Ramudu manavavataram.
0: Rama has taken human form.
1: Ramude kadu dashavataramulu anni kudanu manavuni yokka swaroopa swabhavamule.
0: All ten incarnations have followed the human life.
1: Aite konni sandarbhamulu endu matrame ee daivattam aneetundi velladavutundi kaani anni velalu endu kodunu manavattam aneetundi yokka pravruttiye prakatistu untuntadi.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time
1: Ramudu sarvajnudu kada sarvashaktimayudu kada tanaku enduku ee vidhamainatundi yokka maya cheta kappabadinatundi ee yokka natakamunu pradarshistunnadu.
0: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend, act like this?
1: Aite manavakaramlo undinatvanti manavulaku adarshanti nirupinchi variki prabodhinchali.
0: He has to teach to the mankind, assuming the human form.
1: Ramulu ravanato yuddhamunaku siddhamayyadu.
0: Rama is ready to fight with Ravana.
1: Mundu diname tana kumarudainatvanti angadudu maraninchadu. Angadudu kadu Indrajittu.
0: On the day prior to this, Indrajit, his son died.
1: Ee Indrajittu maranam cheta రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హియస్
1: ఇంద్రుణ్ణి జయించేటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
0: ఈస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హీ కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు.
0: హిస్ ఎల్డెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ హిస్ సన్స్ డైడ్.
1: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
0: ద ఓన్లీ వన్ లెఫ్ట్ బిహైండ్ ఇస్ రావణ ఓన్లీ.
1: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
0: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్ ఇస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
1: రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రింపగలు జరిగింది.
0: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
1: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హి హాస్ గాట్ దిస్ వెంజెన్స్ దేర్ఫోర్ హి కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
1: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
0: హి సెంట్ ద డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
1: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
0: ద చారియట్ ఈస్ డిసెండింగ్ ఆన్ ఎర్త్ షైనింగ్.
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: ఆల్ మంకీస్ థాట్ దట్ ఇట్స్ ఆల్ ద మిస్టరీ ఆఫ్ ది డెమన్స్.
1: క్రింది దింపిన తర్వాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
0: యాజ్ ద చారియట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ద చారిటీ మాతలి గాట్ డౌన్ అండ్ సెడ్ స్వామి దిస్ చారిటీ ఇస్ సెంట్ బై ఇంద్ర హింసెల్ఫ్.
1: ఆ రథమునెక్కి రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: హీ గాట్ ఇన్ టు ద చారియట్ హీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానం లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: డ్యూరింగ్ దిస్ వార్ యూ విల్ ఫైండ్ రామ టేకింగ్ ఎవ్రీ ప్రికాషన్ అండ్ కేర్.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: వి మే పుట్ ఎ క్వశ్చన్ రామ బీయింగ్ గాడ్ వై షుడ్ హీ హార్మ్ పీపుల్.
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: ద వన్ హూ క్రియేటెడ్ హ్యాస్ గాట్ అథారిటీ టు పనిష్.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: యువర్ గుడ్ క్వాలిటీస్ విల్ గెట్ ఆల్ ప్రొటెక్షన్, ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ మేక్ యూ సఫర్.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: Human beings think that their suffering and pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: All these doubts are because of our outward
1: wish. దేహ అభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడని తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషమునకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: There is a discipline. One should face that such a punishment for the mistake one
1: would commit. కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: Every action has got a consequence.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: Man does all actions and he waits for some time. And he thinks that he is free from consequence.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైమ్ బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్.
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైపెన్ అప్.
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్ హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియలీ హార్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్ట్ నోబుల్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: ఏదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదాననే.
0: ఐఎమ్ రియలీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: మై ఫాదర్ ఇస్ అన్ ఎంపరర్ ఆఫ్ ది డెమన్.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
0: And you, and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: మై సన్ కుడ్ కాంకర్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ సచ్ మైటీ పీపుల్ అరౌండ్ స్టిల్ ఐ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
0: వెన్ వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఈస్
1: దట్ జాగ్రత్తగా ఉంటుండండి.
0: బీ కేర్ఫుల్.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to a
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హర్ట్ ఎ వుమన్ ఐదర్ బై లుక్స్ ఆర్ వర్డ్స్ ఆర్ డీడ్స్.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: టుడే యూ మే హ్యావ్ బ్యాడ్ లుక్స్.
1: ఆ చెడ్డ చూపులే రేపటి దినము నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కర్మ ఫలితము తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
1: నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీది తప్పించుకోలేవు.
0: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
0: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ సెవెన్ డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: ది ఎంటైర్ స్పేస్ ఇస్ ఫిల్డ్ బై ద స్నేక్స్ ఆల్ ఓవర్.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: Ravana saw this.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: And he sent Garudastra, the eagle.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: This Garudastra eagle swallowed all the snakes around.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: Rama doubted them.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: Ravana doubted how is it that Rama could have such powerful weapons.
1: అది ఒక సమయం లోపల మండోదరి చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala parapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopanduthu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu maha shaktivantudu.
0: He is powerful.
1: Kevalam kootulnu pattukoni ee mana samudram paina vantari kattalante ee evarikaina saadhyam avutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామాయణ?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమైన విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: Seventh day he started hitting each one of the heads.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: This is called కంఠాస్త్ర.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: It is sent by Indra.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంది ఉండాలి.
0: As one head falls on the ground, another head.
1: ఈ విధంగా 10 తలలు కూడా నువ్వు క్రింద దింపాడు.
0: Like this, oh, he was beheaded totally.
1: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చు.
0: Many may doubt. Is it a fact that Ravana has 10 heads?
1: ఏమిటి ఈ తలలంటే ఏమిటి?
0: What are these heads?
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
0: రావణ 10 heads signify the knowledge of 4 Vedas. And 6 sacred texts.
1: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 texts and 4 Vedas.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: He went on testing.
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What use of knowing?
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకునే వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: When you don't make use of this knowledge, why should you study?
1: వేదం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What is the use of this knowledge?
1: ఆచరణలో పెట్టాలి.
0: You should practice it.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచి దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier, Ruchir Desai said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
0: when Vibhishana said to Hanuman, I chant the name of Rama, but I didn't have any kind of
1: చెప్పాడు.
0: Then he said,
1: విభీషణ రామనామం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you chant Rama's name.
1: Rama karyamulo kuda nu palgonali.
0: You should participate in Rama's mission.
1: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
0: Then only you, this chanting will be fruitful.
1: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta maatramana chaladu. Neeku ichinatundi angamulo cheta Rama sevalo kuda nu palgon.
0: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
1: Natapam sinatithanam.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్వ్.
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: డు జపధ్యానం చేయకపోయినను పర్వాలేదు.
1: యు నీడ్ టు మెడిటేట్.
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన.
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని. నీ జీవితానికి సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యు ఆర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామములకు తగినటువంటి సేవ కూడాను పాల్గొనటం లేదు.
1: And today many chant God's name, but they don't do service.
0: Kevalam pandu chuchinanta maatrame kadupu nindutunda?
1: By merely watching, you should eat the fruit.
0: Nirandani danni ariginchukovali.
1: You should digest the fruit.
0: Jnatum drashtum praveshtum anindi Geeta.
1: Geeta said jnatum drashtum praveshtum.
0: Jnatum anaga oka vishayanni telusukovatamu.
1: Jnatum means knowledge of an aspect.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఎ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్ టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి. అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంతసం బున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసెడి ధనుజవర్ణను కాంతగేళి గృహం బులరచితి.

0: Sri Rama, please listen to my appeal.
1: Sita siro ratna megonuma.
0: Accept Sita, the noblest.
1: Santa sambuna vidu vidulu dontisalalu vadamedalu.
0: With all the pleasure I watched all the mansions there.
1: Ramta jesedi dalijavarnanu shantikeli gruhambulara siti. Sri Rama, namanavi vinuma.
0: I have seen all the demons there living in those mansions along the streets of Ganga.
1: Munduga indrajittunu.
0: First there is Indrajit.
1: Mukhyamaina prahastuni.
0: Important prahasta.
1: Ilanti vantakudi vedamu chaptunnaru valanta.
0: They all chant Veda.
1: Tellavari lechinadi modalukoni vedamunu patam cheyatamu.
0: Right from dawn to dusk,
1: they go through Veda patam chestunnaru.
0: They think of Veda.
1: Kani prayojanam emiti?
0: What is the use?
1: Dani సరియైన అనుభవతలో తెప్పించుకోలేదు.
0: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్‌పీరియన్స్.
1: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
0: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేదాస్.
1: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగపెట్టలేదు.
0: బట్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్.
1: ఆరు శాస్త్రములు తెలుసు.
0: హి నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
0: విచ్ టెక్స్ట్?
1: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
0: Does he not know by studying the Shastra that it's a sin to abduct a woman? Does he not know by going through the Shastra that it's not
1: harm
0: anybody? He's only the sinner if he hurts anybody. He's meritorious if he helps anyone. The merit lies in helping others. And to harm others is a sin.
1: ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ 10 శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
0: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్, కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ 6 శాస్త్రాస్ 4 వేదాస్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
0: హి సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
1: 10 విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
0: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ లాస్ట్ హి ఫెల్ డౌన్.
1: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
1: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ఇన్నేట్ పవర్.
1: కారణం ప్రాకృతమైనటువంటి జగత్తునే ఆధారం చేసుకున్నాడు.
0: బట్ హి గోస్ బై దిస్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీన్నే మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: వి గో బై ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
0: దో బీయింగ్ సో మైట్ అండ్ పవర్ఫుల్ హీ లీడ్స్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ రూయిన్స్ అండ్ డైస్ అల్టిమేట్లీ.
1: రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు.
0: Though Rama has taken human form, he knows that he is not a human.
1: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్దము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
0: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
1: ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
0: That's all the evidence of the adherence to the truth and righteousness.
1: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
0: How to speak truth?
1: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
0: How to follow righteousness?
1: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
0: Therefore speak truth and follow righteousness.
1: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
0: There is no man today who utters truth.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
0: To carry out his living from dawn to dusk he spends the time in uttering lies.
1: మరి నిద్ర పోయెడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల ధారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్ ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెలీ యూ వేస్ట్ యువర్ టైమ్.
1: సత్యం వదాంటున్నాము.
0: యూఆర్ డ్రాపింగ్.
1: ఎవరు చెప్తున్నారు సత్యం?
0: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
1: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా?
0: ఇఫ్ రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
1: నోరెత్తితే అసత్యమే.
0: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైస్,
1: అసత్యం చేతనే నాలుగును అపవిత్రం గావించుకుంటున్నారు.
0: ద టంగ్ బికమ్స్ అన్సెక్రెంట్.
1: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
0: As the tongue has become unsacred,
1: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
0: Therefore it turns in a different way.
1: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
0: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
1: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
0: Even if it were filled by poison, it will come out.
1: కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మనన అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
0: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
1: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
0: Therefore, we should fill it up with truth.
1: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
0: One way or other, the truth comes out.
1: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
0: So what is there within naturally comes out.
1: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
0: This is the cause for all very types of perversions among men.
1: చేతనైతే చేతనవుతుందని చెప్పు.
0: If you are capable,
1: tell it. కాదని చెప్పు.
0: You say you cannot.
1: కాని చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
0: But if you say I will do it and if you don't do it, it is false.
1: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
0: If you say I will practice,
1: ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు.
0: Not merely lies.
1: ద్రోహం కూడాను.
0: You are a betrayer.
1: ద్రోహమే కాదు.
0: Not only that.
1: మోసము కూడాను.
0: It is cheating.
1: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
0: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
1: కనుకని సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
1: ధర్మం చర,
0: షుడ్ ఫాలో ధర్మ.
1: ధర్మాన్ని చెయ్యాలి.
0: Follow
1: ఏది that. ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
0: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్, వాట్ ఇస్ అన్రైచియస్.
1: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
0: When one's conscience, your witness tells you, follow its command.
1: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును, తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు.
0: Man proceeds keeping selfishness, self-interest in the background.
1: కనుక తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
0: Though he knows, he pretends that he doesn't know.
1: తనను తాను కించిత్ పరుచుకోవటమే.
0: He is cheating himself.
1: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఆల్ అలాంగ్.
1: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఫర్
1: ఇయర్స్. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్
1: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
0: హౌ మెనీ యు ఆర్ ప్రాక్టీసింగ్?
1: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
0: If we inquire, we are not
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
0: So many books we read.
1: ఎన్ని బోధనలు వింటున్నాము?
0: We listen to teachings.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: కనుకనే
0: So
1: మనం చేసేటువంటి చెప్పడమే కానీ చేయటం లేదు.
0: We just declare, but we don't practice.
1: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
0: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
1: Roga peedutini bal rogambu tiruna aushada mahimambu antavinna.
0: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
1: పేదిరికంబు పోవున విత్త ప్రభావంబు విన్న వింత.
0: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
1: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
0: By listening to economics, your pocket will never be filled.
1: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
0: By listening to the medicine, the disease is not cured.
1: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
0: A poor man is suffering.
1: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా?
0: If you speak of all delicious items, would ever his hunger be
1: satisfied? మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
0: All our spiritual practices are like that.
1: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
0: It is much worse than the outward trend.
1: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
0: How do you expect the good world?
1: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
0: When will it come to
1: దేశం అంటే ఏమిటి? దేశం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కంట్రీ?
1: మనుషుల యొక్క సమూహమే దేశం.
0: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
1: మనిషి అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: మనసే మనిషి.
0: ద మైండ్.
1: మనసు గలవాడే మనిషి.
0: ద వన్ విత్ మైండ్.
1: మనసు అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మైండ్?
1: సంకల్పం యొక్క చేరికే మనిషి.
0: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవృత్తులు.
0: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
1: కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
0: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
1: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
0: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
1: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతారు.
0: Then only we deserve the title of being born a human.
1: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
0: Ravana is expert in 64
1: forms of knowledge.
0: What is the use of all this?
1: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
0: Who can make you escape from your destiny?
1: చెడ్డ బుద్ధులు తన దగ్గర చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
1: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
0: It becomes very dry like a stone.
1: 64 విద్యలు.
0: 64
1: ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
0: Is that the utility of education?
1: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
0: You should shine by practicing what you read.
1: కృషి కూటి కోసం చేయాలి.
0: And you should work to carry out a living.
1: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
0: But today education is just to carry
1: out a living. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: As everything is job oriented, we find it the wrong path.
1: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
0: The forest fruit may
1: కానీ లోపల చూస్తే ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి.
0: బట్ విథిన్ యు ఫైండ్ ఆల్ ద బ్యాడ్ థింగ్ దేర్ విచ్ ఇస్ ద
1: కాన్సిక్వెన్స్
0: ఆఫ్ యువర్ రాంగ్ యాక్టివిటీ.
1: కర్త ఎవరు?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: కర్త భగవంతుడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: కారణం. భగవంతుడు కాదు.
0: నో,
1: కార్య కారణం రెండు నీవే కారణం.
0: కాజ్ అండ్ ఎఫెక్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: అది ఏ ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
0: మండోదరి ఫెల్ ఆన్ ద డెడ్ బాడీ, షీ వాస్ క్రైయింగ్.
1: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
0: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
1: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణములు యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
1: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
0: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ,
1: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
0: ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
1: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
0: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్!
1: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
0: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
1: కోతులతో నా చావటము.
0: షుడ్ యూ బి కిల్డ్ బై మంకీ?
1: ఎంతటి మహాపాపతము నంచావు.
0: వాట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్?
1: పాపమును తప్పించ ఎవరి తరము కాదు.
0: నో బడీ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్.
1: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
0: దిస్ ఇస్ ఆల్ ద సిన్ యూ హావ్ కమిటెడ్.
1: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
0: ఐ విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ కమ్ టు నో దట్ యు హావ్ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
0: విభీషణ కేమ్ క్లోజ్.
1: ఆ విభీషణుని కూడాను కొంత క్రోధంతో నిందించింది.
0: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
1: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
0: విభీషణ,
1: నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరునకు.
0: విభీషణ, యు హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
1: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
0: యు హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
1: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
0: బట్ హి నెవర్ హర్డ్.
1: ఎట్ట ఎక్కుతుంది?
0: వై, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా?
0: ద హెడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్, హౌ కెన్ దట్ బి ఎంప్టీ?
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
0: అంటిల్ ఇట్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్
1: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది. అది
0: ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్
1: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
0: అన్లెస్ ఇట్ మేడ్ ఎంప్టీ హీ కెన్ నాట్ రిసీవ్ స్పిరిచువల్ టీచింగ్.
1: అది చేరడానికే స్థానం లేదు.
0: దేర్ నో స్కోప్ టు అకామడేట్.
1: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
0: యూ హ్యావ్ సచ్ ఎ హెడ్.
1: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
0: యూ హ్యావ్ సచ్ థాట్స్.
1: ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
0: దిస్ ఈస్ ది ఫేట్ నౌ
1: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
0: మండోదరి స్పోక్ ట్రూత్.
1: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
0: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ద ఫీట్ ఆఫ్ సీత.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
0: ఐ హావ్ నాట్ సీన్ సీతా సో లాంగ్, వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
1: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
1: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
1: కనుక ఓ రావణ,
0: ఓ రావణ,
1: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
0: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యువర్ కమిటెడ్.
1: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
0: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
1: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
0: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die.
1: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుంది,
0: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ.
1: బజార్లో ఉంటుంది. ఏం చేస్తాడు పాపం అతని కర్మ?
0: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
1: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
0: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
1: కానీ అక్కడ కూడా రామనామం రాదు.
0: బట్ హి డజంట్ సే సో.
1: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
1: కనుక మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
0: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్
1: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్
1: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ్.
1: ప్రతి దానికి సత్యము ధర్మమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూల్స్.
1: మతములకు ఆధారము సత్య ధర్మములే.
0: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
1: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
0: దట్ ఇస్ ఓన్లీ పాత్.
1: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
0: ది ఎసెన్స్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ దీస్ టూ ఆర్
1: సర్వ రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి ఉంది.
0: సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ లైస్ ఇన్ దీస్ టూ.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
0: ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
1: రావణుడు మరణించాడు.
0: రావణ డై.
1: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
0: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
1: పోయిన వారు పోయారు.
0: పీపుల్ డైడ్. ఎనీ
1: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
0: దర్ మెనీ విడోస్ హూ ఆర్ క్రైయింగ్.
1: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
0: విమెన్ హూ లాస్ట్ దేర్
1: తండ్రులు పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
0: అండ్ ఆర్ఫన్స్ ఆర్
1: క్రైయింగ్. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
0: ఎవ్రీబడి ఇన్ లంక వర్ సఫరింగ్.
1: దీని అన్నిటికీ కారణం ఏమిటి?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
1: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
0: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
0: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యు టు రూయిన్.
1: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
0: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
0: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
1: పాలేమో కడవడ పాలు.
0: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: పాయిజన్ చిన్నది.
0: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
1: చూసావా? అదే విధంగానే
0: లైక్ వైజ్
1: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
0: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
1: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
0: గో ఇది
1: కడపటికి
0: సఫరింగ్
1: దీని అన్నింటికీ కారణం ఏమిటి?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
1: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
0: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ

0: పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హెస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
0: సర్పెంట్. చిన్న చీమలు,
1: యాంట్స్ ఆర్ సో స్మాల్.
0: సర్పం చాలా పెద్దది,
1: సర్పెంట్ ఇస్ బిగ్,
0: కానీ దాన్ని కూడా చంపుతాయి.
1: బట్ దే విల్ కిల్ ఈవెన్.
0: అదే విధంగా చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: ఎ స్మాల్ మిస్టేక్ విల్ లీడ్ టు ఎ వెరీ బిగ్ డేంజర్.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పదా, దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: యు థింక్ ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, యు నెగ్లెక్ట్ ఇట్, దట్ టర్న్స్ ఇట్ ఎ సిన్.
0: విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షం అయిపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ జర్మినేట్ ఇంటూ ఎ బుషి,
0: మంచి పని ఆర్ చెడ్డ పని,
1: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
0: అందువలన ఉపనిషత్తులందు కర్మస్య అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ సాల్యూట్?
0: ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కర్కనే వేదం కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: If God is not pleased,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి.
1: If you offer your deeds to God, they will support you at every point of time.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: So in order to do good deeds, speak truth.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
0: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ లైఫ్.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: నువ్వు
0: ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
1: You should pay.
0: Run away from bad company.
1: You should pay off and run away from the bad
0: company. Vaaremaina anukonle.
1: Let them think as they lie.
0: Kaani neevu ee satyanni nu kaapaadukunna vaadavtaavu.
1: But you should protect, safeguard your own truth.
0: Kaluku nee Ravanudu chesinatti maha doshamlo ide pedda paapam.
1: This is the worst of the sins committed by Ravana.
0: Ee shastramu teliyakunda dosham chesthe athaniki ee maatramu paapam raadu.
1: If he is not aware of any shastra,
0: ee vedamu teliyakunda kudanu అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇఫ్ ఇస్ అన్రైచస్
0: తెలిసి కూడా ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఒబేస్ ఇట్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి.
1: డూ ఇట్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: చూచి మ్రొక్కు, తెలిసి త్రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ అండ్ ప్రొసీడ్.
0: కనుకనే ఈనాడు మానవుడు త్రొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
1: మ్యాన్ వాట్ హీ థ్రెడ్స్ ఆన్ ద స్టోన్ హీ ప్లేసెస్ ద స్పిట్ టు ద స్టోన్ అండ్ హీ చిజిల్స్ ద స్టోన్.
0: కొట్టేది దేన్ని కొడుతున్నాడు? గుండు రాయిని కొడుతున్నాడు.
1: హీ చిజిల్స్ ఎ బౌల్డర్.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: హీ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: థ్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యువర్.
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: హీ సాల్యూట్స్ టు ద వెరీ
0: డివైన్. మొక్కేదంటున్నా రాయే, తొక్కేదంటున్నా రాయే, కట్టేదంటున్నా రాయే, కొట్టేదంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజిల్ ద ప్లేస్ వేర్ యు సిట్
0: రాయి ఒక్కటే.
1: దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రం అనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషం అయిపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దేల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: ద మూమెంట్ దే గో
0: ఏమైపోతుందో ఆ ప్రభావం మహా

0: శక్తివంతమైనటువంటి ప్రభావం.
1: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడర్ సో పవర్ఫుల్.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: దట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పార్ట్.
0: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది.
1: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
0: తద్వారా
1: త్రూ దెమ్
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
1: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
0: ఇది ఎవరికి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: ఎవరికి దీని దోషము?
1: హూజ్ రెస్పాన్స్?
0: నీకే, నాకు కాదు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
0: విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
1: నో వన్ ఇంపార్టెంట్.
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్నే బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీబడీ.
0: కనుకనే నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: దేర్ ఆర్ నో బిట్రేయర్.
0: నాకెవరు విరోధులే లేరు.
1: దేర్ ఆర్ నో ఎనిమీస్ టు మీ.
0: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకి ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
1: వెన్ యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచి చేస్తూ పో.
1: డజంట్ మ్యాటర్ బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని
1: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు.
1: సో వెన్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ, యూ
0: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు.
1: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ, యూ టర్న్ బీస్ట్.
0: కనుక ప్రతి దినము తెల్లవారు లేచింది నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్,
0: ఈ నాడు లోకమంతా కూడాను అసత్యమయంగా ఉంటుండాలి.
1: The whole world is
0: అధర్మమయంగా ఉంటుండాలి.
1: Full of unrighteousness.
0: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: Therefore there is restlessness.
0: రెండు చేర్చి ఏమవుతుంది? అశాంతి.
1: Because of these two there is restlessness.
0: సత్యము ధర్మము రెండు చేర్తే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there is truth and righteousness there will be peace.
0: అసత్యము అధర్మము రెండు చేర్తే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there is falsehood and righteousness there will be restlessness.
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
1: ది బీటిల్ లీఫ్ ఇస్
0: గ్రీన్. గుండం చూస్తే తెల్లగా ఉంది,
1: ది లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగైపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు
0: గాట్? ఈ మూడింటి యొక్క చేరికనే
1: ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి,
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి,
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి,
1: ప్యూర్.
0: ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి, నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికి ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యు ఆర్ ఫిలింగ్ దట్ విత్
0: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు.
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
1: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్ వన్ వీల్.
0: రెండు చక్రం లేదు సత్య ధర్మములు.
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఆ సత్యధర్మం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టూ.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ ది యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీడ్.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రీడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ ఇన్ డైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇన్ డైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్ మైండ్.
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యూ
0: ఫైండ్. కడుపు జడిపోతే దేహమంతా జరిగినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ
0: కేంద్రము. అదే కేంద్రము.
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ కాల్.
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: Then the life will be safe and secure.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణుని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడాను ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది సన్స్ ఆఫ్
0: దశరథుని కుమారులు.
1: ఆఫ్ ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈస్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐదు పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: The five senses of perception, the five senses of action make a total of 10 senses.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: This is called అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: What is అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: Not the name of a city.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: A place into which enemies cannot enter.
0: మన హృదయము.
1: That's our heart.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: The heart is అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమోగుణములైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఈజ్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఈజ్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: as these three are wives,
0: dharmartha kama moksham anikunte naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama moksham ive naluguru kudaru. Rama lakshmana bharata shatrughna.
1: Rama lakshmana bharata shatrughna stand for dharma righteousness, artha the wealth, kama desire,
0: dharma
1: liberation.
0: Pragnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Pragnanam anaga evaru? Pragnaname Sita.
1: That pragnana is Sita.
0: Ramudu pragnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee pragnanam anetuvanti Sitanu
1: this Sita spiritual awareness
0: తీసుకొని
1: taking her
0: కేవలము అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: He is in the forest of ignorance.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానం అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: వివేకము
0: అవివేకం అనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇండిస్క్రిమినేట్ క్వాలిటీ.
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనే వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ్ డిస్క్రిమినేషన్ he killed the valley of indiscriminate.
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: And there is this family, there is an ocean.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: in this ocean of
0: దాటాలి.
1: One should cross.
0: ఏ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: There is the హనుమాన్ the courage.
0: ధైర్యము.
1: Courage.
0: ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
1: With the courage and valor of Hanuman, he could cross this ocean.
0: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణములు మూడు అడ్డు వచ్చాయి.
1: Having crossed he met with
0: రజోగుణమే రావణాసురుడు. సమోగుణమే కుంభకర్ణుడు.
1: కుంభకర్ణ.
0: సాత్వికుడే విభీషణుడు.
1: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
0: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: హీ కిల్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైయస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారాలి.
1: And the spiritual knowledge should be transformed into the knowledge of
0: నిజమైన విద్య.
1: That is the true knowledge.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: Unless one passes through all these difficulties, the spiritual knowledge would not become practical.
0: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణములు.
1: These three attributes are responsible for everything.
0: సాత్వికమనేటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: Even the pious quality should be under certain
0: limit. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమనేటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి.
1: Because constantly it is there in nature, even pious quality
0: becomes
1: emotion. రజోగుణ
0: ప్రవాసములు పట్టింది.
1: And it will be in the company of the other two emotion and the dullness.
0: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: Therefore, pious quality Vibhishana is
0: Samayam chikkindi Ramulato cheripoyadu.
1: At the right time he is in the company of Rama.
0: Adi vidhamgani aa samayamunakai manam vechi undali.
1: So we have to wait for the appropriate time.
0: Kaachi kaachi manam untundali.
1: We have to wait and wait.
0: Anduvalani manam vechi undatam ideni kosamu.
1: Why should we wait?
0: Ee pavitramaina prapti pavitramainatundi sagati eppudu labhistundo emto.
1: To have that good destiny, that sanctity, we have to wait.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి.
1: సో హెట్ వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యు నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీస్ హీ వెయిట్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: అతనికి మూల అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల
1: దేర్ ఇన్ కలకత్తా
0: లాలా లజపతి రాయి, బాల గంగాధర తిలక్,
1: విపిన్ చంద్ర పాల్,
0: ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి?
1: డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోట్.
0: చదువు కారణము
1: ఈజ్ ఎడ్యుకేషన్.
0: కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంత ఎంత నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is.
0: నీ మనసు నువ్వు చూచావా?
1: I have seen your mind.
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపం ఉందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say I am very happy.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: Happiness, what
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
1: సో రావణ విత్ ఆల్ హిస్
0: ఎడ్యుకేషన్ ఆత్మవిశ్వాసం లేదు.
1: He has no faith in the self.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ ఈజ్ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ పాపం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్
0: గాడ్.
1: సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సది?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ఠ కావాలి.
1: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ఠ కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్స్?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హీ హాస్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి.
1: ఎ ఫైట్ బిట్వీన్ ట్రూత్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇది మహాభారత యుద్ధము.
1: దిస్ ఇస్ ద
0: వార్. ఇది రామరావణ యుద్ధము.
1: దిస్ ఇస్ రామరావణ వార్.
0: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ.
0: యుద్ధములు ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముద నొందనేలా భానుడు ఉదయాస్తమయముల

0: పగలు మాత్రము దావు బొంగియేల గగనంబునకు కాంతి కజేయు తారలు పగలు మాత్రము దావు బొంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వతపాణిపాదం తత్సర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is it to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణమేమిటి?
1: Why does the child cry?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: What is the reason? How to pacify the newborn babe that starts crying?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: The child stops crying when you offer a drop of honey or milk.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందు ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it is essential that we partake of food, receive the essence of this food, and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore, to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore, it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణం కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికీ తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొట్టుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ అపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ ఎ రిచ్ మ్యాన్. ఇట్ ఇస్ ఈక్వల్లీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతని దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ద వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలి తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: హవెవర్ మ్యాన్ యాక్ట్స్ మేక్స్ హిజ్ ఓన్ ఎఫర్ట్ టు అపీజ్ టు సాటియేట్ హిస్ హంగర్.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టు వర్షిప్ గాడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: వీ హావ్ టు ప్రే గాడ్ ఫర్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వీ నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్ వెన్ టు గివ్ వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha mathramana manam baadha pattamu, idi bhaktulu yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni భక్తులే కనుక్కొని ప్రజలే దానిని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
0: అది ఇది అనగలేదా?
1: వై దిస్ అండ్ దట్?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: Adi Yerungaru.
1: They do not know that.
0: మరి వెలంగరు.
1: Cannot understand.
0: భూమిని చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వివేకమును
0: వర్తించదని కడు వెర్రవీగెదరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడబడికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనము గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడాను ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమి చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడ, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need base.
0: కోరికలు లేకుండా.
1: Without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently, but we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya Vichitrambulu.
1: And important for all the three words.
0: Vajalala Vittambulu.
1: And it's that so
0: endearing.
1: So close.
0: Munichanavana Bhautambulu.
1: And that's so intimate to all the
0: sages. Charitambulu.
1: That is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: వాట్ ఎవర్ దట్ యూ వాంట్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ టిల్ నౌ.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: అండ్ థింగ్స్ ప్రేయర్ ఈస్ గోయింగ్ ఆన్.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: డివైన్ విల్ ఇస్
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
1: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
0: మేము జరపవలసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: ఆల్ ప్రోగ్రామ్స్ గో యాజ్ పర్ ద డివైన్ మాస్టర్ ప్లాన్.
0: ఈనాడు క్రిస్మస్.
1: టుడే ఇస్ క్రిస్మస్.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము, నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్.
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్ ఎనీ.
0: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే ఎక్కువ దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలను సిద్ధింప చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your part?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కట్టిదారులు కార్చుకుంది.
1: He was shedding tears.
0: తక్షణమే,
1: immediately.
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice. The
0: night. రెండో దినమే.
1: Following without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టవచ్చు.
1: And he was crucified on

0: tears.
1: తక్షణమే
0: immediately.
1: ప్రత్యక్షమైన తిరిగి.
0: And then there's an ethereal voice, the man.
1: రెండవ దినమే
0: following day.
1: అతన్ని వదిలిపెట్టాడు.
0: And he was left.
1: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను దైవం బిడ్డను దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
0: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్ ది చైల్డ్ గాడ్.
1: అదే రీతిగా మనం అందరం కూడా దైవం యొక్క చిల్డ్రన్.
0: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
0: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ will be successful.
1: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
1: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
1: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
1: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
0: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. సరెండర్ టు హిమ్.
1: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: And you'll be successful in every task that you undertake.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Na yokka sambhashanam anta ikkunu prema chethane jarigetundi.
0: Bhagwan's conversation, the quintessence of his speech is
1: na
0: love.
1: Na shakti anta ikkunu prema shaktiye pradhanamaitundi.
0: Bhagwan's power is the power of love.
1: Premaku minchinatundi yokka phalam maligaledu.
0: There's nothing greater than love.
1: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
0: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
1: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
0: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
0: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
1: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంతనే కట్టనే ఉంటుంటాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
0: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
1: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
0: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
1: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
0: అండ్ ఇఫ్ యూఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
1: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది.
0: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: Swami is with you, in you, always, above you, around you.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ దీని మీద కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
0: It's only love that will help you to achieve.
1: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: There's nothing that you cannot achieve without love in this world.
1: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
0: So let the love be the main theme of your prayer.
1: ప్రేమ ముదిత మనసే కరు.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరినూ గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించడం చేత శక్తి తరిగిపోదు, వర్ణించడం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of the praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్ యొక్క ప్రవృత్తులు.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఈజ్ బ్లిస్ఫుల్ బికాజ్ అవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్, ఈజ్ హిస్ బ్లిస్.
0: నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ డెమన్స్ట్రేటెడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హీ బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద
0: వీరిరువురి సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్.
0: వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడా విచారించవచ్చు.
1: But intelligent people, people of inquiry, can come to know the nature of Shatrughna.
0: Medhavulu velaka velu abhruthi avutunnaru.
1: We find many, many intellectuals.
0: Vicharana shakti kaligina vyaktulu velaka velu perigipothunnaru.
1: We have thousands and thousands of people of inquiry.
0: Kani aadhyatmika prabhavam cheta ilanti pavitramainatundi yokka vyaktulanu ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: సుమంత వాజ్ సర్వింగ్ యాజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దశరథ.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: బట్ సుమంత యాక్టెడ్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ దశరథ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: అడ్మినిస్ట్రేటర్ రామ ఇస్ నౌ అట్ ద
0: సమ్మిట్. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: రిప్రజెంటేటివ్ రామ భరత ఇస్ నౌ రిసైడింగ్ ఇన్ ఏ హెర్మిటేజ్ ఇన్ ఏ విలేజ్.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఎవరు సాధిస్తున్నారు?
1: హూ ఇస్ రూలింగ్?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: హియర్ వీ మస్ట్ మేక్ ప్రాపర్ ఇంక్వైరీ.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా ఇక్కడను శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ది బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవల యందు పవిత్రమైనటువంటి కార్యములు యందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యం నందు నిమగ్నులైతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధలకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వము కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసావహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్డ్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శక్తి యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి? అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: హి వాజ్ అఫ్రైడ్ బికాస్ ఎనీ క్లారిఫికేషన్ టు బి సాట్ ఆఫ్టర్ మైట్ డిస్టర్బ్ సుమిత్ర అటెన్షన్ కాన్సంట్రేషన్.
0: ప్రమాణం చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ సుమిత్ర మేడ్ ఎ ప్రామిస్ ఇన్ ద బిగినింగ్.
0: అక్క కౌసల్య, నీ కుమారుడు రాజు కావచ్చు
1: సిస్టర్,
0: కానీ నీ కుమారుడు రాజైనప్పుడు నా కుమారుడు లక్ష్మణుడు సేవకుడిగా ఉంటాడు.
1: సిస్టర్ కౌసల్య, యువర్ సన్ మే బి ద కింగ్ అండ్ మై సన్ విల్ సర్వ్ హిమ్.
0: కైక, నీ కుమారుడు రాజు కావచ్చును.
1: కైక, యువర్ సన్ మే బి ద కింగ్.
0: తాను రాజైనప్పుడు తాను సేవకుడిగా శత్రుఘ్నుడు నీకు సహాయం చేస్తాడు.
1: మై సన్ శత్రుఘ్న విల్ సర్వ్ యువర్.
0: నా ఇరువురు కుమారులు కూడాను సేవా కార్యక్రమంలో మాత్రమే ప్రవీణుడిగా ఉండాలి.
1: బోత్ ఆఫ్ మై సన్స్ should spend their time in service.
0: Seva nimittamai nenu ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulainaatundi oka shatrughnudu lakshanudu entati gunavantulu వారి ఇరువులే లేకపోతే ఇటువైపున భరతుడు కాని అటువైపున రాములు కాని ఏ కార్యములు కూడా సాధించలేడు.
1: హౌ గ్రేట్ దే ఆర్, హౌ వర్చ్యుస్ దే ఆర్ శత్రుఘ్న లక్ష్మణ Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకని యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted
0: రాముడు చాలా బాధపడుతున్నాడు
1: Rama felt very sad
0: వెతికిన సీత వంటి భార్యైన నాకు లభిస్తుంది
1: I can find a wife of the sort of Sita
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య
0: నేను ఎంత ఎత్తుకినా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణుడి నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి
1: Though you are all powerful, from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగవ వాడిగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో.
1: He could not find.
0: తనకి ఏమాత్రమూ తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణంపైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ది మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ది స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత బై
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu Hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Okay.
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittam athani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokshadakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma, Ramana Bhartan tisukoni vachadu ee Rama Bantu.
1: And he said, message of Rama is
0: Yemi jarugutunnadi ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ravanuki, Ramaniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ravana.
0: Okati rendu dinamula lopala poorthi idi. సమాప్తి అవుతుంది
1: ఇట్ ఇస్ గోయింగ్ టు బి కన్క్లూడెడ్ ఇన్ ఎ డే ఆర్ టూ
0: లక్ష్మణ మూర్చ వల్ల నేను ఈ యొక్క పర్వతం మీద ఎత్తుకుని పోతున్నానన్నాడు
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ లక్ష్మణ ఫెయింటెడ్ టు సేవ్ హిస్ లైఫ్ ఐ బ్రాట్ దిస్ మౌంటైన్
0: చాడు భరతుడు
1: భరత కాల్ సుమంత్ ఆల్సో
0: సుమిత్ర చెప్తుంది ఎట్టి బాధలు లేదు
1: సుమిత్ర సెడ్ దేర్ ఇస్ నో
0: నా కుమారుడు ఏమవుతాడు అనేటువంటి బాధ నాకు లేదు
1: I don't have any kind of suffering whatsoever.
0: రామునికి అనానుకూలం ఏమైనా జరుగుతాడు ఏమో అనేటువంటి బాధనే నన్ను బాధిస్తుండాలి.
1: I'm only worried that something come in the way of their service of Rama.
0: నా కుమారుడికి ఏమైనా లక్ష్మణుడు ఏమైనా మరణించిన శత్రుఘ్ని నేను రామ సేవకై పంపుతాను.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కనుక నా కుమారుడి విషయంలో నాకు ఏమాత్రము బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రామునికి సుఖంగా కలగాలి.
1: I want that Rama should be.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference.
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow
0: Rama. అని చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was
0: about to leave,
1: the kind of paintings he
0: started,
1: she spent all the time in full concentration on the painting.
0: And then, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: అండ్ ది న్యూస్ దట్ ఫెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ వాస్ కన్వేడ్,
0: ఏమి గతి, నాకేమి తోచటం లేదు,
1: వెల్ ఐ డోంట్ నో వాట్ టు డు నౌ.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: షీ డిడ్ ఫీల్ సాడ్.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, imprinted in the heart of Lakshmana. Perhaps he has been sleeping in a blissful state without
0: even
1: knowing. All the suffering is that of Rama only. My husband Lakshmana is not in danger. So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
1: And in fact, she is not ordinary.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact, they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunti varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunti varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunti varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunti okka kodanlo chikkatam aanaati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ దశరథ,
0: అతను కుశధ్వజుడు.
1: ఈ కుశధ్వజ,
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ అన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మును ముందు ఎంతనో జరుగుతుంది.
1: Many more things you are to learn to know in
0: 11 samvatsaramulu
1: for 11 years
0: etti abhyantaramu lekunda
1: without any objection
0: etti complaint to raakunda
1: without any complaint
0: ayodhya deshamu dharma pariparanalo konasagutu vachindi.
1: The reign, the administration there in Ayodhya went on peacefully.
0: Ekkadiki poyinappudu satyam vada dharmam chara, satyam vada dharmam chara,
1: everywhere truth was
0: satyanni palakandi,
1: everywhere righteousness
0: dharmani acharinchandi.
1: Righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Because of the adherence of these two, Satya and Dharma, Shatrughna was successful as the ruler.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైనా నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
0: స్టోర్. నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భర్తునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భర్తునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాముడు అందించినటువంటి ఒక ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకనే రామాజ్ఞను నేను శిరసావహించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్నుడి వల్లనే జరుగుతూ వచ్చింది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుకుడు చెప్పినవన్నీ కూడా సరే సరే అని ఊకొడుతూ వచ్చాడు.
1: హీ ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ ఎనిమీ.
0: శత్రువాని అణగదొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Evariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ద న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్
0: తల్లి. ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly versed. ఆమె
0: మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: షీ ఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: షీ గివ్స్ అడ్వైస్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: హి సెడ్ వై ఆర్ యు ఫీలింగ్ సాడ్.
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్ళి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: హి సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: Yochinchukunda telisindi telisinattuga cheppatamu chaala parapaatu.
1: You cannot advise as you think immediately.
0: Idi goppa pramadam kudunu sambhavistundi.
1: It will take you to danger at times.
0: Kanaka satyamunu maatrame paluktu raavali.
1: So one has to speak truth.
0: Dharmamunu maatrame chestu povali.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ
1: ఊర్మిళ
0: చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముని యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చో.
1: షీ హాస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సీతకీర్తి కూడా చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సీతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
1: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
0: Sritakirti
1: never uttered harsh words, painful words.
0: Sritakirti,
1: good listening, highly reputed. She always listened to
0: good things.
1: And she also makes others listen
0: to good things.
1: She teaches good things. And she sees to it good that good things are done.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరు పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్. మిగతా
0: వారే లేకపోతే లక్ష్మణ లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్ బీన్
0: శతమానం భవతి ప్రసిద్ధ న్యాయచి అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years
0: manam kalasi melisi melisudam
1: let's grow together
0: kalasi melisi tirugudam
1: let's move together
0: kalasi melisi telisukunna telivini poshinchudam
1: let's grow in intelligence together
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే
1: ఫోర్ చిల్డ్రన్
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు
1: నాట్ వన్
0: 40 మార్గాలు పెట్టారు.
1: 40 డిఫరెంట్ వే.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏది లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్
0: నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: Basin is enough.
0: అన్నకు గడ్డపార చాలు.
1: And crowbar is enough.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: If there is any work, my brother,
0: మాకు ముఖ్యంగా కావాల్సిన
1: crowbar, will dig and I'll carry with the basin.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: We don't want any more implements.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: without ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసి లక్ష్మణ్తో చెప్పాడు.
1: హి టోల్డ్ లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: అట్ మాటలు వినిపించి ఆ దట్టమైనటువంటి అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister La.
0: Better you take Sita
1: to a cave nearby. And I'll certainly face the situation and I'll be successful.
0: He
1: has no weapon whatsoever.
0: Kani.
1: But
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయ లోపల
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హి హాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణం ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, O Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
0: Shabari.
1: And in fact you helped the Hanuman.
0: Ravi Stuti Palinchi. చెండిని కినికతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
1: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్
0: ఇన్ బ్యాడ్. రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్
0: సిన్సిటీ. ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: though he has understood how
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
1: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హి హ్యాడ్.
0: ఈ ఆయుధాల వల్లనే
1: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
0: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
1: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000.
0: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు, 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు, 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు, ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: When one astra arrow is shot at, it got multiplied in geometrical proportion.
0: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
1: And there is a shower of flowers.
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ ఆర్ వికెడ్ పీపుల్.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other
0: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vartanu ayodhyaku pampinchadu.
1: This message was sent to Ayodhya.
0: Appude Ayodhya vasulainatunte okka
1: the inhabitants of
0: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
1: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu, they are extremely happy.
0: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
0: ఈ అగస్త మహాముని వచ్చాడు.
1: దెన్ కేమ్
0: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
0: అతడు కూడా రామునికి అప్పచెప్పి
1: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
1: రామచంద్ర
0: ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై
0: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది 5 నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: రామా బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద 5 రివర్స్ మీట్.
0: పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యంలో ఒక భాగము.
1: And it's a part of దండకారణ్య.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణ ఈ శూర్పణకు సహాయం ఒకటి వచ్చింది.
1: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
0: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: బట్ సాధు సమాజం
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ
0: గురు పుణ్య మహోరాత్రం
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యూ గెట్ అవే ఫ్రమ్
0: ఈ శూర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ శూర్పణక అపియర్డ్ దేర్
0: చాలా తమాషాలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్
0: నేను చాలా అందమైనటువంటి దానిని
1: శూర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: రామా నీవు నన్ను వరించు అని రాములు దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
1: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
0: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యూ కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్,
0: ఓ సూర్పణక,
1: ఓ సూర్పణక,
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్.
0: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన
1: బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్యమైపోతే
1: యూ ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం నీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
1: అండ్ హీ హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడాను ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ప్రదూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
0: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధనే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్,
0: వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామ గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ వెన్,
0: సీత ముక్కు చెవులు కోసి,
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్.
0: పంపించే ప్రాణం తీవకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ ఎ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్,
0: రక్తం కార్చుకుంటూనే రావణాసుం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
0: చెల్లి.
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్
0: ఇయర్ వై డిడ్ యు నాట్ ఎస్కేప్?
1: వై డిడ్ యు నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: Brother, I can't say.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు.
1: దట్స్ సో హ్యాండ్సమ్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్
0: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందవాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుడి పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కాని,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుకునికే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాస్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju.
1: You are the future king.
0: Mana tandi goppa paripalana chesinatundi vadu.
1: And our father was an able administrator.
0: Adani maraninchin tarvata inka neeve deeni badhyata vahinchali.
1: After his demise you should take the responsibility.
0: Jababu evariki cheppavaddu.
1: Never give reply.
0: ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్.
0: ఎంతో బోధన చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ నేపాల్,
0: దాన్ని తీసి ఎడమ పక్కన మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: అండ్ ఆల్ దీస్ ఫోర్ స్లీప్ దేర్.
0: పైన ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ దేర్ అప్ స్టేర్.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: అండ్ భగవాన్ నెవర్ వాంటెడ్ హిమ్ టు స్పీక్.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: అండ్ యూ జస్ట్
0: వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: యూ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: హీ కేమ్ రీసెంట్లీ.
0: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: అండ్ దట్ విల్ హెల్ప్ ది.
0: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజెక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్.
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిజ్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిజ్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ ద మనీ, సెండ్ ద మెసెంజర్.
0: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000.
0: బయట వారికి ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేదిగా చూడండి.
1: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
2: ప్రేమ ముదిత మనసే.

0: What must one do to deserve God's grace? Bhagawan Baba, in His infinite compassion, reveals this divine secret in His discourse delivered on 22nd April 1998 at Kodaikanal.
1: Dana Dharma Muleka దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసమున మంచి నీతి లేక చెడుగు

0: ఈనుడు ఇలను చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality, all fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: in this infinite humanity,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: We come across three types of individuals.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: The first category are called పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగిరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగిరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికి,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ తెలియనప్పటికి,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికి,
1: దౌ దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికి,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వపు జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు యందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతము యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అదే నిత్యానందము.
1: Eternal bliss.
0: అదే అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అదే పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగిరీ,
0: తన యొక్క జీవితములో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard, struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: The textual information,
0: ఈ పండిత ప్రాభవ్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహము లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without God's grace, why should we read? That's all in vain.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are you going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు.
1: They read many books.
0: అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు.
1: They go to noble souls.
0: అనేక సమావేశంలో పాల్గొంటుంటారు.
1: They participate in congregations.
0: కానీ ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ,
1: in spite of participation,
0: అనుగ్రహమునకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు.
1: They are far off from God's grace.
0: కారణం,
1: why?
0: తన హృదయములో భగవద్భావము లేదు.
1: In his heart, there is no divine feeling.
0: Granda parichayam maatrame amitanga salpukuntu,
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevisthuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooram.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka paristhiti.
1: This is the plight of the second category of individuals.
0: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
1: Then what is the position of third class of people?
0: ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటము.
1: All the time they gone thinking of this physical, mundane, temporal world.
0: దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: They expect and work for body comforts and conveniences.
0: భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: They want the physical desires to be fulfilled.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: such a person,
0: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
1: Will not think of God even in his dream.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని, కష్ట సమయంలో కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: We find wicked people thinking of God in times of difficulties.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకూడను దైవమును ఏమాత్రము చింతించరు.
1: The third class of people, ప్రవాహ జీవాస్, will never think of God any time.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: man of this type,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం, పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world, they are not known as devotees.
0: Satsangamni ematramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ematramu salaparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamlu ematramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulo bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరం కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ.
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా, ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ when her husband would speak of God.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: Husband never said, never uttered the name of God under any circumstances of trial.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: The wife is very much depressed for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల యొక్క నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: ఇఫ్ హి డజంట్ థింక్ ఆఫ్ గాడ్, వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది నా దురదృష్టమా?
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: లేక అతని అదృష్టమా?
1: ఆర్ ఈస్ హిస్ ఫార్చూన్?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: వన్ డే
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్
0: వెంటనే,
1: ఓ కంపాషన్,
0: ఓ కృపాసాగరా,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది.
1: It's not possible for him to think of you.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: ఇలాంటి కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such hard,
0: నా భర్తను ఎందుకు ఈ సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone-hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: ఇంతటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మనా?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్, హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు!
1: హౌ లక్కీ ఐ యామ్.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
0: అలికింది, ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ
0: వాయిద్యేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండదు.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్, హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది
0: పిల్లర్స్. ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు,
1: హస్బెండ్ ఆస్క్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యూ సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికి ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ంట్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్
0: దయానిధి,
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: ఈ సంవత్సరంలో అయినప్పటికి నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: All these years I never heard you spelling out God's name.
0: ఇతర దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమో అనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: By mistake also you never said God's name. I never heard it.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యు ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యు సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ద వర్ల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజనలు చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: ఆ బిడ్డలు లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of
0: death. బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలు లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain. Can you think of God's
0: name?
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమైనది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుస్తుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరంలో అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
1: హీ వాజ్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్లీ. వై?
0: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of him when the end approaches.
0: అనేక మంది యువకులు
1: many youngsters
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: జాయిన్ ద మిలిటరీ.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: దేర్ ఇన్ ద మిలిటరీ
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ది ఆర్మీ.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బి దట్ ఎ దోబీ ఆర్ ఎ వాచ్మన్ ఆర్ ఎ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్.
0: ఈ రెండు,
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: He should love God.
0: సమాజ సేవ చేయాలి.
1: He should serve society.
0: ఈ రెండింటి యందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి,
1: having taken the sacred
0: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి,
1: to attain the divinity,
0: ఈ రెండే మూల కారణము.
1: These two will be helpful.
0: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
1: We should carry our life with these two principles.
0: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
1: We should train ourselves right from the tender age.
0: ఈ వయసు నందు మనం చేసినప్పుడే,
1: when we do it at this young age,
0: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: We'll have the redemption, liberation.
0: జీవితంలో ఎంత కాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేరు.
1: We cannot decide how long we are going to journey here, travel in this life.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: where and when,
0: ముదివి యందు,
1: old age,
0: లేక ముసలి యందు,
1: or advanced,
0: లేక ప్రాయమందు,
1: youth,
0: లేక యువకునందు,
1: or as an youngster,
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When we are going to drop this body, we don't know.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: If you are intelligent enough, know God right now in lifetime.
0: కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's
0: grace,
1: from the worldly point
0: of view, మనం ఫోటో తీవాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని
1: you'll ask him to stand
0: ready అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోతుంది.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్ కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరియే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్, అట్ ది గేట్ దేర్ ఈజ్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ Alsatian dog of
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషియన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టిపంటి పరిస్థితి ఏంది అయినప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని,
1: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్,
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో,
1: వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్,
0: అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి.
1: షీ ప్రేడ్ కృష్ణ ఇన్ సెవెరల్ వేస్.
0: ఆపద్బాంధవ అనాథరక్షక,
1: ఓ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లాన్,
0: వృందావన విహారీ,
1: ద వన్ హు గోస్ అరౌండ్
0: సంచారి, ఏమేమో నామములు చెప్పింది.
1: షీ కాల్ గాడ్ ఇన్ సెవెరల్ నేమ్స్, ద వన్ హు బిలాంగ్స్ టు వృందావన, ద వన్ హు స్టేస్ ఇన్ గోకుల.
0: కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిడ్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, Hrudayavasi, indweller in my heart, God manifested there.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
0: తన సంరక్షించాడు.
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్.
0: సమయం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద టైం,
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్, యు మానిఫెస్టెడ్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్. నౌ
0: ద్రౌపది,
1: ఓ ద్రౌపది,
0: నన్ను బృందావన విహారి అన్నావు.
1: యు కాల్ మీ యాజ్ బృందావన విహారి.
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
1: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి, ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
0: మధురాపుర సంచారి అన్నావు.
1: యు సెడ్ మధురాపుర సంచారి.
0: దగ్గర ఉన్నటువంటి వాడిని నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
0: కనుక అక్కడ నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసిని నేను.
1: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికి నేను సిద్ధంగా ఉంటాను.
1: యు మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలనే స్మరించు.
1: యు థింక్ ఆఫ్ మీ విదిన్,
0: మనస్తో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గములు అన్ని కూడాను,
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని, హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు,
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందో లేడు.
1: God is not
0: దేవుడు అనగ వేరు దేశమందులు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగ తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో, ఏ మసీదు ఎందో, ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: God is not present separately, either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
1: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్
0: ఫేస్
1: ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
0: పశ్యన్న పిచాన పశ్యతి, మూఢో మూఢో మూఢో.
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్. హౌ ఫూలిష్ హీ ఈస్.
0: కేవలం బయట తట్టుకుంటున్నటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
1: హీ కాల్స్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopala untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamulandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu anukunte okka bhavanni ee madhulo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad Gita sarvatah paanipadam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present all over.
0: Yet bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: Bhaktuda,
1: oh devotee,
0: nenu eppudu nee ventane unnanu.
1: I am always in you.
0: Nee venakane unnanu.
1: I am behind you.
0: Nee lende untunnanu.
1: I am in you.
0: Kanuka nannu ekkado bayata pradeshamlo vetakadaniki prayatnam cheyaddu.
1: Don't search for me in the outside world.
0: Bhagavantuda, nijanga naa venakane unnava?
1: Oh God, is it true that you are behind me?
0: Tappaga.
1: Yes, sure.
0: Naa needani nee dehamu.
1: After all, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Naa venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: Na venukune unnavu ani cheppavu.
1: You said that you are behind me.
0: Kaani nenu tirigithe na venakaledi.
1: But when I turned back, I didn't find you.
0: Pichivada, neevu tirinappudu nee veepu kuda tirigindi kada.
1: And God says, oh madcap, when you turn behind, your back also turns.
0: Nenu kuda tirigavalsi vachindi.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీ ఇట్ట ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: When you are there is a chair behind
0: you. నీ ప్రకృతి తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రకారం వస్తుంది.
1: When once you turn behind, you find the chair by yourself.
0: కనుకనే సర్వత పాణిపాదం.
1: So his feet and hands
0: are everywhere. ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటాడు.
1: God manifests and appears as per your own feeling and sentiments.
0: నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: Enduku naa prarthana nee vinatam ledu?
1: Why don't you listen to my prayers?
0: Nee chevullo enduku naa prarthana pattam ledu?
1: How is that my prayers don't get into your ear?
0: Anukunte variki,
1: to those that pray like that,
0: sarvata paanipadam tasarvatochi siromukam, atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
1: There you find God listening with his ears.
0: Swami, నా బాధలు నీ కంటికి కనపడలేదా?
1: స్వామి, స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధలు నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై
0: ప్రాబ్లమ్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయి అట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్, వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాయి.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యు కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యు లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical ears.
0: Chetha naa maatalu vintunnavu.
1: You listen to me with your physical ears.
0: Kaniki ee charma kannamulu moosuko.
1: Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: లైక్ దిస్ వేరీడ్ పాత్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కన్నులు లేవు,
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: వెంట
0: పడిపోతున్నప్పుడు
1: వెన్ హి వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కన్నులు నిచ్చిండేది ఎందుకు భగవంతుడు?
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ why god gave you eyes.
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why god gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నందే ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబట్టానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Go God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: started chanting God's name Krishna.
0: ద్వారకకు చేరాడు సూరదాసు.
1: సూరదాస్ reached ద్వారక.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: as he was blind
0: సూరదాస్ ద్వారకకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: At one time as he was proceeding to Dwaraka being totally blind he was about to fall into the well.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: As he chants the name of Krishna, Krishna appeared in the form of a young boy.
0: చేయి పట్టుకున్నాడు.
1: He caught hold of his hand.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసుగారు?
1: This little boy asked, oh Dasu, where do you want to go?
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్, ఐ వాంట్ గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సో దాస్ సెడ్ ఓకే అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెట్, ఓ సార్ యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: సో హీ నెవర్ వాంటెడ్ ద బాయ్ టు గో.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ద బాయ్ స్టూడ్ దేర్ అండ్ రిమైన్
0: కలగొనే పండుకు.
1: అండ్ సూర్దాస్ వాంటెడ్ ద బాయ్ టు ఎప్పుడు నీవు లేచిపోతావు, ఐ డోంట్ నో వెన్ యూ వుడ్ గెట్ అప్ అండ్ లీవ్.
0: కనుక నీ చేయి నా పైన వేసుకో.
1: హోల్డ్ యువర్ హ్యాండ్
0: ఆన్ మీ. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: అండ్ లెట్ మీ పుట్ మై హ్యాండ్ ఆన్ యూ.
0: తెలుస్తుంది.
1: ఐ విల్ నో వెన్ యూ గో.
0: కనుక నీవు కదలడానికి వీలు లేదన్న.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
0: తెల్లవారలేచి
1: he got up next morning.
0: సూరదాసు
1: said, సూరదాసు
0: నేనే కృష్ణుణ్ణి.
1: I am Krishna.
0: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు నిచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: At a moment he touched both the eyes.
0: కన్నులు వచ్చాయి.
1: Immediately his sight is restored.
0: కృష్ణుని చూచాడు.
1: He saw Krishna.
0: కృష్ణ ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: Krishna, I have seen you. I don't want eyes anymore.
0: నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడనిక్క.
1: I have seen you with these eyes. I don't want to see anybody.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: And Krishna said, go around the world with the eyes I have given you now.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: Why these eyes?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: Those people have eyes.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: Many people.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: Many, many people have these eyes. Do they look at God?
0: నాకింతే చాలు.
1: I have seen you. That is enough, my Lord.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి.
2: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ది మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
0: ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్.
0: నాకు జ్ఞాన చెవునిచ్చి.
2: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తల పైన చేయి పెట్టాడు.
2: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది.
2: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ. దెన్
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
2: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెస్సెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
2: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
2: Consider that everything is God's play, whatever that happens in
0: his world. రాజుకు వేలు తెగింది.
2: This boy said now a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
2: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
2: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటిదైనా నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
2: అండ్ ది కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
2: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్డ్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
2: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
2: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు.
2: గాడ్ ఈస్ సెక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
2: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
2: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
2: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
2: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
2: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
2: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానము ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
2: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ ప్రతి పుష్పమునికై ప్రీతి ఏనా.
2: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్ వై ఆర్ ఇన్ సచ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
2: వై డూ
0: మన దగ్గర ఉంటుండాలి.
2: యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
2: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: Prema bhavani atani paina prabhinpa cheyali.
2: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడే భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
2: Then we will enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
2: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏకి నీ ఫ్రెండ్ కు రాస్తే,
2: if you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
2: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపస్ వస్తుంది.
2: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
2: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు.
2: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
2: God also should love you. It means your love reached God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
2: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
2: When your love is pure, God's love flow towards you.
0: కనుకనే భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
2: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time,
0: దైవాన్ని చింతించండి.
2: Think of God.
0: నామస్మరణ చేత
2: through chanting
0: నామయైన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
2: You'll have the very form of God manifesting in front of you.

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundi ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందునే, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక, పొంగక, కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.

0: the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani manavudu ee naadu nitya jeevithamlo anubhavincheetuvanti yokka kashta sukhamulaku taanu krungipoyi longipoyi ee chamanu kodanu kolipothunnadu.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: Jeevithamu chaala viluvainatuvantidi.
0: Life is highly valuable.
1: Jeevitham chaala deerghamainatuvantidi.
0: It's a long journey.
1: Jeevitham chaala jeevinchavalsinatuvantidi.
0: It has to be lived.
1: Jeevitham chaala pavitramainatuvantidi.
0: Life is highly sacred.
1: Itti pavitramainatuvanti jeevithamulo divyamainatuvanti margamunu avalambinchadaniki chama entaina kodanu manaku avasaramu.
0: This patience is absolutely necessary to lead a sacred life.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డెవలప్ ఇన్ సర్టన్ పీరియడ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: విదౌట్ డిఫికల్టీస్ వి కెనాట్ డెవలప్ దిస్ ఫర్ బ్యారెన్స్.
1: కనుకని ది ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ద మేనిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచపాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: ద ఫైవ్ పాండవర్స్ కుడ్ సేఫ్ గార్డ్ దేర్ వాల్యూస్ బికాస్ ఆఫ్ దిస్ పేషెన్స్.
1: కనుక కష్టములు మనకు ఒక సుఖం అందించేటువంటి సోపానములే.
0: అండ్ దే ఆర్ ద స్టెప్స్ దట్ వుడ్ కన్ఫర్ హ్యాపీనెస్.
1: అయితే ఈ క్షమను కూడాను సమయస్ఫూర్తిగా మనం ఉపయోగించుకోవాలి.
0: హౌఎవర్ వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేషెన్స్ అప్రోప్రియేట్లీ.
1: ఏ సమయం నందు ఎవరికి ఏ విధంగా ఈ యొక్క క్షమను మనం ఉపయోగించాలి అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వేర్ హౌ టు హోమ్ ఇట్ హాస్ గాట్ టు బి యూజ్.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: ఘోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కాని ఈ 17 పర్యాయములు కూడాను ఈ ఘోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ ఘోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కాని విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: The patience is his quality nature.
1: ఈ 17 పర్యాయములు కూడాను తన చేత చిక్కబడినప్పటికి క్షమించి అతన్ని వదిలిపెట్టి వచ్చాడు.
0: Though Gauri was caught, captivated all the 17 times, he pardoned him and let him go.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: But Gauri, instead of expressing his gratitude, he became ungrateful wretch.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: The man doesn't know what gratitude is.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: The human life is full of problems because of this selfishness and self-interest.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self-interest should be under certain limits.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక క్షమను గుర్తించుకోలేకపోయాడు.
0: బట్ గోరి డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: అల్టిమేట్లీ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డిఫీటింగ్ పృథ్వీరాజ్.
1: కానీ 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకును పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience, perseverance should be there.
1: క్షమ మంచిదే,
0: is good.
1: కానీ మితిమీరి నడిచేటువంటి యొక్క వ్యక్తుల దగ్గర ఈ క్షమ ఏమాత్రం కూడా ఉపకారం చేయదు.

0: நிச்சல சமான சித்துடை நிலுவலேரு.
1: வித் ஆல் தி அக்காம்ப்ளிஷ்மெண்ட்ஸ் வாட் இஸ் குவைட் பாசிபிள் வித் டோட்டல் கண்ட்ரோல் ஓவர் இஸ் பாடி தி சென்சஸ் அண்ட் தி மைண்ட் ஹி கேனாட் ரிமைன் இன்வர்ட் சமதத்துவமனக்கு இக்வானிமிட்டி
0: இந்திரிய நிகிரகம் அத்யவசரம்.
1: தி சென்ஸ் கண்ட்ரோல் இஸ் அப்சல்யூட்லி நெசசரி.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ చమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance is God.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once we have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి.
1: She wanted to go to
0: పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షి వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తలతో అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: husband and mother-in-law. And mother-in-law.
0: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
1: It's only the patience that gave her all the strength.
0: Chama sarvasambhu sarvalokamunandun.
1: In this entire creation.
0: Ee sakkubai ki aa chama guname inta శాంతి ఓర్పును కలిగింపజేసింది.
1: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Krishna sing a song with all the, your nectarine words. You also talk to us so that our heart
1: will be filled.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tat bhavati.
0: As is the feeling, so is the result experience.
1: Yatti feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukani bhagavad vishayam lopala be fearless. Fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతనే ఈ క్షమా గుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేసేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: పాడింది ఒక్కతూరి

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long
1: have you been నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధలు?
0: Truly speaking, if I am your servant, why should I suffer? There must be some mistake. There must be some sin with me.
1: కనుక నీ వింత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కు బాయిలో చేరాడు.
0: And he just has gone into సక్కుబాయి. ఈశావాస్యం
1: ఇదం జగత్.
0: The whole universe is full of God.
1: Samta kudunu jagattanta kudunu brahmamayanga marindi.
0: The whole universe is full of Brahman.
1: Andaru brahma swarupule.
0: All are the forms of divine.
1: Andaru daivakarule.
0: All are the forms of God.
1: Daiva roopamulainatunti oka roopamu, daivam naamamulainatunti naamamu ee jagattulo kaanaraadu.
0: There is no form, there is no name without the divinity.
1: Sahasra shesha purushaha sahasraksha sahasrapat. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: హి హస్ సెంట్ సక్కుబాయి టు పండరిపూర్ అండ్ లార్డ్ హింసెల్ఫ్ స్టేడ్ బ్యాక్ ఎట్ హోమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సక్కుబాయి అండ్ డిడ్ ఆల్ వర్క్.
1: దైవం ఎక్కడ చూచినా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఎందుకలాడు అందులేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్
1: దేర్. సర్వచక్రోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అందందే కలడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
1: కానీ నీ హృదయం పరిశుద్ధం కావాలి కానీ దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure. Daiva darshanam anta sulabhamainatundi. The vision divine is so simple and easy.
1: Kaani nee hrudaya malinyam chetane aa daivanni nee pondalekapothunnavu.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: Prakashanga prakashistunnatundi suryuni chudalante nee kannulu terchali.
0: In order to see the shining sun, you should open your eyes.
1: Suryudu prakashistunnappudiki nee kannulu moosukunte suryudu ee reethiga kanipalagadu.
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: Kanukane mana hrudaya netram anetundi parishuddhanga untundali.
0: Therefore
1: pavitranga untundali.
0: Therefore eye of our heart should be sacred and pure.
1: Appude daivattam anetundi ekkada chuchina sakshatkaristundi.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: Tarvata pani padam tas sarvato chisiro mukham. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It is full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It is full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్. Because of his own misunderstanding, he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as a reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kudanu undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kudanu nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కానీ మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావం కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi's concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగా నడెనడుగు వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగా నెడ నెడ నుడుగు.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida dujedemi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kudanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Ardhangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హి వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్.
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యు సబ్డ్యూ దిస్ ఈగో, you have the divinity.
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: So in order to give up the bad qualities like ego, aggrandizement, jealousy, we have to develop this perseverance, which is righteousness, which is truth.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any penance.
1: పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: No spiritual practice.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: There should be pure love. That should be there in your heart.
1: ఈ ప్రేమలు కేవలం పలుకుల్లో మాత్రమే ఉచ్చరిస్తున్నాను కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హ్యాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వి ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: నిజంగా ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకని తమ సర్వస్వాన్ని కూడాను భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There's no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునికు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవ గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
1: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: To follow the command of God is the quality of a devotee.
1: ఈ రెండింటిని విస్మరించి
0: forgetting these two
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is following unnecessary path.
1: ఇది సరైనటువంటి కాదు.
0: It is not proper.
1: సమ ఎలాంటిది?
0: What sort of quality is this perseverance?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏమాత్రమూ తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: దే ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమా ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగం మీ మా మగవారలందరూ బాణప్రయోగోపసంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being the son of the...
1: కసగందల్ని గొంతులు కోయటం న్యాయమా నీకు?
0: Are you justified in killing these children like that? Is it justice on your part?
1: యుద్ధమునందు లేరు.
0: They are not in the battlefield.
1: అస్త్రములను చేపట్టలేదు.
0: They don't have any weapon on hand.
1: నిద్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా.
0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
1: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima was angry
0: with her. She is not angry and she doesn't use harsh
1: words.
0: Further, she is fool because she wanted him to let him go.
1: He
0: is a Brahmin, why should we let
1: him go? నా పిడికిడి పోటునం శిరం భిన్నము చేసెద చూడుడిందరు.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది caught hold of his feet.
1: వెరచినవాణి,
0: the one who is fear stricken.
1: వెరచినవాణి, ధైన్యమున వేదురు నొందిన వాణి,
0: the one who lost all the courage.
1: నిద్రమై మరచిన వాణి,
0: the one who is fast asleep.
1: సౌఖ్యముగా మద్యము త్రాగిన వాణి,
0: the one who is intoxicated.
1: బగ్గుడై పరచిన వాణి, సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
0: the one who is just shouting for protection.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: Women, it's not proper to kill them. It's not justice.
1: ఇది న్యాయం కాదు.
0: It's not justice.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: నా బిడ్డలు ఎట్టైనా చచ్చారు, నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
0: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
1: ఇతని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
0: బై కిల్లింగ్ అశ్వత్థామ, వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్?
1: ఇది సరి అయిన క్షమ.
0: This is the proper forbearance.
1: Mana badalu etta untayo edutuvani badalu kudanu atte untayi anetundi satyanni gurtinchali.
0: You should consider others difficulties as your own. Your difficulties are as big.
1: Na pittala viyogam che ninta baadha padutunnanu. Aa asyattama talli kudanu aa yokka putri yokka viyogam che baadha padutundi.
0: Because I feel so sad because the death of my own children, so also would be the mother of Aswadhama.
1: Kanuka asyattamanu champakandi.
0: Therefore don't kill Aswadhama.
1: Inta pradhey padindi భీమార్జునులు పాదములు పట్టుకొని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమ అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది,
0: దట్ ఇస్ ద్రౌపది.
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది,
0: ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
0: షీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశం నందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్ ద కల్చర్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: At any point of difficulties, you should always maintain patience and peace.
1: Kanuka, anadi kalamundi, Bharatadesamlo, chama anetundi, prati Bharatiyulaka, gundega nilchi untundali.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
1: Kanukane, shanti anetundi, Maharishulaka, saujanyam anetundiyaka, saundaryam.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: అనేక సంవత్సరం తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
0: బికాస్ దట్ క్వాలిటీ ఇస్ గాన్ మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ దే వర్ రూయిన్డ్.
1: రాజాది రాజులు కూడాను ఈ క్షమ లేకపోవడం చేతని తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
0: కింగ్స్ ఆల్సో హావ్ లాస్ట్ దేర్ కింగ్డమ్ బికాస్ దే వర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్
1: పేషెన్స్. ఈ క్షమను కోల్పోవడం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: యాజ్ ది పర్సెవరెన్స్ ఇస్ గాన్ ఈవెన్ స్కాలర్స్ ఆర్ ఆల్సో గాన్.
1: కనుకనే క్షమ అనేటువంటిది సర్వ రక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure
1: అనేక బాధలకు గురి అవుతున్నాము.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: ఎలాంటి
1: పరిస్థితులు ఎందైనా కూడా ఓపికను మీరు పట్టండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: తొందరపాటు పడకండి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: Haste makes waste, waste makes worry. Do not be in a hurry.
1: So do not be in a hurry. మీరు తొందరపాటు పడకండి.
0: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection.
1: కనుక తొందరపాటు పడకూడదు.
0: డోంట్ బీ ఇన్ ఏ హరీ.
1: అందులో విద్యార్థుల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: హాట్ బ్లడెడ్ స్టూడెంట్స్ షుడ్ బి వాచ్ఫుల్ ఆఫ్ దిస్.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: This patience is most essential for students.
1: అనేక పరీక్షలు ఎందుకని మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మనం ఓపికను భరించాలి.
0: In times of all tests and challenges, you should maintain patience.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నట్టే మన విలువైనటువంటి క్షమను మనం వ్యక్తం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలుగా ఉండవచ్చును, వాని మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారబోయకూడదు.
0: దేర్ఫోర్ నెవర్ లూజ్ దిస్ డైమండ్ క్వాలిటీ ఫర్ జస్ట్ ఫర్ ఎ కోల్.
1: క్షమనే ఒక మాణిక్యము.
0: దిస్ పేషెన్స్ ఇస్ ద డైమండ్.
1: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: Then be patient then.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: because that patience is gone today.
1: వ్యర్థం గావించుకుంటున్నాం.
0: The whole life is wasted.
1: క్షణమున కూడా కోపం వస్తుంటుంది.
0: Every moment we are angry.
1: ఈ కోపం మహాపాపము.
0: And it's the worst of the sins.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: Bhajan lopala prakkana inkoka ayama kurchund ankonde.
0: Suppose there is a person by your side in bhajan.
1: Ame kontha sthalam ivvadam ledu.
0: And you don't use it. She is not giving the place.
1: Kaani chaala kashtanga bharinchukuntundi. Akkada bharinchukovali mari.
0: But you have to be patient in accommodating yourself.
1: Kaani prakka vyakti paina kopam vachi.
0: But because of anger.
1: Bhajan anta aina tarvata.
0: At the end of the bhajan.
1: Ee shanti cheppesam. Shanti shanti shanti. Ee kopaani ee shanti lo praveshapettunnaru.
0: As you finally utter these words, shanti, peace, they say it very harshly.
1: భక్తులు ఏమి శాంతిని సాధించగలరు?
0: What is that peace you can achieve such a devotee?
1: ఇది ఒక నాకు పరీక్ష.
0: Is a test.
1: అని ఎంతరు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి.
0: You should tell this word peace peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: But we say this peace in an agitated way.
1: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ వితౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకోను సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింప చేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యు బీ ఇన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది
1: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: దట్స్ యువర్ డ్యూటీ.
1: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ యాజ్ ద మెయిన్ చీఫ్ క్వాలిటీ యాజ్ ద వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ అండ్ డెవలప్ ఇట్.
1: వాహే గురు వాహే గురు వాహే గురు జీ బోలో
2: వాహే గురు జీ
1: బోలో వాహే గురు వాహే

0: Sai Ram, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Sri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chalanavu chandrudu కమముదప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారగల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలముల్ బ్రవహించు చందమేల.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of law.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో ది ఆబ్జెక్టివ్, ది గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హెస్ ఫౌండ్ అవుట్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకిలలాడే ఇంద్రులతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
1: పీపుల్ ఆర్ డెల్యూటెడ్. They are mistaken that the life centers around food, raiment, shelter, in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevithanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamunu pondey nimittamai taittiriya upanishattu ee oka deenini oka pachiga polchukonnadi.
1: Upanishads, the Taittiriya Upanishad in particular, describes the bird in this context.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: The head symbolizes శ్రద్ధ or sincerity.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుస్తూ వచ్చారు.
1: The right side of this bird is called రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
1: The left wing is called సత్యం.
0: రుతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుంది.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాగ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద
0: ఎట్టి కాలములందు మూడు కాలములందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
1: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి. కానీ సత్యం మాత్రము వదలదు.
1: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీనిని సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సత్యం.
0: ఇంకా కంఠం ఉంటుండాలి.
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత ఎందుకూడను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: ఏ పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
1: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ ఈజ్ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఈజ్ మారక చేంజబుల్.
0: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈజ్ మారకము.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇది తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక must be practiced and investigated.
0: Taittiriya Upanishad nandu pradhanamainatvanti sutram.
1: This is the main principle according to Taittiriya Upanishad.
0: Idi chaala mandi dinni sariyainatvanti reetilo gurtinchadaniki prayatninchadaru.
1: Many have not explored the detail in depth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee Taittiriya Upanishad nandu unnatvanti gnana swarupamu chaala pavitramainatvantidi.
1: The way how Taittiriya Upanishad speaks of wisdom is highly sacred.
0: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పేటంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి యొక్కదే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: కనుక మారకమనేటువంటిది శ్రద్ధ ఉండది, కానీ ఇది కంటిన్యూగా ప్రయత్నించేయండి.
1: In maraka, the changeable, there is no sincerity.
0: కనుక నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను త్రికాలముల ఎందు కూడాను శాశ్వతంగా సత్యంగా నిత్యంగా ఉండేటువంటిది ఈ తారక మంత్రము.
1: Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: ee moodinti yokka sarame nijamaina petti gnanamu.
1: The essence of these three is true wisdom.
0: Kanaka gnanam anuga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
1: It is not merely the experience.
0: Sarthakam gavinchukoni malinarahitam cheskunnappude manavuniki nijamaina gnanam labhistundi.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five

0: ఏదో ఒక విధమైన గ్రంథ పరిచయం కాదు.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetundi kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitamunandu kunnu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatundi Taittiriya Upanishad.
1: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
0: Deeniki maroka samayamunandu Shankaralu varu jeyatra chepinappudu anni vaipulu kunnu prayanam salputu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamantha kodunu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere Mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatundi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Mutam satyam mutam moodinti kodunu gurtinchinatundi.
1: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
0: Athanito Shankara varu vadam chesadaniki poonukunnaru.
1: Shankara was ready to argue with him.
0: Ee argument lopala evaru vijayanni sadincharu aneetvanti satyanni vibodinche nimittamai Shankara varu Ubhaya Bharatine ennukunnadu.
1: Shankara has chosen Ubhaya Bharati as the judge to
0: Ubhaya
1: decide who is the winner.
0: Mandana mistuni bharya.
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
1: షీ హస్ నో డౌట్ విత్ రిగార్డ్ టు ద విన్నర్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్.
0: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: ఉభయ భారతి నోస్ ఆల్ ద డీటెయిల్స్.
0: శంకర్ వారు మండన మిశ్రుడు వాదించే సమయం లోపల తాను ఏక దీక్షతో పూని ఈ వృతాన్ని పూనుకుంది.
1: వెన్ దర్ వాస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ శంకర అండ్ మండన మిశ్ర హియర్ ఇస్
0: కడపటికి
1: ఉభయ భారతి డిటర్మినేషన్.
0: తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
1: ఫైనలీ షీ డిక్లేర్డ్ దట్ హర్ హస్బెండ్ లాస్ట్ ఇన్ ది ఆర్గ్యుమెంట్.
0: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర వారు విజయాన్ని సాధించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
0: అందువల్ల ఈ వాగ్వాదనకు పూనుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాస్ పుట్ ఫోర్త్.
0: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
1: And as per the agreement, he has accepted celibacy.
0: Pati an sanyasam swikarinchin tarvata satikudanu ardhangi kanuka aami kudanu swikarinchindi.
1: The wife, being the half body of the husband, followed the same path.
0: Ee vidhanga iruvulu kudanu sanyasam swikarinchi
1: both of them have renounced the whole
0: jagatunandu gnana prabodhanu salipetvanti margamunu prabodhisthu vacharu.
1: They have chosen the path of propagating wisdom in this world.
0: జ్ఞానము లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
1: Without wisdom, human life has no value.
0: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
1: One has to think from the smallest to the biggest.
0: కట్టగలపటికి ఈ ఉభయ భారతి చెప్పింది.
1: Finally, ఉభయ భారతి
0: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించవాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
1: To acquire this sacred wisdom, we should follow three paths.
0: అది నిజమైనటువంటి జ్ఞానం అనింది.
1: That is the true wisdom, she said.
0: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
1: ది హస్బెండ్ వాజ్ నాట్ బాదర్డ్ వరీడ్ బికాస్ ఆఫ్ హిస్ బీయింగ్ లాస్ట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్.
0: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తి గుర్తించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద విజ్డమ్ హీ అక్వైర్డ్.
0: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ నో ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వృతం.
0: అప్పుడు భోజనం చేసే సమయం లోపల
1: while dining
0: annam brahma ani cheppali.
1: One has to say food is god. Annam brahma
0: raso vishnuho.
1: Raso vishnuho
0: ee rasame vishnu swarupamu.
1: The essence of food is vishnu.
0: Anname brahma.
1: Food is god.
0: Annamu dehamulo praveshinchi sarvangamulu yentukunu saranni prabodhisthundi anaga andisthundi.
1: The food partaken will have its essence that is supplied to the whole body.
0: Ee shaktiye kaakunda raktamuga marchi aa raktamunu shaktiga roopandipachestundi.
1: In fact it gets transformed into blood and energy.
0: Bhokto devo maheshraha annadi tirigi.
1: And it is also said the one who can takes food is god again.
0: Aa balame jagatunakantakunu gnanamunu prabodhisthundi annindi.
1: And this principle teaches wisdom to the whole world.
0: Annam brahma.

0: Food is God.
1: Rasam Vishnu.
0: Essence is Vishnu.
1: Bhakto Devo Maheshwaraha.
0: And the one who partakes of the Maheshwara.
1: మూడు గుణములుగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మూడు గుణములు కూడా ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతము అన్నారు.
0: ఋతం ఈస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
1: మూడు గుణములు కూడా ఏకం భావించాలి.
0: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: దేహము, మనస్సు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఋతం.
0: ఋతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ విల్ హ్యావ్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మనోవాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: దేర్ఫోర్ ద వన్నెస్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈస్ ద ట్రూత్.
1: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
0: దీస్ త్రీ రిప్రజెంట్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
1: ఎవడైనా సరియే, ఏ కాలంలోనైనా సరియే, ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రం గావించుకోవాలన్నా ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: లెట్ హిమ్ బి ఎనీ వన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ బల్బ్.
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
0: అండ్ యు ఫైండ్ ఎ గ్లాస్ దేర్.
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాస్ కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద గ్లాస్ విచ్ ఇస్ డర్టీ సరౌండింగ్ హియర్ ఇన్ ద బల్బ్ యు గెట్ డిమ్ లైట్ ఓన్లీ.
1: పొగ చేరుకొని పోవటం చేత,
0: బికాస్ ఆఫ్ స్మోక్ అరౌండ్,
1: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
0: ది లైట్ ఆఫ్ లైఫ్ డజంట్ షైన్.
1: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే,
0: when you clean the glass,
1: jyoti spashtanga kanipistundi.
0: You can see the light clearly.
1: Adi ee naadu manam cheyavalasinatundi pani.
0: That's what we should do today.
1: Aa pogane aham annaru.
0: And the smoke around is aham.
1: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటిది చేరటం చేతనే దివ్య జ్యోతి, జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ ఈగో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిమ్ లైట్.
1: ఈ అహంకారం అనేటువంటిది దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
0: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్, we are egoistic.
1: Tana satyanni tanu gurtinchukolenappude aham vachi cheripothundi.
0: When you don't know your true nature, you turn egoistic.
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడే ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహంను తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of ఉభయ భారతి.
1: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started.
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teachings.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayabharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయినాడు.
0: Yes, totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: Is one of his.
1: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayabharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతు కూడాను, ఆహా, ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్, నో డౌట్.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది అని.
0: హియర్ దేర్ సమ్ ఫాల్ట్ ఇన్ హిమ్.
1: అది అతనికి వినేటట్టుగా చెప్పింది గట్టిగా.
0: అండ్ షీ డిక్లేర్డ్ లౌడ్లీ.
1: ఏమని చెప్పింది?
0: వాట్ డిడ్ షీ సే?
1: ఏమిటమ్మా అతని లోపం అని అడిగారు శిష్యురాళ్ళు.
0: అండ్ డిసైపుల్స్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
1: అమ్మా, సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసం పొంది కడకడబడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద నిండే బుర్ర, నీటి బుర్ర ఎవరెత్తుకుని పుతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్, he wanted to safeguard his earthen pot of water, keeping it as his pillow.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: This celibate heard this.
1: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయకు ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ ఎర్దన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
0: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది,
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: This renunciant has thrown it off the earthen pot because of this feeling of ego.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్
1: కస్టడీ. ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఈస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
0: He cannot be the one of wisdom if he has this ego and possessiveness.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానము వర్ణించుతూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి నీ ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Okay, స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
0: Because they are women, you cannot neglect them.
1: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
0: In fact, they are very forms of energy.
1: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
0: They are the embodiments of wisdom.
1: కనుకని అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి.
0: We have to respect women who are the personification of wisdom.
1: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ నృతులందరూ పోవా, గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా, ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్, హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ?
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా, వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathashalalakega tamabalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni korathalu ento undu.
0: There may be a kind of solution to the financial problem.
1: ఈ ఉద్యోగం చేసే
0: so many problems at home.
1: ధనం వల్ల కొరత తీరుతుంది కానీ ఇంట్లో ఉన్నటువంటి బాధలు ఎన్నో ఉంటుంటాయి.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: కనుకనే వారి అన్ని బాధలు కూడా ఓర్చుకొని,
0: they could bear all the suffering,
1: అన్నిటిని సహించుకొని,
0: they could bear all the suffering,
1: లభించేటువంటి దుఃఖములు కష్టములంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోయేటువంటి ధీరులు గంభీరులు వాళ్ళు.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: గృహమర్యాదలను కాపాడుకుంటు,
0: they uphold the
1: గృహిణి అనేటువంటి కీర్తిని నిలబెట్టుకుంటూ,
0: they uphold the courtesy and the prestige of the
1: family. ప్రచారం ప్రపంచానికంత చాటుతూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి propagated this idealism.
1: కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: Nobody can know the actual potential of every person.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్, హీ షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం బ్రూజాత్,
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్,
0: అక్సెప్టబుల్
1: బ్రూజాత్. సత్యం అప్రియం,
0: నెవర్ సే ట్రూత్ ఇన్ ఎ హార్ష్.
1: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది.
0: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
1: ప్రియం బ్రూజాత్ ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది.
0: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే, పాలటబుల్ వే.
1: బ్రూజాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
0: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే, దట్ ఇస్ స్పిరిచువల్.
1: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
1: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
0: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
1: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారికి కూడాను కాపాడుతుంది.
0: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద ప్లెంటీ and prosperity to everybody.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Satya margamunu avalambinchandi.
0: Follow the path of truth.
1: Dharmamunu poshinchandi.
0: Sustain dharma.
1: Jeevita margam lopala nijamainatvanti gnanamunu anubhuddhi chesukondi.
0: In the path of life, acquire wisdom.
1: Ee gnanamivruddhi nimittamai.
0: Improve upon wisdom.
1: Manamu annam bhujat. అన్నం సరైన సదువైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
0: వి బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవచింతన చేత దోషం నిర్మూలం కావించాలి.
0: యాజ్ వి ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకోవచ్చు విష్ణువు.
0: Then Vishnu.
1: Rasomai Vishnu.
0: The essence of food.
1: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటాది.
0: The essence of food is supplied to the whole body.
1: విష్ణు స్వరూపము.
0: That is Vishnu vastness.
1: బ్రహ్మో దేవో మహేశ్వర.
0: బ్రహ్మా
1: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
0: The one who partakes food is మహేశ్వర.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: Prapanchamlo prati manavudu kudanu dehanni amitanga premistuntadu.
0: In this world every man is attached to the body.
1: Kani itti dehabhimanam kudanu athaku teliyadu.
0: Shiva has no body attachment.
1: Ee dehabhimanam purti tejinchi
0: he has given up the body attachment.
1: Atmaabhimanam nunde tane aatmana imarchi
0: he remained in the state of the self atma.
1: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదే అని పార్వతి బోధించింది.
0: పార్వతి టోల్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
1: ఒక ఇల్లు కూడా లేదే.
0: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
1: ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటికి ఇరవలేదే.
0: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
1: తలదాచుకుని దోశని కంపలేదే.
0: యూ హ్యావ్ నో షెల్టర్.
1: ఇచ్చి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
0: శివ పాసిఫై.
1: పార్వతి ఇల్లు కట్టిన మాత్రాన ఏమీ అయ్యే.
0: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ బిగ్ హౌస్.
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
0: అండ్ ది రాట్స్ విల్ గెట్ ఇన్ ఈవెన్ బిఫోర్ వీ గో.
1: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
0: అండ్ దెన్ దేర్ విల్ బి క్యాట్ ఆల్సో ఫాలోయింగ్ రాట్.
1: పిల్లి బాలకు ఒక పెయ్యవలయో.
0: And you have so many
1: problems. సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
0: అండ్ హీ టోల్డ్ పార్వతి దిస్ వే డోంట్ ఎక్స్పెక్ట్ దీస్ థింగ్స్.
1: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండకల తోడ బెడదారు గుంపెడు జడ తోడ.
0: అండ్ హీ హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్ ఓవెన్.
1: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there
1: dambaina palanetrammu thoda
0: with the forehead which is so big
1: nalla regadi vanti nallani medu thoda
0: with the dark neck
1: karamana naga kankanamu thoda
0: with all the ankle there
1: nadumulu chuttina naga charmam thoda
0: and there you find the skin and
1: the bhasmam thoda
0: and with bhasma
1: vibhuti thoda kunkuma pottuto
0: and the kunkum on the forehead
1: tamula raga darambu thoda tarhayama mayavajra taatankamulu thoda విచ్ఛాస్త్రవద్దయా వృష్టి తోడ నల్ల కులవులు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన చాయని మేని తోడ.
0: విత్ ఆల్ ది షైన్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్కిన్ అరౌండ్ ద వెయిస్ట్ అండ్ ద కుంకుమ ఆన్ ద ఫోర్హెడ్ శివ
1: తేజిస్తూ వచ్చాడు.
0: అండ్ శివ
1: మౌళి గుడికెళ్ళి చంద్ర మఖండకడ తోడ
0: విత్ ఆల్ ద షైనింగ్ లైట్ ఆఫ్ ద మూన్
1: బెడదారు గుంపెడు జడ తోడ
0: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ ఇన్ రో
1: జడలో ప్రవహించు చెదరేటి దిగు తోడ
0: అండ్ దేర్ ఇస్ ఫైండ్ ది ఫైండ్ ద రెస్ప్లెండెంట్
1: దంబైన పాల నేత్రమ్ము తోడ
0: విత్ ద వైట్ ఫోర్హెడ్
1: ఇలాంటి వేషాన్ని ధరించి
0: విత్ దట్ అపారల్
1: సర్వసంగ పరిత్యాగై
0: హీ సాక్రిఫైస్డ్ ఆల్
1: కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు.
0: హీ టాట్ ద లెసన్స్ ఆఫ్ విజ్డమ్ టు ద వరల్డ్.
1: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
0: Jnana meant the purity of heart is jnana.
1: Mana dehamunu parishuddham cheskovali.
0: We have to keep our body pure.
1: Mana manasunu parishuddham cheskovali.
0: Mind must be purified.
1: Mana karmanu mana parishuddham cheskovali.
0: Our actions must be pure.
1: Kalugune deenini the proper study of mankind is man ani.
0: This what is said, the proper study of mankind is man.
1: Anta emti a mankind?
0: What is mankind?
1: Sharira manasu karmala yokka ekatvame mankind.
0: It only means unifying thought, word and deed.
1: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
0: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
1: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: కష్టపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
1: మన శరీర శుద్ధత.
0: గంగా నదికి సజ్జలోనే ఉంటుంటారు. And he is there very close to you. కానీ స్నానం చేయరు. Though river is so close, you don't take bath. ఏమి ప్రయోజనం? What is the use? కనుక అన్ని ఉండి కూడాను వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు. Though we have all, we are not pure. దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు. He is full of dirt today. అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం. Though we have all conveniences, we are not making proper use of them. అది ఇది సోమరితనం అన్నారు. It is all laziness. ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్దుతుంటాడు. The one who is lazy is full of animal quality, తమో గుణ. ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి one has to kill animal quality. మానవత్వాన్ని పెంచుకుని డెవలప్ హ్యూమన్ క్వాలిటీ, దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి. అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది, వాట్ యు హావ్ టు నో టుడే ఈజ్, చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి. స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్. చిత్తశుద్ధి ఒకటింటిన సర్వము సిద్ధి కలుగుతుంది. విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్. చిత్తశుద్ధికి మనం తినే అన్నము, ఫర్ ద ఫుడ్ యూ టేక్, తినే భావము, ద ఫీలింగ్, అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి. ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్ వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి. అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్. పూర్వకాలం నందు ఎర్లియర్ ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను people of tradition nanu bhujinchetunte aaharamu tana patne vandali kandi itharlu vandadaniki veelu kadannadu. They insisted that the wife has to cook for him. Anaga aa yokka patni sarvuni yokka grahamulo unnatunte vari sukshemani manasulo talchukoni vandutundi. Because wife cooks keeping in view the health of the householder. Ee cooks ni manam pettukunte vaadu ye chintato chestaro emo. If the cook is there, what he will be? What thought he will be? ఆ భావములంతా కూడాను ఈ ఫుడ్ లోపల పాయిజన్ గా మారిపోతుంటాయి. All the thoughts of the cook will get into the food, turns into a poison. కనుక ఏ విధంగా కూడాను ఇతరులను ప్రవేశించబెట్టలేదు. So they didn't entertain anybody. కనుక అన్నం బ్రహ్మ. Food is God. అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది. And then food is God in full. రసో విష్ణుహు. Essence is ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా పవిత్రంగా ఉంటుంటాయి. అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్. కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు, నాట్ మియర్లీ ఫర్ ద బాడీ, మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి. ద మైండ్ షుడ్ బి ప్యూర్. ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి. వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్. భర్త తెచ్చాడు ఈ కూరగాయలు, హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్. ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు, ఏమిటో, హౌ హాస్ హి బ్రాట్ దెమ్. వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా, ఏమిటో. బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ. అది కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో, ఏమిటో. ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి. దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్. కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది. అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్. ఎవరు మీరు గుర్తించలేరు. మెనీ పీపుల్ కెనాట్ నో. నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నో మనం కర్మలు ఆచరిస్తున్నాము. అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్. ఎన్నో దోషములను మనం పొందుతున్నాము. దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ. ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి. హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్. అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్. పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్. ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది. ఎట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్. అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు. దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ. ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు. ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్. కానీ నిత్య జీవితంలో గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు. దేర్ లైస్ ఏ సేక్రెడ్ నోబుల్ సోల్. ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేత్ వన్ డే ఏ సేత్ ఏ రిచ్ మ్యాన్. అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు. దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్. ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది. అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్. ఏమిటది పాయిజన్? వాట్ ఇస్ ద పాయిజన్? ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది? హౌ డిడ్ షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్? చూచాడు. యు నో ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు. that said rich man is old person.
1: ధనాశ చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
0: Because of his money he could marry a young girl.
1: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
0: That young girl was shedding
1: tears. నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
0: And she was so sad because of her father.
1: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
0: She was feeling very sad.
1: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది, గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: One day what did she do? She jumped into Ganges.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ది 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడాను పంపించాడు.
0: అండ్ ది ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి, వీరు వండి పంపించలేదు, ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్, ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made.
1: ఇదందరూ భుజించారు.
0: All had partaken.
1: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
0: The man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He was miserable.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: And he could visualize young girl.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసనలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటము.
0: How is that I dream of a
1: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable thing.
1: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
0: In fact, what I thought appears in
1: meditation. సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, Sachidanandam.
1: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయన యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దనం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for form.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Sachidananda guru told his disciple this, how she committed suicide.
1: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క సిచ్యుయల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: Because of these effects of the departed soul, the food is poisoned and you could see her in your vision.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: The feeling also, if it is impure, it shows all impurities in
1: the vision. సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Kalam dintamu kalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta palu tagatam kalam gadapatam.
0: And he just took
1: dehaniki edo undali kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్. ఇట్
1: పెట్రోల్ వేయని కార్ రన్ కాదు.
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమీ జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్ స్టాప్డ్.
1: ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నం నందు మాత్రమే కాదు జ్ఞానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యూ ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
1: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
0: If any provisions are brought home, you should ask where from you got it.
1: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా, లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
0: Have you stolen them or accepted as bribe? You should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము,
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్,
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్. ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్.
1: అది మీరు కాలేజీలో ఎప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ. That mistake would not get into the
1: కనుకొని ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకొని ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
0: సో షీ ఈజ్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: To acquire that pure knowledge, we should have sacred heart.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: At one time, Vikramaditya convened a big conference.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా?
0: He questioned this way: Is the intellect that is great, or the mind, intelligence?
1: మేధస్సు.
0: మేధస్.
1: తెలివితేటలు.
0: The intelligence.
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: He questioned what is great.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడాను మేధస్సే గొప్పది అన్నారు.
0: In the conference, everybody said that it's intelligence that is great.
1: Vikramaditya danni angikarinchaledu.
0: Vikramaditya did not accept.
1: Annintikante buddhi chaala goppadi annadu.
0: Buddhi is superior to the mind.
1: Vedas lopala konni konni marpulu chendutu undochunu.
0: Mind may have changes.
1: Vyaktigatamainatundi marpulu chendutu undochunu.
0: There may be individual changes.
1: Pravartana sambandhinchinatundi marpulu chendutu undochunu.
0: Changes based on the conduct.
1: Kaani buddhi chaala parishuddhamainatundi.
0: But intellect is pure.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటి లేదు అన్నాడు.
0: సో దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంటల్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్, అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్,
1: ఎట్టి దోషమును కూడాను హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు.
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ ఈట్స్ ఈస్ మహేశ్వర.
1: మానవుని యొక్క మృలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకుంటున్నాను.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధనలు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలు.
0: వి డూ సర్టన్
1: సాధనలు. ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు అక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Bhakto Devo Maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine aharamu, raktamu, dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they're all be sanctified.
1: Prema swarupulara.
0: Embodiments of
1: love. Ilanti mantramunu sarina reetiga shubham cheyataniki manaku motta motta rutam satyam.
0: రుతం సత్యం టు బిగిన్ విత్.
1: అనగా రుతం చాలా గొప్పది.
0: రుతం ఇస్ గ్రేటెస్ట్.
1: రుతం అనగా త్రికాల బాధ్యమైనటువంటిది. రుతం.
0: రుతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి రుతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: కాలాన్ని పరిగణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam, only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకము, but not in తారకం.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: chant taraka mantra, go to your preceptor.
1: Yerukumana pandakunda jagatane tamaga swapnasha shaktilo aramaralu lekunda eppudu tarchugalu jeevatma chadividi taraka masu telugavannanna.
0: Know taraka mantra to know the reality, the witness which exists
1: in
0: waking,
1: aramaralu lekunda eppudu tarchugalu jeevatma chadividi tarakam.
0: Therefore the taraka speaks of the eternal witness which is same in the three states of consciousness.
1: Ye kulam varaina kali taraka mantra antichukovali.
0: People of any community, of any
1: భక్తులు అనుకుంటుంటారు
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: Every step we utter lies.
1: మాట పలికినంత అసత్యమే.
0: Whatever we say is untruth.
1: కాలు పెట్టినంత అధర్మమే.
0: Every step is adharmic, unrighteous. And what all we speak is untruth.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు లేనా కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: There is no pure love at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: We are full of selfishness and self interest.
1: ఇలాంటి ఒక వ్యక్తిత్వం మనం ఏమాత్రము భావించకూడదు.
0: We should not consider these traits.
1: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: Calling ourselves devotees, we commit all wicked deeds.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: And he is the worst of the sinner.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వి షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటికి చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: People ruin their lives for money.
1: ధనం కంపాదించవచ్చును.
0: Money you can have.
1: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday.
1: Sick leave
0: birthday. They said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: నువ్వు అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: And it's only truth you can, that gives you manifestation
1: of the divinity.
0: And then you can have that sacred quality.
1: నిజమైన జ్ఞాన తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: The true wisdom could be acquired by sincere prayer.
1: అది అన్నం బ్రహ్మ.
0: That is food is God.
1: సో విష్ణు.
0: And essence is Vishnu.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: And the indweller is మహేశ్వర.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: What more is required?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
1: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఈస్ ది
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాం.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్
1: పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పాత్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు.
0: రస ఎసెన్స్.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నాచురలీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum, sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
1: here.
0: They are waiting for a chance to be here. See, make you proper use of the chances given to you. And never use any harsh words anytime. Never speak untruth at any time. If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence. By observing silence, you can achieve everything. By telling truth, you may be afraid of harming
1: somebody.
0: By uttering falsehood, you may see that you may sin. You don't need to fear to speak truth. Under those circumstances, observe silence. You should be beyond the truth and untruth. To the extent possible, follow the path of truth.
1: Start early, drive slowly, reach safely.
0: As your youngsters, you should know, start early, drive slowly, reach safely. You should start while you are young. The whole life would be comfortable and convenient thereafter. It is necessary to lead the life, to attain the goal of life. Bhagavan does not want celebration of the birthday. Bhagavan doesn't desire the celebration. There are many programs, he has not permitted them. Because so many people are here, this has to be celebrated. Bhagavan doesn't want it. He doesn't want any celebration. Every day is a festival. Bhagavan is of eternal bliss. Bhagavan's bliss is not from anybody. He doesn't wait for you. That bliss is very personification of bliss. The bliss of Bhagavan is eternal bliss. It is non-dual, supreme and spiritual.
1: Nityam, vimalam, acharam, sarvadi sachibhutam.
0: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
1: Bhavatitam, trigunaraitam.
0: It is transcendental, attributeless.
1: Naketti gunamulu levu.
0: No attributes.
1: Nammina namak poyinappudiki naa yokka deeniki nene aanandam.
0: Believe it or not, Bhagavan is personification of bliss. All defects are in you. Whatever he, Bhagavan does for your welfare, for your own goodness, for your happiness, Bhagavan wants you to be pure and defectless. If you are blemishless, Swami is happy. You may be in any company. And don't develop, cultivate bad habits. Bhagavan wants you to lead a spotless life. Bhagavan has no suffering at any time. No worry at all.
1: ఎలాంటి చింతన నాకు లేదు.
0: నో థాట్స్ వాట్స్ ఎవర్.
1: ఈ వరి నాకెందుకు? అన్ని నాకు కావాల్సినవి ఉన్నాయి. నాకేది ఆశ లేదు.
0: భగవాన్ హస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
1: ఏది చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యు.
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యు.
1: వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యు. గుడ్ ఫర్ యు. గుడ్ ఫర్ యు.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యు. గుడ్ ఫర్ యు.
1: నాట్ ఫర్ మీ.
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
1: నేనే మీకోసం ఉన్నాను.
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యు.
1: నా కోసం నాకెందుకు?
0: అండ్ వాట్ ఇస్ దట్ హీ వాంట్స్.
1: కాబట్టి అన్ని ఉపయోగపెట్టుకోండి.
0: Make full use of Bhagavan.
1: నేను ఎప్పుడు సిద్ధమే.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
1: ఇది ఏ ముఖ్యమైన ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: You think we have committed some mistakes, so Swami is so silent, not
1: talking to us.
0: Bhagavan has no nature to find fault
1: with you. Bhagavan's
0: eyes are pure.
1: He always watches good in you, not
0: anything fault or defect. All the bad is your own
1: imagination.
0: As it is within you, it comes forth as imagination. Because no defect in Bhagavan, everything is good.
1: మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కేమో అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
1: సంశయాత్మ వినశ్యతే.
0: Those that doubt are sure to perish.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope to doubt.
1: నిస్సంశయుడిగా ఉంటుండాలి.
0: Be doubtless.
1: దృఢత్వ స్వరూపుడై ఉంటుండాలి.
0: Have strong faith.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్. Extend all hospitality, courtesy to visitors. Share the love with everybody. Serve food to the guests. Then you will have the mental peace. This is true wisdom.
1: ఇలాంటికంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్?
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టూ చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్ మారక.
1: మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యు గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యు ఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో
1: అలా. మనం మంకీ కాదు.
0: యూఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
0: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
0: Never waste your words that are sacred.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచ్యస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచ్యస్.
1: సత్యం రెండు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమతో సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: కడుపు చుండిన నీకు సార్థకంబ. ప్రేమ స్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: The childhood is spent in playing with all other children.
0: యవనం బర్జంచు అలరు విల్తుని పోలియే కామినీరోరుడై కారుచుండు.
1: It is in youth one spends time in fun and frolic.
0: ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: In old age he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
0: కాలమంతయు ఈ రీతి గడిపనేల.
1: Why should all the time be spent like this?
0: గడిచిపోయిన కాలంబు రాదు ఇకను.
1: The time that has gone by gone will never come back.
0: కళ్ళు తెరిచిన ఇక మీరు కాంచరయ్యా.
1: Open your eyes at least now and see clearly.
0: ముందు గతి ఏమి అది ఎవరు తరువలేరు.
1: What lies in future, what is going to happen, nobody can imagine or expect.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లైఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈ రీతిగా కాలమును గడిపినాం మానవ జన్మ వచ్చినంత ఎందుకోసం.
1: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us.
0: ఇంకనైనా మీరు కనులు తెరచి.
1: At least now, open your eyes.
0: ముందు గతి ఏమి అది తలచుడు ముఖ్యముగను.
1: Most importantly, think of what is going to happen in future. What lies ahead of you?
0: సార్థకం భవను మీ జన్మ తమనియందు.
1: On earth, your life is sure to be redeemed.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ విధంగా కాలం అంతే ఇక్కడ నువ్వు వ్యర్థం కావించిన ముందు మీ గతి ఏమిటి, మీ స్థితి ఏమిటి.
1: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
0: జీవితమునకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
1: For the life, it is the time which is most important and basic.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మీరు ఈ విధంగా కాలమునంతా ఇక్కడ వ్యర్థం గావించిన ఇది చేష్ట జీవితం వరకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ వేస్ట్ టైమ్ లైక్ దిస్ యూ షుడ్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ లైఫ్ వేస్ట్. యూ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ లైక్ దిస్.
0: ఈ వయసు లోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుందాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది.
1: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
0: జన్మం ఎత్తినది మొదలుకొని జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
1: In this planet Earth, right from our
0: కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
1: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to your

0: In this planet Earth, right from our birth until the end comes, we are in the field of action. The life is given to perform action. Right from birth till the end, we perform different actions. But no one is making an attempt to inquire whether our actions are proper or not. Therefore, at this age itself, we should make proper use of our time. We eat for the maintenance of the body. Yet you should find out whether the food that you partake is good food or not. Is this going to help us? We should undertake that action which will be really, really the sacred and noble one.
1: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
0: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
1: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
0: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
1: కానీ చేసేటువంటి కర్మలను ఎవ్వరు కూడా గుర్తించాలి వీలేదు.
0: But while in action, nobody will be able to know what it is.
1: గుర్తించలేరు కూడా.
0: No one can know that for that matter.
1: కాలమంతా ఈ ఊరక గడపలేలా.
0: Why should you waste your time in a lazy way?
1: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంని వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
0: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
1: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
0: It is Bhagavad-gita that taught us that we have right on action and not on the result.
1: కర్మము నుండి పుట్టి మానవుడు కర్మము చేయక తప్పదెప్పుడు కర్మ నిరామయుండు గణితింపగ చాలు గాలి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
1: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
0: Every action undertaken has a result.
1: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
0: Good action will yield good result. Bad action will bear bad result.
1: Mangoes తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
0: When you eat mango fruit, you'll feel the taste of a mango fruit.
1: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చా.
0: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
1: Lime bujinchina mango fruit vachu.
0: If you eat lime, you cannot have the taste of a mango fruit.
1: Kanuka ye food nu teesukundamo aa head tayar avutundi.
0: Therefore, as is the food, so is the head.
1: Food do head do God.

0: ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
1: పుట్ హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్.
0: హెడ్ ఎలాంటిది?
1: యాజ్ ఇస్ ది ఫుట్ సో ఇస్ ది హెడ్.
0: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి గాడ్.
1: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
0: హెడ్ అంతా కూడా బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడ్ ఏ చిక్కుతాడు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Therefore, man is necessary for man to keep his head in the right way.
0: Kanuka manu yedi sankalpinchukunnappatikini dani sariyainatundi sankalpam gavinchukovali.
1: Therefore, we should have correct and right thoughts.
0: Balyamlo pala head chakkani satvikamainatundi head ni tayar chesukunte maa jeevitham anta satvikamainatundi margamlo payal jerutundi.
1: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life he should be successful.
0: Kanuka manamu head ni mukhyanga chusukovali.
1: Therefore, we should keep our head in view so that it would be proper.
0: మానవుని సార్థకం గావించడం వలన పసిపచ్చిపుడు కాదు వలన మనం బ్రతకకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ అవర్ హ్యూమన్ బర్త్ వీ షుడ్ నాట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ బర్డ్స్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: మానవుడై పుట్టివుడను మానవ కర్మ ఆచరించాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ షుడ్ యాక్ట్ ఇన్ ఎ హ్యూమన్ వే.
0: మానవతా ధర్మమును బోధించాలి.
1: వీ షుడ్ షేర్ ప్రొపగేట్ హ్యూమన్ వాల్యూస్.
0: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస.
0: ఈ ఐడెంటిటీ మనం పాటించినప్పుడే మనం మానవ అవుతాం.
1: వెన్ యూ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ వాల్యూస్ వీల్ హ్యావ్ త్రీ గుణాస్ అట్రిబ్యూట్స్.
0: త్రిగుణం త్రిజరాకారం, త్రియచంత్ర త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: Therefore, the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made into unison harmony and offered to God.
0: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
1: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate. But there is no trace of sattvic or pious nature. We should only teach the sattvic nature. We should undertake sattvic activity. And we should also reach that pious state.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇది బాల్యం.
1: దిస్ ఇస్ చైల్డ్హుడ్.
0: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
1: యాజ్ యూ ఫాలో సర్టన్ వేస్ అండ్ ప్రొసీజర్స్ యూ విల్ బి రీచింగ్ ది కరెక్ట్ పాయింట్.
0: వృద్ధాప్యం లోపల సత్వగుణం అనుసరించిన ఏమి ప్రయోజనం?
1: ఇన్ ఓల్డ్ ఏజ్ ఇఫ్ యూ ఫాలో ద పయస్ పాత్ వాట్ ఈస్ యూస్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణమును మీరు అనుసరించాలి.
1: Therefore, at this tender age itself, you should follow the correct direction.
0: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
1: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
0: అనుసరించినప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
1: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
0: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
1: బై ఫాలోయింగ్ ఎమోషన్ అండ్ ఇనర్షియా యూ కెన్ నెవర్ రీచ్ ద పయస్ స్టేట్.
0: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
1: యూ కెనాట్ ఎక్వైర్ దీస్ నోబుల్ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
0: కనుక మనం ఎవరం నందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
1: అట్ దిస్ రైట్ ఏజ్ ఓన్లీ వీ షుడ్ కల్టివేట్ గుడ్ క్వాలిటీస్.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను ఎవరం నందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ అడాప్టెడ్ దిస్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ దేర్ యంగ్ ఏజ్.
0: కనుక మీరు సాత్వికమైన ఆహారం భుజించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ సాత్విక్ ఫుడ్.
0: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
1: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్ట్ టేక్ సాత్విక్ ఫుడ్ యూ విల్ హ్యావ్ దట్ సాత్విక్ హెడ్.
0: సాత్విక ఫేస్ వచ్చినప్పుడే సాత్వికమైన కర్మలు ఆచరిస్తావు.
1: విత్ దిస్ సాత్విక్ హెడ్ యూ విల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
0: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు కలుగుతాయి.
1: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యూ విల్ డెవలప్ దిస్ పయస్నెస్ దట్ క్వాలిటీ.
0: కనుక ఎవరి నందు మనం సాత్వికమైన ఫ్రెండ్షిప్ కావాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ పయస్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ పయస్ నేచర్.
0: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
1: When you are in the company of good friends, you will have good thoughts.
0: Satsangatve nissangattvam. Nissangatve nirmohatvam. Nirmohatve nischaritattvam. Nischaritattve jivanmukti.
1: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded, and then by this good company you will attain liberation.
0: Kanuka, meeru satyakamainatvanti buddhini kudanu prayatninchali.
1: Therefore, you should always partake sattvic food only.
0: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చు.
1: యు మే డౌట్ ద పాసిబిలిటీ ది అవైలబిలిటీ ఆఫ్ సాత్విక్ ఫుడ్.
0: కూరగాయలు మీకు చిక్కవా?
1: డోంట్ యు గెట్ వెజిటబుల్స్?
0: ఆకుకూరలు చిక్కవా?
1: డోంట్ యు గెట్ గ్రీన్ లీవ్స్?
0: అన్యమైనటువంటి మీకు బోధన పడుతుందాయా? అన్యమైనటువంటి తమో గుణ రజో గుణ మీకు ఆశిస్తున్నారా?
1: Do you want the different sort of food that encourages the inertia, tamoguna and emotion, rajasic food?
0: Kanuka meeku motta motta satvikamainatundi gunamule kalugutunnayi.
1: Therefore, as you take satvik food, you will have satvik qualities.
0: Karanam emiti?
1: What is the reason?
0: Meeru talli palanu taagi,
1: as you take the milk from your
0: mother, gochiramu bhujinchi,
1: and you also consume the milk,
0: karamu uppu pulusu lenatundi okka kooranu bhujinchi,
1: and when you take the curries without any kind of the pepper or hot stuff,
0: ee vidhanga jeevithamu poshistu vachinappudu,
1: when you continue the life like that,
0: appudu manaku sattvika gunam kuda yerpadutundi.
1: Then you will have sattvic qualities.
0: Kanuka talidandrulu kodanu cheppali.
1: So parents also must teach this lesson.
0: Nenu balyamlo unnanu,
1: I am in young age,
0: naku sattvika aharamne pettandi.
1: Serve me only sattvic food.
0: అత్తు లేకుండా.
1: అదర్వైజ్
0: తెల్లవారి మొదలు,
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
0: రాత్రి పన్నెండున్నంత వరకు కూడాను,
1: అంటిల్ ఐ గో టు బెడ్,
0: రజోగుణ తమోగుణములైనటువంటి ఒక ఫుడ్ ను భుజించినప్పుడు,
1: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
0: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గౌరవించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్లా వస్తుంది?
1: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ like meat, fish and so on, how can you get yourself liberated?
0: Kanuka motta motta manamu satyakamainatvanti food nu prayatnapurvakanga bhujinchali.
1: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
0: Aa vidhanga jeevithamu poshistukuntu ravatam cheta mana jeevithamu satyakamainatvanti gunane vastundi.
1: Like that, when you continue our life, we'll have sattvic qualities.
0: కనుక సాత్విక్ గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
1: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా సాధనకు గురి కావాల్సింది.
1: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
0: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
0: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ని భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుండాలి. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
1: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
0: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
1: It is the bad company which is responsible for all wicked qualities.
0: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
1: So in order to have virtues, it is necessary to eat sattvic food.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థి దశ ఉండే కోపతాపయ్య శాస్త్రీయులను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్ హేట్రెడ్ ఎవరీస్ రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్ యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
1: యు ఆర్ టర్నింగ్ యువర్ మైండ్ ఇన్ టు ఏ పాయిజన్.
0: కనుక నీ సాత్వికమైన ఫుడ్ సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు టేక్ ఓన్లీ సాత్విక్ ఫుడ్ అండ్ డెవలప్ సాత్విక్ టెంపరమెంట్ అండ్ బిహేవియర్.
0: కానీ మీ దుస్సంగమును ఏనాటి కూడా మీరు వదలరు.
1: You should never join bad company, but you don't leave it.
0: Kaduka mottamatte manamu good company tho cheyandi.
1: Therefore we should always join good company.
0: Neevu etti friendship chestavo atti gudavane neevu bayil deyartai.
1: You will develop those qualities depending upon the company you are in.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Kaduka nee company anta kodanu గుడ్ కంపెనీతో మారితే గుడ్ థాట్స్ ఏ వస్తాయి.
1: దేర్ఫోర్ వెన్ యువర్ కంపెనీ ఇస్ గుడ్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైన తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ది కరెక్ట్ గుడ్ బిహేవియర్.
0: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ గోయింగ్ టు ద స్కూల్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్
0: బ్యాడ్ మూమెంట్స్ బ్యాడ్ ప్రవర్తన
1: అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ బిహేవియర్.
0: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరిందంటే నీవు పూర్తి బ్యాడ్ అవుతావు.
1: ఇఫ్ యూ డెవలప్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ బిహేవియర్ యూ విల్ అల్టిమేట్లీ టర్న్ వెరీ బ్యాడ్.
0: మీరు అనుకుంటారు కానీ మేము చదివేటువంటి చక్కని సత్యమైనటువంటి మార్గం పోతున్నాం.
1: యూ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ ద రైట్ వే.
0: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
1: ఎడ్యుకేషన్ ఇస్ గుడ్.
0: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక సారము బ్యాడ్.
1: బట్ the essence within you inside is very bad.
0: Chinna vayasulante
1: at this tender age
0: aneka rakamulainatundi oka bad thoughts meelu payal chestunnayi.
1: You are developing many bad thoughts.
0: Idi vayasu yokka pramanam antaru meeru.
1: You think it's quite natural at this age.
0: Adi natural kaane kaadu.
1: It is not natural at all.
0: Unnatural.
1: It is unnatural.
0: Kada meelu bad food potam chestane bad thoughts payal chestunnayi.
1: You are developing bad thoughts because you are taking bad food.
0: Kalugane meeru mottamotte bad thoughts ni raakunda bad food ni vadala pettali.
1: Therefore you should give up partaking bad food in order to develop good thoughts subsequently.
0: Meeru bhakti ga undetundi varu satsangamne cheyali.
1: You are in the path of devotion, you should always join good company.
0: Kaani good company ni meeru em matram aashinchatam ledhu.
1: But you don't want to join good company.
0: Kani bad company ni aashistunnaru.
1: You are always in the bad company.
0: Ee bad company ni aashistunnaru bad thoughts e vastunnayi.
1: Because of the bad company you develop bad thoughts.
0: Ee bad thoughts vachin tarvata ninnu evaru inka arikettaledu.
1: When once you have these bad thoughts no one can control you.
0: Aa bad thoughts raaka purame
1: even prior to these bad thoughts
0: manu good thoughts ni penchukovali.
1: We should develop good thoughts.
0: Pillalara
1: children
0: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
1: యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
0: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ తెలుసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది గుడ్ కంపెనీ యూ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: గుడ్ పాత్ ని మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: ఇఫ్ యూ ప్రొసీడ్ ట్రెడ్ అలాంగ్ ది గుడ్ పాత్ యువర్ పేరెంట్స్ విల్ వాచ్ అండ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: కానీ నీవు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
1: బట్ ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద బ్యాడ్ డైరెక్షన్ యువర్ పేరెంట్స్ మే నాట్ టెల్ ఓపెన్లీ దే విల్ ఫీల్ వెరీ సాడ్ విత్ ఇన్.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టాలంటుంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
1: టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ you should proceed along the correct path, right direction.
0: Appude meeku good thoughts utta bayal deyartai.
1: Then only you'll entertain good thoughts.
0: Kaduka talidallunu kuda okka vaipuna santosh pettali.
1: You should make parents both of them very happy.
0: Neevu kuda good path lo bayal cheyali.
1: You should also proceed along the good path.
0: Appude meeku anni vidhamulu kuda good thoughts good vyavastha nilo avirudhi avutundi.
1: Then only you'll develop good thoughts and good conduct subsequently.
0: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
1: For man, three are most important.
0: మొట్టమొదట థాట్స్.
1: The first one, thoughts.
0: రెండవది ప్రవర్తన.
1: The second, conduct.
0: మూడవది రిజల్ట్.
1: The third one, result.
0: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
1: What kind of results you get?
0: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీ బ్యాడ్ థాట్స్ వస్తుంది.
1: Because of your bad thoughts, because of your bad conduct, you'll have bad results.
0: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
1: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
0: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
1: బట్ వాట్ ఆల్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వచ్చుకుంటున్నారు.
1: Naturally you have bad thoughts. How do you expect to have good thoughts?
0: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
0: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ, శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేర్చుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: వైల్ యూ ఈట్ స్వీట్స్, యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
1: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
1: Even if your parents serve you bad food, you should teach them, refuse it.
0: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: యూ షుడ్ టెల్ యూర్ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
0: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే వస్తుంది.
1: వెన్ యూ ఈట్ మ్యాంగో, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్?
0: కాబట్టి ఏది భుజిస్తావో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
1: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలైక్.
0: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైనటువంటి సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
0: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
1: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
0: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
1: While serving you bad food, even if your mother wants you to get good name, good reputation, it is not possible.
0: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
1: యాజ్ యూ స్టడీ ఇట్ ఇస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
0: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
1: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
0: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
1: ద హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్.
0: బ్యాడ్ థాట్స్ వచ్చినా కూడా నీవు జీవించగలవు.
1: ఈవెన్ ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ యూ కెన్ కంటిన్యూ టు లివ్.
0: కానీ బ్యాడ్ ఫుడ్ నీవు భుజించగలవా?
1: బట్ కెన్ యూ కంటిన్యూ టు లివ్ ఆన్ బ్యాడ్ ఫుడ్ ఓన్లీ?
0: గుడ్ కంపెనీ మనం చేరాలి.
1: And we should join the good company only.
0: సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం మనము సంబంధం గావించుకోవాలి.
1: We should have association with good pious people.
0: కనుక మీరు గుడ్ ఫ్రెండ్స్ మీరు చేసుకుంటే,
1: ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
0: మీకు గుడ్ థాట్స్ ఏ వస్తుంటాయి.
1: యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ ఓన్లీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.
1: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
0: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ ఏ చదువుతున్నారు.
1: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
0: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
1: యూ గో టు ద లైబ్రరీ.
0: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
1: వెన్ యూ గో టు ద లైబ్రరీ, యూ సెలెక్ట్ గుడ్ బుక్స్ దట్స్ విత్ ద బయోగ్రఫీస్ ఆఫ్ సేజెస్, సెయింట్స్, నోబుల్ సోల్స్, సో దట్ యుల్ డెవలప్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు.
1: యు ఆర్ నాట్ రీడింగ్ గుడ్ బుక్స్.
0: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
1: అండ్ వేర్ యాజ్ యూ ఫీల్ దట్ ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్ ఇఫ్ యూ రీడ్ గుడ్ బుక్స్.
0: కనుక నేను బ్యాడ్ బుక్స్ చదివి మీరు బ్యాడ్ థాట్స్ అంతా వస్తున్నాయి.
1: Therefore, you read bad books and entertain bad thoughts.
0: దీనికంత కారణం ఏమిటి?
1: What are the reason behind all this?
0: స్టడీని దీనికి మూల కారణం.
1: And your study, what you read, is all important.
0: కనుక నీకు గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
1: If you want to have good thoughts, you should read good books.
0: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడాను వాళ్ళు చదివినటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
1: All great people have got great thoughts, noble thoughts, good life, because they were always in good company and they have gone through good books.
0: కాని మనం అట్టి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అట్.
1: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
0: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్లనే మంచి గుణములు మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
1: Therefore, in order to see that you will never be a bad boy, you should read always good books, take good food, and lead a correct direction, good path.
0: Kaduka bad and good mana yokka manase karanam.
1: For good and bad, our mind is the main cause.
0: Mani eva manushyanam karanam bandham cheho.
1: Mind is responsible for bondage and liberation.
0: Kaduka manamu bad books emathramu chadavakoodu.
1: Therefore, we should never read these cheap bad books.
0: ఈనాడు కలియుగం లోపల బ్యాడ్ బుక్స్ కే చాలా విలువ.
1: ఇన్ దిస్ కలి ఏజ్ బ్యాడ్ బుక్స్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
1: వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ బుక్స్ అట్ ఆల్.
0: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
1: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
0: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
0: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
0: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
1: యూ గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
0: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్, యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
0: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ డూ యూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
0: గుడ్ కాలేజీ ఎందు, గుడ్ స్టూడెంట్ ఎందు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తారు.
1: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
0: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
1: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్, దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
0: కనుక మీ క్యారెక్టర్ ని అభివృద్ధి పరిచేటువంటి ఒక గుణములు ఉన్నటువంటి ఒక బుక్స్ ను మీరు చదవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే బ్యాడ్ బుక్స్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
1: వెన్ పీపుల్ గో ఆన్ జర్నీ ఎదర్ ఇన్ ఎ బస్ ఆర్ ఎ ట్రైన్ దే సెలెక్ట్ బ్యాడ్ బుక్స్.
0: కనుక మీరు గుడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ సెలెక్ట్ గుడ్ బుక్స్.
0: అప్పుడే మీరు గుడ్ థాట్స్ వస్తాయి.
1: దెన్ యూ డెవలప్ గుడ్ థాట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరంతా కూడా గుడ్ థాట్స్ రావాలనుకుంటే, గుడ్ ప్రవర్తన కావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, యూ షుడ్ రీడ్ గుడ్ బుక్స్.
0: కానీ ఇప్పుడు కారణంగా చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
1: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీని వల్ల చెడ్డదంత బయలుదేరుతుంది.
1: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
0: ఇంతకు పూర్వమంతా కూడాను చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ తో చదవాలి.
1: అండ్ ఆల్ దీస్ డేస్ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ గుడ్ బుక్స్ అండ్ డెవలప్ గుడ్ క్యారెక్టర్.
0: క్యారెక్టర్ ముఖ్యమైనటువంటిది.
1: క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కానీ ప్యారెట్ మాది ఇష్టం వచ్చినట్టు తెలియకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో రాంగ్, గో అబౌట్ ఇన్ చీప్ వే.
0: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
1: వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ఎ చీప్ వే.
0: తక్కువ వేలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
1: వీఆర్ పర్చేసింగ్ చీప్ బుక్స్.
0: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
1: అండ్ వీ గో రన్ ఆఫ్టర్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
0: కానీ కళాతులకి చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
1: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
0: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
1: దట్ఫర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ స్టార్ట్ రీడింగ్ గుడ్ బుక్స్.
0: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
1: Then you will develop good thoughts and good conduct. Students.
0: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: There are many, many important things.
0: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాను.
1: All good things must be taught to you so that you will lead a correct path.
0: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
1: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
0: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
1: Be ready. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: Priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramardhika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three. Is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okkati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okkate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: In paramarthika ద వ్యవహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఎ ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థకం లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: సక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వమానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in humanity.
1: దీని వేదము సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము.
0: This universe has so many heads.
1: అనేక నేత్రములతో కూడినటువంటి ఈ విశ్వము.
0: This Vishwa has so many
1: అనేక
0: eyes.
1: అనేక పాదములతో కూడినటువంటి ఈ విశ్వము.
0: So many feet over there.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వి కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyatvamlo undinatvanti yokka srashti sthitilo emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu sachidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of sachidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola kaaranamu sachit అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమైనటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిదే. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: Chittu
0: chit,
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
0: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
0: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
0: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
0: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
0: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
0: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
0: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
0: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
0: Without this atma being, there is nothing like life anywhere.
1: Super special power, ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
0: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
0: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
0: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
0: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
0: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మానోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీభోచోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంత అందంగా ఉంటుంటాది. మేటియ త్రికూటపీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదమును ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
0: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి యొక్క కవిత్వంతో కూడినటువంటి యొక్క లెటర్ రాశారు.
0: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
0: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
0: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
0: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
0: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
0: Poetry has its own
1: అక్షరములకు విలువ ఉంటుండాలి.
0: లెటర్స్ టూ హెడ్ సో
1: కవర్కు విలువ ఉంటుండాలి.
0: కవర్ హెస్ వాల్యూ.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
0: పేపర్ హెస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
0: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ రీ ఇట్ హెస్ నాట్ గాన్ టు ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్రస్.
1: దేని వల్ల?
0: వై?
1: స్టాంప్ లేదు.
0: బికాస్ ఇట్ దేర్ ఇస్ నో స్టాంప్ ఆన్ ది ఎన్వెలప్.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
0: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
0: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
0: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
0: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
0: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి? స్టాంప్ లేదు.
0: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
0: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
0: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
0: అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: When once there is love, there will be steadfastness. When once there
1: is steadfastness, విశ్వాసము, శ్రద్ధ, ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒకటైపోయిందో,
0: just as the foam and the wave and ocean are one and the same,
1: ఈ విధముగా శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
0: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
0: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
1: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
0: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ,
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
0: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
0: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
0: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
0: స్వేచ్ఛ, మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
0: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
1: ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
0: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ,
0: ఆత్మ,
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
0: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
0: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
0: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ, స్వధర్మ అన్నాడు.
0: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Chatri dharmamo, lek brahmana dharmamo, lek inko vaishya dharmamo, edo ilantivi jati mata kulam redhamulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
0: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not
1: so. Atma.
0: స్వ ఆత్మ.
1: ఆత్మధర్మమే స్వధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
0: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
0: One is one lettered I.
1: One letter I.
0: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
0: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I, Dehamu.
0: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
0: One lettered I is Atma.
1: Dehamu lekapothe Atma anetvadi manam telusukolemu.
0: Without the body you cannot realize Atma.
1: Atmane lekapothe Dehamu anetvadi dani undadaniki veelu kaadu.
0: Without Atma the body cannot exist.
1: Kabatti Dehatma Jeevatattvam moodinti oka ekatvame Triputi.
0: Therefore the unity of the body
1: Trikutamu
0: and Atma and the spirit is Trikuta.
1: Moodinti oka ekatvamu.
0: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
0: స్వయిచ్ఛ, వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
0: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని, ఆనందం కాని, అది నా యొక్క రైట్.
0: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
0: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు.
0: I'll never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
0: And action done with such a faith is స్వేచ్ఛ.
1: ఇంకా పరేచ్ఛ,
0: ద సెకండ్ పరేచ్ఛ.
1: పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేచి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాం.
0: బై ఫోర్స్ ఆర్ కంపల్షన్ ఆర్ ఎంకరేజ్మెంట్ బై అవుట్ సైడర్స్ యు డూ ఎన్ యాక్ట్.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత,
0: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
0: బికాస్ ద ప్రెషర్
1: ఒక కర్మను ఆచరించావు,
0: యు డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
0: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యు ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
0: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇస్ ఎంకరేజ్ బై ఫోర్స్ ఫ్రమ్
1: అవుట్సైడ్తో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
0: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
1: ఐచ్ఛ,
0: థర్డ్ వన్ ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు,
0: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
0: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
0: It has come to me as the
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
0: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
0: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
0: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
0: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
0: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ద డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సీక్రెట్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయాలు,
0: ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్, ఐఎమ్ రెడీ టు ఫేస్.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
0: ఇట్స్ నాట్ ద ఫోర్స్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టం చే.
0: నార్ ఆఫ్ మై ఓన్.
1: ఇది దైవేచ్ఛ.

0: blissful and happiness will be given.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
0: But man is not having that broad-minded spirit in understanding this.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
0: He doesn't want to face the consequences of his sinful deeds.
1: పాప ఫలం వద్దంటున్నాడు కాని పాప కార్యం చేస్తున్నాడు.
0: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
1: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
0: If he is not prepared to face the consequence, why should
1: కాబట్టి
0: he commit
1: పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
0: Because of the sinful deeds, you face the consequences.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
0: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
0: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించడం.
0: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుకనే నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
0: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
0: I committed a sin.
1: The result.
0: Therefore results you must face.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
0: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని, నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
0: Whether you like it or not, you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
0: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
0: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
0: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
0: యు మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
0: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: అనగా
0: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
0: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
0: యు విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడా నువ్వు దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
0: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
0: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందు కూడా నువ్వు ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
0: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
0: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
0: What is it, the progeny to this aham?
1: Sankalpam puttindi.
0: The thought is born to this aham.
1: Ee sankalpam nunchi edi puttindi?
0: What is it next?
1: Kevalam vaak puttindi.
0: It is the word or the speech faculty.
1: Kabatti vaaku sankalpam nunchi puttindi.
0: Therefore word is born to sankalpam.
1: Sankalpam aham nunchi puttindi.
0: And sankalpa is born to this
1: aham. Aham atma nunchi puttindi.
0: And aham is born to this atma.
1: Ee vidhanga teesukunte idi e triputi.
0: So this is what you call trinity or triputi.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
0: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
0: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
0: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
0: వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
0: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ కూడా ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
0: వాట్ ఈ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
0: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈజ్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
0: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
0: So the legal heirs to the sat chit ananda are the son, grandson and great grandson.
1: Anandam ledu naalo ani anukokoddu.
0: So no one should think that there is no ananda within one's own self. It is your right.
1: Chusava inga nirantaramu oka vidhamaina satyanityamainatundi vaadiga nenu undali ani aashisthunnavu.
0: That state of being is your right.
1: Inga pavitramainatundi oka aanandamu chittu chitta anetundi emti?
0: Then what is this chit?
1: Adhe prajnanam brahma.
0: That is prajnanam brahma.
1: Ah, prajnanam ni ende untundadi.
0: That prajnana is within you.
1: Kanuka sat chit anandam ekkada undo ani vetakanakkarledu.
0: So you don't need to search for sat chit ananda.
1: Ni ende untundadi.

0: ఈ సచ్చిదానందము.
1: దిస్ సచ్చిదానంద ఇస్ విత్ఇన్ యు.
0: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుంది అజ్ఞానం.
1: సిన్స్ యు డు నాట్ నో, యు ఆర్ విక్టిమైజ్డ్ by this ignorance.
0: Vidyarthulara,
1: students,
0: neenku oka chinna katha untundali.
1: For this a small story.
0: Oka marriage jarugutundali.
1: Marriage was taking place.
0: Oka kanya vaipana varu oka intindlo unnaru.
1: Bride's party were staying at one residence.
0: Baludu yokka idi inkoka intilo untunnaru.
1: Bridegroom's party at another place.
0: Madhya lopala oka sambhashana jaripadaniki oka sambandhi erpaddadu.
1: A person was there who will arrange a talk on both sides.
0: Kanya vaipuna velutunnadu pratisari prati paryayamu varini dabaisthunnadu.
1: Every time he goes to bride's party and commands them.
0: Emtandi meer vela velakanta maaku tiffin coffee ilantunta supply cheyatam ledhu, mee vivaham anetundi em inta grand ga chestar anukunnanu, meer sariga cheyatam ledhe, baayi vishayam lopala em maatrame meer sadda pattukovatam ledhe ani vaadisthunnadu.
1: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
0: Maroka paryayamu bai vaipu nostunnadu.
1: Next time he visits the bridegroom's party.
0: Em chesi pettina enni paryayam pichina meer raavatam lede, vantalanta chalabadi pothunnayi, meer tappaka rani taraga ani vaadanu pedda jabardast chestunnadu.
1: Another time he visits the bridegroom's property and says, Artin says, why don't you come, sir? Come on, all things are ready. Why don't you come?
0: Boy side vachi jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
1: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
0: Ee girl side vachi jabardast chestunnappudu veellu evaro boy side yajamanidiga untunnadu ani veeru talchukuntunnaru.
1: The bride's party felt that he is a very VIP representing the groom's
0: party.
1: కానీ
0: స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
1: And he was so independent banging both sides.
0: కరాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
1: Both the parties were vexed ultimately with him.
0: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
1: Then they started inquiring, who is this man?
0: Boy side varu chi girl side evarandi itanu annada maakem teriyadandi ani veerannaru.
1: Boy side people came and asked, who is this man? They said, we don't know.
0: Girl side ucharu tirigi evarandi itanu unnaru maakem teriyadu unnaru.
1: Girls party came and said, who is this man? Boys side said, they don't know.
0: Ee inquiry prarambham chestapudike veedu palayanu.
1: Then both the parties came there and started inquiring about this man. He ran away.
0: మన గుట్టు బట్ట బయట పోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
1: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
0: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు కూడాను జబర్దస్త్ చేస్తుంటాడు.
1: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ మూవ్స్ టువర్డ్స్ ఆత్మ అట్ వన్ టైమ్, మూవ్స్ టువర్డ్స్ నేచర్ అట్ అనదర్ టైమ్ అండ్ జస్ట్ ప్లేస్ ది మిస్టరీ.
0: ఈ ఆత్మ అనాత్మ యొక్క సంబంధమైనటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్, విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానమైనటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: వెన్ వన్స్ వీ మేక్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఆత్మ అండ్ ద నేచర్ దిస్ ఇగ్నోరెన్స్ విల్ రన్ అవే.
0: అది ఈనాడు మనము జరపటం లేదు.
1: దట్ వీ ఆర్ నాట్ డూయింగ్.
0: ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపటం లేదు.
1: No inquiry is present today.
0: Idi atmana anatmana,
1: is it this atma or that which is not atma?
0: Idi praaptamainatundi da paraathamainatundi da,
1: is that a world or worldly or spiritual?
0: Aneetundi vicharana manam cheyakunda povatam chetane idi manam aneka vidhamuluga kudanu peedistu untundadi.
1: As we don't inquire this way, we are put to trouble.
0: Kanukune inquiry cheseetundi dantu naalugu margamulu untunnayi.
1: There are four paths of inquiry.
0: Ee naadu vidyavantulu meekandarki telisina baaga.
1: You know, you're all educated, you know pretty well.
0: Idantha mee yandu untinatundi naaku kodana bookish knowledge.
1: What all you have is bookish knowledge.
0: Ee bookish knowledge konni dinam tarvata superficial knowledge ga mari pothundi.
1: After some time bookish knowledge turns into superficial knowledge.
0: Ee superficial knowledge poyin tarvata special general knowledge vastundi.
1: Thereafter you get the general knowledge.
0: Ee general knowledge vachinappude meeru appudu discrimination knowledge chudali.
1: Then you have to possess this discrimination knowledge.
0: Aa discrimination kuda nu individual discrimination undakoddu, fundamental discrimination kavali.
1: There again you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
0: Practical knowledge vastundi.
1: Finally you get practical knowledge.
0: Ee practical knowledge ne satyamainatundi.
1: This practical knowledge is truth.
0: అదియే అట్టి సత్యం వరకు కూడా మనం ప్రయాణం అవుతూనే పోవాలి.
1: We have to travel till we reach that point of truth.
0: వన్ ఆఫ్టర్ వన్, అన్ని ఒకదాని తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి.
1: వన్ ఆఫ్టర్ వన్, వన్ స్టెప్ ఆఫ్టర్ దర్ స్టెప్ వీ షుడ్ కంటిన్యూ టు ట్రావెల్.
0: ఈ విధంగా ఎన్క్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం చక్కగా మనకు తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంక్వైర్ ఇన్ దిస్ ప్రొసీజర్ యు నో వాట్ ఈస్ ట్రూత్.
0: కనుకనే విదేహముక్తి,
1: విదేహ
0: విదేహముక్తి
1: విదేహముక్తి
0: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ, విదేహముక్తి
0: జీవన్ ముక్తి విదేహముక్తి. ఇవి రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
1: ఇన్ వేదాంత దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జీవన్ ముక్తి విదేహముక్తి.
0: జీవన్ ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జీవన్ ముక్తి
0: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి
1: విత్ దిస్ బాడీ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డివైన్.
0: ఇదంతా కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే.
1: దట్ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
0: వృక్షంగా ఉంటున్నది,
1: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ,
0: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము ట్రీ,
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్, బట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ ద సీడ్.
0: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే,
1: బట్ యాక్చువల్లీ ఆల్ ది త్రీ స్టాండ్.
0: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
1: Without the tree, you don't get
0: this seed. లేకుండా మరి ట్రీ రాదు.
1: Without the present day seed, you don't get future tree. This is unity.
0: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
1: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ,
0: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
0: మంచివారు వర్ణించినప్పటికీ, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్ ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: అన్ని కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: లేదు కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
0: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
0: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహ హ్యాస్ దీస్ ట్రేట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has the body.
0: Deham lenetunte vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledunte emti, deham undi.
1: What does it mean?
0: There is deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Atani tappulu anetunte ve atani e maatram kodanu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti jeevan mukti anetunte tattvam lopala videha mukti anetunte dani pratibimbame.
1: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
0: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ
0: జనక
1: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీఈస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు డోంట్ కేర్ బై ఎనీథింగ్.
0: అమనస్కము,
1: దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: ఇస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ possess the threads.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: The threads need cotton.
0: ప్రతి దారమైంది.
1: Cotton becomes
0: thread. దారమే వస్త్రమైంది.
1: The thread yarn into the cloth.
0: ప్రతి లేకపోతే
1: without the cotton
0: ఈ ద్వారం
1: you don't get thread.
0: దారమే లేకపోతే
1: without the thread
0: వస్త్రమే లేదు.
1: You don't find the
0: cloth. కాబట్టి మొట్టమొదట పత్తి అదే సంకల్పము.
1: So first the cotton is the thought.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయాకులోనాయ మాయాకు తానాయ మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ.
1: One becomes a victim
0: maya
1: to this maya. He becomes maya.
0: Maya 25 mantramulaya.
1: And this maya becomes 25 mantras. What are these 25 mantras?
0: 5 karmendriyamulu.
1: The 5.
0: 5 pranamulu. 5 kosamulu. 5 elements.
1: The 5 elements.
0: 5 bhutamulu.
1: 5 elements. And 5 cognitive, 5 cognitive senses. They make a total of 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగైంది.
1: The mind, the intellect, అహంకార, ego, and chitta, 4. Ego.
0: ఈ నాలుగైంది. తర్వాత జీవతత్వము. ఈ అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: And then జీవతత్వ, individual soul, making 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: So the one with these 25 aspects is called పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈజ్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్ ఈజ్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి అనగా చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత.
0: ఎక్కడ అది కూటము?
1: వేర్ ఈస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటము అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఈ ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
0: తారక తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
0: అందువల్లనే సో తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ ఆర్
0: నిరతముగు సుషుప్తి శక్తిలో
1: ది వేకింగ్ స్టేట్ ది
0: అరమరలు
1: లేకుండా
0: జీవాత్మ చదివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్ ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తిని అందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: And the tumbler
0: full of
1: water.
0: కానీ బాగా కలిపావు.
1: And you have mixed it well.
0: కానీ తర్వాత చూస్తే
1: later
0: చేతితో తెచ్చావు.
1: You brought it on hand.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: But when once you want to catch hold of the sugar, you can't do it.
0: చూచావు.
1: You saw the sugar.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: But now it is in water, you can't see that.
0: పోయింది.
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact you brought it.
0: నీ కన్నుతోనే చూచావు.
1: In fact you saw with your eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't
0: remember. చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ ఈ
0: పండు రసం పోసాము.
1: You got the fruit juice inside.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: There is fruit juice in the cup.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: తను నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుందా? కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: You just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: Where do you find this taste?
0: టంగ్ పైన తెలుస్తుండ.
1: It's only the tongue that finds the taste, knows the taste.
0: అదే విధంగానే
1: likewise
0: మన దేహమే ఒక కప్పు.
1: The body is the cup.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుందా? రసోవయసః రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి.
1: This cup of this body, there is this juice of divinity.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: Body is not understanding.
0: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
1: Senses are the straws.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
1: We experience with these
0: కానీ
1: senses.
0: వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: But even senses do not understand.
0: బుద్ధి అదే టంగ్.
1: This intellect is the tongue.
0: ఆ టంగుకు మాత్రం తెలుస్తుండాలి.
1: The intellect, the tongue will know.
0: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుండది.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండది.
1: ది వేస్ట్ మ్యాటర్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ సర్వాంగానికి సప్లై చేస్తుండది.
1: ది ప్యూర్ జ్యూస్ ది ఎసెన్స్ ఇస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
0: జఠరాగ్ని.
1: That is called the fire, jataragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pachamnyanyam chaturvidam. Aham vaishvanaro bhutva. O pichivada, nenu nee stomach lo untundi vaishvanaduga neevu tinnatundidanta jeernam chesi nee dehanikanta supply chese shaktini istunnanu.
1: O madcap, I am present in your stomach in the form of vaishvanara. It is only I that digest, it is only I that circulate the essence to various limbs of the body.
0: Vedanta chakkaga vicharana chestu vaste కట్టగడుపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
0: నాట్ టూ, ఓన్లీ వన్.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: సో వేదాంత టెల్స్
0: నాట్ టూ,
1: వేదాంత
0: ఓన్లీ వన్.
1: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
1: He doesn't say in a weak way, only one.
0: నేను ఒక్కటే ఒక్కటే రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లా కూడా ఒక్కడే.
1: అల్లా ఈజ్ వన్.
0: జీసస్ ఒక్కడే.
1: జీసస్
0: రాముడు ఒక్కడే.
1: రామా ఈజ్ వన్.
0: ఈశ్వరుడు ఒక్కడే. విష్ణు ఒక్కడే.
1: కృష్ణ ఈజ్ వన్.
0: జరాస్తి ఒక్కడే.
1: జరాస్తి ఈజ్ వన్.
0: అంతా ఒక్కడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్.
0: కొంతమంది జొరాస్ట్రియన్ వేరువేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: జొరాస్ట్రియన్స్ పర్షియన్స్ సే ద జొరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తుంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామా
0: సెపరేట్. వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుందది కానీ.
1: So they go on spending like this thinking.
0: కానీ దైవం ఒక్కడే.
1: But God is one.
0: నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: The names and forms are different.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే.
1: Depending upon your choice and
0: preference. నాకు కావాలి, నాకు జిలేబీ కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలో, జిలేబీలో ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్వి ప్రాభవదావదంతి.
1: టేస్ట్ డిఫర్. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: Kochapalyamle inni vidhamainatundi oka taste aasistundadi.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of bliss.
0: అదే unity in diversity.
1: This is unity in diversity.
0: చూడండి, beings are many.
1: beings are many,
0: but breath is one.
1: But breath is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: You should not classify basing on your likes and dislikes.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you
0: reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God, I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
0: అనవసరమైన మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: If the series of discourses are discontinued, students will have freedom.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure O grade.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Tila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti Naitika Dharmikanto Kudinatvanti Pavitramayana Vidyanu Inavadu Vismarinchi Pottaputrika Nimittamai Prakuladetvanti Vidyalanu Nerchukovataniki Prayatnistunnam.
0: Today we are learning only to carry out our daily living, forgetting all that is important, latent in the education, the morality and righteousness.
1: ఈ సుందరమైన ఈ అందమైన ఈ ఆధునికమైన ఈ అమూల్యమైన ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: This beautiful, highly valuable world will take us to a blissful state.
1: Nature is beauty.
0: Nature is beauty.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని పంచ ప్రాణములు మొదలుకొని పంచకోశములు మొదలుకొని పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: Human life has all the faculties and the power, are the five elements, five life principles, five life sheets, and the power of five senses.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచమునందు మనకు చిక్కుచున్నవి.
0: Right from dawn to dusk, right from the time we get up from the bed and go back, there is lot of material in this world that gives us all the happiness.
1: ఈ ప్రపంచమునందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world you get everything, there's nothing that you find in want of.
1: మట్టి మొదలు మాణిక్యం వరకు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యములను చేకూర్చేటువంటి సదుపాయములు కూడాను భగవంతుడు నిర్మించి మానవులకు అందిస్తూ ఆనందించమని ప్రబోధిస్తూ వస్తున్నాడు.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: మానవునికి సర్వ స్వతంత్రములు కూడాను అందించాడు.
0: God gave us independence of all sorts.
1: ఈ విశ్వ సృష్టినంతయి కూడాను మానవుని యొక్క స్వాధీనం పరిచాడు.
0: He gave us the whole world, the creation.
1: ఈ విశ్వమునందు ఈ దృశ్యగోచరమైనటువంటి జగత్తునందు మానవుడు ఆశించిన అన్ని కూడాను ఎట్టి పరిమితము లేకుండా అనుభవించవచ్చు.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు చేసుకోవచ్చు.
0: యూ కెన్ యాక్ట్ యాజ్ ఫర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: సమస్తము భగవంతు యొక్క సృష్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: క్రియేటర్ క్రియేటెడ్ దిస్ క్రియేషన్ అండ్ గేవ్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: నథింగ్ నీడ్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: దిస్ ఈస్ ది కమాండ్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యూ లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: Meeru anubhavinchavalsindani anubhavinchavachchu.
0: You can enjoy, experience all you want.
1: Aithe adi manchi kani chedda kani.
0: Whether good or bad.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్
1: అది నిత్యము కాని సత్యము కాని
0: మే బి ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి ఎట్టి మార్గంలో ప్రవేశించాలి ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి ఒక దీనిని మీరే నిర్ణయించుకోవాలి
0: కీపింగ్ ఇన్ యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ యూ రీప్
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you have sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర తెజిట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రమే శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కానీ ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born, we no garland, no necklace is ever seen.
1: Manchi muchyapu saru matchunakunu levu.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace around our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. Manchini chestunte chey nee idi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. Ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalu.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: Kanuka naitika dharmika aadhyatmika chintanam drishtiyan dunchukoni manavudu chese prati chinna karyam nandu kodanu nityanitya visha parisayanam salpi aa karyamlo palgonali.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: Oka srimantudu undeetundi vaadu.
0: There is a rich man.
1: Ee srimantuniki ఒక కుమారుడు పుట్టాడు.
2: హీ హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
2: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిజ్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
2: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
2: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
2: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda, in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
2: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
2: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
2: As the young couple are the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
2: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
2: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
2: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
2: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
2: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
2: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
2: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
2: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
2: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavadu vachadu.
2: The boy came.
1: Nanna amma emiti meer vetukutunnaru?
2: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee tata gariki vesetuvanti matti mukkidi okati kanipinchaledu annaru.
2: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Janta petti atanu tinamani pettunnam.
2: We serve food on that earthen
1: plate.
2: Ee
1: naadu aa tatta kanipinchaledu.
2: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
2: That's what the parents said.
1: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
2: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
2: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
2: The father reprimanded him, why have you kept it up?
1: రేపు వృద్ధాప్యం లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
2: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara. Eenaati pillalu endukudanu aa tatpalamunu anubhavincheetundi marganiki taginetundi plant vestuntaru.
2: The children also plan today likewise.
1: Nee tandrini ee vidhanga chustivo ninnu bidda nee aa vidhanga chustaru.
2: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని నీవు వంచించువో తిరిగి నీ స్నేహితుడు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
2: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరుడు నిన్ను గౌరవిస్తాడు.
2: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
2: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
2: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పాడు.
2: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
2: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
2: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
2: Then you will never go along the wrong direction. పాపకార్యములకు
1: పూనుకోవు.
2: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్యకార్యములందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
2: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
2: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
2: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కారు రాసి పెట్టారు.
2: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
2: Spirituality, in which direction
1: వాళ్ళకి చింతనే లేదు.
2: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
2: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
2: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టకూటినే పెంచును.
2: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
2: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకి ఎందుకు?
2: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రివీడి.
2: Give up that foolish idea that education is to get the degree.

0: యమరచి. Give up that foolish idea that education is there to receive the degree. No, don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: సమాజమునందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజమునందే అంత్యమవుతాము.
0: We end in society.
1: అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: ద డివైన్ పవర్ లేటెంట్ విదిన్ us షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్
1: త్రూ దిస్ సమాజము ఎన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: యు నో ది మోడర్న్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్.
1: సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద పీపుల్.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద పీపుల్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere. That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యూ.
1: మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడా వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ truth and righteousness.
1: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర,
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద, దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ, అక్రమ, అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనం అను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యు
1: సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడా

0: కంప్లీట్ ఫాల్స్ హుడ్ బట్ దేర్ వైస్ హెడ్ ద ఓల్డ్ ఏజ్
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్న
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ ఆల్సో యువర్ యూత్
1: ముందున్నదిరా తొందరలు అని ముసలితనమ్మను ముసుళ్ల పండగ
0: దేర్ లైస్ హెడ్ వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్ ది ఓల్డ్ ఏజ్
1: ఏమిటి ఈ అందము
0: వాట్ ఇస్ దిస్ బ్యూటీ
1: ఏమిటి ఈ ప్రాయము
0: వాట్ ఇస్ దిస్ యూత్
1: ఇది ఒక నిజమైనటువంటిదా మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది
0: ఇస్ ఇట్ ఆల్ పర్మనెంట్ ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది
0: ఇఫ్ వి రిలై ఆన్ దిస్ టెంపరరీ ట్రాన్సియెంట్ థింగ్స్ అండ్ ప్రొసీడ్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సర్జన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రావెలింగ్ ఇన్ ఎ బోట్ ఆఫ్ రాక్
1: కనుక రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు
0: యూ కెన్ నెవర్ ట్రావెల్ ఇన్ ఎ బోట్ ఆఫ్ రాక్ యు ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి
0: దేర్ఫోర్ యూ హావ్ టు ట్రావెల్ ఆన్ ద బోట్ ఆఫ్ ట్రూత్ ద ఎటర్నల్ ట్రూత్
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ
1: కనుకనే మనము సత్య మార్గమును సర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ ఆర్ రైచియస్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in
1: society.
0: We don't know how to respect elders today.
1: Tandri kodukulu maatladutunte vidi tandri kodukula lekapothe evari biddalu iviru aneetvanti oka sandeham kalugutundi.
0: Today as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యాజ్ దే కన్వర్స్
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు
0: ద సన్ సిట్స్ ఆన్ ది సోఫా సెట్ ఇన్ వరండా
1: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు
0: యాజ్ ఫాదర్ కమ్స్ హీ వోంట్ ఈవెన్ గెట్ అప్
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya, kumarudu ichchetundi gauravamu.
0: Is this sort of respect one has to
1: show? Ee naadu itti gauravanni ichinappudu repadidilu nee kumarudito nee vetti gauravanni pondutavo.
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: children? Kanukane tindi kotti trepu pindi kotti rotte.
0: So as is the food, so is the village. As is the floor, so is the barn.
1: Ee vayasunande manamu. పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో ద వాల్యూ ఇన్ రెస్పెక్టింగ్
1: చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
1: అహంకార అసూయను నిర్మూలన గావించినటువంటి నిజమైన విద్య
0: సో ఇట్స్ ఎ ట్రూ ఎడ్యుకేషన్ దట్ కిల్స్ ఈగో అండ్ జెలసీ
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ పాంప్ అండ్
1: వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదను పొందుకోవాలి
0: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ ఎర్నెస్టీమ్ అండ్ రెస్పెక్ట్
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను
0: భగవాన్ టెల్స్ us repeatedly
1: నీ బ్లడ్ నీ ఫుడ్
0: యువర్ బ్లడ్
1: నీ హెడ్ నీ దుడ్డు
0: అండ్ దుడ్డు మనీ
1: పేరెంట్స్ గిఫ్ట్
0: దేర్ పేరెంట్స్ గిఫ్ట్
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుడ్స్ ఇవ్వాలి
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుడ్ యువర్
1: దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే
0: బికాస్ దే హావ్ బ్రాట్ యూ అప్ టు దిస్
1: భగవంతుడు మట్టినిచ్చాడు
0: గాడ్ హెస్ గివెన్
1: భగవంతుడు నీరునిచ్చాడు
0: గాడ్ గేవ్ వాటర్
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు
0: ది మడ్ and water mixed and made into a pot by a potter not by god
1: kabatti jadachaitanyamlo rendittini srushtinchadu bhagavantudu ante
0: god has created our parents
1: ee rendittini cherchi tali tandrulle neeku ee roopanni andinchadu
0: our parents gave us this present form
1: kada nee roopaniki moolakarakudu tali tandrulle
0: we owe this form to our parents
1: ee dehaniki moolaadharam nee tali tandrulle
0: your parents are the foundation for the
1: body matru devo bhava pitru devo bhava annaru
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైనా కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a

0: గిఫ్టెడ్ సన్, నెవర్ ఎ బ్యాడ్ మదర్.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: పేరెంట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఆల్ లవ్.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ పేరెంట్స్ లవ్.
1: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
0: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ దట్ లవ్.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ విత్ ఆల్ మొరాలిటీ అండ్
1: ఇంటిగ్రిటీ. ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో. ది
0: హోల్ వరల్డ్ ఇస్ సో బ్యూటిఫుల్.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్, హ్యావింగ్ టేకెన్ అప్ దిస్ బ్యూటిఫుల్ బాడీ విత్ బ్యూటిఫుల్ ఐడియాస్, బట్ వీ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ రాటెన్ వే.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: టేక్ దిస్ బాడీ ఫర్ ఇన్స్టెన్స్.
1: మన దేహానికి హైట్ తగినటువంటి వెయిట్, వెయిట్ తగినటువంటి ఫ్యాట్, ఫ్యాట్ తగినటువంటి
0: ది హైట్ అండ్ ద వెయిట్ ఆర్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: గాడ్ హౌ నైస్లీ.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే
0: ద హోల్ వరల్డ్ పాపులేషన్.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: ట్విన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: ట్విన్స్ ఆర్ బోర్న్ టు పేరెంట్స్.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical. Bhagavan will reward you.
1: ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: You see that neem
1: అంత ఆకులు వేప ఆకులే.
0: You find the neem.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: No, not even one leaf looks like another leaf exactly.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈన్లు వేరే ఉంటే దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: Bring two leaves, you observe them, veins are different there.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: This is the mystery of God's creation, wonder.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
0: హావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Having been born in this beautiful world of wonder and awe, to have this perverted brain is
1: unfortunate.
0: We should also develop the sacred virtues.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world,
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years life span, you cannot go by that.
1: Leka prayamando leka mudimiyando leka musaliyando.
0: As a boy, who knows, at the tender age or in youth or in old age,
1: adavino udakamadyambuno eppudu vilachedi erukadedu.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: Maraname nischayamu.
0: That is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మన ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, బట్ ఐ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు మై సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమి?
0: వితౌట్ నోయింగ్ దిస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్. ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈస్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హు హస్ పుట్ ఆన్ దిస్ వెస్ట్. నీవు
1: మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యూ డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్ ఏ
1: మాస్టర్? నీవు
0: వాట్ టైప్ ఆఫ్ మాస్టర్?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్ మాస్టర్.
1: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ది స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikari ani.
0: Master means the one in authority.
1: Kaadi nijanga manam master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా విచ్చుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతం అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ద ఎయిర్ దట్ వి బ్రీత్,
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటే అని అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్, ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోప్ వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోప్.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: ఒక్కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఎందుకనగా గంగా దైవ స్వరూపము.
0: బికాజ్ వాటర్ ఈస్ గాడ్.
1: గాలి
0: ఎయిర్
1: ఫ్యాన్ వేస్తారు, తక్షణమే నేను ఆపివేస్తుంటాను.
0: యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఫ్యాన్ బట్ భగవాన్ విల్ పుట్ ఇట్ ఆఫ్.
1: స్విచ్ వేస్తారు, పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటది.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలో అప్పుడు వేస్తాను, తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఏ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
1: సాక్రిఫైస్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: నాట్ వేస్ట్. అవసరమైతే తీసుకోవచ్చును.
0: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
1: కనుక ఈ పంచభూతములు కూడా విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకెంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హు వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెడుతుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader enta kaalam undeli moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావలసినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ యూ షుడ్ నాట్ వేస్ట్ ఇట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Are they God?
0: Energy is God.
1: మన చూపు గాడ్.
0: Our looks.
1: మన వినికిడి గాడ్.
0: Hearing.
1: మన మాటలు గాడ్.
0: Speech.
1: మన వాసన గాడ్.
0: Smell.
1: మన పనులు గాడ్. అంతా దైవాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చును.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచి ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఈస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసు?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months.
0: 70 years 6 months.
1: ఎట్ట ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagavan does a lot of work every day.
1: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
0: Soon after bhajan, he'll go
1: postu,
0: there.
1: And postu, postu. Amta bundles.
0: There, bundles of posts will be waiting for him. Bhagavan knows what is written there in the letters, but to satisfy you, he will open the letter.
1: Till 3:45
0: in the afternoon, he will be reading the letters.
1: కనుక నాకు ఎట్ట ఉన్నాయి కన్నులు చక్కగా ఉంటున్నాయి ఎంత దూరమైనా నేను చూడగలను.
0: His eyesight is 100% perfect.
1: ఇది దివ్య శక్తి కాదు సహజ శక్తి.
0: It's not the divine power, it's a natural
1: పవిత్రమే దీనికి మూల కారణము.
0: It's a sacredness that's the cause.
1: కనుక ఏదో దగ్గర చూపు దూరపు చూపు మధ్య చూపు ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ నథింగ్ లైక్ దట్.
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16 వై?
1: మన బ్లడ్ దోషమే.
0: Because the mystic lie is in our blood.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: If you take care of all these aspects, everything will be taken or taken care of.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: Develop the sacred eye.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: If you lead a sacred life,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: Everything would be sacred.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చు, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను.
0: Bhagavan will do it easily.
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుంది.
0: Because Bhagavan is so powerful, so strong.
1: కానీ ఈ దివ్యమైన శక్తి కాదు, నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు, నా సహజ శక్తి.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: What is that he eats?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: He will be taken by surprise.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్ మీరు చూస్తామా? కుర్మాలు బర్మాలు ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వీ ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది,
0: ఎంతని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు.
0: యూ డోంట్ హావ్
1: ప్రిస్క్రిప్షన్ లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కాని మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్.
0: ది ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: Some students keep టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: There at the center, they keep bad novels.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసే మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బాయ్ దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటది.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got color dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt to
0: travel in a train or to go by bus we wear color dress, black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidu sabarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ
1: శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుంది.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishtadvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికలు సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desires can only conquer anger. అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
2: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
2: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగ ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: థాట్స్ are full of life.
1: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
2: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
1: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
2: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
2: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
1: కనుక పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
2: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటిగా రూపొందుతాయి.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
1: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
2: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
2: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
1: అదే మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
1: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత, పిత్త, శ్లేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
1: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
2: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
1: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
2: the phenomenal world and the things relating to this world as such.
1: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
2: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
1: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
2: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi tirastulu yokka swabhavamunaku dinni samanvayam chesukuntaru.
2: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: Aishwaryam anaga keerti pratishthalu padavi sthanamulu ilanti vatini aishwaryamulaga bhavistuntaru.
2: Another word, aishwaryam, refers to the name, fame, position and stage in life, etc.
1: Kani Bhagavad Gita ee moodintini angikarinchatam ledu.
2: But Bhagavad-gita does not accept all these three things.
1: Nijamainatunte sampada satyalame ani bhochinchindi.
2: It has declared that it is character which is real wealth.
1: Sadacharame nijamaina dharmamuga dhanamuga roopanimpa chesindi.
2: Good behavior is described and reckoned as wealth.
1: Atma jnaname aishwaryamuga nirupinchindi.
2: Knowledge of Atma is described as wealth.
1: Satsilame sampada.
2: Character is sampada.
1: Sadacharame dhanam.
2: Good behavior is referred to as wealth.
1: Atmajnaname aishwaryamu. Ee moodu sadhakulaku atyavasaram.
2: Knowledge of Atma along with these other two are very essential for sadhaka.
1: Aithe laukika sambandhamainatundi yokka sampada dhanamu aishwaryamu jeevita kalamunde kolipothu untaru. Jeevita tadanantaramu veetiki vaatiki ataniki etti sambandham undadu.
2: Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person.
1: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
2: ఈవెన్ డ్యూరింగ్ ఎవరి లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్ ఫేమ్.
1: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
2: దీస్ ప్రాపర్టీస్ మూవబుల్ ఇమూవబుల్ నేమ్ అండ్ ఫేమ్ విల్ హావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ ఆఫ్టర్ ద డెత్.
1: కానీ సత్యము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
2: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ వర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
1: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
2: ది ఫేమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బ్యూటీ అండ్ ఛార్మ్.
1: ధన కనక వస్తువాహనములతో రాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ, ది వెల్త్ అండ్ అదర్ థింగ్స్ విచ్ హీ పొసెసెస్.
1: ఇది కేవలం శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది.
2: దిస్ వన్ కెన్ గెట్ ఓన్లీ త్రూ గుడ్ క్యారెక్టర్.
1: కనుక మానవుడు సచ్చీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
2: దేర్ఫోర్ గీత హ్యాస్ డిక్లర్ దట్ ఎ మ్యాన్ టు ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
1: భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
2: విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
2: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశ్శక్తి అయిపోయినాయి.
2: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్, లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
2: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ట.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు, సీ ఛాత్రబలం దుర్బలం.
2: విశ్వామిత్ర సా దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెడ్ దట్ షేమ్ అంటూ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
1: భౌతిక బలము దుర్బలం.
2: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ ఓన్లీ.
1: బ్రహ్మ బలమే నిజ బలం.
2: Power which is based upon Brahman is true strength.
1: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
2: The strength of the righteousness itself is true strength.
1: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi Vasishthula vari sthanamunu andukovalanani enniyo shramala korchi kadaku brahmajnaniga roopondadu.
2: Vishwamitra, after realizing this particular thing, undertook great penance. He wanted to reach the stage of Vasishtha, and after penance, he acquired the knowledge of Brahman.
1: Dhanabalamu, janabalamu, bhujabalamunu, adharam cheskunnatvanti, Duryodhanudu, dharmamurtulainatvanti pandavulapaina kachchana pooni, కడకు తండ్రికి పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
2: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్, ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
2: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
1: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
2: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
2: When Arjuna fell at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu.
2: Fate is very powerful.
1: Nyayamu gelchu.
2: Justice always wins.
1: Nasinchu swarthamu.
2: Selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi.
2: This is always the dharma of yuga.
1: కనుగొన్నిక.
2: దేర్ఫోర్ రియలైజ్ దిస్.
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా
2: ది ఫాదర్ హూ హాస్ గాట్ 100 చిల్డ్రన్
1: అంత్యంబున
2: ది లాస్ట్
1: పిండమిడి దిక్కు కలగరకట ప్రారంభం అదేమిటో.
2: హీ వుడ్ నాట్ హ్యావ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ రైట్స్. వాట్ ఏ ఫేట్ ఇట్ ఈస్.
1: ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు.
2: దట్ వెరీ డే కృష్ణ టోల్డ్ అర్జున.
1: కారణమేమిటి? కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ దైవానుగ్రహం అనేటువంటిది కానీ దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
2: ది రీజన్ ఈస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దాట్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ would not be able to win the grace, would not be able to just do anything successful.
1: Kanukani daivanugrahamu pondagovunnatuvanti sadakudu mottamodata ee laukika sambandhamainatuvanti yokka bhautika bhavamulu yokka vanchalanu arikattukunnataku prayatninchavalenu.
2: Therefore a sadaka who wants to earn the grace of Lord has to control all the worldly desires, desires associated with the world as such.
1: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
2: ద రిజల్ట్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ విత్ భూతాకాశ ఆర్ నియర్లీ సైట్స్ విచ్ ఆర్ త్రూ ఓన్లీ ఆఫ్ డ్రీమ్ ఆర్ ఇన్ డ్రీమ్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విచ్చిన లేవు కదా.
2: ద మ్యాన్షన్స్ అండ్ ది బిగ్ బంగ్లోస్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ రియల్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ బికమ్ అవే.
1: స్వప్నం నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడా జాగ్రత్తలు అదృశ్యమైపోతున్నాయి.
2: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యావ్ జస్ట్ అండర్ గాన్ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్ బికమ్ అబ్సల్యూట్లీ దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వేక్.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
2: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ డూ నాట్ అపియర్, దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్యా, సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
2: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, It is the smallest in the small and the biggest in the big. Thus it is all pervasive.
1: Sutramainatti anuvuna sutramaguchu meti vastuvunanduna meti avuchu sarvam vyaptiyunnatti sarvabhuti sakshibhuti brahmaye atma atmaye brahma.
2: Brahma or atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones, being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma.
1: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagoreetunte sadhakulu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. Ee dasoham sthayilo, mana yokka prayanamu prarambhinchali.
2: Those people who are desirous of reaching this goal of Brahma Tattva have to commence their journey from the stage of Dasoham as explained yesterday.
1: Idi Dvaita Sthanam.
2: This is the stage of dualism.
1: Prathamika Sthanam.
2: This is the very primary stage.
1: Indulo prarambhinchi kramakramena ee da anetunte padamunu swasti cheppi soham soham soham anetunte విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
2: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సోకుడను దూరమైపోతుంది.
2: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈస్ క్యూర్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్.
1: ఈ సోకుడను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్.
2: వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ లెవెల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్.
1: ఇదే అద్వైతం.
2: దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్.
1: నేను నేనే,
2: ఐఆమ్ ఐ,
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందా.
2: In this stage where one declares as I am Brahma, it is visishtadvaita in a way. There are two entities. I
1: purnadvaitam kaneradu.
2: This is not complete advaita.
1: Nenu Brahma anukunnappudu nenu Brahma rendu untundadi.
2: When you say I am Brahma, there are two entities, I and Brahma.
1: Idi visishta advaitam ainappatikini advaitam ane samanayam cheyadaniki velu kaadu.
2: This is visishtadvaita qualified non dualism.
1: Nenu ee dasudanu anukunnatundi sthayilo prabhu veru dasudu veru ga untadu.
2: Then you say that I am your servant. The lord is different and the servant is different.
1: Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi.
2: The stages also are different.
1: Nenu బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
2: వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
2: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ he is face to face the lord, he is close to the feet of the lord.
1: Vyaktulu veru veruga undinappudu satbimmalu kudame veru veruga untayi.
2: When the persons are different, their reflection, their image also will be different.
1: Vyakti okadainappudu bimbamu pratibimbamu veruga undina gaani ee yokka bimbamunu samanvayamainatundi pratibimbam gaane roopondutundi. Ide visishta advaitam.
2: In visishta advaita, when there is only one person, he sees his own image. The only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
1: Bimbame sarvavyapakamainappudu pratibimbamunaku sthanam ledu.
2: When the object is all pervasive, there is no need for its image at all.
1: Sarvatra nindinatvanti yokka paramatma tattavunaku inka veru pradesham ekkada untuntadi.
2: When God is all pervasive, there is no place where God doesn't exist.
1: Vishwamanta prana vibhini mandiramaina veejivakili ekkada.
2: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా, దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
2: ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్, దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ అస్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
2: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్ తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
2: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ అస్ సచ్.
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
2: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంది. నేను పాప కర్మలు చేస్తున్నాను.
2: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
2: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింస.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును

0: If a person can treat happiness and misery with an equal mindedness, the question of Advaita doesn't arise at all.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వారు ఇంకా ఇతరుని ద్వేషించడానికి అవకాశం ఇది.
0: ఇస్ ఎ పర్సన్ రికగ్నైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎంబోడీడ్ ఇన్ హిమ్ అండ్ అలా ఇన్ ది అదర్స్ ఇస్ ద సేమ్. దేర్ ఇస్ నో పర్సన్ ఆఫ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్.
1: అలాంటి స్థితిలో ఇతరుని ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ there is room for telling that you don't hate.
1: Aithe evariki adyeshta sarvabhutanam ye bhutamunu kuda nu deshinchavaddu ani cheppatamlo oka antarattham untundadi. Neevu bhagavantunaku veruga unnavu, niyandu itharulu yandu undinatvanti yokka aatma tattvam okkate aneetvanti satyamu telinatvanti variki adyeshta sarvabhutanam annaru.
0: In that case this sentence adyeshta sarvabhutanam for whom is it meant? And it is meant for people who have not realized that the transcendental principle which is existing in himself and in everyone else is not the same. Only for such people this has been declared.
1: Aithe konni konni sandarbhamullo dasoham dasoham aneetvanti bhaktulaku preeti nandistundi, aanandanni kaligistundi.
0: In certain circumstances there is a extraordinary joy which people get by the attitude of I am thy servant. He gets extraordinary bliss.
1: Karanam emanaga nene brahmanu aneetunte bhavamuku sthitiki vachinappudu taanu ee brahma tattvani anubhutilo aanandanga anubhavinchadaniki avakasam undadani bhavam.
0: The feeling is that once he reaches the state of I am brahman itself, he would not be able to enjoy and the experience of sweetness of the Lord himself.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యు కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ ఐ వుడ్ లైక్ టు బి కంటిన్యూస్లీ టు బి ఎ పర్సన్ హూ లైక్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ షుగర్ రాదర్ దాన్ బికమ్ షుగర్ ఇట్సెల్ఫ్.
1: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడా దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను రాముని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
0: హీ సేస్ దట్ హీ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ది లార్డ్, హీ విల్ పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్.
1: సోహములో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్, హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
1: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edavaatu kudanu undadu.
0: In the stage of soham there cannot be any question of separation between the Lord and the servant.
1: Edavaatu lenatunte sthitilo aanandamu kudanu enti abhyantaramu undadu.
0: There will not be any discontinuity in the state of bliss in the stage of soham because there is no separation at all.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
0: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is

0: మంచి ధాత అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి, చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
1: హీ హ్యాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ అ డిజైరబుల్ థాట్ ఆర్ అన్ అన్డిజైరబుల్ వన్. ఇట్ ఇస్ అన్డిజైరబుల్ డిజైరబుల్ వన్ హీ హ్యాస్ టు ఎలిమినేట్.
0: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Sadhaka should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not
0: sankalpamle lekunda chesukunnataku evariki sadhyam kaadu.
1: It is impossible for anyone not to have thoughts at all.
0: Kaani sankalpamnu satsankalpamuga maarchukuneetundi adhikaramu sadhakunaku undi.
1: Sadhakas have got every right to transform thoughts into good thoughts.
0: Manamu cheseetundi sarva panulu kudanu bhagavad sevalaga manamu maarchukunnataku kudanu మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వి డూ ఇన్ టు వర్క్
0: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
0: ఈ విధంగా మనం గావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడా క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సేక్రెడ్ పాత్.
0: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
0: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరీయింగ్ దెమ్సెల్వ్స్ అస్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
0: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
1: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్.
0: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
1: ది మూమెంట్ యు గెట్ యాంగర్ ది మూమెంట్ యు బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
0: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
1: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
0: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
1: స్టిల్ ఇఫ్ నెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
0: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీవు వదిలి మరొక స్థానం నీవు వెళ్ళు.
1: ద మూమెంట్ యు గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
0: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
1: స్టిల్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో అండ్ స్టాండ్ బిఫోర్ మిర్రర్.
0: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
1: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
0: ఛీ, నేనెంత వికారునిమాగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ యూ బి ఏబుల్ జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
0: ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
0: మరొక ఉపాయం ఏమనగా ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
1: దెన్ యూ గెట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
0: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
1: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger. He is going to commit a sin, and that is not for his own good.
0: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina lakshanam e నాలుగుకు ఎక్కువ పని ఇవ్వద్దు.
1: ప్రాబబ్లీ టు అండర్టేక్ ఆల్ దీస్ ప్రాసెసెస్ అండ్ ఆల్ దీస్ మెథడ్స్ మే బి డిఫికల్ట్ ఫర్ అన్ ఆర్డినరీ మ్యాన్, బట్ డోంట్ లెట్ యువర్ టంగ్ ఇంటూ యాక్షన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ యాంగర్.
0: ఈ కోపము అనేక విధములుగా బలహీనుని భావిస్తుంది.
1: Anger weakens in a number of ways any person who is
0: balahinudu ye vidhamainta sadhanu cheyalekapothunnadu.
1: This weakling would not be able to do any
0: sadhanakramina ee kopamnu arikattukovatam cheta shariramu oka vidhamainta balamuni chekurtundi.
1: By steady control of anger one's body gets strength.
0: Appudu manasu kuda nu oka balam yerpadutundi.
1: Mind also gets strengthened.
0: Andukosamani గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
1: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
0: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
1: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ ఫర్ ఇట్ హెస్ బీన్ సెట్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
0: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
1: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
0: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
1: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
0: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని అశాంతికి కాని విప్లవానికి కాని దుర్మార్గమునకు కాని ఆత్మ విశ్వాసం కోల్పోవటకు కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
1: దీస్ టు ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
0: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ ఎ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
0: దుర్భావములతో దుశ్చింతలతో ఒక విధమైనటువంటి దుశ్చేతలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను దుర్భావం యొక్క వాసన కూడాను దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్ ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
0: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
0: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
1: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
0: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
1: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హు ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
0: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది నీకును అందిస్తుంది.
1: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్ ఇట్ విల్ రీచ్ యూ అండ్
0: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
1: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
0: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
1: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ దియర్ టు హిమ్.
0: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
0: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
1: ఇన్ దిస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
0: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకడు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
1: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
0: ఆస్తికుడనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
1: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
1: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖ సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం. రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
1: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వేర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. This is aastika.
0: Aastika anaga kevalam oka prahladuni vanti vaadu.
1: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
0: Idi kevalam janmato prarambhamainatundi okka pavitra bhavam.
1: This particular principle commences, is associated right from the birth itself.
0: Okari bodhana cheta kani, ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
1: దిస్ ఆస్తిక స్టేజ్ ఇస్ నాట్ అక్వైర్డ్ ఆర్ నాట్ స్టార్టెడ్.
0: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు కలిగాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
0: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
1: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
0: Anduvalane ataniki prahlada aneetundi peru saarthakamaindi.
1: Therefore the name prahlada is totally justified in case of him.
0: Prahlada adi prahlada nirantaram gunnu aanandamto undetundi vaadu kanaka ataniki prahlada ane peru undi.
1: Prahlada means the one who is continuously and continually very happy.
0: Pra alada kaadamanaga aanandam, aahladamanaga aanandam.
1: Aahlada refers to joy or bliss.
0: Pra anaga vikashamu.
1: Pra refers to the blossoming of.
0: Pra panchamu annaru anaga panchabhootamulato koodi prakashinchetundide idi prapanchamu ani.
1: Prapancha world, it refers to the one which is based on, which is based upon the five elements.
0: Adi vidhamuga prahlada anante aanandamto vikshinchabadinatundi vaade prahladudu ani.
1: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda bliss.
0: Kanuka nirantaramu daiva chintana cheyatam cheta manalo atti aanandam anetundidi chejarillettundi.
1: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
0: Mana vachasse maaripothundi.
1: Our very splendor will
0: chiranmani brahmaiva bhavati ani brahma tattvamto ekamaipothundi.
1: Based upon the principle of brahma with brahmaiva bhavati, we will become one with brahma itself.
0: Kanaka mottamodata manaku ee prathama sthayi yandu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్, ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్, విత్ లెట్ ఎఫర్ట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: ఇది అన్ని విధములు కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
1: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
0: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
1: Attachment and hatred are not good for anyone.
0: Desire
1: and hatred are not good for anyone.
0: Desire and anger
1: are not good for anyone.
0: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకునేటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
0: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
1: Based upon this, when you start your sadhana, you will be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it will be useless.
2: That was the ninth in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu, prema, rendu, anyonyasrame, avinabhava sambandhamai, okkatigane nirupinchuchundavi.
0: Anuragam, attachment and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagattunandu maralchinappudu deenini anuragamu ani, ee manassuni daivam paina maralchinappudu deenini prema ani pilchabadutundi.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: Premaku premane phalam.
0: The fruit of love is love itself.
1: Premaku premane sati.
0: Love alone can match love.
1: Prema premane matrame andinchagaladu.
0: Love can give only love.
1: Itti pavitramaina premanu polchutaku maroka padartham ee jagattunandu ledu.
0: There is no other object in the world which is comparable with love.
1: Prema kavittam cheta varninchutaku veelu kaadu.
0: You cannot describe love by any poetry.
1: Prema manastho kaani వాక్కుతో కాని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రొనౌన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ లవ్ ఎయిదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ బై ఎనీ డిస్క్రిప్షన్.
1: కనుకనే వేదము దీనిని అనేక విధములుగా వర్ణించి,
0: దట్ ఈస్ వై వేద
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: It is impossible to describe the value of love as such and such.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించటకు సాధ్యము కాదు.
0: It is impossible to prove the sacredness and the sweetness of love.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా, అమరత్వమైనటువంటి రీతిగా, అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే, ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కాని అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ would taste tasteless before love.
1: ee prema chala viluvaina vajramu.
0: This love is invaluable diamond.
1: Idi anni pradeshamulu yendu kudanu antata chikkechuntidi kaadu.
0: This cannot be found in all places అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని,
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ అస్ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: These things can never buy you.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడాను కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేము.
0: Whether it is యజ్ఞ, యాగ, giving charity, following righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: The essence of all sadhanas is are found in love itself.
1: Enta adhikanga manam bhagavantunu premintumo premintumo anta aanandamu manavudi endu aavirbhavistundi.
0: Man will get joy proportionate to the intensity with which he loves God.
1: Ee prema tarigina koladi manavudi endu aanandamu kudanu tarigi cheenistundi.
0: As this love goes on declining in man, the joy also gets declined in him.
1: Pichchi kukka karichinatundi vaadiki ekkadi chuchina kukkale kanipistuntayani lokavaaduka.
0: There is a saying, when any person is bitten by a mad dog, he can see mad dogs all around, wherever he looks to or turns to.
1: Ade vidhamugane భగవంతుణ్ణి ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ కెన్ ఫైండ్ గాడ్ వెరెవర్ హీ టర్న్స్.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: దట్ ఈస్ వై it is necessary to transform man's mind and heart with full of love.
1: Swartham, ahankaranto koodina hrudayalalo ee prema praveshinchaledu.
0: Love can never enter into hearts which are full of selfishness and ego.
1: Kanuka tananu taanu marachi, tana tattvani taanu marachi bhagavantunni preminchali.
0: One has to forget oneself. One has to forget one's own very nature and love God entirely.
1: Prema bhagavantuni tanmayatvam kavistundi.
0: True love can make God forget himself.
1: Bhaktuni unmattuni kavistundi.
0: He makes the devotee filled with madness for love.
1: Prema tanaku tane mattuga maaripothundi.
0: Love gets intoxicated with love itself.
1: Kanaka prema bhagavantuni bhaktuni taandavu maadinchi taanu kudanu taandavu maadutu.
0: Love is such that it can make God and devotee dance, and also it dances itself.
1: Tananu taanu maripistundi.
0: It makes forget itself.
1: Tananu taanu muripistundi.
0: It makes enjoy itself.
1: Tananu taanu mai marachi aanandanni anubhavistundi.
0: It enjoys itself forgetting its own existence.
1: Premaku edabaatu sahinchaledu.
0: It can never bear separation.
1: Itti premanu manavulu yendu chaate nimittamai manavula madhya manavaakaramunu dharinchi గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రోపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి ఒక తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిర్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి ఒక పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువురు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కోఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులులను కూడాను ప్రేమమయం కావించింది.
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ were filled with love.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal, like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లను.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: Today's man is becoming a tiger. Whereas in those days, even tigers were becoming men with full of love.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
1: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
0: The minds of those ancient days, the people was very, very broad.
1: చాలా సరళమైనటువంటిది.
0: It was very simple.
1: ఈ యొక్క ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: In spite of love being so simple, so easy, it can become firm and hard.
1: ఏ విధంగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ త్రూ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ సర్టన్ థింగ్స్ హార్ష్ వర్డ్స్ మే హావ్ టు బి యూజ్డ్.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: ఇట్ మే బికమ్ నెససరీ టు గివ్ హార్ష్ పనిష్మెంట్ ఆల్సో.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవి.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షం కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: Kanuka varshamu vadagandu oke jalamayinatuvi.
0: It is true that both water and hailstorm may come together.
1: Adi prema kani kathinamaina shiksha kani ivi rendu kudanu premato kudinatuvi.
0: Similar is love and punishment. Both are filled with love.
1: Kani okoka samayamlo bhaktulu kudanu అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: బలరామ కృష్ణుడు బలమైనటువంటి వారిని గుర్తించి కంసుడు తన ప్రాణములకు ప్రధానమైనటువంటి యొక్క యముళ్ళు బలరామ కృష్ణుడే అని గుర్తించి వారిని ఏ రకంగానైనా కూడాను కడతీర్చాలని అనేక రకమైనటువంటి యొక్క పన్నాగములు పన్నాడు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ హీ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ టు డిస్ట్రాయ్ కృష్ణ.
1: ఎన్ని పన్నాగములు పన్నినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస he was not able to catch Balarama or Krishna.
1: Yedo oka yagamu aneetunte peru cheta akrurunni pampi Balarama Krishnanu teesukuni ramani aagnapinchadu.
0: Kamsa ordered sending Akrura to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chaala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: parama bhaktudu.
0: He is a great devotee.
1: Kani atanu Balarama Krishnanu teesukoni povatamu ishtamu lekapoyinappatikini ప్రభు ఆత్మను పరిపాలించక తప్పదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ నోయింగ్ ఫుల్లీ వెల్ ది కాన్సిక్వెన్సెస్, బట్ హీ హ్యాడ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్.
1: ఈ అక్రూరుడు రేపల్ల చేరి ఈ వార్తను దేవకి, వసుదేవులకు, నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీతి రేపల్లే మెట్ దేవకి, వసుదేవ, యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
1: అందరూ యశోద ఇంటి ముందు చేరి,
0: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్ల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
1: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
0: హూ ఇస్ దిస్ క్రూర, దిస్ క్రూయల్ పర్సన్ హూ హాస్ కమ్.
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్, ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్.
1: చేతిలోపల మా బలరామకృష్ణుడు పెట్టటమా?
0: కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్?
1: కాని ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్?
1: బలరామకృష్ణుడు ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేఖల వారు కృషి చల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: Work for which they have come has to be fulfilled.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: Therefore they did not heed the prayers of Gopikas.
1: రథం ఎక్కారు.
0: They got into the chariot.
1: గోపికలందరూ కూడాను చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: All the Gopikas surrounded this chariot.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడాను కృష్ణుడి చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో, ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయచేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటికి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్ దే వెంట్ ఆన్ అడ్రెసింగ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulagaane bhavistunnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: Adugutunnaru.
1: They were asking all of them.
0: Nallani vaadu

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: హి ఇస్ డార్క్ కాంప్లెక్షన్డ్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది జ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీ వన్. హీ హాస్ రన్ అవే ఫ్రమ్ అస్. హీ ఈస్ ద వన్ whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
0: Have you seen?
1: Have you seen? Please let us know.
0: Kanuka, premonmattulainatunti variki, premalo tanmayattulainatunti variki, సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
1: దోస్ హూ ఆర్ మ్యాడ్ విత్ లవ్, హూ ఆర్ పొసెస్డ్ అండ్ ఆబ్సెస్డ్ విత్ లవ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సీక్రెట్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్. ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హ్యాస్ హీ నాట్ కమ్ టు యూ? హ్యాస్ హీ నాట్ టేకన్ షెల్టర్ behind you?
0: Have you seen?
1: Have you seen?

0: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
1: డిఫరెంట్ పీపుల్ యూజ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ హూ ఆర్ సుప్రీం డివోటీస్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ యాజ్ కృష్ణ.
0: నీవే మా సర్వస్వము అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ కృష్ణ వాజ్ ద వెరీ ఎంటైర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అదే మాతృదేవి అనేటువంటి యశోద తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
1: మదర్ యశోద కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ సన్.
0: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
1: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
0: గోపికలకు ఉండినటువంటి ప్రేమతత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెససరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ అండ్ ది టైప్ ఆఫ్ మదర్లీ లవ్ విచ్ యశోద హ్యాడ్ టు కృష్ణ.
0: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
1: హౌ వాజ్ యశోద కన్సిడరింగ్
0: సామాన్యమైనటువంటి బాలుడిగా,
1: యాజ్ అన్ ఆర్డినరీ స్మాల్ బాయ్,
0: తన ముద్దుల బిడ్డగా,
1: హర్ ఫేవరైట్ చైల్డ్,
0: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి.
1: యాజ్ అన్ ఇన్నోసెంట్ చైల్డ్ హూ డిడ్ నాట్ నో ఎనీథింగ్.

0: some day or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: భక్తుల యొక్క భావమునకు ఈ మాతృమూర్తి యొక్క భావమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకొని మదర్ నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావంని ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and gave us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Ruchambu vai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద

0: அருகுடகுனு அருகுடகுனு.
1: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
0: Prema ane padamu chala chinnadi.
1: The word love is a very small little word.
0: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
1: It consists of only two letters.
0: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshaya jagatanta kodanu imidi untunnadi.
1: In this word made up of two letters, the entire cosmos is found in it.
0: Kani duradrishtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
1: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
0: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatvanti anantamainatvanti amaramainatvanti ఈ ప్రేమ తత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్, సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్, విచ్ ఇస్ ఇన్ఫినిట్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెక్ట్రైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే?
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ to man on earth, love takes a human form.
0: Kevalamu dharmamu nyayamu satyamu aneetvanti yokka margamunu pravesha petti manavunu sariyainatundi sthitilo pette nimittamai vastunnadani aneka grandhamulu bodhisthuntayi.
1: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
1: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్, ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
0: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైటియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్, ఆల్ సచ్ రైటియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఈజ్ ఇట్?
0: ప్రేమ లేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యూ గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలం ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఏ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఏ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఈజ్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ద టైమ్ అండ్ ద ప్లేస్
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: అందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యు నో,
0: చక్కెరతో చేసిన పాకమును,
1: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్,
0: ఒకటి నెమలిగా ఒకటి పచ్చిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ పీకాక్ or a
0: bird,
1: or a bird,
0: dog,
1: dog, fox, etc. And it is sold to children.
0: Kani, ivanni cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillalu yokka abhiruchini puraskarinchukoni.
1: In tune with the tastes of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: ఒకరికి నక్క ఇష్టంగా ఉంటాడు.
1: Another fox.
0: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు.
1: Third one a tiger.
0: ఇంకోటి పక్షి ఇష్టంగా ఉంటాడు. ఒకరికి హంస ఇష్టంగా ఉంటాడు.
1: Fifth one is a hamsa.
0: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
1: Depending upon their taste, each one can have the choice.
0: కానీ అన్నిటి యందు ఉన్నది చక్కెర ఒక్కటే.
1: But in all of them, what is common is sugar.
0: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనం, కలియుగ నామస్మరణ ఈ నాలుగు యుగములకు ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్
0: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: అమంగ్ ఆల్ దీస్ థింగ్స్ you find one thing common and that is love.
0: Adhe vidhamugane navavidha bhaktulu yendu kudanu unnadi prema okkate.
1: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు ఎందుకూడను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడాను కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందుకూడాను ఈ ప్రేమ తత్వమును మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ బీట్ one should take care to see that there is love in all situations and all.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: కారణములలో జీవించినప్పుడు,
1: when he was living in forest,
0: రారాజుగా పాలించినప్పుడు,
1: when he was ruling as the emperor,
0: ద్రౌపదిని పరాభవం గావించినప్పుడు,
1: when Draupadi was disrobed,
0: అభిమన్యుని ప్రాణము తీసినప్పుడు,
1: when Abhimanyu was killed,
0: ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు,
1: when ఉప పాండవాస్ వర్ కిల్,
0: అన్ని స్థితులు ఎందుకూడను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందుకూడను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ వాజ్ రిమెంబర్డ్ ఎక్సెప్టింగ్ కృష్ణ.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కాని,
1: వెన్ హీ వాజ్ ఎన్ ఎంపరర్ హీ వాజ్ నాట్ ఓవర్ జాయిడ్.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందుకూడను ఓడిపోతున్నని కాని,
1: ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్ వెన్ హీ వాజ్ డిఫీటెడ్,
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందుకు కాను రాలేదు.
1: దేర్ వాజ్ నథింగ్ లైక్ ఎయిదర్ బ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుని యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దోస్ లోలీ వన్స్ అండ్ మీన్ పీపుల్ హూ ప్రైజ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ హూ క్రిటిసైజ్ అండ్ కండెమ్ గాడ్ వెన్ దే హావ్ టు సఫర్ on account of their own actions.
0: కనుక సుఖమునకు దుఃఖమునకు సమత్వాన్ని భావించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: We should attain that state of love which gives us equality under any circumstances.
0: సర్వుల యందు ఉండినటువంటి సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి.
1: We should firmly believe that there is only one God in all beings.
0: దీనికి ఒక చక్కని ఉపమానం.
1: There is a beautiful example for
0: మన దేహమున్నది.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our
0: ఈ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: పళ్ళు తనకంటే వేరేనిది కాదు కదా.
1: Tooth is not different from you.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కాలు తనదే?
1: That leg is also
0: his. అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: యూ షుడ్ కన్సిడర్ ఇన్ ద సేమ్ వే విత్ రెఫరెన్స్ టు ద కాస్మస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఎనీ పర్సన్ హ్యాపెన్స్ టు వన్, వాట్ ఎవర్ హెల్ప్ యూ ఎక్స్టెండ్ యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ హార్మ్ యూ డూ టు ఎనీ వన్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌవర్ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సేక్రెడ్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు దట్.
0: మన అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్, స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు, దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఆవించింది.
1: ది డివోషన్, ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాజ్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కష్టములు కలగకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ.
0: కాలు కడప దాటకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది థ్రెషోల్డ్.
0: ఖర్చు కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పై.
0: కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: It will also disappear in the same way as it dropped down.
0: కష్టములు ద్వారా లభించినటువంటిది మనకు సరియైనటువంటి బలమును అందిస్తుంది.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and give
0: you joy. మాకు ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: ఇది సరియైన ప్రార్థనే కాదు.
1: This is not a good prayer at all.
0: రావాలి కష్టాలు.
1: We should get difficulties.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: We should face them.
0: దాన్ని జయించాలి.
1: We should conquer.
0: దాన్ని సాధించాలి.
1: We should achieve things.
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: After achieving all these things, we should get face to face God.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: Pippi gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varayichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ and gets added
2: ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: Without cuttings, a diamond will never get its
2: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out
2: of it. మన శరీరములే ఒక షుగర్ కేన్, ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని తీసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: రసోవై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: కనుక ఈ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు గణుపు దగ్గర కఠినంగా ఉంటుంటాయి.
1: But as you come to the joint, it becomes hard also.
2: ఆ కఠినమైనటువంటి ప్రదేశం నుండి మధురం కూడా ఎక్కువగా ఉంటాయి.
1: You can get real sweetness only where there is some hard.
2: మన శరీరం అనేటువంటి చెరకునందు,
1: in the body, which
2: కష్టములు, నష్టములు, దుఃఖములు గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: there will be these joints coming in the form of difficulty.
2: కడ ఎక్కువ మధురమైనటువంటి యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: Real taste and real sweetness is found there alone.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ లవ్.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: వాట్ డౌట్ పీపుల్ గెట్ ఇస్ దిస్, హౌ టు డెవలప్ సచ్ సీక్రెట్ లవ్ ఇన్ విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: ఎవ్రీవన్ సేస్ వీ వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రాయల్ పాత్.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ, దాట్ డెవలప్స్ ఆటోమేటిక్లీ.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్,
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: ఏ సాప్లింగ్ విల్ గ్రో ఓన్లీ వెన్ యూ పోర్ వాటర్ ఎవ్రీ డే రెగ్యులర్లీ.
2: ఎంత మంచి జాతి మొక్కనైనా నాటినప్పుడు నీరే పోయకపోతే అది అభివృద్ధి కాదు.
1: వాట్ ఎవర్ క్వాలిటీ సీడ్ యు మే సో, ఇఫ్ యూ డోంట్ పోర్ వాటర్ ఇట్ విల్ నెవర్ గ్రో.
2: కనుక ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కను నీవు నాటినప్పుడు,
1: ఇఫ్ యూ హావ్ సోన్ ద సీడ్,
2: ఈ ప్రేమ జలము నిత్యము దానికి పోస్తూ రావాలి.
1: షుడ్ గో ఆన్ వాటరింగ్ దట్ సీడ్ విత్ వాటర్ ఆఫ్ లవ్.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ ద ట్రీ ఆఫ్ లవ్.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ లవ్.
2: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ టుడే,
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ షో హిజ్ లవ్.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ, నపాప ఫలమిశ్చంతి పాపం కురువంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉన్నటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడేస్
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్, బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్, వై షుడ్ యు కమిట్
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of simple action,
2: punya phalamu aashinchinatundi vaadu punya karyamulu aacharinchali.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: Adi aacharinchinappudu ee punya phalamu manaku labhyam kaadu.
1: If you perform good action,
2: adhe vidhamugane bhagavantuni prema perigali perigali anukunnappudu aa prema tattvam nityamunu abhiruddhi kopala aacharanalo pettali.
1: If you want love for God to grow, you have to practice that.
2: Nitya acharanalo pettaka prema ee reethiga abhiruddhi gaanchutundi.
1: Without practicing in your day to day life, how can you develop love?
2: Manavudu aneetuvanti padamunaku artham emtante vishwasamu kalavaadu ani artham, nammakam kalavaadu.
1: The correct meaning of manavudu, man, is the one who has full faith.
2: Nammina daanani aacharinchinappudu ee nammakam abhiruddhi avutundi.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danini aacharanalo pettakapovatam chetane nammika cheeninchi pothundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatundi mantramula paina yantramula paina ee swaroopam paina mana manasu prasaristhu pothundadi.
1: You are directing your mind to external things like mantras and japa etc.
2: Oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu oka anoka samayamlo maru vesham dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnamunu aacharistunnadu.
1: He found one old man performing yagna.
2: Kani enta kaalam nunchi chestunnadu emito prakkane ee yagnam yokka dhooli anaga bhasmam oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred ash
2: gutteluga untundadi yagnam yokka bhasmam.
1: The dust and the sacred ash collected became big mountains.
2: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
2: స్వామి, ఏమి మీరు చేసిన పని అన్నాడు.
1: హి అడ్రస్డ్ ది బ్రాహ్మిన్, స్వామి, వాట్ ఆర్ యు డూయింగ్.
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లై, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ are the result of 60 years of yagna.
2: Aruvadi samvatsaram nunchi kuda nu inta kadinamainatundi yagnamunu kshanamaina nenu manakunda aacharistunnanu.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment, for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu chudalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Adani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far far removed from the grace
2: ani baadapaddadu.
1: He was extremely pained.
2: Ee baadapadutunnatundi panditini yokka hrudayam cheta Vikramaditya hrudayam karigindi.
1: Vikramaditya melted at the trouble which this brahmin was taking for yagna.
2: Kurchunnadu Vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనన్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెసెన్స్ ఆఫ్ యజ్ఞపురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞపురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హ్యావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారు వేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హీ డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్, ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ద సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా నీవు నా ప్రాణాన్ని నీకు అర్పించుతున్నాను అని కత్త తీశాడు హృదయపూర్వకంగా.
1: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
2: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: Immediately there appeared
2: యజ్ఞపురుషుడు కత్తిని లాక్కున్నాడు.
1: He took away the sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, ఇది సాహసము కాని సాధన కాదు అన్నాడు.
1: ఓ విక్రమాదిత్య, this is a type of adventure but not a sadhana.
2: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
2: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనకు లక్షణమా?
1: Is it a good characteristic of the correct type of sadhana to kill yourself while I am existing in you in the form of Vaishwanara?
2: Kanuka nenu neelone untunnanu.
1: I am within you.
2: Idi kevalam rajasika sukha sahasame kani sadhana kaadu annadu.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
1: A devotee should never venture to such kind of adventures.
2: Nannu pondatagitamu marganiki prema margame kani ee sahasam kadannadu.
1: To attain me, the right royal path is the path of love, not this kind of adventure.
2: Edi chesina edi chuchina anta daivamayam ga nivu cheyali.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kani ee yokka బ్రాహ్మణుడు 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
1: దిస్ బ్రాహ్మణ్ ఈస్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
2: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రములపైన సరి అయినటువంటి అర్థము తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: He does not know the correct meaning of the words which he is uttering, and he is only mechanically pronouncing the words, and therefore they are not reaching me at all.
2: Manasu mantram paina aasha na paina pettukunte ela vastundi?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: puranam anushasto aniranyam smasrajye sarvasya dadaram chinta roopam adityavarnam tamasa parastat annadu. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of త్రికరణస్, unifying thought, word and deed.
2: ఇన్ని చేయడానికి వానికి శక్తి లేకపోయినప్పుడు,
1: ఇఫ్ హి డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు డూ దిస్,
2: నా ఆజ్ఞని శిరసా వహించు,
1: లెట్ హిమ్ ఫాలో మై కమాండ్,
2: ఇది చేయి అన్నప్పుడు చేయి,
1: వెన్ ఐ ఆస్క్ యు టు డూ ఇట్ డూ ఇట్,
2: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: యు షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, హౌ కెన్ ఐ డూ దిస్.
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమీడియట్లీ, షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
3: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ కృష్ణ జన్మాష్టమి అట్ ప్రశాంతి నిలయం ఆన్ ద 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అవించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ద మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యూ డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లెర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: He struggles hard to occupy exalted positions thinking that you would be happy.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: He thinks that he will be happy if he enters into family life.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: In spite of all these repeated efforts, he is far off from this happiness.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గం నందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించబోయిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal, supreme non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: Kanuka, itti anandam manaku labhinchavaranna satya margamunande manam praveshinchali.
0: In order to reach this blissful state, one has to follow the path of truth.
1: Satyame pratyaksha devamu.
0: Truth is God.
1: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: ట్రూత్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: దేశాతీతమైనటువంటిది సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటిది సత్యము.
0: ట్రూత్ ఈజ్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, naturally we can attain God, the embodiment of truth.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: ఆల్ ఫిజికల్ పాస్ కన్ఫర్ ద టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవునకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
0: True spiritual path lies in offering this body to God.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: Man has four primary objectives in life.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, ద డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
0: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వే.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ దే గివ్ అస్ ద పీస్.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world, it gives us all comfort.
1: కాని ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కొట్టుకుంది.
0: It is the science of love that makes you love God intensely.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: The one that who goes through the sacred text of love will find liberation.
1: ముక్తి అనగా ఏమిటి?
0: What is liberation?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
0: ముక్తి ది లిబరేషన్ మీన్స్ దట్ విచ్ వుడ్ పుట్ ఎన్ ఎండ్ టు ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ పర్సూట్స్.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వేర్ గాడ్ డ్వెల్స్ ఇన్ విద్ ఇన్, ఇట్ హ్యాస్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: దీనిని పితృదానము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ పితృదానము.
1: అనగా పితృపిండము.
0: ఆర్ పితృపిండము.
1: ఈ పిండమే దేహము.
0: దిస్ పిండము ఇస్ ద బాడీ.
1: దీనిని దైవమునకు అర్పించడమే ముక్తి.
0: ఆఫరింగ్ దిస్ పిండము ద బాడీ టు గాడ్ ఇస్ ముక్తి, లిబరేషన్.
1: అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావంతో మనము చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ దట్ వీ డూ విత్ దిస్ బాడీ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఇది ఐదవ పురుషార్థమైనటువంటి శాస్త్రము.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్.
1: ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము,
0: టు టీచ్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్,
1: పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము,
0: టు పాస్ ఆన్ దిస్ సీక్రెట్ లవ్,
1: ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము,
0: టు పబ్లిసైజ్ దిస్ లవ్,
1: ఈ మకరందమును గోరించే నిమిత్తము,
0: టు మేక్ యు ది డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
1: భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: The day of descent of God on earth is the birthday of God.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: Why does he incarnate?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి, తద్వారా మత్తును కల్పించి, ఉన్మత్తును గావించి, తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావన పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: Is also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గ్రోలినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గ్రోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వం తెలుసుకునే నిమిత్తం కాదు.
0: Not merely to know the temporary nature of the body alone.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: Body is gifted to perform sacred actions.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: We have to discharge your duties.
1: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
0: We have to sacrifice the rewards of the
1: భోగములకు దూరము త్యాగములకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga, sacrifice.
1: అట్టి త్యాగ స్వరూపుడే భగవంతుడు.
0: God is the very embodiment.
1: అట్టి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అట్టి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit or
1: the soul.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహాన్ని కూడాను సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేనికోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమాన

0: కొంత అవకాశం అందించాలి.
1: We do need to spend some time.
0: దేహానికులను సంరక్షించుకోవాలి.
1: We have to safeguard our body.
0: దేనికోసం?
1: What for?
0: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
1: So as to serve God, the body is important.
0: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
1: What is that is to be sacrificed, surrendered?
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: The total love has to be surrendered to God.
0: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
1: Where is this love born?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: God is love.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: We have to live and continue to live in this love.
0: జలమునందే పుట్టి, జలమునందే పెరిగి, జలమునోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: You know that you find the bubbles that born out of water, they sustain and return back to the water.
0: అదే విధంగానే మానవుడు ఆనందమునందే పుట్టి, ఆనందమునందే జీవించి, ఆనందమునందే అంత్యం కావాలి.
1: So man has come out of this bliss, sustains his life in bliss and goes back to the state of bliss.
0: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును, కర్మను, కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈనాటి విద్యలయందు బలము, త్యాగము, కౌలికము, కలిమి, చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chelimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter. Gunamu
0: lenni kalimini sampadinchinappudiki vyartame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudunu parvaledu, chelimi poyina kudunu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: Doesn't matter, the friendship is lost. The
0: ప్రాచీన కాలం నందు భారతీయులు
1: keep up the character.
0: అనేక విధములైన సాధనలు చేసి, if wealth is lost, nothing is lost అన్నారు.
1: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
0: If health is lost, something is lost అన్నారు.
1: They also said, if health is lost, something is lost.
0: If character is lost, everything is lost అన్నారు.
1: They said, if character is lost, everything is lost.
0: కాని కలియుగ ప్రభావం చేత ఈనాడు character is lost, nothing is lost.
1: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
0: Wealth is lost, something is lost.
1: If wealth is lost, something is lost.
0: Health is lost, everything is lost.
1: If health is lost, everything is lost.
0: ఇది ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము.
1: This is our travel in the reverse way.
0: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
1: In this world, a person without character has no place.
0: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to sustain, to develop character.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్, కృష్ణ ప్రాపగేటెడ్ అండ్ హీ టాట్ త్రూ వేరియస్ ఆఫ్ హిస్ టీచింగ్స్ హిజ్ ఓన్ నేచర్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: Manavulaku kaalu modalukune tala varaku kudunu sandeham le.
1: Man is full of doubts from top to toe.
0: Aapada mastakam varaku kudunu anumanal cheta koodi untuntadu manavudu.
1: Man is full of doubts from top to toe.
0: Randi ee parvatham kinda kurchondi mimmalu samrakshistanani cheptu undinappudu kudunu prajalandaru kudunu బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain.

0: and can he lift it up?
1: ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
0: Those that go by the physical frame and the physical strength.
1: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమును లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
0: It is divinity that goes by the character and not the physical strength.
1: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an attempt to know the difference between God's love and the human love.
1: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
0: Man wants to be loved by everybody from every quarter.
1: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
0: Man is prepared to receive, accept all the time.
1: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
0: But the divine love is not of that type.
1: ఇచ్చేటువంటిది భగవంతుని ప్రేమ.
0: God's love gives and gives.
1: పుచ్చుకునేటువంటిది కాదు.
0: It never accepts.
1: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
0: The one that receives will have the hand.
1: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
0: The hand of the giver will be on the top.
1: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
0: God is always on the top. He will never be low at any time.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
0: Whatever he says, whatever he does, whatever thing he suggests,
1: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
0: There is no trace of selfishness.
1: స్వప్రయోజనమే లేదు.
0: There are no self-interest.
1: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావ జీవితముగా భావిస్తున్నారు.
0: Man considers the human life that revolves around selfishness and self-interest.
1: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడా ప్రత్యక్షం అవుతుంది.
0: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
1: ఏమిటి ఈ స్వార్థం?
0: What is this selfishness?
1: స్వార్థం అంటే ఏమిటి?
0: What do you mean by
1: selfishness? దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: దీని గమ్యం ఏమిటి?
0: What is its goal?
1: దీని ఆనందం ఏమిటి?
0: What is happiness that lies there?
1: దీని గమ్యమే లేదు.
0: It has no goal either.
1: దీనికి ఆనందమే లేదు.
0: No happiness.
1: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
0: It's only his imagination, illusion that makes him identify the body selfishness.
1: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
0: All the physical activity confers the peace, temporary or permanent, or profit or loss, as the case may be.
1: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
0: They are all momentary.
1: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
0: Why should we lose that permanent blissful state?
1: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
0: Because we don't know that's permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
1: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
0: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
1: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: In every activity, we have to inquire principle of truth.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
0: The one who recognizes this truth will always be in bliss.
1: ప్రేమనే దీని సత్యము.
0: Love is truth.
1: ప్రేమనే దీని జీవితము.
0: And the life.
1: ప్రేమనే దీని గమ్యం.
0: And love is the goal. Life is the objective.
1: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు.
0: Love equals none, the one without the second.
1: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
0: Love equals love alone.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
0: Through the path of love, you can reach the embodiment of love, God himself.
1: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
0: It's not physical love.
1: భౌతికమైన ప్రేమ కాదు.
0: Not worldly love.
1: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
0: It's not anything physical.
1: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
0: It's not external.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
0: It is internal, inner, latent love.
1: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
0: In either way, either by criticism or elation or praise, profit or loss, in any way or other, you can certainly reach God.
1: Nindu sabhalopala.
0: In the open court.
1: Shishupaludu.
0: Shishupala.
1: Krishnuni aneka vidhamulaga kudanu dushistu vachadu.
0: Shishupala criticized Krishna in every way.
1: వినరాని మాటలని కూడా వినిపించాడు.
0: He spoke those words that we can't hear all.
1: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
0: Dharmaja could not bear all this going on.
1: కుంగిపోయాడు, కుసించిపోయాడు.
0: He was totally depressed, frustrated listening to these accusations. He could not think of anything else because of this situation.
1: ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిశుపాలుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది.
0: As he was listening to this uncharitable criticism, he could find the life of Shishupala merging in God.
1: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నిలవేరింది.
0: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
1: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
0: He started doubting this. Is this the sort of love of a wretched fellow that merges in the divine? Does it happen so?
1: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
0: And Dharmaja was offering the first respects to Krishna.
1: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిక నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
0: He went on criticizing, what is it that you pay your first respects to this cowherd boy in the midst of sages and saints?
1: ఈ విమర్శించేటప్పటికీ భరించుకోలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
0: Dharmaja questioned Narada who was sitting by his side.
1: నారద, ఈ దూషణ యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
0: Narada, teach me the significance of all this false accusation and the merger later.
1: రాజభూషణ, తీక్షణభూషణ తిరస్కారములన్నీ కూడాను దేహములకే కాని ఆత్మకు కాదు.
0: క్రిటిసిజం ఆర్ ద ప్రైజ్ రిలేట్ టు ద బాడీ, నథింగ్ టు ద స్పిరిట్.
1: ఈ శిశుపాలను కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
0: Shishupala went on accusing out of love only.
1: Enta taraga dushiste anta taraga jeevunni poi pondi cheertadu.
0: The moment he puts an end to his life,
1: atani shapa maritiga untundali,
0: then he would be free from the curse.
1: Kanukane atani aneka rakamuluga kudanu dushistu vachadu krishnundi.
0: So he went on accusing Krishna in all possible ways.
1: Ee yokka antarathamanu aikyatike moolika moolakaranam unnadu.
0: The main reason is to merge in God.
1: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యు క్రిటిసైజ్ గాడ్.
1: ఆ దోషణ కూడాను ఒక భూషణే.
0: ఈవెన్ దిస్ క్రిటిసిజం ఇస్
1: ఈ తిరస్కారం కూడాను ఒక భూషణే.
0: దిస్ రిజెక్షన్
1: ఈ పురస్కారం కూడాను ఒక భూషణే.
0: అండ్ దిస్ డినైల్ ఇస్ ఎ ప్రైజ్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ ది లెసన్ టీచింగ్ ఆఫ్ లవ్ బై గాడ్ దెన్ ఇన్ దోస్ టైమ్.
1: కంసుడు,
0: కంస
1: ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణును హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
0: కంస, హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ, డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
1: అక్రూరుని పంపించాడు. అక్రూర, నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
0: You are a very good friend of Krishna.
1: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
0: You are an ardent devotee.
1: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
0: The moment you go, Balarama and Krishna
1: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
0: He commanded him to go.
1: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
0: He could not disobey the command of the king, so Akrura went.
1: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను.
0: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోదా అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
1: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
0: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
1: యశోదా నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
0: యశోదా అండ్ నంద, దే వర్ నాట్ ఇన్
1: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
0: గోపికాస్ హావింగ్ heard of this, they went to the
1: Balarama Krishna akada povadaniki veelu kaadu.
0: They said it's not possible for
1: ma prana swaroopudu, ma jeeva swaroopudu, ma sarva swaroopudu Krishnudu.
0: Krishna is our life.
1: Atani badalu oka kshanamaina mem undalemu.
0: We cannot live parting his
1: company. Madalu povadaniki veelu kaadu.
0: It's not possible for him to go.
1: Aneka vidhamuluga kudanu atankalu cheptu vacharu.
0: They raised objections in several ways.
1: Leela manasa vigrahudu Krishnudu.
0: Krishna is very form of mystery and wonder.
1: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
0: He didn't respond to these words of Gopikas.
1: రథంలో కూర్చున్నాడు.
0: He sat in the chariot.
1: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
0: He thought to it that Gopikas will not be able to see the chariot.
1: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని.
0: Because of his mighty divine power, Yashoda, Nanda and
1: Yamuna Tiram Ratham Karipinchalet.
0: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
1: Vrindavana Vellaru.
0: As Gopikas were helpless,
1: yet Bhavam Tad Bhavatihani, Tamayaka Prema Yetivantido, Alanti Premane, Sarvulyandu Untunadanityoka Bhavamu, Gopakaliandu, Pavitramen Tiprema.
0: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
1: Noru lenetunti oka vrichamulanu kannulu lenetunti oka palavatamunu annitini kuda palakaristu pothunnaru veetu.
0: Gopikas went on questioning the trees that cannot see and that cannot speak.
1: Jababu cheppadaniki noru ledu.
0: They have no tongue to respond or speak.
1: చూడడానికి కన్నులు లేవు.
0: దే హావ్ నో ఐస్ టు సీ.
1: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
0: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
1: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
0: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఫ్లవర్స్ టు.
1: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?
0: వాట్ ఇస్ దట్ దే వర్ ఆస్కింగ్ ఫర్?
1: నల్లని వాడు,
0: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మనయనం బులవాడు,
0: whose eyes are like that of a lotus flower,
1: kuparasambu pai challedu vaadu,
0: the one who showers compassion,
1: paritapita pinchamu vaadu,
0: the one who has got the peacock feather,
1: ma sarvamu dochukapoye,
0: he has captured,
1: o malliyalara,
0: o jasmine flowers,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్? బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
1: మా సర్వమును దోచుకుపోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
1: అతను. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నిస్తూపోయాడు.
0: And they went on
1: questioning. అనగా అది కూడా నువ్వు ప్రేమ యొక్క లక్షణమే.
0: That is also the quality of love.
1: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: Kamsa has driven him out of that place.
1: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: The sadness because of separation is also due to love.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: That intense love for Krishna to get him
1: అన్ని
0: to marry him
1: కూడినటువంటివే.
0: It's all love alone.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణము.
0: Love is the basis for love.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: Through the principle of love and its practice, we should recognize, realize the embodiment of love, God.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: Where is this love?
1: మన యందు ఉంటున్నది.
0: The love is within us.
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: What is that is
1: in us. ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
0: We divert this love in different directions.
1: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: In fact, we make use of this love.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
0: Paths are many, love is one.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: We have many sweets.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: We have variety of sweets.
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: సేమ్ షుగర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ స్వీట్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వులు ఎందుకు దాగి ఉంటున్నది.
0: ద డివైన్ లవ్ ఇస్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ఈ ప్రేమలేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతూ ఉంటుంది. ఈ ప్రేమను నాటి ప్రేమను అభివృద్ధి పరిచి ప్రేమను ప్రదర్శింపచేసి ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్ ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గాడ్ ఇన్కార్నేట్
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in
1: మాధుర్యాన్ని వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness
1: of ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the ఉన్మత్తులే
1: కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: వి షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ వి విల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈజ్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హి ఈజ్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశమందో దేవుడు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమనందు కూడాను దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన యందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: వెన్ గాడ్ ఈజ్ విదిన్ us, వై షుడ్ వి సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: గాడ్ ఈజ్ బ్లెస్.
1: అతనే నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ద విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: గౌల్,
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం,
0: ప్యూర్, ఎటర్నల్, అట్రిబ్యూట్లెస్, విచ్ ఇస్ మోషన్లెస్, అన్చేంజబుల్.
1: ఆనందం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: హౌ డు యూ సీ, విజువలైజ్?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ ల్యాంప్ హియర్.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
0: యూ ప్లేస్ ఎ పాట్ ఓవర్ దాట్.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: ద పాట్ హ్యాస్ 10 హోల్స్.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైన ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: ప్రపోజింగ్ యూ కీప్ ఎ థిక్ టర్కీ టవల్ ఆన్ ద పాట్.
1: కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు. కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: దో దేర్ ఇస్ లైట్ అవుట్ ఆఫ్ ద ల్యాంప్, యూ డోంట్ సీ ఇట్ బికాస్ ఇట్స్ కవర్డ్ బై ద థిక్ టవల్.
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమోగుణం అనేటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, tamoguna.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you'll see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది అది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
0: any path.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: దట్ వాట్ భగవాన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ,
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్,
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
1: The one you really are, Atma.
0: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your
0: aim. దానిపై మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరావయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: sign. నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా? మరినపు కొంప,
1: ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ డిజీజ్,
0: జాత సంచలనము పొందుదుంప,
1: ఇట్ పెరినే
0: మహసాగర మీగలేం కంప,
1: ఇట్ కనట్ క్రాంపుల
0: మజలపు మన మెప్పు దళంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్,
0: మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్, సరెండర్ యువర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: దనకనక
0: వస్తు ఆహ్లాదులంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే.
1: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ టు రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: Krishna asked this question at one time, who is the real victor, the winner?
0: అటువంటి బాలరంత చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: He said the one who conquers, who wins, is the real conqueror.
0: కష్టమును సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: In fact, the one who can face all these problems, difficulties,
0: దుఃఖమును ఎదుర్కొని దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: The one who can face this grief, sadness, is the winner. అటువంటి
0: ఒక జవాబు చెప్తూ వచ్చారు.
1: Each one started giving reply in his own way.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: then Krishna smilingly said,
0: గోపబాలురారా,
1: ఒక హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవిక స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్.
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్ యు.
0: నిన్ను గనుగొన్నగలమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganu gonna galama.
1: Can we find you?
0: Anuvu kante ati sukshma roopudavu, ganamu kante ati gananeeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Aduvrenu drudakashtama modalu akhanda roopudavai velizuvata. Ninu ganu gonna galama.
1: Right from the firewood to that entire cosmos, ninnu
0: ye reethiga
1: kalukovali, everywhere, how to find you?
0: Veelu kaadu,
1: it's not possible.
0: Kabatti ninnu ye reethiga kalukko, prema swaroopuniga kanukovali.
1: I have to understand you as the embodiment of
0: love. Satya swaroopuniga gurtinchali.
1: I have to know that you are the
0: satyamu premanu manam modalakunda sadinchali.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. Appude sarvendriyamulu kudunu nigrahinchina varam avutam.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు అచీవ్ సక్సెస్
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతం నందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: ఓ అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: The ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukhamu.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nene evaru?
1: Who am I?
0: Nene evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this
0: is oka bhranti?
1: This is only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs
0: nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైండ్,
0: ఎలాంటి పరిస్థితి ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాస్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటి మనకి ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
0: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his own.
0: Kalu unnadi okkate.
1: Only one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ipra bahuda vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamuluga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
0: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
0: incessantly.
1: Krishna sing for us.
0: Marubhumulavani
1: is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ నో లవ్?
0: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో. అంతా
0: ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని. అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులే తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
1: We should consider this body as the flower which has to be offered to the lotus feet of God.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలబడికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: Therefore the human life which is gifted has to be spent in good practices, good actions that has to offer.
0: పిండార్పణని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్పణం అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ పిండమైన చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్ లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం అయిపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities here.
0: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice dharma.
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
1: since ancient times భారతీయులు,
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times the hearts of Bharatiyas are full of compassion.
0: విద్యార్థులకు
1: భగవాన్ said many times to students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: మ్యాక్స్
0: ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు.
1: మ్యాక్స్ ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
0: విదేశీయుడు,
1: a foreigner.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
1: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశం వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
0: కారణం ఎందుకోసం?
1: Why?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: Many friends asked.
0: భారతదేశంలో ఏమిటి?
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as Bharat.
0: తెలిసినటువంటి వాడు కనుక ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere.
0: ఎందున భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
0: భారతదేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ప్రాక్టీస్ ఆనాడు వారు
0: సాధించిన సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna,
1: Krishna,
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I serve.
0: వల్లల పుట్టలకుం పోయి వెన్న గుట్టుగా లో గుట్టున తినిదవు.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu kattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noranthayo agadambu.
1: They are full of problems in the village. All problems everywhere.
0: Goranta levu bala.
1: Oh boy, you are a tiny tot.
0: Garabumu manu minka.
1: You are pampered so much. Give up
0: that. Inta chinna pillavadu. Inta ooranta rattu chestunnavu Krishna.
1: Tiny tot. You bring so many problems.
0: Mana intilo leda venna.
1: Don't we have butter?
0: Kavalsanta venna untundali.
1: We have a lot.
0: Enduku neevu tinakoddu.
1: Why don't you eat?
0: Enduku illani itarli intikanta poyi nuvu dongatananga chesukovali.
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: Appudu cheptadu Krishnudu.
1: Then Krishna starts telling.
0: Amma.
1: Mother.
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్
0: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఈస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్ర వాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టరైజ్.
0: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటిగా అతని రుచిమైనటువంటిగా అతని మెత్తనైనటువంటిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్ సో స్వీట్ సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపురాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా?
1: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణే
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్ ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud?
0: మట్టి ఎంత తిన్నాడు అన్నాడు.
1: Today he started eating all mud.
0: ఆ యశోదకు చాలా కష్టం కలిగింది, కోపం వచ్చింది.
1: యశోద felt very sad and was furious.
0: చేయి పట్టుకుంది.
1: She caught hold of his hand. Krishna,
0: ఎందుకు నీవు మట్టి తింటానికి కారణం ఏమిటి?
1: Why do you eat mud like that?
0: నన్ను అడిగితే నేను కావాల్సినంత భోజనం పెట్టలేనా?
1: Won't I serve you food enough?
0: గోపికల ఇంట్లో నీవు కావాల్సినంత వెన్న తింటలేదా?
1: Are you not eating enough of butter?
0: ఈ వెన్న కూడాను ఇంట్లో భోజనం చేసుకోడను. ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: అప్పుడు చెప్తున్నాడు పాపం.
1: Then Krishna went on telling,
0: తల్లి
1: మదర్
0: అమ్మ మన్ను తినంగనే శిశువున ఆకుంటిన వెర్రినా.
1: మదర్ టు ఈట్ దట్ మడ్
0: నేనే పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
1: అనగా
0: ఏమిటి? తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
1: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
0: ఐదో సంవత్సరం చైల్డ్
1: అట్ ది ఏజ్ ఆఫ్ 5
0: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు.
1: బట్ హి టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ
0: నేను పిచ్చివాడిని కాదు,
1: ఐఎమ్ నాట్ మ్యాడ్,
0: నేను గొప్పవాడిని అనే.
1: ఐఎమ్ గ్రేట్.
0: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
1: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
0: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
0: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరార్థంలో మరొకొన్ని అర్థములు.
1: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
1: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
0: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
1: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎక్కడ చూసినా కానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
1: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
0: తల్లి తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి.
1: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
0: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
1: When Krishna opened his mouth, Mother Yashoda saw all the worlds in his mouth. He was afraid. Is it a dream? Or mystery of God?
0: తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను నేను యశోద కాలేను ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
1: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్, ఇస్ ఇట్ ఆల్ ట్రూ, ఆమ్ ఐ యశోద?
0: తన కంటితో చూచి కూడా తాను నమ్మలేకపోయింది.
1: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్
0: సెల్ఫ్. మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
0: నా కుమారుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్
0: సన్. ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఇన్ని సందేహములకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్.
0: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
1: One should attach to Atma. When Atma merges in the Atma, everything becomes unified. This Atmic relationship is spirituality. The body relationship is physical.
0: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచురింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
1: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
0: everybody.
1: Though all incarnations are divine,
0: నిరంతరం కూడా నవ్వుతూ తన యొక్క జీవితాన్నంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్
0: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
0: టైమ్ ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ.
0: నవ్వు.
1: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
1: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
0: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
1: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
1: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
0: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలు పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
0: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
1: So we should develop full faith in God.
0: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
1: just as you have faith in yourself,
0: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
1: Develop faith in God.
0: Faith in yourself and God.
1: Faith in yourself and God.
0: This is the secret of greatness.
1: ఇది
0: నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
1: Just as you have faith in yourself,
0: దైవమే నీవు.
1: You are God. God is you only.
0: ఎందుకు నీ సందేహానికంత అవకాశం అందిస్తున్నావు?
1: Why do you scope to?
0: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
1: In fact, this doubt will ruin you.
0: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ దిస్ డౌట్. అనుమానాన్ని
0: నిర్మూలం గావించుకోండి.
1: డిస్పెల్ ఆల్ దిస్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన. ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

జీవనం లోకే అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం ధరా పుత్రాదీ

0: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
0: సుఖము దుఃఖము,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
0: అశాంతి అల్లకల్లోలం,
1: ఎడ్యుటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
0: ఆనందం అప్రియం,
1: బ్లెస్ అండ్ దాట్ ఆల్సో విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్,
0: ఇవన్నీ కూడాను మార్పు చెందినవి.
1: ఆల్ ఆఫ్ దెమ్ చేంజ్.
0: కానీ మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకోలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్, ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరీ, ఫ్లీటింగ్, ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ విత్ ద మిస్టేకన్ ఐడియా దట్ ఇట్ ఈస్ పర్మనెంట్.
0: మానవుడు వ్యష్టి జీవి కాని కాదు, సమష్టి జీవి.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఎ సపరేట్ ఇండివిజువల్ బట్ హీస్ కమ్యూనిటీ.
0: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
1: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: Therefore, in Purusha Sukta, it is clearly stated that there is divinity with thousands of heads, thousands of hands and the feet.
0: Tanu samasti swarupudane satyanni gurtinchukolaleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
1: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
0: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamuloni ekatvanni gurtinchukotame bharatiyulaka వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రీట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్, కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
0: Ittidi anadi kalam nundi Bharat desham nandu aacharistu anusaristu aalochistu ee vidhanga kalam nu vyartham chestu vacharu.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: Aithe vedamulaku pramana purvakamainatundi oka satyanni evvarukudunu vipula parichi danni antaratmanu bodhisthu prajalaku pracharam chestu raledu.
1: But the dicta and the message of Veda has not been studied in depth and in detail, and no one tried to propagate and share the Vedic knowledge with the rest of the community.
0: Ee naadu kontavaraku

0: గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientists kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariko sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kujeruni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakkamalanu pogottinavu.
1: And in fact you made him
0: melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
0: Suniti, ami cheppin, nayana, ee prapanchamlo enniyo chaduvulu unnavi.
1: She said, there is a lot of education available.
0: Ee chaduvulanni kudunu, ee naatikainu, anchamayyetvantivi kaani, dinni abhirudhi ayyetvantivi kaadu.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణం లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందు కూడాను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time, then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించునాయనా అని ప్రబోధించింది.
1: He wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: That made Chaitanya chant the glory of Krishna, think of his glory and leelas. That made him go across the streets and propagate the greatness of avatar Krishna.
0: Adavulu yendunna aakashamulonunna pallanamulonunna pattanamulonunna gutta meedanunna natteeti padiyunna Krishna naamame smaristu vachadu.
1: Chaitanya went on repeating God's name. Either he was in forest or in the sky, in the space, or in a village or in the city, on the mountain top or in deep sea.
0: కట్టకడపడి సామాన్య ప్రజలకంత ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత.
1: Ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: Is there any other greater charity other than offering food?
0: తల్లి దండ్రులకన్న దైవం ఏది?
1: Is there any other god beyond one's own parents?
0: జగదీతపం కన్న సత్యశీలం ఏది?
1: In this, what can be the greater penance than truth?
0: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
1: What is greater property than compassion?
0: సుజన సంగతి కన్న చూడ లాభం ఏది?
1: And good company gives you the profit more than anything else.
0: శత్రుత్వం కన్న వేరు దైవం ఏది?
1: And its enmity, which is worse than all dangers.
0: కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారం ఏంటంటిది? శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness, full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi?
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu.
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe, cause
0: sarva jeevula yandu సర్వ ప్రాణముల యందు తాను చలించక కదలక స్థిరంగా ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ స్టడీ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: వెన్ దాట్ గాడ్ ఈజ్ సో నియర్, హౌ ఇస్ దట్ మ్యాన్ ఈజ్ డిల్యూటెడ్? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణుని దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, యూ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: నీవు లోకనాథుడివే కాదు,
1: యు ఆర్ నాట్ ఓన్లీ ది మాస్టర్ ఆఫ్
0: సర్వ జీవనాథుడు,
1: యు ఆర్ ఆల్సో ది
0: సర్వ ప్రాణనాథుడు.
1: యు ఆర్ ది లైఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: కానీ
1: బట్
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love. That's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: Enni vidyalu undi kudanu, enni shakti undi kudanu, entati parama bhayavudaina eppudugini ivanni kudunu madhyalo jari poyetuvantivi.
1: All our knowledge, all our achievements drop in the middle.
0: They okka premaku maatrame pranamu.
1: In fact, love is
0: prema maarpu chendeetuvantidi kaadu.
1: Love is changeless.
0: Maarpuku koorpu ledu.
1: It has no addition either.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: All those things that are present in this world are fleeting.
0: అనిత్యం సర్వం.
1: Everything is changing temporarily.
0: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: O God, grant me that love which is eternal.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your
0: address? నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయం నుండి నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon with supreme devotion,
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామన సమేతుడై,
1: along with Satyabhama,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battle field accompanied by Satyabhama.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అంతా ఉంటున్నాయి.
1: There also certain qualifications required.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: And it's not justifiable for me to kill him.
0: Abalulaina aadavartu itanni champinchali.
1: So this wicked demon must be killed by a weak woman.
0: Nenu sarvashaktimayudanu.
1: I'm all powerful.
0: Veedu sarvahinudu.
1: And you are so mean.
0: Daya premalu lenatundi oka rakshasudu.
1: You are the demon without love and compassion.
0: Paranu preminchinatundi oka paranushandu.
1: And you cannot love anybody. That she has been your temperament.
0: Alanti vani yokka jeevini nenu champakoodadu anukunnadu.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
1: Krishna accompanied by Satyabhama the consort,
0: ee narakasuni hatamarchi,
1: he killed narakasura.
0: Adani daggara enta mandi dasulu untunnaru?
1: How many were there in the company of narakasura?
0: Parama bhaktulu, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: డివోటీస్ అండ్ ప్రిన్సెస్ వర్ దేర్.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
1: దే వర్ హెల్డ్ యాస్ క్యాప్టివ్స్.
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్యాసింగ్ త్రూ ద హెల్.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: That was the description of Chagaraja, who said that you have protected 16,000
0: narakasurni hatamarchi,
1: you have killed narakasura,
0: ee gopikalnu ichchali vidiga ichi pettadu,
1: and they were set free from his bondage.
0: Idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti.
1: It is a sort of liberation from bondage.
0: Rakshasattvam anetundi oka durgunamul nundi duramu gaavinchi sadguna sadaacharamullo pravesha pettadam.
1: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way.
0: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: qualities.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏ మాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of time.
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి,
1: having promised it so,
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రమూ మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
0: అట్టివారి యందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుని చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మని చేత వారిని చేరడానికి ప్రయత్నించడు.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు, దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాయి.
1: Such people in the company of people full
0: of ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటుంది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణమే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాముడు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం, సత్సంగం, సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu,
1: good feeling.
0: Satpravartana,
1: good conduct.
0: Sadalochana,
1: good thinking.
0: Satkarmalu,
1: and good deeds.
0: Kani inni chadavulu chadinatundi Ravanaki emiti chestundadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham,
1: Ravana
0: duralochanalu, durgunamulu, nishpravartanalu ilanti vanta cheruthu vachayi.
1: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
0: Entati goppa vidyavantudu Ravanudu.
1: Ravana was highly educated.
0: Ravanaku unnatundi vidya Ramuluku kuda untundadi.
1: Rama is as much educated as Ravana himself.
0: Kani Ramulu chuste namaskaristaru.
1: But people offer their respects to Rama.
0: Ravanulu chuste వీడు క్రోధులు, వీడు రాక్షసులు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణలు భూషణలు వస్తాయి.
1: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
0: మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you are, that you can do being all alone?
0: Dushpravartane.
1: It is only bad thinking.
0: Dushsangamto chennivi, satsangamto vachindaya.
1: And you will be in bad company.
0: Kanukane, ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్పెత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: You don't go to a sacred place.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: పురందదాస్ చెప్పాడు.
1: So he said, so
0: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
1: Why these eyes? What for is this vision?
0: కన్నుండి ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Pani pankajamandu paramatma yundivu paadu samsaramu korirayi.
1: Though God is in me, the immortal, I have drowned myself in this family.
0: Nijamuga sarva jeevulu endukudunu paramatmunnaranipatti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatuvanti nadaya.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing నరకాసుర,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క దేశత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రిడ్ వాజ్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు లేనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడాను కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్
0: అరౌండ్. వెలుతురే లేదు.
1: దేర్ ఇస్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: Kanaka dujjanulatoda matram oka chanam kudanu manam cherakoddu.
1: So we should not be in the bad company even for a moment.
0: Kanukani alaadi kaalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసుడైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayana, Narayana, Narayana, Narayana namasmaranamlone munigi poyyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattu vadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattu vadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanamu?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలే, మనం చక్కని చక్కని వారు చిక్కితే చాలు.
1: Therefore it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం జరుగుతున్నాయి.
1: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
0: చెవులతో వినేక కాదు.
1: వీ కాంట్ ఈవెన్ బేర్.
0: కళ్ళతో చూచే కాదు.
1: యు కెనాట్ విట్నెస్ దోస్ డీడ్స్.
0: కనుకనే కళ్ళతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనిపించాలి?
1: యు కెనాట్ బేర్ ది వెరీ సైట్ ఆఫ్ ఇట్ నార్ కుడ్ టాలరేట్ హియరింగ్ అబౌట్ దెమ్.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ట చేసుకోండి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ ద డివైన్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: Sarva bhutamni endu kodanu undetundi vaadu bhagavantude.
1: God is present in all living beings.
0: Kaani atti bhagavantuni kodanu bhagavantuniga bhavinchatam ledu.
1: But we don't think of God in the true sense.
0: Adaka rakshasa krutyamuluga bhavistunnaru.
1: We go in the contradictory way.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tamaku etti bhavamlo atti swaroopale untuntai lopala.
1: As is your feeling, so is the form
0: that you assume.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రము చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నరా ఆత్మ.
1: నరా ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: హీస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము.
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: That is eternal and immortal.
0: అట్టి ప్రేమ చేతని ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: With that intense love you can kill the demon.
0: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప ఆస్త్రములు మనకు కారణకలేదు.
1: You don't need any weapons to kill that demon.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
1: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ది డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ ఆత్మతత్వాన్ని అభివృద్ధి.
0: ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: pavitramainti ee narakasu samharamane dinamu,
1: this day which is so holy and sacred,
0: edo manu oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
1: We spend this holy festival full of delicious items prepared at home and we partake.
0: ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki evaru sarina prayatnam cheyatam ledhu.
1: No one is making an investigation to know the significance of this festival.
0: Kanuka deenni sarina sadviniyogam cheskovalanukunte pavitramaina sangamto cherali.
1: In order to make proper use of this festival we should join.
0: Nee ondraga jeevinchavaddu.
1: Never be alone.
0: Adi daivam yokka tattvam kaadu.
1: That is not
0: అది వ్యష్టి జీవితము.
1: ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: ది వ్యష్టి జీవిత ది ఇండివిజువల్ లైఫ్ ఇస్ వేస్ట్ లైఫ్.
0: సమస్త జీవితమే నిజమైనటువంటి సర్వేశ్వరుని యొక్క తనము.
1: ద లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ ఇస్ ద వన్ దట్ ఇస్ ద రియాలిటీ.
0: సమస్త జీవితంతో మనం జీవితాన్ని ఆనందంగా గడపాలి.
1: వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద యూనివర్స్ కమ్యూనిటీ సమిష్టి.
0: కనుకనే సమిష్టిని భగవంతుడు అని పిలిచారు.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasrisha purushaha sahasraksha sahasrapat.
1: The thousand feet, the thousand head and thousand hands.
0: Ilanti jeevithanni manam gadapadaniki tagina krushi cheyali.
1: We should make every effort to lead this life of universal life.
0: Manava jeevitham ichindedi endukosam?
1: Why the human life is given?
0: Kevalam pasupachchu mrugadulu vale tini teegi taagatamu aanandanga jeevinchadu adi kaadu.
1: Is not enough if we have the food, water and other rest of the facilities,
0: like animals and beasts.
1: In fact, the food that you eat is equally shared
0: by animals.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: అండ్ వి హావ్ టు అపోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
1: అండ్ వి షుడ్ ప్రొపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
0: దాన్ని ప్రచారం చేయాలి.
1: వి షుడ్ పబ్లిసైజ్.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: అండ్ వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధలు వ్యర్థం అయిపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుకా మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: The human being is really very lucky.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: Human life is so sacred.
0: జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: Of all the living creatures, human life is rarest.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా వెచ్చుకుంటున్నాం.
1: This sacred human life is made unsacred.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
1: Why should we make this sacred life?
0: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
1: It is only because of the destiny, the fate of the past life.
0: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
1: We declare that this is a sacred life.
0: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
1: But in experience, we are not able to translate in reality.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నాడు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కారం.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification. There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
1: యూ డూ నమస్కార్ టు నోబుల్ సోల్స్ బికాస్ యూ డోంట్ వాంట్ టు బి అవే ఫ్రమ్ దెమ్.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: యూ డూ నమస్కార్ టు ది బ్యాడ్ కంపెనీ బికాస్ యూ డోంట్
0: బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: యూ జస్ట్ డూ నమస్కార్ అండ్ డూ అవే విత్ దేర్ కంపెనీ వన్స్ ఫర్ ఆల్.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endu unnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka purame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస నీ చెల్లెడి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
1: వసుదేవ అబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్ వాట్ హార్మ్
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
0: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యు.
0: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
1: డూ యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ వెయిట్ టిల్ దెన్.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు.
1: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికి
1: వెన్ హీ సెడ్ సో
0: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: Then he could have good thoughts at that moment.
0: Anaga sadbuddhulu durbuddhulu kudanu tama yokka hrudayam nunchine vastuntai.
1: The good thoughts and bad thoughts will find their origin in human heart.
0: Kaani ashtagarbham varaku kaachukunnade kaani taru shanti ga ledu.
1: Though he waited that long till the birth of the eighth child,
0: eppudu
1: chusthadani
0: eppudu purtundo eppudu purtado eppudu purtado ani దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: He knows it's God's voice.
0: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నీవు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: When he acts according to God's voice in one respect, why not in another point?
0: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరికి గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child who would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: డూ యూ థింక్ దట్ హీ హస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటలపైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇఫ్ యూ డిస్లైక్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 ఇయర్స్ బిఫోర్,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is God, God, God ani cheppadu.
1: Declared that Sat Sai Baba is God, God.
0: Sat Sai Baba ne kaadu prati jeevini endukudunu God unnadu.
1: In fact God is present in every individual.
0: Kaani aa vidhanga chaatutu vacharu.
1: He went on declaring like that.
0: Tirigi tama yokka abhishtamnu kontha varaku nu viruddhanga maaritappudiki he is not God, he is not God ani cheptaru.
1: The moment when his desires are not fulfilled, he said he is not God.
0: Yes, no, rendu cheppindi oke nore.
1: The same man declared yes and no.
0: Anadu yes annadu.
1: He said yes then.
0: Inadu no annadu.
1: Today he says no.
0: Adi nijama idi nijama?
1: Is that true or is this true?
0: Edo okati indulo abaddham okati undi kada.
1: One must be false out of these two.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
0: Not andaru manchivare.
1: To Bhagavan, all are good.
0: Yavaru cheddavaru leru.
1: There are no bad people.
0: Kani.
1: But?
0: Laukikamaina, ee oka negative bhavalato koodinatundi variki, konchi manchi cheddalu vicharinchukokunda pote, vaadu jeevitame naashanam chesukuntaru.
1: But from the worldly point of view, if you are not cautious of the negative behavior, you will be spoiling your life.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్,
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్,
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిశ్చయించాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యుల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యు మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే,
1: when there is love in your
0: sarvamo prema meme,
1: everything will be full of love.
0: Aa prema mundu daggara dvesham anede undadu.
1: Where there is love, there is no hatred.
0: Dvesham lenappudu krodham anede raadu.
1: When there is no hatred, there is no
0: krodham anede lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger, there is no violence.
0: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence, there is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: కనుకని మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith, what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There's nothing wrong if you believe
0: in God. కానీ దైవ భావముతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: Aa daiva bhavanto vishwasinchinappudu sarvamu neeku daivattvam gane kanipistundi.
1: With the spiritual promptings, everything would be divine.
0: Manasulo okati, maatalo marokati.
1: Thought is one and that which is said is different.
0: Idi ka sarainatvanti kaadu.
1: Is not proper on your part.
0: Manasu endu okati, maata endu okati, kriyalo marokati.
1: The thought is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the three attributes. Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu tanayandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kaani energy antunnav, energy lo pothunnav.
1: But you say energy, but you are along allergy.
0: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
0: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యు మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ideo naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: ది కిల్లింగ్ ఆఫ్ నరకాసుర సిగ్నిఫైస్, సింబలైజెస్ ఎనిహిలేషన్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ మ్యాన్.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కల్టివేట్ అండ్ డెవలప్ the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: points.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ద సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసమే మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండి తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally
0: ఉత్తముడు.
1: Human is noble,
0: pavitrudu,
1: sacred,
0: sattagamainatunti vaadu,
1: and he
0: sattagam kaliginatunti vaadu,
1: and he is one of truth,
0: sadbhavulu chaliche vaadu.
1: He has got good feelings.
0: Atuvanti manavuniki ilanti buddhulu raakoodadu.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts.
0: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశింపకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize the self.
0: Self realization chestinappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికీ కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అందచందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ ఏ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లేడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పి అనుకుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కార్, యూ విల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరటి మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Yevu good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor
0: evening. Ee vidhamai marpulu kalugutunnayi.
1: Morning and evening are the results
0: of the sunrise ledu, sunset ledu.
1: Are the or due to the earth that revolves.
0: Ee lendani matram nishchayinchutunnaru.
1: But we have faith in this unreality.
0: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
1: వి హావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది మదర్.
0: తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: ఇఫ్ యువర్ పేరెంట్స్ సఫర్ యు ఆర్ గోయింగ్ టు సఫర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్.
0: వాళ్ళని ఆనంద పెట్టి మీరు కూడా ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: వెన్ యూ మేక్ దెమ్ హ్యాపీ అండ్ వెన్ యూ ఆర్ హ్యాపీ ఇన్ టర్న్ యువర్ చిల్డ్రన్ విల్ మేక్ యూ హ్యాపీ.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: దేర్ఫోర్ షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ ఎవ్రీబడీ అండ్ రిసీవ్
0: హ్యాపీనెస్. కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: నాట్ సింప్లీ గివింగ్, యూ షుడ్ ఆల్సో.
0: ఇట్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్స్ నాట్ వన్ వే ట్రాఫిక్, ఇట్స్ టూ వే ట్రాఫిక్ బై ఛానల్, గివ్ అండ్ టేక్.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: అండ్ స్పీక్ వెల్ సో యాజ్ టు రిడీమ్ యువర్ లైఫ్.
0: మంచి చూపులు చూడండి.
1: హ్యావ్ గుడ్ లుక్స్.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: లిసన్ టు సీక్రెట్.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తులవెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే
2: భారత్ మే బి కంపేర్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ ఇన్ విచ్ each particular part that pola may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti

0: effulgence and light shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
0: embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu satyamane pratyaksha daimuga bhavinchi raminchi sevinchi దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: On the east of our country is the Bay of Bengal and on the west there is Arabian Sea.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: The point which joins these two is
1: హిందూ మహాసముద్రం,
0: Indian Ocean.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం, ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ the coming together of the jiva and brahma is established.
1: Bharata anaga kevalam oka deshamunu kaani oka vyaktiki kaani oka kaalamunu kaani sambandhinchinatundi kaadu.
0: When we say bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
1: Aneka puranamulu yandu vividha reetula భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్ ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ a person called Jadabharata has ruled this country, the country has been given the name of Bharat.
1: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ee desamunu palinchadam cheta deeniki Bharat desam ani peru vachinadani mari konni puranamulu cheppavachchu.
0: Certain other scriptures might mention that as Bharat, son of Shakuntala and Dushyanta, has ruled this country, the name has been given to this country as Bharat.
1: Sri Ramachandrani sodarudainatundi Bharatudu రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సర్టన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫోర్
1: ఐసే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది.
0: దెన్ At what time has this word Bharat taken its origin?
1: Jada Bharatuniki puramme ee Bharata anetundi peru undatam cheta kada ee Jada Bharatuniki Bharata ani peru puchinchaaru.
0: The name Bharata has been given to Jada Bharata because this word Bharat has existed even before Jada Bharata came into existence.
1: Shakuntala Dushyantuni kumarunaku puramme ee Bharata anetundi peru undatam cheta kada aa yokka kumarunaki ee peru pettaru.
0: As there was this word Bharat in existence even before the birth of Bharat to Shakuntala and Dushyanta.
1: Adi vidhamugane Bharata anetundi peru anadiga undinatundi.
0: In the same way this name Bharat has been there in existence from times immemorial.
1: Saraswati Bhagavati Bharati ani Saraswati ki ee peru sarthakamainatundi.
0: Goddess Saraswati has been described as సరస్వతి, భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్, వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత్ అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా,
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: A person who revels in self-luminosity may be called Bharata.
1: Sangramam taneti iti Bharataha ani deeniki utpatti sthanam. Anaga sangramamunandu kusaludainatunti vaadu Bharatiyudu ani.
0: A Bharatiya is one who is skillful and dexterous in waging war.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమోనిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ makes this divine atmic power manifest in himself and faces all the demonic evil forces.
1: Balam, bharam, bhagati, vibhakti aneetvanti nirukta padamulu. Balam anaga brahma balamu, tejo balamu.
0: Here balam or the strength refers to the strength of brahma and the strength of Kshatriyas.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ భరం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలమనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్, హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకుడు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
1: సంపన్న దేశము
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: This is extremely wealthy, rich.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపై దండెత్తి ఎందుకు వచ్చారు?
0: If only this is not a wealthy and rich country, why did this Mughals or people from Europe invade this country to plunder?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: We have wealth and richness, but we have not been able to protect it.
1: Karanam emiti?
0: What is the reason?
1: Sarva sampadalu untunnavu kani bharatiyuni endu aikamatyam cheeninchinadi.
0: There is all types of wealth and prosperity in Bharat, but there is no unity among them.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: We have been able to get freedom, but not unity.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: All these problems are cropping up on account of lack of unity among us.
1: గజని మహమ్మదు భారతదేశంలో పంజాబ్ పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెల పైన ఎత్తుకుని పోయారు.
0: When Gajini invaded India and attacked the Punjab, he plundered 700 mons of gold from here to his place.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: This place, Nagapatna, had 30 feet by 50 feet, a golden room. 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ, ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్,
1: ఏ కార్యమునందు చూచినప్పుడు స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫిష్నెస్,
1: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
1: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి దేశమునందు కూడా నువ్వు చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈజ్ అవైలబుల్.
1: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్, we are considering ourselves as powerless and poor.
1: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
0: This is only our own delusion.
1: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: Only when we free ourselves from this delusion, we can enjoy atmic
1: bliss. భ్రమను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: We can experience Brahma only when we give up Brahma delusion.
1: భారతదేశమునకు భాగ్యము మనకుందా?
0: When we are having a rich country like
1: this, ఇతర శక్తులు మనం కోరనేల,
0: why should we ask for someone else to give something?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: When there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself,
1: క్షీరసాగరమును కోరనేల,
0: where is the need for begging for?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం ఆవిర్భవించి ఉన్నది.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: Kanuka bharatiyulai putti
0: bharatiyas
1: bharatamata dharmam bhagyammu kaapada bharamantai meede bhajyulara, ee bharatadesham yokka bhagyamunu kaapataniki prati bhaktulu kodanu kankanam kattukovali.
0: Every devotee should take a vow to protect and safeguard the greatness of Bharat, the richness of Bharat.
1: Yenugettuna talabala melugaledo attulainaru mana bharatiyulu nedu.
0: Our bharatiyas are like an elephant which does not know its own strength.
1: Sarvashakti sampannudainatundi bharatiyudu tana tattvanni taanu gurtinchukolekapovatam chetane oka maavati vaadiki vashamainatundi yenugu vale manam chikkipothunnam.
0: Just as a big elephant is controlled by a maavati, so also, although we are having so much of power and strength within us, we are succumbing to weaknesses.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: We have to free ourselves from that kind of weakness and weak
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్ గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ ఫార్ హ్యావింగ్ పీపుల్ హు ఆర్ గ్రేట్ సో.
1: పాశ్చాత్య వీరుల పరద్రోణించి స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: దిస్ ఈస్ ఎ ల్యాండ్ వెరిన్ పీపుల్ హ్యావ్ డ్రివన్ అవే ఆల్ ది ఫారిన్ ఇన్వేడర్స్ అండ్ ఎస్టాబ్లిష్ ఫ్రీడమ్.
1: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
0: దిస్ ఇస్ ద భారత్ విచ్ హెస్ షోన్ ఇట్స్ మెటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ పోయట్రీ.
1: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
0: దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హెస్ షోన్ ఇట్స్ సుప్రమసీ in all fine arts, music, literature and dance drama.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటం ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: After being born in such a great country like Bharat, which is endowed with so many great things, if we are not able to realize our own
1: madhura bhavam deedi mana desamandanna మాతృభావము కన్నా మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: We should love our mother
1: land. దేశక్షేమాన్ని ఆశించాలి.
0: We should always wish the good of our country.
1: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: We should dedicate our lives for the welfare of our nation.
1: ఐకమత్యం అత్యవసరం.
0: For this unity is essential.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are celebrating the birthdays of the great saints and sages and great people. But we are not caring to follow their words.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: Celebrating birthdays is not a great thing.
1: కారణ జన్మలైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to learn the great things from them and conduct ourselves according to their words and their life.
1: ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop love in us.
1: జీవితమంత ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: We have to transform our lives into lives of love.
1: కనుకనే ఆనాటి ద్వాపర యుగమునందు జీవులన్నీకుడును చేరి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకొని కృష్ణామృతమును కోరినటువంటి జీవులు ఆ గోపికలు.
0: The gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిరుపయోగమైనటువంటి తిత్తి వంటిది.
0: ఎ లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ ఎ యూజ్లెస్ బెలో.
1: మానవుడు ప్రేమస్వరూపుడు.
0: మ్యాన్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను మనము సత్యరూపమైనటువంటి రీతిగా మరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు టర్న్ అవర్ లవ్ టువర్డ్స్ ట్రూత్.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: దిస్ లవ్ ఈజ్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: దివ్యమైనటువంటి యొక్క భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ గ్లోరియస్ డేస్ ఆఫ్ భారత్ వన్స్ అగైన్.
1: అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును ఆకలిని అలంకరించినటువంటి భారతదేశం.
0: భారత్ ఆక్యుపైడ్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రిసెప్టర్ అండ్ ది మాస్టర్ ఫర్ ఆల్
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశం ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: ఆల్ ది అదర్ కంట్రీస్ అప్రోచ్ భారత్ ఫర్ అక్వైరింగ్ పీస్.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టం.
0: వెన్ దట్ ఈస్ ది రియల్ సిచ్యుయేషన్ ఇఫ్ భారతీయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దేర్ ఓన్ గ్రేట్నెస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండినటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అర్థములందే మనము ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: Whatever education you may acquire, whatever position you may occupy, if only you do not have love in your heart,
1: gunanu abhiruddhi pachukovali.
0: We have to develop virtues and good qualities.
1: Enni chaduvunundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education and what is the result?
1: Panta pandani bhoomi 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: If he wants to really enjoy bliss, there must be an urge to have that kind of enjoyment.
1: అదే విధంగానే కారణం లేని కార్యము ఈ జగత్తునందు కానరాదు.
0: There cannot be any effect without a cause.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
0: If so many lakhs of people have assembled here, what is the cause, what is the reason for it?
1: మీ యందు కాని మీ దేశమునందు కాని మీ పరిసర ప్రాంతములందు కాని లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ in your own country, in your own circumstances, you would not have come here at all.
1: ikkada oka divyamainatundi prema untunnadi.
0: Here there is a divine love.
1: ee prema anetundi magnet e anni rakamulainatundi oka jeevulanu jeevulanetundi oka inupa mukkalanu laagutu untundali.
0: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
1: ee oka invitation veyaledu.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కాని ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: We have this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love.
1: దీనికి అంతేకును పవిత్రమే దీనికి మూల కారణం.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunnado akkade prema aavirbhavistundi.
0: Wherever there is sacredness, love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriga chetane aanandam labhyam avutundi.
0: If love and sacredness join together, then there will be bliss.
1: Manam enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
0: Whatever work we do is no
1: use. ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Whatever number of sacrifices you conduct.
1: యోగమునందు ఉచ్ఛాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
0: Some people perform the yoga exercises in inhaling and exhaling.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరుచుకుంటుంటారు.
0: They also develop the power of kundalini.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: But all this is physical in its nature.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్ కాల్డ్
1: నిజమైనటువంటి యోగ శక్తి.
0: దిస్ ఈస్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
0: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
1: చెడ్డను మనం వదలటమే రేచకము.
0: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ బ్యాడ్ థింగ్స్,
1: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
0: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: Do not consider this either as a yoga, a bhagya, or some fortune, good fortune.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: These are all the powers of thought of man.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: Every sacred thought has the power to fulfill itself.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారికవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించినటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్,
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
0: Without working hard one would not get the fruits thereof.
1: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
0: We should transform all these difficulties into penance.
1: సుఖములో తమస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
0: It is the joys will not give you the penance at all.
1: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్లీ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్, దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
1: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెససరీ.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: that karma action itself will become
1: dharma. Ah, dharma ne janmam sarthakam gaavistundi.
0: And that dharma itself will sanctify the human life.
1: Kanuka daiva bhavamunu hrudayamunandunchukoni karma yogamulo manam munigi divyamainatundi oka jeevithanni danyam gaavinchukovatam prati vyakti oka kartavyamunu vichchisinchali.
0: Every human being should believe that keeping this divine feeling in his heart, undertaking action, always aspiring to reach divinity.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: As this truth has not been recognized,
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్,
1: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.
0: The people have been made to lose their lives.
1: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: We have to develop a method by which education becomes autonomous and
1: ఉచిత విద్యను మాత్రం అభ్యసించాలి.
0: For the sake of learning alone, education must be.
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: Then there will not be this kind of problems in the students.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు గాని పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ వీ కెన్ గివ్
1: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకంగా గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇంద ఇవ్వాలి.
0: Every spiritual organization also should undertake to give free education.
1: మీకందరికీ తెలుసు,
0: all of you know,
1: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: Veerandaru kodunu akkada enduku free education ivvakoodu?
0: Why not they give free education to students there?
1: Enni kotlu vyarthamaipothundadi?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం ఒక్క బారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
1: bhakti eridiga veeriga abhivruddhi avutundi.
0: How can devotion be developed among students?
1: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu uchitamainatundi vidyalu andinchali.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
0: మెనీ పీపుల్ ప్రేడ్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
1: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్ ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్.
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: But it is difficult to come across a person who melts looking at the poor and provides facilities.
1: కనుక పలలియంది ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకొని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: With a view to provide free medical facilities to all people and especially to the poor, in Prashanthi Nilayam we have started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
1: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు.
0: When people get problems of heart, they spend money to go to America. What about poor people?
1: వారిని చూచేటువంటి వారు ఎవరు?
0: Who is there who can
1: పట్టణానికి వెళ్ళితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాలు కొట్టరు.
0: If there is poor people want to go to city, people do not care for
1: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
0: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
1: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
0: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs, right in the beginning itself we have decided to make it
1: 91 November 22nd idi prarambhotsam chestam. సంకల్పము క్రియ రెండు ఒకే పర్యాయం జరుగుతుంది.
0: సంకల్ప అండ్ యాక్షన్ ఆర్ సైమల్టేనియస్లీ టేక్.
1: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
0: దిస్ మే బి కంపేర్డ్ టు ద సౌండ్ అండ్ ద బుల్లెట్ విచ్ రన్ వెన్ ఎ గన్ ఇస్ ఆపరేటెడ్.
1: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయి సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డు నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
1: నాలో ఏ యొక్క కొస ఎందుకు స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరులని నేను భావించడం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్.
1: అందరూ నా వారే, నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్, మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బ్యాండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్ ఆఫ్
1: ఏ అవతారం నందైనప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైనటువంటి అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ.
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హాస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
1: అడుగను, అడగబోను, అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావం చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయము,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్,
1: ఇంత విశాలమైన హృదయాన్ని, సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Develop love in you.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
0: Consider the entire humanity as
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: Believe firmly that everyone is a child of God.
1: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop hatred or jealousy against anyone.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: Do not hurt anyone.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: ఈనాడు స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటే, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
0: Never, not even a moment have I worried myself about anything.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Anni kudanu anithyamule.
0: Everything is transient.
1: Anni kadilipoyetundi meghamule.
0: Everything is a passing
1: cloud. Neeni vicharam chesi prayojanam
0: emiti? Why worry about such a thing at all?
1: Janana maranalu kudanu ye maatram kudanu manam chintinchaladu. Kungakoodadu, pongakoodadu.
0: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
1: Manam putte samayalo inta vastramaina manam teeskoni ramu.
0: When we come into this world we don't bring
1: manam poye samayalo manavariki manam address ichi pomu.
0: When we are leaving this world we are not even
1: ingu varu manavaru enta avtaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamle.
0: All these are natural changes in the world.
1: Unnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ us, లెట్ us అచీవ్ జాయ్.
1: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
1: విస్మరించి, జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రశీర్ష పురుష సహస్రాచ సహస్రపాద.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: ears. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a విశ్వవిరాట్, this cosmic form of the Lord.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి, దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యము గావించుకోండి.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ డివైన్ థాట్, డివైన్ ఐడియాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యు సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always to enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నుండే జీవించి, కడపటికి ఆనందం నుండి

0: అంత్యముందుతున్నాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్లెస్, సస్టైన్డ్ బై బ్లెస్, అండ్ సో ఎనిహిలేట్స్ అట్ ద ఎండ్ ఇన్ బ్లెస్.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and the attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్ ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్, చిత్, ఆనందము, బీయింగ్, అవేర్నెస్, బ్లిస్.
1: Therefore the name has come, being, awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being, awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో క్రీచర్ వితౌట్ దీస్ ఆస్పెక్ట్స్, ద బీయింగ్, అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ ద అల్టిమేట్ రియాలిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru teliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరు ఏమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్, ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, then he will introduce himself with the country he belongs to, that he is an Indian, African and so on.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: In fact he doesn't stand for the name given to him.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: It is a name given to him by his parents.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయము కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of a profession is not proper.
0: నీ వృత్తిని ప్రస్కరి పట్టుకుని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్నని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: యు ఆర్ ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ బై వే ఆఫ్ యువర్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్, దట్స్ ఆల్.
0: ఇంకా కొంతవరకు లోతునకు దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకుని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: ఫర్దర్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫైంగ్ యువర్ సెల్ఫ్ ద కంట్రీ.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేహమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను, దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: Even the body as such is a passing cloud.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
1: Are you the body or you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you'll be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you'll be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: If you know yourself first, you'll know the whole cosmos later.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: You call yourself I, this I is divine, God himself.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: This is the main cause for total principle of non-dualism.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee prantham nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu echchata nundi vachitiki navu echchata nundi vachitivo achchatike guta naijamu pranikotikin.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఆత్మ. ఎక్కడనూ లేదు, నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere, it shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిదే ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ ఓంకార.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యూ ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుండే ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము
1: హియర్ అక్షరం.
0: దీన్ని విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యూ స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది.
1: క్షరము ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము.
1: is imperishable atmic principle.
0: నశించేటువంటి జీవతత్వము నశించేటువంటి దైవతత్వము.
1: So that which is perishable is of the individual, imperishable
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: So it is in this akshara both are present.
0: కనుక ఏకత్వమునందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను
1: Christians also.
0: ఇక్కడ కూడాను క్రైస్ట్ అంటారు.
1: They say Christ.
0: అది అతని పేరు.
1: That's his name.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది.
1: Here there is unity in diversity.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The atomic principle lies in understanding unity in diversity.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలిజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలి ఉంది.
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ది టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: Basing on the feeling of the devotee, God assumes that form.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించునో ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: As is the feeling of the form of the devotee, so will be the sense of the form of the divine.
0: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు.
1: So God has no specific form separate.
0: అయితే సర్వరూపములు కూడా తానే.
1: However, all forms are His.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి.
1: All heads are His, all feet are His, all hands are His, everywhere spread all
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది?
1: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: Truth, goodness and beauty.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: The unity of all these three, truth, goodness and beauty, results in సచ్చిదానంద, being awareness and bliss.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితం అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you pursue this.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏమాత్రం యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరిగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi. Past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Ledu, nenu telusukovalani naaku chaala teevramaina vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కష్టగడిపడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్క,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: కాబట్టి ఈ బాధలైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. Devam sankalpinchinappudiki everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కాని భగవంతుని యొక్క సంకల్పం చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాది.
1: ఇట్ మే బి పెయిన్ఫుల్ టు బిగిన్ విత్, బట్ విల్ కన్ఫర్ బ్లెస్ అల్టిమేట్లీ.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
1: యాజ్ఞవల్క్య హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్,
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: వైఫ్ నౌ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్ వాజ్ యువర్ మదర్.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to Yajnavalkya immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటిది కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: experience. మరొకటి లేదు.
1: There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
0: కనుకనే సుఖ దుఃఖీ సమయకృత్వ లాభము లాభి జయాజయాలు. సుఖ దుఃఖముల రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాది.
1: దేర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వి సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతములు ఎందు కూడాను అనేక దేశములు ఎందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka పూజ వేద కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుకనే తత్పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేద కాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములను అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్సూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatunti vaaru shastra sampannulainatunti vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatunti vaaru

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: This Shuklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ayinatundi vaadu.
1: Vishnu means the one who is expansive, Shukra, pervasive.
0: Ambara dhara Vishnu. Shuklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Chaturbhujam sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word a single word will have many interpretations and meanings.
0: Kulam bharadharam vishnu tallani vastramulu dharinchi sarvavyaptiga ainatunti oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatunti vaadu suklam bharadharam vishnu tallani battala mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white clothes and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రము ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చిపెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములనంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: Ee shastram aneetundi daranni aneka reetiluga mee talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnanaanni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: Atanlo relevant enduku meeku tons tons anta ee yokka shastra gandhamlo.
1: Why then tons of knowledge of sacred texts?
0: Okka deenini mee chittam nandinchukunte chaalu.
1: At least preserve one important principle.
0: Ee naadu aakara manavattam kaadu ee jagattunku manam chupovalsinatundi aacharana manavattam chupali.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: Kalaka vidyarthulainatundi vaaru రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారమవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this.
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: ఎవ్రీబాడి
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లెస్, వన్ హ్యాస్ టు
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన నీవు నా అంశమే అని కూడా నువ్వు భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే నీవు నా అంశమే.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: అంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్ వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి అండ్ బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి. దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ. లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుక సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూరా.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీ యాక్టివిటీ యాజ్ గాడ్స్ యాక్టివిటీ డివైన్.
0: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
1: దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఆబ్స్టకల్స్ ఇన్ లైఫ్.
0: కనుక విజ్ఞప్తం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore, this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడాను మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: లేకపోతే లైట్ నాకు విలువే లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
1: Then how is it that you are not the recipient
0: of that bliss? You deha drishti ande neevu jeevisthunnavu.
1: Because you live, carry on your life journey.
0: Deham ni yokku upadhi. నీ దేహం యొక్క ఉపాధి.
1: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ధరించినటువంటి వస్త్రం అది.
1: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్ ఆన్.
0: కానీ నీ బాడీ కాదు.
1: బట్ యు ఆర్ నాట్ ద
0: బాడీ. లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: బాడీ డోంట్ ఫాలో ది మైండ్. ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ. డోంట్ ఫాలో ది మైండ్. ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
0: నీ కాన్షియన్స్. నీవు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యు షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
1: The body which is bound to die.
0: నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
0: బాల్యము యవనము వార్ధక్యము మూడు మార్గము బయలుదేరుతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్ యూత్ అండ్ ఓల్డ్
0: ఏజ్. మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్ మెంటాలిటీ.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
1: మైండ్ ఈజ్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపున తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ విల్ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇటువైపు డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపున తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
0: నీవు ప్రకృతి వైపున తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్ టు ద వరల్డ్ దట్
0: మైండ్ మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యూ విల్ హ్యావ్ డివినిటీ పిక్చర్.
0: ఇంకా అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఇది ఒక లాక్.
1: హియర్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి
1: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
0: టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్
1: ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: యువర్ మైండ్ ఇస్ ది కీ.
0: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్ టర్న్ world side, attachment.
1: If you turn God's side, it is liberation. If you turn world side, it is attachment.
0: Unnadi rendu okate.
1: Both are one.
0: Turning difference untundi.
1: There is difference in the turning.
0: Kalku nenu deham vaipun trippukunnappudu neeku bandhane erpadutundi.
1: If you just turn world side, it led to bondage.
0: Neevu conscience vaipun trippinappudu adi tappaka daniki atheetamai untundi. Manomoolam idam jagattu, jagattanta manasu yokka swaroopame.
1: The whole universe is nothing but the form of the mind.
0: Manasu lekunda ye ప్రదేశం కూడా మనకు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్
0: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
1: దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
1: దేర్ ఫోర్ ఇట్ ద మైండ్.
0: చెవితో వినేది మనసే.
1: ఐ అండ్ త్రూ ది
0: మనసు విచారించేది మనసే.
1: ఇట్ ఆల్సో ఇన్ కాన్షియస్.
0: చేతితో పనిచేసేది మనసే. అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
0: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదటి మనం మార్చుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
0: ఎట్లా మార్చాలి?
1: How to change?
0: మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: We should direct our mind Godward.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
1: You may do your household work.
0: This is God work. God work. God
1: then
0: work.
1: It gets transformed into God's
0: work. You work మార్చనక్కర్లేదు.
1: You don't need to give up your work.
0: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: నీవు చేయి, నీ కర్తవ్యాలను నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ ఇవన్నీ కూడా భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
1: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
0: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
1: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
1: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
0: కనుక
1: సో
0: మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
1: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
0: మంచిగా చూడు.
1: Let's speak
0: మంచిగా విను.
1: లెట్స్
0: చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు.
1: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
0: ఇది ఏ పెద్ద సాధన.
1: దిస్ ఇస్ ద బిగ్
0: సాధన. అనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
1: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
0: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంతో ప్రవేశించడమే సాధన.
1: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
0: Kanukane manlo undirekunte bhavamulaku badalakanta moolakaranam adiye.
1: If this is the cause for all the suffering
0: and
1: misery,
0: what is the way of immortality?
1: What is the way to immortality?
0: Removal of immorality is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality adiye manaku nijamaina margamu.
1: That is the true path.
0: Adiye rajamargamu.
1: That is the royal path.
0: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
0: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. There are
0: manavata
1: animal qualities.
0: Viluvalanu manam penchukovali.
1: We should develop human qualities.
0: Manavata viluvalu emiti?
1: What are human values?
0: Daya manavata viluva.
1: Compassion.
0: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
1: Hrudaya hrud plus daya compassion.
0: Compassion.
1: Compassion.
0: Aa compassion ni manam penchukovali.
1: We have to develop this compassion.
0: Eppudu ee yokka dayanu manam penchukuntamo?
1: When once we develop this,
0: prema sahajanga praveshistundi.
1: Love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa premane manamu abhivruddhi parchukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nimpukovali premato kaani gnanamto kaadu.
1: We have to fill our hearts with love, not with the knowledge.
0: ఈ వరల్డ్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డ్ నాలెడ్జ్ ఈజ్
0: యూస్ వరల్డ్ లైఫ్ కు మాత్రమే వరల్డ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్. Take to action.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానంలో పర సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: as this modern education system is not running along that sound lines, we find so many defects.
0: Vidya Yosef.

0: విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్.
0: బ్యూటిఫుల్ జ్యువెల్. ఈ నిజమైనటువంటి యొక్క ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయంలో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడా కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి
1: గుడ్ మైండ్,
0: సత్య నిరతి
1: అడిహరెన్స్ టు
0: భక్తి,
1: డివోషన్
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: It is the education that teaches all these six.
0: Vidyarthi nirvavalayu.
1: Students should learn these things.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: We should learn them.
0: దీనికి విరుద్ధమైనటువంటి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: But today we are learning just opposite, contradictory things.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: It's not the one who
0: is supposed to. విద్య విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: The one who wants this knowledge is
0: విద్య. విద్య విద్య.
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది?
1: యా దట్
0: విజ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: కౌస్ ఆర్ మెనీ.
1: కౌస్ ఆర్ మెనీ.
0: మిల్క్ కలర్ ఈజ్ వన్. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: be a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my
0: nose. My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, even the instruments. అంత ఇన్స్ట్రుమెంట్స్.
1: ఐస్, నోస్, టంగ్, దే ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: ఇంతకంటే మాస్టర్ మరొకరు ఏం కావాలి?
1: వాట్ మోర్ యు వాంట్?
0: కనుకనే వినాయకుడు అనగా మాస్టర్.
1: వినాయకుడికి
0: మరొక నాయకుడు లేడు.
1: వినాయక మీన్స్ మాస్టర్, నన్ బియాండ్.
0: కాబట్టి మీరందరూ వినాయకులే.
1: సో ఆల్ ఆఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ వినాయక.
0: రంకు లేదు కానీ ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్, సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: అనగా ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: దిస్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐఎమ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్,
1: ఐఎమ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: You develop this truth.
0: ఇంతకంటి మరొక సాధన అక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: అనవసరంగా కాలం వ్యర్థం చేయకండి.
1: Don't waste time unnecessarily.
0: Time is God.
1: So time is God.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time waste kaakunda. I am the master. Nen master ayinattundadu. Etlanti margamlo undali. Nen andariki ideal margamlo undali.
1: So never waste time. Feel that you are the master so that you'll be an ideal man.
0: Ee master entundi eppudu meeku labhyam avutundi.
1: Then when do you attain that state of a master?
0: Anta bhagavata arpitam gavinchali.
1: You offer everything to God.
0: Everything is instruments.
1: All the rest are instruments.
0: కలుగనే నేను మాస్టర్ గా ఉన్నాను. నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి.
1: I am the master. I must be one with the master.
0: కలుగనే నీవు become master.
1: And become master.
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే you become master. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: As you feel and think that you are the master, you become the master.
0: కలుగనే మీరు మాస్టర్స్ గా కావాలి.
1: సో యూ షుడ్ బి మాస్టర్స్.
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
1: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
1: టుడే ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు.
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
1: యూ షుడ్ బి మాస్టర్.
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
0: అనగా ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవ స్వరూపులే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: మీకు అందరికీ తెలుసు, అనేక ప్రయాణం చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
0: పూర్వము
1: అర్లియా
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల.
1: It was those days when English was newly introduced.
0: Andanni pilchevaru Godman, Godman, Godman, Godman ani pilchevaru.
1: They used to address everyone as Godman, Godman.
0: Ee Godman, Godman ani pilustu vacharu.
1: Everyone is addressed.
0: Kani kramakramena ee language, ee Angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language, English language was spread far and wide.
0: Ee Godman ani pilchevaru danto varaku oka sunnam juttaru.
1: To this word Godman, another zero is added.
0: Godman poyindi good man annadu.
1: So in the place of Godman, the word good man has come.
0: Tarvata ee good anetvanti mari pothu vachindi.
1: And this went on for some
0: time. Appudu goodbye, goodbye ani cheptu vacharu.
1: Later they said goodbye.
0: Man poyindi. Endukante man qualities lev akkada.
1: Man is gone because there are no man qualities of man.
0: Good boy annaru.
1: Then they started calling good boy.
0: Tarvata good kuda poyindi.
1: Later good is also
0: bye bye bye bye anukuntu vachindi.
1: Ultimately it landed up this bye bye.
0: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది.
1: And only boy that has come
0: to stay. Good పోయింది, God పోయింది, boy పోయింది, man పోయింది.
1: Good, God, boy, man are lost with the times.
0: ఇదే మనం నేర్చుకోవాల్సింది.
1: Is this thing that we are supposed
0: కాదు
1: to know?
0: ఎప్పటికీ మనం గాడ్ మ్యాన్ గా ఉండాలి.
1: We should be God man all the time.
0: Always God man.
1: You are always a God.
0: God is being. మార్పు చెందేటువంటి వాడు కాదు.
1: God is changeless.
0: Always being.
1: God is always in the state of being, changeless.
0: కనుక ఉన్నాడు. అదే సత్ చిత్ ఆనందము.
1: That is being, awareness and bliss.
0: ఈ మూడు కూడా నువ్వు మానవుని అందే ఉంటున్నది.
1: ఆల్ ది త్రీ ఆర్ విద్ ఇన్ మ్యాన్.
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: Such a sacred human life is wasted.
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పుడు కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
0: బట్ మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అన్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్.
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యు విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్.
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
0: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు? ఏమి చెప్పలేడు.
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్.
0: కానీ దాన్ని కొద్ది నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
1: దెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
1: యూ షుడ్ attain divinity. You should reach God. That is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: You should be the recipient of the divine love.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: You should also be the recipient of.
0: మనం సాధించవలసింది అదే, కానీ ఇవన్నీ కాదు.
1: That is the true achievement.
0: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: The rest of things you must give up someday or other.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: Either you will give up or they will drop you.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ విల్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ విత్ యూ ఆల్ ది టైమ్, ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్ సచ్ గాడ్స్ లవ్, హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యమైన గోల్ను మనం సంపాదించాలి.
1: వీ షుడ్ అటైన్, రీచ్ ద డివైన్ గోల్.

ಸುಖದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮೂಹ.

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేనే అనుచు కలపుచు

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnana Manantam Brahma.
0: Truth
1: Anni Kalamali Yandu, Anni Lokamali Yandu Undagaliginatuvanti Anantamaina Jnaname Brahma.
0: Brahma is that wisdom and knowledge which existed in all the times and in all the places and always.
1: Ade Nityam, Ade Satyam.
0: That is truth and that is permanent.
1: Itti Brahmanu Guttinchinatuvanti Manavudu, Manavunaku Teliyanatuvanti Padarthamulanu Lokamulo Marokati Undadu.
0: Such a person who recognizes this truth, he knows everything. There is nothing which he does not know in this world.
1: Jnana Vijnana Sarvamu Atani Yokka Sotte.
0: Knowledge of this world, science and metaphysics, everything is his own property.
1: Itti Daivattam Nundiye Sabda Swarupamaina Akasham Udayinchinadi.
0: From such an entity which is God, emerged the sky.
1: ఈ ఆకాశము నుండియే వాయువు పుట్టినది.
0: From sky or space has emerged wind.
1: వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
0: From wind the fire and from fire earth, they have emerged in that sequence.
1: ఈ పృథ్వీ నుండియే ఔషధులు, ఔషధుల నుండియే అన్నము, అన్నము నుండి పురుషుడు ఆవిర్భవించాడు.
0: ఫ్రమ్ ఆర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ ది ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ హ్యాస్ ఎమర్జ్డ్ ద మ్యాన్.
1: ఏతావత బ్రహ్మకు పురుషులకు సంబంధము అవిచ్ఛిన్నముగా జరుగుతూ వచ్చింది.
0: ది సంబంధ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేర్ హ్యాస్ బీన్ a continuous relationship between Brahman and man right from the times immemorial.
1: Purushudu annasara swarupudu.
0: Man has taken the form arising out of food.
1: Itanu kevalamu annamaya swarupude kaka stulamaya swarupudu kudanu.
0: He has the form of food and he has also a gross body.
1: Ee sthula shariramu nundi sookshmamainatuvanti pranamu marinta sookshmamuga kanipinchutunnadi.
0: From the gross body has emerged a subtle body which is very subtle in fact.
1: Deenikante sookshmamainatuvanti manasu.
0: In the subtle body mind is one important aspect.
1: Manasu kante marinta sukshmamainatuvanti vijnanamu.
0: Wisdom or knowledge is subtler than mind.
1: Vijnanamu kante sukshmamainatuvanti anandamu.
0: Bliss is subtler than wisdom or knowledge.
1: Stulamaina annamaya shariramu nundi ati sukshmamainatuvanti pranamaya manomaya vijnanamaya anandamaya jeevitamulu aavirbhavistu vachayi.
0: From the gross body, the subtle bodies have emerged like the sheath of life, pranamaya, and mind, and from mind, knowledge, and from knowledge, bliss.
1: Annamanaga kevalam manam bhujinchu aharam matrame kadu.
0: When we refer to food, ఫుడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వన్ విచ్ యు టేక్ త్రూ ద మౌత్.
1: ప్రాణమయ పదార్థములన్నీ కూడాను అన్నముగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్.
1: కనుక అన్నమే అన్నమయ స్వరూపంగా రూపొందుతున్నది.
0: ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫుడ్ విచ్ టేక్స్ దిస్ హ్యూమన్ ఫామ్.
1: భుజించువాడు భుజింపబడినది కూడాను అన్నమే.
0: ద వన్ హూ పార్టేక్స్ అండ్ ద వన్ విచ్ ఇస్ పార్టేకన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్.
1: అన్నమే అన్నమును భుజించుచున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫుడ్.
1: ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా రూపొందుతున్నది.
0: వన్ లైఫ్ ఫామ్ బికమ్స్ ఫుడ్ ఫార్ అనదర్ లైఫ్ ఫామ్.
1: జగత్ అంతై కూడాను స్థూలమైనటువంటి రూపములో అన్నమయముగానే కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎంటైర్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని కూడాను నిరూపించారు ఋషులు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ఏన్షియంట్ రిషీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఫుడ్ ఈజ్ బ్రహ్మన్.
1: ఇలాంటి అన్నమయమైనటువంటి యొక్క దేహతత్వాన్ని మనోమయ రూపకంగా మార్చుకుని విజ్ఞానమయంలో ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు కీప్ ది ఫిజికల్ ఫామ్ యాజ్ ద బేసిస్ అండ్ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద నాలెడ్జ్ అండ్ బ్లిస్ హీ హాస్ టు ఎంజాయ్.
1: ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది సర్వ ప్రాణులకు కూడాను సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈజీలీ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఏ కొంతమందికి మాత్రమే ఈ విజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ఎ
1: ప్రాణమయమైనటువంటి పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఈ యొక్క మనోమయం ఉండనప్పటికీ ఇందులో విచారణ శక్తి లేకపోవటం చేత ఇవి అతి పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందలేకపోతున్నవి.
0: ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో హ్యావ్ ది లైఫ్ ఇన్ దెమ్ అండ్ ఆల్సో ద మైండ్ టు ద సమ్ ఎక్స్టెంట్ బట్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ మ్యాన్.
1: నిత్యానిత్య పరితత్వమును ఆ మాత్రం ఏమాత్రము కోల్పోయి తన యొక్క మంచి చెడ్డలు అనేటువంటి విచారణ శక్తి శూన్యమై విచక్షణ లేకపోవటం చేతనే పశుపక్షి మృగాదులు ఎందు ఈ విధమైనటువంటి విజ్ఞానము కనిపించలేకపోతున్నది.
0: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
1: manchi chedda vicharana shaktini nityanitya visha parisilannu gavinchinatuvanti vaadu okka manavudu maatrame.
0: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
1: manavude ఆనందమును పొందడానికి అనుభవించడానికి అర్హుడవుతాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ బ్లిస్.
1: అన్నముతో ప్రారంభమైనటువంటి మానవత్వం ఆనందంతో అంత్యం కావటమే దీని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు రియలైజ్ దట్ దే కమెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ బాడీ బట్ ఎండ్ అప్ విత్ ది బ్లిస్ ఫామ్.
1: ఇది మానవుని యొక్క ప్రధాన లక్ష్యము.
0: This is the most important purpose and goal for humanity.
1: Ananda nimittame manavudu aneka vidhamulainatundi prayatnamu salpichunnadu.
0: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
1: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaani aavedanalache apraapti roopamainatundi praaptiki praakunaadachu ashantiki guri avutunnadu manavudu.
0: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
1: కాని ఇట్టి ఆనందమును అనుభవించుటకు మానవునికి అధికారం ఉండి కూడాను దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
1: ఆనందమే బ్రహ్మ.
0: Bliss is Brahman.
1: ఇదియే దైవము.
0: This is God.
1: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
0: You can give any name for this.
1: కాని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: But unfortunately, man being subjected to the passing phases of the time and the country in which he is living, he is forgetting his real nature and he is under the spell of the delusion. Therefore, he is wasting his life.
1: మానవుడు తన యొక్క జీవితమును ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణములపైనను తన యొక్క భావంపైనను ఆధారపడి ఉంటుంటాది.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అండర్స్టాండ్ హిజ్ రియల్ నేచర్ ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తనపైన గుణములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
1: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
0: If man's behavior is good and if man's feelings are proper, to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
1: Manavuni yokka nadakalu bhavamulu vich oka vikrutamaina podu desamu kodanu jati kodanu chininchi pothundi.
0: If man's behavior goes in the wrong direction and if his feelings are crooked, to whichever community and country he belongs, he will be going in the wrong direction.
1: Kanuka manavuli yandu uttamainatuvanti bhavamulu pavitramainatuvanti nadakalu abhiruddhi parchukovataniki krushi cheyali.
0: Man therefore has to make an effort to develop in himself good feelings, sacred thoughts and divine virtues.
1: Manavudanaga nammadaginatuvanti vaadu nammakam kalavaadani upanishattu yokka vakyamu.
0: Upanishads have declared when man is described, man refers to the one who has faith.
1: Thanu visheshinchinatuvanti vishayanni aacharanalo pettinappude thana nammakam kudanu abhiruddhi gaatutu vastundi.
0: Only when man practices what he believes in, he will be able to make real progress.
1: Kani ee naati manavunaku vishwasam aneetvantidi kevalamu taatkaalikamainatuvanti roopani dharistundadi.
0: But today's man's faith is very temporary.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: He has not been able to transform all his faith into action and practice.
1: కేవలం మాటల చేతనే దీన్ని మరుగు చేసుకుంటున్నాడు.
0: Only by words he is trying to satisfy himself.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేయింగ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్ వర్డ్ అండ్ వన్స్ డీడ్స్ మస్ట్ బి ఇన్ టోటల్ కన్ఫార్మిటీ. వెన్ హీ ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రియల్ మ్యాన్.
1: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
0: జీసస్ వాజ్ వన్ who had recognized this particular truth.
1: Sarvamatamula saramu,
0: the essence of all the religion,
1: sarvashastramula yokka moolamu,
0: the root of all the
1: sarvamargamula yokka gamyamu,
0: the scriptures and the goal of all the religions,
1: okkate ayinatundi satyanni sarvamatamula kodunu chaatutu vachayi.
0: All this is only one. This is the declaration of all the scriptures and religions.
1: Bharatiyulu namaskaramu aneetunte pavithramaitunte charyallo prarambhincharu.
0: Bharatiyas have started their practices with one thing called namaskar.
1: Namaskaram anaga rendu chetulu jodinchi అన్నింటినీ ఏకముగా అవించినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
0: నమస్కార ఈజ్ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. దిస్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ యూనిఫైయింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ సీయింగ్ ద డివైన్ యూనిటీ ఇన్ ది అపరెంట్ మల్టిప్లిసిటీ.
1: ఐక్యతయే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ఆల్సో ప్రూవ్స్ that unity is the very purpose of human life.
1: మహమ్మదీయులు సలాం సలాం అంటారు. మహమ్మదన్స్ సే సలాం సలాం. సా అనగా దైవము,
0: సా రెఫర్స్ టు గాడ్.
1: లా అనగా ఐక్యము, లయము.
0: లా రెఫర్స్ టు మర్జింగ్.
1: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థముగా నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రెఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
1: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
0: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు జీసస్.
1: ఏ అనగా ఒకటి,
0: ఏ మీన్స్ వన్,
1: సు అనగా దైవము,
0: సు మీన్స్ గాడ్.
1: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
1: ఏ తర్వాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హావ్ డిక్లర్డ్ వన్నెస్ ఆఫ్ గాడ్.
1: కానీ దేవుడు ఒక్కడే అనేటువంటి గుర్తును నిరూపించేటువంటి యేసుతత్వమును అనేక మంది భిన్న అర్థములుగా విభజించి యేసు ఒక్కడే దైవము అనేటువంటి పెడర్థంగా వారు భావిస్తూ వస్తున్నారు.
0: జీసస్ హస్ డిక్లర్డ్ దట్ గాడ్ ఈజ్ వన్. పీపుల్ హూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్ హ్యావ్ గోన్ ఆన్ టెలింగ్ దట్ జీసస్ అలోన్ ఈజ్ గాడ్.
1: జీసస్ ఒక్కడే దైవం అనేటువంటి యొక్క అర్థం అందులో లేదు. యేసు అంటే ఒక్కడే దైవం. ఈ తత్వాన్ని విశాల దృష్టితో ప్రచారం చేసిన ఎంత పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అవలంబించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యేసు స్టాండ్స్ ఫర్ డిక్లరేషన్ దట్ గాడ్ ఈజ్ వన్, బట్ ఇట్ ఈస్ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ జీసస్ అలోన్ ఈజ్ గాడ్. ఇఫ్ ఓన్లీ వీ అండర్స్టాండ్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ జీసస్,
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఎక్కడ చూసినప్పటికీ ఒకే దైవము. రూపములు వేరుగా ఉండవచ్చును, నామములు వేరుగా ఉండవచ్చును.
0: వేర్ ఎవర్ యు సీ యు విల్ ఫైండ్ ఓన్లీ వన్ గాడ్. గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ దేర్ మే బి డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఈనాడు ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
0: హౌఎవర్ మచ్ వన్ మే గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్, ది మోర్ వన్ గెట్స్ ఎడ్యుకేటెడ్ ది లెస్ హీస్ బికమింగ్ బ్రాడ్ ఇన్ హిస్ అవుట్లుక్.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ హీ డస్ నాట్ నో హూ హీ రియలీ.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే అక్వైర్, ఎ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ ఓన్ మీన్నెస్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: As people go on learning more and more education, they end up only in argumentation.
1: Chadavu chadavu chadivi chavanganeetiki chavuleni chadavu chadavu alayyu.
0: What is the use of acquiring such useless book knowledge? You should acquire knowledge
1: iranu prati manavuni kudanu vishalamainatundi hrudayam atyavasaramu.
0: It is very important for the man of today to develop broad mindedness.
1: Vishala prema manam penchukovali.
0: We have to develop and foster love.
1: Sankuchitamainatunte margamlo manam praveshincharadu.
0: We should never enter into narrow minded narrow views.
1: Ee tattvanni Jesus aneka vidhamuluga kudanu vicharana salpi chaala nija satyanni gurtistu vachadu.
0: Jesus has inquired into various aspects of this truth, recognized this truth and declared it so.
1: Jesus kudanu praprathamamlo ద్వైత భావమునందే తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలో ది పాత్ ఆఫ్ డ్యూయలిజం అండ్ హీ సెట్ దట్ ఐఎమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ ఎంటిటీస్ హియర్.
1: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఆఫ్టర్ హీ carried on his inquiry and his researches into the truth, he came to the next
1: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vachadu.
0: I am the son of, I am the Son of God, he said in the second stage. And further he carried on the things and he became closer and closer to God.
1: అప్పుడే 12 సంవత్సరములు ఏడారిలో సంచరించి దైవత్వమునకు మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: హి స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హి డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుందాది, జాయిగా ఉంటుందాదన్నాడు.
0: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్ దెన్ హీ డిక్లర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
1: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
0: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
1: అందులో మొదటి వాడు పీటర్.
0: ద ఫస్ట్ అమంగ్ దెమ్ వాస్ పీటర్.
1: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ ఎ లాట్
1: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ హిమ్ అండ్ హీ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ వెరీ క్లోజ్ పర్సన్. హీ never had any secrets with him. All the secret things he used to discuss.
1: Andarini preminchutame pradhanamainatuvanti manavuni yokka kartavyam annadu.
0: He declared that loving everyone equally is the primary duty of
1: love
0: man.
1: Is God, live in love.
0: He declared love is God, live in love.
1: Kanuka daivame prema swarupamu.
0: God is the very embodiment of love.
1: Prema phalitanni koreyatuvanti kaadu.
0: Love never expects any return.
1: అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
0: Love knows only giving.
1: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడు మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
0: Only when man lives with this kind of love and practice, then only he will be able to reach divinity.
1: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
0: When Peter realized this particular thing and experienced in his own mind these things, he used to remember Jesus in a very special way and practice that particular thought.
1: Joy. J-O-Y.
0: In joy, there are three letters, J-O-Y.
1: J. Jesus is first.
0: J stands for Jesus. Jesus comes first.
1: O, others are next.
0: O stands for others and others will come next.
1: Why? Nijanga why kunnatunte artham enti? Yourself is lost ani.
0: Why actually stands for yourself is lost, but he has told himself myself is
1: lost. J, Jesus is first.
0: The first one J, Jesus is first.
1: O, others are next.
0: O stands for others. Others are next.
1: Why? Yourself is last.
0: Why stands for yourself? Yourself is the last.
1: ఎవరికి వారు? నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
0: But today it is in the reverse order. We consider ourselves as first. I am first and God is last.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఈజ్ గాడ్ ఈజ్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ది లాస్ట్.
1: అనగా తన తత్వాన్ని తాను మరచినప్పుడే ప్రపంచం అనేటువంటి అద్దములో ఉండేటువంటి ప్రతిబింబము తాను విస్మరించుకుంటాడు. తక్షణమే జీవితం ఏకమైపోతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ you will be able to just see the real divinity reflected in nature.
1: Kanukane manavattamulo itti divyatvanni prabodhinche nimittamai sarva deshamulu kudanu sarva matamulu kudanu aneka vidhamainatunte margamunu nirupistu andulo undinatunte gamyanni okkatigane bodhisthu vacharu.
0: This kind of unity and oneness of God exists in every human being. All the countries and all the religions have adopted different paths in order to ఎక్స్పౌండ్ దిస్ పర్టికులర్.
1: కానీ మానవత్వంలో ఇట్టి విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు డెవలప్ లవ్ ఇన్ అస్ బేసికలీ అండ్ ప్రైమరీలీ.
1: అందరూ ఒక ప్రభువు యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: అందరి మతము ఒక్కటే.
0: ఆల్ ది రిలీజియన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఓన్లీ వన్.
1: అందరి జాతి ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్,
1: అదే మానవ జాతి,
0: ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క పద్ధతి ప్రేమతత్వమే.
0: అవర్ మెథడ్ అండ్ అవర్ ప్రొసీజర్ మస్ట్ బి
1: సర్వమతముల యొక్క సమ్మతమే మన యొక్క అభిమతమని భావించాలి.
0: వి షుడ్ యాక్సెప్ట్ యాజ్ అవర్ ఓన్ రిలీజియన్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ది రిలీజియన్స్.
1: దానిని ఒక వ్రతముగా కూడా నువ్వు విశ్వసించాలి.
0: వి షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ వౌ.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విశాలము గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దానిని పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రం ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకు ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: వైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఈస్ హిమాలయన్
1: మూడు వైపులా సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్.
1: ఇలాంటి హద్దులతో నేనుండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: వాట్ డస్ హిమాలయన్ మౌంటైన్?
1: హిమము అనగా పవిత్రము.
0: Hima stands for
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధిస్తుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ and steadiness, these are the three aspects of
1: achalanga undadi charanam lekunda untundadi.
0: One should be steady, one should not be changing too fast.
1: Kaduka nenu bharatiyudainatunti valiki nischalamu nirmalamu prashanti na yokka prabhavamu na yokka swabhavamu.
0: Everyone has to see that if I am bharatiya, I must have steadiness, I must have purity, and I must have the sacred.
1: ee gunamule lekapoyina nenu bharatiyudane kaadu.
0: If I don't have these qualities in me, I am not a bharatiya at all.
1: ee bharata deshamulo ganga jamuna anaga gana tattvamainatundi saraswati upangamulainatundi oka godavari krishna kaveri jam ivanta sindhu nadulanta kuda nu pravahistunnayi.
0: In the sacred land of Bharat there are a number of sacred rivers such as Ganges, Yamuna, Saraswati, Godavari and various other rivers.
1: Na pavitramaina Bharat deshamulo rakta naalamulo vale Ganga, Yamuna, Saraswati prasaristu untunnayi.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: Ee raktamulaku arthamulu lekunda poledu.
0: For this blood also there is a significant meaning attached.
1: Ganga, idi pavitramaina nishkama karmaku chihnam.
0: Ganga, Ganges stands as a symbol for selfless work.
1: Jamuna, పవిత్రమైనటువంటి యొక్క భక్తి ప్రభావములతో కూడినటువంటి యొక్క చిహ్నము.
0: జమున స్టాండ్స్ ఫర్ ద సీక్రెట్ డివోషన్.
1: గంగ యందు నిర్మలము నిశ్చలమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుంది, అదే కర్మయోగము.
0: ఇన్ గ్యాంజస్ దేర్ ఇస్ సీక్రెట్ వర్క్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ కర్మయోగం.
1: ఫలాపేక్ష లేకుండా తాను పవిత్రమైన భావముతో సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్రూట్స్ ఫర్ ది వర్క్ విచ్ వన్ పర్ఫార్మ్స్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ విత్ ఎ ఫీలింగ్ దాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్ టేకింగ్ యాక్టివిటీ ఆర్ సర్వీస్ దిస్ స్టాండ్స్ ఫర్
1: ఈశావాస్యమిదం సర్వం. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని ప్రేమతత్వంతో ఈ యొక్క ప్రభావాన్ని ప్రచురింపజేసినటువంటిదే జమున. అదే భక్తి ప్రభావము, అదే భక్తి కాండ.
0: జమున స్టాండ్స్ ఫర్ డివోషన్ విచ్ బేసికలీ మీన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ వన్ డెవలప్స్ లవ్ దట్ బికమ్స్ డివోషన్.
1: సరస్వతి జ్ఞానమును బోధించినటువంటిది.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ ది గాడ్.
1: కేవలం లౌకిక జ్ఞానమే కాదు
0: స్వామి,
1: కేవలం లౌకిక జ్ఞానం మాత్రమే కాదు.
0: హియర్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్స్
1: ఆత్మదృష్టి కలిగినటువంటిదే జ్ఞానము అన్నారు.
0: Developing the vision of Atma is real wisdom.
1: Indulo sukadukkamulu kaani paapapunyamulu kaani manchi chedalu kaani ye maatram kodanu avakasam ledu.
0: In real wisdom and knowledge there is no room for duality like happiness and sorrow, profit or loss and
1: ilanti gaanatam tho kudinatundi saraswati pravahamu.
0: The flow or the river of saraswati is symbolic of
1: kalpaneena bharatiyudainatundi vaani
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, pavitramaina ekatvanni gurtinchatamu, ivi naa yokka pradhama lakshyamu aneetundi listo manam undali.
0: Those people who claim themselves as Bharatiyas should just say that I undertake work without expecting the fruits thereof, I undertake devotion which is pure, and I undertake to acquire the knowledge, real knowledge of spirituality.
1: Deshamunaku dehamunaku సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుందని.
0: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన, అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ ఎ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరము ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో, దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్దీ ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫార్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సర్వోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్టేక్
1: ఈ సేవ ఎందే జీసస్ తన కాలమునంతయు కూడాను పవిత్రము గావించుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ యూనిట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ మిస్అండర్స్టూడ్ హిమ్ బట్ హీ అండ్ దేవర్ అపోజింగ్ హిమ్ బట్ హీ మెయింటైన్డ్ హిస్ ఈక్వానిమిటీ అండ్ ఈక్వాలిటీ.
1: లోకములో మంచి చెడ్డలు ఉండక తప్పదు.
0: ఇన్ ద వరల్డ్ దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్టింగ్.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది.
0: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ లైట్ అండ్ షాడో టుగెదర్.
1: మనం నీడగా భావించుకునేటువంటి దాని ప్రక్కనే ఎండ కూడా ఉంటుండాలి.
0: Where you find shadow, just besides, you will be having light element.
1: Enganne lekuntine needane kanipinchadu.
0: If there is no light, there cannot be a shadow at all.
1: Kanuka ee endaku abhavame needa.
0: There is that kind of relationship between light and shadow.
1: Lokani abhruddhileki techinatundi prati manavudu kodanu itti kashtamulaku nashtamulaku nishtoramulaku nindalaku guri kaaka tappaledu.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: Satyanni dharmanni chaatinche nimittamai manavudu denikaina anukodunu siddhamga tyaganga undali.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: Bhagavat karyam yendu ee vidhamaina yokka yochana lekunda praveshinchali.
0: One should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: విత్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ విత్ ఫర్మ్ ఫెయిత్ వి షుడ్ అండర్టేక్
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి ఒక దీంతో విశ్వసించాలి.
0: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ యువర్ లైఫ్ బ్రెత్ ఈస్ రియలీ యువర్ ఓన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యుడ్ హావ్ రికగ్నైజ్డ్ యువర్ రియల్ డ్యూటీ.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: kevalam oka kumaruniga taanu jeevinchadaniki prayatninchinappatikini,
0: he also tried to live as the son of a king,
1: pitruvakya paripalane lakshyam nandu unchukoni,
0: but at the same time he remembered that it is his responsibility to
1: prajachayame tane drushtiyandu unchukoni,
0: to respect the words of his father and to look after the welfare of the citizens.
1: Endakandirukunnatundi sitanu kuda venta pettukoni,
0: wherever he went, he took Sita also with him.
1: Kathinamainatundi adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: Taanu jeevichutu vachinappatikini okka naadaina naaku kashtame aneetundi bhavam taanu ye maatramu talanchaledu.
0: In spite of all these kind of problems and trials which he faced, never, not even a day did he think that he was having some difficulty which he has to face.
1: Sarva kashtamulu kodunu aanandamto swagatham chestu vachadu.
0: He welcomed always all the difficulties and problems.
1: Idi daivattam yokka pradhanamainatundi yokka arthamu.
0: This is a great significant thing about divinity.
1: Mottamota daivamu antante devudu ante deeniki artham emiti?
0: In the very first instance, you should understand what does God stand for.
1: Danini dinamu ani cheptu vacharu. Dinam.
0: Daivamu is also described as dinamu, day.
1: Dinamu anaga day and night, pagalu ratri ani.
0: Day consists of both day and night also.
1: Ee day and night ante pagalu ratri kaanatuvanti vaadu daivamu ani. Anaga kaalaatheetulainatuvanti vaadu daivamu ani dini artham.
0: God is one who transcends both the day and night, and he is a transcendental principle. This is the meaning of daivamu or God.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా విచారములకు అవకాశం ఉంటుండవు.
0: దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ గ్రీఫ్ for such entity as God.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: God always considers his life should become an example for discharging duties.
1: అదే విధంగా కష్టములు ఎందు, నష్టములు ఎందు, దుఃఖములు ఎందు, విచారములందు మనం ఏమాత్రం కూడాను కృంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ అదర్ trials and tribulations which we face, we should never get elated or never get depressed.
1: Rendinti endu undinatundi yokka samatvani aanandanga manam anubhavinchali.
0: We should be able to enjoy the divinity which exists in both with equal mindedness.
1: Pandavulu aneka vidhamaina mosamulaku judamulaku longi kanna kashtamulanu anubhavistu vacharu.
0: Pandavas, for example, had to suffer immensely being deceived by people entering into the play of the game of dice.
1: Kani satyaniki dharmaniki varu aa raktamanta daravostu vacharu,
0: but they dedicated themselves entirely for truth and righteousness.
1: Kanukane varini daivame mechukunnadu. Krishnude ventajanta intaliga untunnadu.
0: That is the reason why God himself recognized and appreciated them and lived with them throughout their lives.
1: ఈ సమత్వం
0: mindedness.
1: పాండవులు అనేక విధమైన మోసములకు జూదములకు లొంగి కన్న కష్టములను అనుభవిస్తూ వచ్చారు.

0: and appreciated them and lived with them throughout their lives.
1: ఈ సమత్వమునకు దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడాను జంకక అకుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: Jesus also has proved that without caring for the difficulties or the joys etc, one should go forward with
1: తన రక్తాన్ని కూడాను తన దేశానికి దారబోశాడు.
0: At the end, in fact, he shed his blood for the sake of the humanity and his own.
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకోలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుక తాను ఒక సరైనటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: When his disciples, not being able to bear this kind of injustice and agony on the part of Jesus, he gave an invisible advice, an invisible
1: ఈ పీటరు వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు.
0: His disciples were not able to bear that kind of
1: చేత విరోధులంతా కూడా అరికట్టడానికి వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దే వర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్.
2: ఆ సమయంలో కూడాను ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, "All are one, my dear son. Be alike to everyone."
1: Inte kaadu. Inka konni konni samayam lopala tannu aneka vidhamuga kudanu dushinchi tana paina kachchanu sadhinchalani cheppani paalu kudanu chaala unukunnadu.
0: Not merely this, Paul once upon a time wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee Pauluku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీవు స్వార్థపరుడైనగా నీవు భావిస్తున్నావు.
0: You are a selfish person and you think that Jesus is selfish.
1: జీసస్ లోకానికి ఏమి చేస్తున్నాడు?
0: What is it that Jesus is doing for the world?
1: ఎవరికి మోసం చేశాడు?
0: What has he deceived anyone this world at all?
1: ఎవరికి ఏమి కష్టములు కలిగించాడు?
0: What difficulties has he caused to
1: తన సర్వస్వాన్ని కూడాను ప్రజలకే దారబోస్తున్నాడు.
0: He has sacrificed his all for humanity.
1: Alanti Jesus nu neevu dooshinchatamu chaala paapam annadu.
0: He declared that criticizing and condemning such Jesus who is
1: manchi variki ilantive jarugutuntai eppudu kodanu.
0: Death is the proof of one's the
1: large kaachina chettuke raalu debbalu.
0: Only a fruit bearing tree will receive the shower of stones.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములు యందు మంచి వారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
0: That is why in the scriptures of Bharat they have compared all good people to a sugar cane or to a sandalwood tree.
1: ఈ చెరకునందు తీయని రసం ఉంటుండాలి.
0: In sugar cane you got స్వీట్.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా పిప్పి కొట్టాలి.
0: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్ యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక దానిని బాధించక దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
0: వితౌట్ క్రషింగ్ ద కేన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టున బెల్లంబు పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
0: If you merely ask sugar cane to give you juice, would the sugar cane be able to give it? No, you have to crush
1: it. అదే విధముగా మంచి వారలంతా చెరుకు గడ వంటి వారు.
0: In this way, all good people can be compared to
1: ఈ మహనీయులందు మధురమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: In all great people, there is this kind of greatness.
1: ఆ రసమును జగత్తునికంతా పంచిపెట్టడానికి కొన్ని శ్రమలు పడవలసి వస్తుంది.
0: If you want to distribute such kind of greatness which you have, you may have to undergo
1: కొన్ని కష్టములకు నష్టములకు నిష్ఠూరములకు కూడాను గురి కావాల్సి వస్తుంది.
0: One has to subject oneself to types of criticism.

0: comments and
1: ఇదంతా కూడాను మేలు కోసమే.
0: All these things are meant only for one's own good.
1: గంధపు చెక్క,
0: you take a sandalwood,
1: దాని రాతిపైన వేసి నూరి నూరి నూరేంత వరకు కూడాను చక్కని సుగంధంతో కూడినటువంటి రసం మనకు అందిస్తుంది.
0: Only when you wrap this particular small piece of sandalwood on a stone, you'll be able to get the
1: ఆ చెక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
0: యు గెట్ sandal paste ఓన్లీ వెన్ యూ రబ్ లైక్ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ టు sandalwood, you would not be able to get the
1: కనుక జగత్తునందు ప్రతి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులకు ఇలాంటి కష్టములు బాధలు తప్పవు.
0: Therefore, in the world, you cannot help having this kind of trials, difficulties and problems being faced by all good people.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: Every human being should become an ideal one.
1: కేవలం మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అనగా భగవంతుని యొక్క మెసెంజర్స్ గా భావించాలి.
0: Every human being should consider himself as messenger of God.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
0: You should consider yourself as an aspect of God.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
0: You should consider the entire world as a manifestation of Vishnu, God.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారమవుతాం.
0: Then only we will be able to get sufficient strength and stamina to develop goodness and to be free from all wickedness and evil.
1: మనం సంపాదించాలంటే భగవంతుని ప్రేమను మనం ప్రధానంగా పొందాలి.
0: If you should really acquire this capacity and this strength, you must develop love for God.
1: అనేక మంది అనేక విధములుగా భావించవచ్చును, నేను ఎన్నో సంవత్సరముల నుండి భగవంతుని నిమిత్తమై నేను ఎన్నో సాధనలు చేస్తున్నాను, ఎన్నో యాత్రలు చేశాను, భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటారు.
0: Different people may be thinking different ways, stating that for a number of years I have been doing sadhana, I have undertaken a number of pilgrimages, but I have not been able to get God.
1: భగవంతుని వెతికేటువంటి వారు, అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
0: There are crores of people who are inquiring and looking for God.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుంది.
0: బట్ ఆల్ దిస్ లుక్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్.
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ హిమ్? హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ కమిటింగ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్ ఇన్.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
0: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్ర ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడాను ప్రయత్నించనక్కర్లేదు.
0: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
0: But unfortunately, it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించడం లేదు. సరి అయిన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కాని భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వతపాడి పాదం తత్సర్వతో తీసుకోమకం, ఎక్కడ చూచినా ఉంటున్నాడు, వెంట అజంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: In fact, God has been searching for a real devotee. Devotees need not search for God. God exists in the form of all the human beings and in the form of the world itself. He is omnipresent.
1: Kanuka ee vishala tattvanni meeru gurtinchukunte bhagavantuni vetakadaniki em attam kudanu meeru prayatincharu.
0: If only you recognize this particular truth, there is no need for making an effort to find God in a particular place.
1: Taanu leni sthanamu, తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ హీ ఇస్ నాట్. ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఫార్మ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ ఫిల్డ్ విత్ హిమ్.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ ఫార్మ్.
1: ఇదే సరి అయినటువంటి భక్తికి లక్షణము.
0: దిస్ ఈస్ ఎ ట్రూ ఇండెక్స్.
1: ఏదో ధ్యానములు పూజలు యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
0: ది అదర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ యాక్ట్స్, బట్
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
0: అదర్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఫర్ సాంక్షన్.
1: కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గంలో మనకు అక్కర్లేదు.
0: బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు డెవలప్ లవ్ విచ్ కెన్ గివ్ అస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ గాడ్.
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: ఇటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని మనము ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనము అతన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికి అక్కడే కనిపిస్తాడు.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్ అండ్ వీ హావ్ టు మెడిటేట్ ఆన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ వేరెవర్ హీ
1: వాంట్స్. ప్రహ్లాద చరిత్ర లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
0: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ ప్రహ్లాదాస్ ఫాదర్ హిరణ్యకశిపు హు వాజ్ ఎ వికెట్ పర్సన్ లుక్డ్ ఫర్ గాడ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్.
1: ఇతను ఈనాడి వైజ్ఞానుల కంటే చాలా గొప్పవాడు.
0: హీ కెన్ బి కంపేర్డ్ టు ఏ వెరీ గ్రేట్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ ఎనీ సైంటిస్ట్ ఆఫ్ టుడే.
1: సముద్రాన్ని శోధించాడు.
0: He has searched all the oceans.
1: Aakashamlo pachchavela sancharinchadu.
0: He has flown like a bird.
1: Anu anu nandu paru thana pariksha jarpthu vachadu.
0: Every step he tried to find God.
1: Adu gadugunu kodanu vicharam chestu vachadu.
0: Every step he looked in and inquired.
1: Ekkade gaani daivattam ante kanipinchaledu.
0: He did not find God anywhere.
1: Karanam tanalo devudu ledu ledu ledu anetuvanti bhavamto chetrakam cheta తాను లేకుండానే కనిపించాడు.
0: ది రీజన్ యాస్ టు వై హీ డిడ్ నాట్ ఫైండ్ గాడ్ ఈస్ హీ వాస్ ఆల్వేస్ లుకింగ్ విత్ ద ఫీలింగ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవంగానే కనిపించాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రహ్లాద వాస్ సర్చింగ్ ఫర్ గాడ్ విత్ ది ఫర్మ్ ఫెయిత్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. దేర్ఫోర్ హీ ఫౌండ్ గాడ్ ఎవ్రీవేర్. యువర్ ఎక్స్పీరియన్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఫీలింగ్.
1: తండ్రి అడిగాడు ఎక్కడ రా నీ దైవము అని అడిగాడు.
0: Father asked the son, where is your God? I say,
1: indukalad andulenu sandeham valadu annadu.
0: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: Aithe ee stambhamlo untunnada ani nirupinchamannadu.
0: Then he said, can you just show me God in this pillar?
1: Tandri oka stambhame kaadu ekkada chuchina taanu lenatundi sthalame ledannadu.
0: He declared, oh father, not merely in this pillar. Anywhere you want to.
1: స్తంభాన్ని బ్రద్దలు కొట్టాడు, అందులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
0: హిరణ్యకశిపు బ్రోక్ ఓపెన్ దట్ పిల్లర్ అండ్ ఫ్రమ్ దేర్ ఎమర్జ్డ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్?
1: దేహమే ఒక స్తంభం వంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ పిల్లర్.
1: ఇందులో దైవత్వం అనేటువంటి చైతన్య స్వరూపంతో సర్వత్రా సర్వకార్యములు ఆచరిస్తున్నాడు.
0: గాడ్ హాస్ బీన్ ఎగ్జిస్టింగ్ performing various activities inside this particular body.
1: కన్నులతో చూచేది తానే, చెవులతో వినేది తానే, నాలుకతో రుచి చూచేది తానే, మాట్లాడేది తానే, సర్వము తానే.
0: He is seeing through the eyes, listening through the ears, and tasting and talking through the tongue, and experiencing everything through the body.
1: కనుక ఆ దేహభ్రాంతి అనేటువంటి దాన్ని బ్రద్దలు చేసేటప్పటికే దైవ స్వరూపం ప్రత్యక్షమైంది.
0: If you can destroy the body consciousness which you have with you, you will be able to experience divinity there itself.
1: Kanuka deha branti undinanta varaku kudanu daiva branti manaku abhiruddhi kaadu.
0: So long as you think that you are the body, you'd not be able to get the real experience of God.
1: Idi branti adi branti.
0: This is one type of illusion, that is another type of illusion.
1: Branti undinanta varaku nu brahma manaku praaptinchadu.
0: As long as you are suffering from illusion, you can never experience divinity and God.
1: Kanuka deha branthini kramakramena manamu kontha varaku nu tagginchukuntu raavali.
0: Gradually and slowly you should diminish that kind of body consciousness and attachment to the body.
1: Daivam yokka apekshanu penchukuntu povali.
0: You should develop attachment to God and
1: mana samasta premanu kuda nu bhagavantuni paine ankitam cheyali.
0: You should dedicate and offer your entire love to God alone.
1: Kanukani tvameva mata cha pita tvameva tvameva bandhu sakatvameva tvameva vidya dravanam tvameva tvameva sarvam mama deva deva.
0: Oh my Lord, you are my father, you are my mother, you are my teacher, you are my friend, you are
1: everything.
0: Everything is you and you alone.
1: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో అప్పుడే మనకు అనుకున్న ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ డే వెన్ వీ డెవలప్ టు ది ఫుల్ ఎక్స్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆస్ అండ్ వెన్ వీ మేనిఫెస్ట్ దిస్ విత్ ఇన్ ఆస్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ దట్ వెరీ మోమెంట్.
1: మనసు నిండుకు ఏదో సందేహాలు పెట్టుకుని ఈ డౌట్స్ చేత మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కడపటికి అనుభవించేటువంటి దాన్ని కూడా అనుభవించలేకపోతున్నాం.
0: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్స్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ టు విచ్ యు ఆర్ ఎంటైటిల్ టు.
1: చిక్కిన దాన్ని కూడా దక్కించుకోలేకపోతున్నాము.
0: ద వన్ విచ్ యు హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గార్డ్ దాట్.
1: కనుక చిక్కిన దాన్ని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: ద వన్ విచ్ యు హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ should be able to make efforts to enjoy that.
1: Virodhulu kodanu manam premistu povali.
0: You should go on loving even your own enemies.
1: Vara tappaka manaku taginatunte oka margamlo varini manam marchukodaniki veel avutundi.
0: If you love your enemies you will be able to turn them towards you the way that you want them to be.
1: Prema entati dininaina kodanu cherustu vastundi.
0: Love always brings things together.
1: Samatvanni samaikyatanu avistundi.
0: It will be able to establish equality and unity.
1: Okanoka samayam lopala buddhudu ekkado prayanam ayi velutunnadu.
0: Once upon a time Buddha was going to a particular place.
1: Oka rakshasi aa madhya margamlo atanni pattukundi.
0: He came across a demon who tried to catch him.
1: Ninnippudu champi ninnu bhujisthananindi.
0: The demon said, I am going to kill you and eat you up.
1: Buddhudu chirunavutopala ఓ దైవమా, నీవు దయ్యం కాదు, నిన్ను నేను దైవంగా భావిస్తున్నాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: బుద్ధ విత్ ఎ స్మైల్ డిక్లర్డ్, వెల్ యు ఆర్ నాట్ ద డెమన్, యు ఆర్ గాడ్. ఐ లవ్ యూ ఆల్సో, ఐ ట్రీట్ యూ ఓన్లీ యాజ్ గాడ్.
1: ఈ హృదయపూర్వకంగా బుద్ధుడు చెప్పినటువంటి మాట చేత ఆ దయ్యము మార్పు చెంది ఒక శాంతికి చిహ్నమైనటువంటి పావురంగా కూడాను అది ఎగిరి వెళ్ళిపోయిందట.
0: వెన్ బుద్ధ అటర్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ these particular words, that demon became
1: anaga prema mundu virodham kuda me matram kuda pani cheyaledu.
0: If you are having love, even enemies cannot do any harm to you.
1: Kanuka manamu premato evarini kuda manamu premistu poyinappudu etti virodhayina kuda mana yokka kakshanu sadhinchukoledu.
0: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
1: కనుక మనమందరూ కూడా సమైక్యతను అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we have, all of us will have to develop unity.
1: సమత్వాన్ని మనము సాధించాలి.
0: We have to achieve success by having unity and equality.
1: దివ్యత్వాన్ని మనం పోషించుకోవాలి.
0: We have to foster divinity in us.
1: అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is the primary purpose of human life.
1: కనుక క్రిస్టియన్స్ అని, ముస్లింస్ అని, హిందువులని, బుద్ధులని, జొరాస్ట్రియని, ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్ అండ్ ఆల్ దట్.
1: అన్ని మతములు కూడాను సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి.
0: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ అమంగ్ అస్.
1: ఈనాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
0: ఆల్ దీస్ రిలీజియన్స్ విల్ హ్యావ్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ యాజ్ ద బేసిస్. ఆల్ ది భజన్స్ విచ్ యూ డూ టుడే,
1: కేవలం ఒక్కొక్క వ్యక్తి కూడి భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఇది కేవలం స్వార్థం అనేటువంటి రీతి కింద సామూహికమైనటువంటి ప్రార్థనలు జరిపినప్పుడు దైవత్వం లోపల ఏకత్వం ఏర్పడుతుందని గురునానక్ సామూహిక భజనలంతా ప్రారంభిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ గురునానక్ హూ స్టార్టెడ్ ద కమ్యూనిటీ సింగింగ్, దట్ ఈస్ ది భజన్స్ విచ్ యూ క్యారీ ఆన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ దట్ సింగింగ్ ఆల్ ఫర్ వన్ సెల్ఫ్ విల్ ప్రాంప్ట్ ఓన్లీ అండ్ ప్రమోట్ సెల్ఫిష్నెస్.
1: అందరూ ఏకకంఠంతో ఒక్కతూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్, ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులు అభివృద్ధి పొందుతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్ వాయిస్, వాట్ ఎ గ్రేట్.
1: కనుక ప్రతి మతమునందు కూడా మనం చక్కగా విచారిస్తే అన్ని సుబోధనలే చేస్తూ వచ్చాయి.
0: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ టు ఇన్ డెప్త్ ఆల్ ది రిలీజియన్స్ ఆర్ టీచింగ్ ఓన్లీ గుడ్ థింగ్.
1: కనుక ముఖ్యంగా జాతి మత భేదములను మనం త్యజించి,
0: దేర్ ఫోర్ ప్రైమర్లీ యూ షుడ్ గివ్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ బిట్వీన్
1: ఇవన్నీ కూడా భ్రమలుగా. గురించి
0: వి షుడ్ కన్సిడర్ దిస్ యాజ్
1: మన జాతి ఒక్కటే, అదే మానవ జాతి.
0: వి షుడ్ కన్సిడర్ దట్ వి బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ ఇన్ ద
1: దేశములు వేరు కావచ్చు.
0: We may belong to different
1: countries.
0: Our languages may be different.
1: వేషములు వేరు కావచ్చు.
0: Our forms and our
1: హృదయములు ఒక్కటే.
0: But we have our heart is one.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that kind of feeling that there is only one God who is in the hearts of everyone.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: The jewelry may be different, but gold is one.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The colors of the cows may be different.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: The human beings may be different.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The caste may be different, but the birth is one.
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: The flowers may be different. But the worship that you do with flowers.
1: తెలివి లేకను మానవు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి. ఈ బ్రతుకు కోసం ఇన్ని విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: Not understanding the real meaning behind all these things, they have lost their intelligence and taken up all these things for the sake of eking out a livelihood.
1: దైవంతో బ్రతికేటువంటి బ్రతుకే నిజమైన బ్రతుకు.
0: True life is life lived with the Lord.
1: దైవము లేని బ్రతుకు బ్రతుకే కాదు, అది ఒక గతుకు.
0: Life without the Lord is no life at all. It is as good as death.
1: కనుకు ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే దేశమంతా కూడాను ఎంతైనా కూడాను ప్రశాంతిని పొందగలదు.
0: We have to develop this kind of faith in us. Then only there is
1: ఈనాడు దేశంలో శాంతి భద్రతను ఏమాత్రం కూడాను కనిపించడం లేదు.
0: In the world of today, you don't have peace.
1: దీనికి కారణం మనమే.
0: Who are responsible for this? It is
1: we. మన నడతను, మన గుణములు పవిత్రముగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
0: ఇఫ్ వి కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్ అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ ది కంట్రీ అండ్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్.
1: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ విచ్
1: నీది ప్రేమ స్వరూపమే.
0: యువర్ ఫారం, రియల్ ఫారం ఇస్ లవ్.
1: కనుక ఎప్పుడు కూడా నువ్వు దీన్ని మీరు స్మరిస్తూ రాండి.
0: కంటిన్యూస్లీ యూ షుడ్ గో ఆన్ రిమెంబరింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.

ಕರ ಜೀವನ ಘನ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾ

జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం తత్సత్యం లోకాదీనం మానవాం

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani asistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayam kani anyayam kani rendu kudanu kevalam sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukaduki samekutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
0: Sukamunu ee reetiga swagatam chestunnado dukkamunu kudanu ade vidhamga swagatam cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: ధనము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ మనీ.
0: గుణము లేకపోవచ్చును,
1: యూ మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపద లేకపోవచ్చును,
1: you may not be one of plenty and prosperity.
0: Thanu bidavadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kani prati manavuni endukodanu aatma gauravam aneetundi samananga untunnadi.
1: But in everyone there is this sense of self respect uniform.
0: Kanuka ee naati nundi manavudu mottamodata ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మ గౌరవం.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: It is noblest of all.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడాను గౌరవిస్తుంటాడు.
1: The one who has self-respect for one's own self will respect others as well.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: And the life in general is permanent.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
1: This truth has to be known by every devotee.
0: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: The heart should experience sweetness all the time.
0: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Mentally we should be equal minded more and more.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యము.
1: This is the main wealth that we should acquire today.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmak swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankaralu anaga vishwasamu.
1: Shankara vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసమైనటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లిస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: Bhavani
1: there is nothing beyond yoka in spirituality.
0: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ee vidhamainatundi yokka kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu aavirbhavistunnayante ivanni kudanu manasu nundi aavirbhavinchinatundivi.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
0: Manasu
1: to experience.
0: Dvaita bhavamulo kootam chetane.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavam penchukunnappude indulo ye matram kodanu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన
1: ఋషులు ప్రాచీన
0: చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్,
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రం విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ye naadu na kumarulu aranyavasam chesi kanna kashtamulaku guri ainaro aa naatu nundi ee nee chintanu nenu abhirudhi gaavinchukuntu vachanu.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: Kanuka krishna naaku dukham ne anugrahinchamani prarthinchindi.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: Sukha dukhamulo rendintini kodunu samadattvanga manam vishwasinchali.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent.
0: కనుకని భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా, effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా, conduct.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్, vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మం ఉండే.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దైవత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమణగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: ఇక్కడ సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యము లేని స్థానం లేదు.
1: There is no place where it is not.
0: కనుక దైవము లేని స్థానం లేదు.
1: So there is no place where there is no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తత్సర్వతోచే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
1: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all
0: feet are his.
1: God is in the form of truth in everybody.
0: Kanuka manam satya swaroopamaina daivatvanni manam aaradhinchalanukunte mana yende untunnadu aa daiva swaroopamu.
1: God is in you in the form of truth.
0: Manavulu ee satyanni gurtinchukonaleka satya swaroopamainatundi tana yende undinappatikini అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి కాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is పాది
0: మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor
0: annihilated.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం కంటే మించిన
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart which is full of love.
0: భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు,
1: when you face difficulties,
0: ఈ కష్టములో ఎంతో సుఖమున్నదనేటువంటి సత్యాన్ని లోతుగా దిగి విచారించాలి.
1: Understand in depth, there lies hidden in it the trace of happiness.
0: ఈ కష్టములే లేకుండినా సుఖమునకు విలువే లేదు.
1: Without problems, the happiness has no value.
0: ప్రతి మానవుడు కూడాను నిరంతరం కూడాను హ్యాపీగానే ఉండాలి.
1: Every man in fact should always be happy.
0: నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే అన్నారు.
1: As Bhagavan started there this morning, everyone said, "Happy birthday."
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: All ancients,
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతనకు ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో Today, offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact, there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: Just as you find
0: దుఃఖం లోపల కూడా భగవంతుడు ఆ రీతిగా చక్కెరగా రూపంలో ఉన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద మిల్క్ యూ ఆల్సో ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మిజరీ.
0: కనుకనే సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ బోత్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
1: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
1: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ సంభవించినంత మాత్రం మనం దీనికి కష్టమని భావించకూడదు.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
0: ఈ కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించటం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్ ఇన్ దెమ్ అరౌండ్ దెమ్ అబౌ దెమ్ బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
0: ఆ కష్టములంతా కూడా దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటుంది.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడా ఫస్ట్ గాడ్.
1: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact, they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetunte ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place, they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness nor success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will be blessed.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్,
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల,
1: అండ్ దిస్ దుఃఖ ద టర్మ్
0: ఆరంజం అనేటువంటి ఫలం పై చుట్టినటువంటి త్రోడే దుఃఖము.
1: ద సాడ్నెస్ ఈజ్ లైక్ ది ఔటర్ స్కిన్ ఆర్ ద రిండ్, ఆ తోలు వంచి బయట
0: పారేసినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసము ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avamanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame,
0: ee gaurav maryadal kosam ee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect,
0: aatma gauravani nee nilupko.
1: Keep up that, maintain self respect.
0: Adi ee nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold.
0: తమలు అన్ని కూడాను మన మంచి కోసమే.
1: Mother caressing him said, this kind of praise or blame,
0: గౌరవ మర్యాదల కోసం నీ వ్యవత్రము తోడు వాచించవద్దు.
1: Don't worry about

0: These courageous words of the mother got imprinted.
1: సాధిస్తూ వచ్చాడు.
0: సో హీ వాజ్ సో బోల్డ్ అండ్ కరేజియస్ టు ఫేస్ ఆల్ ద ఆబ్స్టకల్స్.
1: ఆత్మ నా యందు ఉంటున్నది. ఆత్మగౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుంది. కట్టగలిపటికీ తాను ఒక క్లాసు లో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవరీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: నేను ఎక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎక్కడ, అక్కడ నాకు సీట్ అయినా ఉంటుందా, ఆ హాల్లోనైనా నన్ను ప్రవేశపెడతారా అని చాలా సందేహించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ లింకన్ డౌటెడ్, కెన్ ఐ ఎవర్ బి ఎలక్టెడ్, వుడ్ ఐ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ పార్లమెంట్.
1: ఆలోచనను నెట్టలేడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి బ్రష్డ్ అసైడ్ ఆల్
1: నా తల్లి యొక్క ఆత్మవిశ్వాసము.
0: I depend on my self
1: confidence.
0: I'll fight with self confidence.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి,
0: as he fought with that,
1: కట్టగలిపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
0: At the end he became president of America.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
0: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore, as you have got the principle of the self or the spirit, you are called ఆత్మవాన్.
1: ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
0: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ బియాండ్ ద హ్యూమన్ హార్ట్.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
0: వీ హ్యావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
0: వీ హావ్ టు లవ్ ఆల్.
1: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్ ఇట్.
1: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
0: ఇన్ ఫ్యాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడాను సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind this name?
1: ప్రేమ తత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
0: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇది నిజమైన ఆస్తి.
0: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని,
0: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
0: and develop self confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
0: Bhagavan doesn't want to talk to you for more or for
1: long. Nor
0: either plan for it.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
0: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat,
1: loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
0: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
0: if you are put to any harm or injury or suffering,
1: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి

0: కోసమని అని సహజంగా మీరు అనుభవించండి.
1: హ్యావ్ పేషెన్స్ అండ్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ పేషెన్స్.
0: దేహము పాంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు.
1: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్డే.
0: దేహి నిరామయుండు.
1: బట్ ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: పలుచింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ నార్ ద ఎండ్ నార్ beginning nor an end.
0: నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: That inveller, the spirit is God himself.
0: కనుక అందరి ఎందుకును ఈ దేహి ఉన్నాడు.
1: This inveller self is
0: in everybody. ఇచ్చినను కూడా వచ్చి దేహి భవతి పిచ్చాన్ దేహి అని అడుగుతున్నారు.
1: Even a beggar approaches at the doorstep.
0: ఎవరు అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
1: Beggar is not begging you actually.
0: ఈ ఎందున్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
1: He prays.
0: అలా దైవాన్ని అడుగుతున్నాడు.
1: He prays to God, the spirit in you.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
1: you don't understand that
0: వాడు నన్ను బిచ్చం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
1: And you think that the beggar is begging you.
0: అది ఏ నీ యొక్క అజ్ఞానము.
1: That's your ignorance.
0: అది ఏ నీ యొక్క అహంకారము.
1: That's your ego.
0: వాడు అడిగేది నిన్ను కాదు.
1: He is not asking you.
0: భవతి బిచ్చాన్ దేహి దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
1: He is praying to the self or the spirit God.
0: నీవు దేహస్వరూపుడు.
1: You have the body.
0: నీవు దేహి కాదు.
1: You are not the inveller.
0: నీ లోపల ఉండేటువంటి ఒక దివ్యశక్తియే దేహి.
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందర్ని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కాని ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ నారో మైండెడ్నెస్.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబద్ధము.
1: ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ టు బాడీ.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకని మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
0: కాని ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: Inta mandi premaku nenu paathrudu kavatam enta aanandamo.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: Inta mandi ante amma nannulake preetiki paathrudu kaaleru kontha mandi.
1: In fact, some do not deserve the love of their parents.
0: Kaani lokamulo inta mandi premaku nenu paathrudu kavatam anetu adi nijamaina daivathvamu.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి, లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, కాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్, ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
0: పెద్దల వరకు, వృద్ధుల మొదలుకొని వయస్సు వారి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర, అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours.
0: అంత ఆతృతతో వాడు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But for Swami's darshan, you are so patient enough.
0: ప్రాణముల కులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని, ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ ఒక్క
0: ప్రేమని ఎన్ని తపస్సులు చేస్తే కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: what penance you did in the past,
0: ye yogamulu acharincharo meeru,
1: what spiritual practices
0: enni vidhamaitunte practice chesaro meeru,
1: all the practices ee
0: naadu ichanti ekka aanandanni anubhavinchadaniki avakasam chikkindi.
1: That led you here to enjoy this bliss.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిసార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీయెస్ట్.
0: సత్యత్వం నీయందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you. That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ ద అదర్ వన్ ఈశ్వరీ.
0: భవాని శంకర్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటాది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండా
1: without this faith
0: ye chinna karyanni kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kanaka motta motta atma vishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyinatundi lokamlo marakatu undadu.
1: When once you have confidence you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అదర్.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
1: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబడీ, యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదట దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe morality in society, you should have love for God.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: When once you love God more, you will be afraid of sin.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: There is no fear of sin today.
0: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It is just against the nature of a human being.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: సావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది?
1: ద లైఫ్ ఇస్
0: మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ivanni kudunu oka dehamto sambandhinchinatvanti chintale.
1: In fact, they are all present in the same body.
0: ivanni kevalam oka manasu nunchi aavirbhavinchinatvanti chintale.
1: Mind is the place of origin of all these
0: worries. manasu ni save cheskuntapudu ee chintalu ege maatram avakasam undadu.
1: Then once you exercise control over your mind, you never worry.
0: manasu swadheenamaina mannaku marimantra tantram leela annadu.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్,
0: ఈ సర్వచింతలు కూడా పరిహారం అవుతాయి.
1: దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోడ.
1: have love. Love Bhagavan more and more, which is the only solution for all of our anxieties. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: దేర్ మెనీ పీపుల్ హూ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: దేర్ ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్, యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ది అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: The secret of greatness is this: faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
1: better you go and think what all Bhagavan said.
0: Aatmavishwasam kaladani neevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
1: Be courageous enough and develop self confidence.
0: Aa promise nu cheyi, adhe nee yokka pramanamu.
1: Take this oath today that you will be more and more self confident.
0: Naaku aatmavishwasam kaladu aneetundi dhairyamto neevu paruku.
1: Have all the courage that you have self confidence.
0: Daivagyanu sirasa vahinchu.
1: Follow the command of God.
0: Sarvamu neeku siddhistundi.
1: And everything will follow.
0: Sarvamu neeku palistundi.
1: And everything will fructify.
0: Sarvadini vijayanni pondavachunu.
1: And you will be successful.
0: Bhajana bina sukha

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: మానవుడు జన్మనెత్తటము నిస్వార్థ సేవ నిమిత్తమై.
0: Human birth is gifted to render selfless service.
1: ఈ సెల్ఫ్లెస్ అనగా ఏమిటి? స్వార్థరహితమైన
0: selfless, what does it mean beyond self?
1: అది సెల్ఫ్ అంటే ఏమిటి?
0: What is meant by self?
1: సెల్ఫ్ అంటే కేవలం తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావములు యందు ఆవిర్భవిస్తున్నాయి కానీ వ్యక్తులు యందు ఏ మాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamunu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate anetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamunu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పనిచేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కొలిగినవి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచిపెట్టుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడాను భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడాను దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కానీ ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజమునకు ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of.
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్.
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమే నా, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే నా, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే నా, అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: అట్టి ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలిడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఈ వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger, differences or responses.
1: అరిషట్ వర్గములు అన్ని కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: It is the head that provokes this idea of unity in diversity.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior, as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అని భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీ వలన ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదములను నీవై నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి యొక్క పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ, మానవుడని భావించుకుంటూ, మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being, with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word మానవుడు, human being?
1: మానవ అనేటువంటి పదమునకు చక్కని అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When once we know the true meaning of this word మానవ, human, there will be no difference.
1: మానవ అనగా,
0: మానవ meant
1: ఆకాశాది పంచభూతములన్నీ కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనే మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ది పర్సానిఫికేషన్, ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడనిగా ఈ శరీర సంబంధము కాదు.
0: నాట్ సింప్లీ ఏ ఫార్మ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవనగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత,
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Pancha bhutamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact, all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: వెన్ వన్స్ వన్ రీచెస్ దిస్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్, వీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుకని ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొట్ట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమనందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హయ్యర్ మైండ్ కి పోయేటప్పటికి
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హయ్యర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: విన్ ద ఫిజికల్ బాడీ ఇస్ నియర్ యూ కెన్ బీ.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ అట్ ది పర్సనల్ లెవెల్.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ట్రై టు రిమూవ్ యువర్ నెయిల్స్ యూ ఫీల్ ద కరెంట్ షాక్.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: Kanukane,
0: therefore,
1: prachina rishulu nails anta baaga penchukuntu vacharu.
0: For this reason, the sages had long nails.
1: Aadhunika yuvakulu deeniki aneka arthalu pettunnaru.
0: The modern youth take different meanings.
1: Aa nail teeskodaniki nail cuttings lekapotam chethane vaallu aa vidhanga penchukunnaru anukuntaru.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: Kaadu kaadu.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: ఇన్ఫాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంప్.
0: Lungs are mainly responsible for the thoughts.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: Doctors consider it in a different way.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ కు పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ఆఫ్ బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: త్రూ వైబ్రేషన్,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్క తూరి పంప్ కొట్టినప్పుడంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది,
0: ద బ్లడ్,
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటుపోతే ఇంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big. ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంప్ కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిదే ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీనివల్లనే దీని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: Therefore it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటిది కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈజ్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి,
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహములో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వొచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ ప్రొటెక్ట్ చేసే వాడు ఎవరు ఉన్నారు?
0: But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: కనుక దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటారు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందు కూడాను,
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్ దే?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సెక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
1: మండలాల విత్తంబులు,
0: దట్ సో
1: సన్మిత్రంబులు,
0: సో క్లోజ్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏంజెల్స్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యు ఓపెన్ యువర్ ఐ యు ఫీల్ 3000s ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యు టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: సో ద పవర్ ఈస్ ఆఫ్ ది ఇన్సైడ్, నాట్ నియర్లీ ఎక్స్టర్నల్ విజన్.
1: నీవు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God. కానీ
1: దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతానే కళ్ళు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కళ్ళు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What are the inner significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye. You have got the wisdom eye.
1: Close chey jnana chechu abhiruddhi avutundi.
0: Close the physical naked eye, the wisdom eye will open.
1: Bhajan time endukani jnana samayam endukani kannulu mooskoni jnanam chestaru.
0: That's the reason why we meditate with our eyes closed.
1: Aa roopamunu lopana neevu bhadraparchukovali.
0: We have to preserve, picturize the form within.
1: Baita chitram anta kuda reflection, reaction, resound.
0: All that you find outside are due to reaction, reflection and resound.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞానశక్తి.
0: దట్ ఈస్ ది జ్ఞానశక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది. అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్.
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమైన ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్
1: ఈగో. దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీన్ని కారణ దేహం అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ది కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహమందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
0: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
1: ఇది ఎట్లనగా?
0: How is it?
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire. You go to sleep.
1: అన్ని పనులు చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటిని సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని చారంలో పరిదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్లా చేస్తుంది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
0: You are in Prashanthra Nilayam.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయినది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much here.
1: కాదు.
0: No.
1: అదే ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
2: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
2: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము నామము లేదు.
2: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
2: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
2: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహ ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
2: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్ట్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
2: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ ను మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
2: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే
2: if you want to check your thoughts
1: super mind lo manam praveshinchali
2: you should get into that state of super mind
1: super mind
2: super mind
1: super mind ante emti
2: what is super mind
1: superior mind
2: it is superior mind
1: ee yokka manasuku atheetamainatundi
2: it is transcendental
1: chudandi idi ippudu cloth antunnam
2: this is a cloth
1: neka oka book pettukunnam
2: or you have a book
1: aa book nu manam chadutunnamu
2: you go through the book
1: kaani chadivinappudu adi em kanipistundi vishayalanta lopala cherthundi
2: as you go through the book you'll get all the matter
1: kaani
2: but
1: kaayithalu manaku akkarledu
2: you don't need paper then
1: kaayithamlo chadivinatundi anni kudunu nee yokka manasulo cheripothundadi
2: all that is read is there in your mind now
1: kanukoni idi oka aakaram lenatundidi ee yokka super mind
2: super mind is formless
1: deeniki oka form ledu
2: it has no definite form
1: aithe
2: however
1: ilanti manu cheyalante em deeniki mottamota aadharam
2: what
1: fundamental emti
2: What is it that we have got to do then?
1: Fundamental thing is super love.
2: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga yetti vaanchalu lenatundi oka premane deeniki pradhanamainatundi.
2: Love which is independent of all desires.
1: Kanukoneedi love is God live in love annaru.
2: Therefore Bhagavan says love is God.
1: Manavudu bratukutunnadu.
2: Man is living in this world.
1: Ellavaru lechinappudu nunchi raatri parundinanta varaku premathone jeevisthunnadu.
2: In fact man has mind is formless.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
2: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
2: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం?
2: వాట్
1: ఫండమెంటల్ ఏమిటి?

0: used to say earlier. Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota.
0: First.
1: Manamu. ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love with our physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే.
0: The moment you get up in the morning.
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా.
0: Don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that
1: pure
0: love. దీని
1: కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము తల్లి యొక్క భావంలే దీనికి మూల కారణం అన్నాను.
0: భగవాన్ సెడ్ yesterday. The thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
0: as the children notice parents accusing each other,
1: లేచిన తక్షణమే పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically. All they see is also important. So in fact, at the time of birth, we have got sacred thoughts. The newborn child has no desire, no ambition. As the child grows older and older, desire also.
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతనూ లేకుండా
0: విదౌట్ ఎనీ థాట్.
1: అన్ని చింతలు మర్చిపోయి
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ దిస్.
1: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం. త్యాగే నైకి అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
1: Practice ఉండాలి.
0: Everything requires
1: walking
0: practice. Walking.
1: Talking practice. Eating. అన్ని ప్రాక్టీస్. Writing, reading,
0: you know how to practice.
1: అన్ని ప్రాక్టీస్. కనుక ఈ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.
0: Therefore, we have to begin the spiritual path with love.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
0: When once you practice this way, loving everybody, you have this oneness. Vasudhaika
1: kutumbanga maripothundi.
0: This will be one family of the universe.
1: Kanukane ee din nunchi manam prarambham chesukoni tarvata ee thoughts mind povali.
0: And then we should reach that thought mind.
1: Ee thoughts ye vidhanga utti bahirmukhanga chesetuvanti anni నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
0: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
1: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
0: ఫ్రమ్ దిస్ లెవెల్ ఆఫ్ ద థాట్స్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ పో.
0: దెన్ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్.
1: అందులో పోయేటప్పటికి థాట్స్ కూడా ఉండవు.
0: వెన్ బై ది టైం
1: యాక్షన్ ఉండదు. ఏది ఉండదు.
0: బై ది టైం యూ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్ దేర్ విల్ బి నో థాట్స్ నో యాక్షన్.
1: ఇనుమును కూడా ముద్ద చేస్తుంది.
0: ద ఫైర్ వుడ్ మేక్ ది ఐరన్ ఆల్సో ఇంటు ఎ మాస్.
1: కరెంట్
0: కరెంట్.
1: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి అదే సమాధి మనం.
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: Good and bad are kept equal.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops oneness, equanimity.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
0: So what we should do now is to serve everybody with love.
1: ఎవరికి చేసినా కానీ భగవంతుని చేసినట్టుగా భావించండి.
0: You may serve anybody, consider that you are serving
1: God. పెద్దవాడిని వారు చిన్నవారే నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావాలకు చోటు ఇవ్వకండి.
0: Don't have differences like this that you are elder to other person that you cannot serve an youngster.
1: నేను రిచ్ మ్యాన్ ఏ వాడు పూర్ మనిషి.
0: Never feel that I am rich, other man is poor.
1: ఎవరు రిచ్ ఎవరు పూర్?
0: Who is rich, who is poor?
1: He who has much desires is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: He who has much satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest man.

0: అది ఎవరు రిచ్ ఎవరు పూరు తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్ హూ ఇస్ పూర్ ద కంటెంటెడ్ మ్యాన్. వాంచ
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణా ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called సమధి.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావులు ఉన్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind within
0: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: The very mind transforms into
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
1: You cannot call it a mind if it's full of desires.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
1: And you are not taking it up in a proper form.
0: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
1: The mind should develop noble thoughts day by day.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్స్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్స్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్.
0: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: డివైన్ కాన్షియస్ కెన్ బి అటైన్డ్ వెన్ యూ టేక్ టు ప్రాక్టీస్.
0: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
0: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
0: సాధనమైన పనులు సమకూర ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: A small ant.
0: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: A small ant when it starts walking.
0: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ.
1: A big bird with wings.
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే
1: so,
0: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
1: then once
0: ఎంత దూరమైనా కూడా నువ్వు ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings well with the spirit of selflessness egolessness you can reach that super mind.
0: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనం నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also stops.
0: Blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads to total ruin of the body.
0: Super blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్ని అంతా కదిలిస్తుంది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాయి.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది సూపర్ బ్లడ్ ఈస్ సుపీరియర్ ఇన్ క్వాలిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
1: That's Veda that says raso vai saha.
0: Upanishadantha kudunu raso vai saha annaru.
1: So also said Upanishads.
0: Raso vai saha rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
1: Out of rasa the essence you cannot get neerasa the weakness.
0: Yedi chesina yedi chuchina yedi anubhavinchina anta kudu rasa swaroopame.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced is full of rasa experience.
0: Paarakamlo panchadara vetikechinchu vaadu evadaina unnada murkhudu. పానకంలో పంచదార.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
0: ఆ సిరప్ చేరిందంత షుగర్ తోనే.
1: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
0: షుగర్. లేకపోతే సిరప్ కాదు.
1: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ సిరప్ హస్ షుగర్.
0: అది ఏ దివ్య శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: మ్యాన్ వి థింక్ దట్ ఈస్ వీక్.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్
0: హిమ్సెల్ఫ్ వీక్. తెలియనే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ఇఫ్ యు నో ఆల్ ద ట్రూత్ ఫండమెంటల్ ట్రూత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
0: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: లెటర్స్ వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్.
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
1: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
0: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తారు.
1: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
1: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటలు రీసౌండ్,
1: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
0: హృదయము రియల్ సౌండ్.
1: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
0: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
1: వేర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
1: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు డూ దట్.
0: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
1: యూ నీడ్ టు ప్రాక్టీస్
0: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటం ఇవన్నీ చేయాలి. కానీ
1: in fact you need to practice to
0: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
1: Then once you know the
0: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
1: Then once you know the truth you don't need to do any penance. You don't need to do any meditation.
0: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటుండాలి.
1: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నేను ఈ జనులకు సాధన చేయి.
1: Therefore serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
1: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
1: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
1: This
0: అయస్కాంతమని.
1: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
1: Because this magnetic power, you will be able to draw the power from another person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
1: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సీక్రెట్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యుల్ హ్యావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎలక్ట్రిక్
0: పవర్ ఉంటుంది.
1: ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
0: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
1: మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
1: అండ్ యు హావ్ గాట్ ది
0: లేజర్.
1: Laser power
0: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుని ఎందే ఉంటుండాలి.
1: The entire power is latent in man.
0: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
1: Man being so powerful, why should he consider himself weak?
0: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
1: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
1: Mind is not able to concentrate for a moment.
0: మనసు నిలిచడానికి ఈ ధ్యానం కాదు నీకు కావాల్సింది.
1: It's not the meditation that's important.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ,
1: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావా?
1: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
1: First control your mind.
0: ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది?
1: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
1: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
1: When one there's love, there's no anger.
0: ఏ ద్వేషము రాదు.
1: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
1: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా ప్రేమిస్తావు.
1: When once you have got love, you'll be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వర్ అనేటువంటి రెండు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
0: ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఒక్కడే అయితాడు.
1: ఇస్ ఓన్లీ వన్.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
1: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్.
1: Blissful life.
0: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఇస్ ది ఫిఫ్త్.
0: అన్నమయ కోసము.
1: ద ఫుడ్ షీట్.
0: మనోమయ కోసము.
1: మైండ్ షీట్.
0: ప్రాణమయ కోసము.
1: లైఫ్ షీట్.
0: విజ్ఞానమయ కోసము.
1: విజ్డమ్ షీట్.
0: ఆనందమయ కోసము.
1: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
0: కానీ ఈనాటి మానవుడు.
1: బట్ మ్యాన్ టుడే.
0: అన్నమయ కోసం నుంచి.
1: ఫ్రమ్ ది షీట్
0: ఆఫ్ ప్రాణం ఉంటుండాలి ఎప్పుడు. మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
1: ట్రావెల్స్ అప్ ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు. ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
1: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది తెలియదు.
1: హీ డజంట్ నో.
0: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
1: హీ నోస్ ద పాత్ టిల్ దెన్.
0: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
1: హీ హస్ పర్మిషన్ టిల్ దెన్.
0: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్ హీ షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
0: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
1: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్.
0: సైన్స్ కు విజ్ఞానంకు చాలా డిఫరెన్స్.
1: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
0: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
1: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్.
0: కానీ విజ్ఞానం అనగా
1: బట్ విజ్డమ్
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
1: దిస్ విజ్డమ్
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే.
1: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
1: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్
0: ఆఫ్ విజ్డమ్. అన్నింటికీ మూల కారణము సేవ.
1: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
1: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
0: ఏం బావా అన్ని ఏర్పాట్లు అంతా జరిగినాయా అన్నాడు.
1: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
0: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
1: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
1: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
0: అయితే నాకే సేవ అన్నాడు.
1: దెన్ కృష్ణ ఆస్క్ వాట్ డ్యూటీ యూ అసైన్ టు మీ.
0: నాట్ డ్యూటీ, సేవ.
1: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ.
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
1: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
0: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
1: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
0: సేవ అనేటువంటి ఏకాత్మ మైండ్.
1: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుకనే నాకు ఏ సేవ కావాలి?
1: సో వాట్ సర్వీస్ వుడ్ యూ గివ్ మీ?
0: స్వామి,
1: స్వామి
0: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
1: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
0: పర్వతంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
1: God said, I don't need to be served by anybody.
0: ఇతరు సేవ నాకు అక్కర్లేదు.
1: I don't want anybody
0: serve. నేనే సర్వులకు సేవ చేయాలి అన్న.
1: I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
1: God in human form serves everybody. That sustains the entire humanity.
0: I am servant, not master.
1: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
1: అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
1: యూ మే బి సీటెడ్ ఎనీవేర్ బట్ భగవాన్ కమ్స్ టు యూ. హీ విల్ నెవర్ ఆస్క్ యూ టు కమ్ టు హిమ్.
0: సర్వెంట్. ఇంతేకాదు, పూజరువులకు ద్వారం దగ్గరనే నిలుచుకొని ఉంటాడట భగవంత్.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
0: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
1: God is ready to confer anything that the devotee asks for.
0: కనుక భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you,
0: around you. In you, around you.
1: God is below you, above you, in you, around you.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: God wants you to serve.
0: సర్, ఆ సేవ దేనికోసము?
1: Why?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: Only to make you to develop this practice of service.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: Bhagavan does it.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: And Dharmaja asked, what service you want?
0: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this all these leaves which are empty or which food is served.
0: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
1: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడాను తీపు కారం వంటి తీపు.
1: All our experiences, good and bad, are like sweet and hot.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: Such leaf which is emptied finally after food is eaten,
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: Nobody will take that job.
0: భగవంతుడి యొక్క తప్తము,
1: God's nature,
0: తన యందే ఉంటుంది,
1: is within him.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణ పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికీ,
1: as man grows older,
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he will have some many other preparations.
0: Jilebi, gulab jamun, barfi, palko, ilantavanta vondukuntadu.
1: He likes so many sweets, jilebi and other sweets.
0: Vondukoni oka leta aritakulo pettukuntadu.
1: And all these sweets, delicious items, are served on the plantain.
0: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతునికి ప్రార్థిస్తున్నాను, భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ eating, he offers all the food served to God first.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: God also replies.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: But he is not listening.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్ క్యాట్,
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చిత్తుద్విజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: it. Nenu cheppakoyya nenu bhujistunnanu annadu.
1: Whether you say or not, it is I that eat.
0: కాని ఈనాటి మానవులు,
1: బట్ మ్యాన్ టుడే,
0: ఆ విధంగా చేయటం లేదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ప్రేయర్.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని,
1: ఆల్ ది డెలిషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ది ప్లాంటన్ లీఫ్.
0: మొట్టమొదట రాక్షసులకు అంతా నైవేద్యం చేస్తున్నారు.
1: ఫస్ట్ హీ ఆఫర్స్ ఆల్ దిస్ ప్రెషస్ ఫుడ్ టు డెమన్స్.
0: ఎవరా డెమన్స్?
1: హూ ఆర్ ది డెమన్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరులు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్, ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్? నౌ
0: అహం వైశ్వానరోభూత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు, వి మే సర్వ్ ఎనీబడీ.
0: నా ఇష్టదైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోల్ హార్టెడ్.
0: ప్రేమకు రూపం లేదు.
1: And this has no form.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
1: And love has only the name that.
0: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: And this will improve by itself.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
1: And gold is something like a coin.
0: కాని క్రమక్రమేణ మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైన్, ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
1: But this gold coin can be melted. It can be made into a chain or ring, whatever
0: you want.
1: And it, who gave it to that?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
1: And we have given it a form.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైన ప్రతి ఒక్క తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో,
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫార్మ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హెస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
0: తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ ద ప్రొటెక్టర్, హీ ఈజ్ ద రిడీమర్, హీ ఈజ్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ ద సర్వీస్ దట్ యు రెండర్ టు అదర్స్ ఇస్ సర్వీస్.
0: ఎవరికి సేవ చేసినా కానీ భగవంత్ సేవ అనుకో.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: ఎందుకంటే ఈశ్వరు సర్వభూతానాం అన్ని భూతములందు ఉంటున్నాడు దేవుడు.
1: Because God is present in all of the beings.
0: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
1: ఇఫ్ గాడ్ ఈస్ ఆఫ్ యువర్ మేకింగ్,
0: నీ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
1: Well, how do you expect him to appear in the way you want?
0: ప్రత్యక్షము అది పరోక్షము.
1: One is direct, other is indirect.
0: బింబము అది ప్రతిబింబము.
1: One is object, other is reaction.
0: యాక్షన్ అది రియాక్షన్.
1: One is action, other is reaction.
0: అన్నిటి ఎందుకును ఆ విధంగా వస్తుంటాయి.
1: That there lies the relationship.
0: ఈ రెండు లేనే లేవు.
1: In fact, there is nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: There on the screen you find the projection of earthquake and bonfire.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: But the screen is not burnt even an inch.
0: లేదు.
1: No.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: But you find the fire all over the mountain.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: And you also find the flow of river.
0: అలాంటి కొట్టుకుంటూ కూడాను ప్రవహిస్తుంటాయి.
1: And you find the heavy floods too.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేనే కూడా నువ్వు వెళ్తుంటాదే.
1: But not even an inch of the curtain is wet.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ.
1: For the external vision you find multiplicity.
0: కానీ illumination mind కి అది కనిపించదు.
1: But illumination mind does not visualize that multiplicity.
0: ఆ illumination mind లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు. కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ది ఫైర్.
0: దివ్య శక్తిని
1: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: దివ్య శక్తి సర్వుల యందు ఉంటుంది.
1: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి యందు ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
1: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: In fact, you are the world. You are
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: You find the unity in diversity and plurality in this unity too.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of
0: love. మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
1: You are full of love.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవంతుని యొక్క ప్రేమ.
1: And this total love is the divine love.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసేస్తున్నాయి.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక నా శక్తియే.
1: It's only divine power in everybody.
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own.
0: You should
1: have that feeling more and more.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క illumination mind మీరు చేరగలరు.
1: Then you'll be able to reach that state of illumination
0: mind. కనుక మొట్టమొదట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి.
1: So first let's begin with the super mind.
0: నేను వేరు, ఇతను వేరుగా ఉన్నాడు.
1: At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: ఆ half blind లో నువ్వు పోతున్నావు.
1: You are proceeding in this half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
1: Gradually it goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింపజేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అది ఏ నీ గమ్యము.
1: That is your goal.
0: అది ఏ నీ యొక్క సర్వము.
1: That is everything for
0: దానిని చేరడానికి నీవు చేసేటువంటి సాధనంత
1: all the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that
0: కసరత్తు.
1: It is only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
0: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప,
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ,
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు,
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్, నాట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి,
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ,
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్, రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ ద సేమ్ గాడ్.
0: చేస్తున్నాడు,
1: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక మనం ధ్యానం చేసినా,
1: జపం
0: చేసినా, సేవలు చేసినా, అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
1: కనుక
0: ఉపనిషత్తు నత పాంసి నతీర్థానాం.
1: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ.
0: నా శాస్త్రాన జపానహి
1: నార్ టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా గానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on day.
0: Motta motta alanti practice kavali.
1: First, however, you need to practice to begin with.
0: Sajjanam sevanam vina.
1: You should serve everybody.
0: Service
1: important.
0: Poori, neevu chetulatone cheyanakkaraledu.
1: Not necessarily with your hands.
0: Neeledo pravinchamlo praveshinchi danto itharu seva cheyanakkaraledu.
1: Not that you don't go to far off places to serve.
0: Oka manishi emaina vaste neevu maatalato kuda athanu tripti parchu.
1: You can satisfy others with your words.
0: Ee words tho kuda tripti cheyadam kuda sevane.
1: Satisfying others with your good words is service.
0: Ogari neevu annam betti aadarinchu adi kuda sevane.
1: Serve food to others, it is service.
0: Neevu oka manchi maatalu cheppadanni santosha pettu.
1: Make others happy by talking good words.
0: Aa maatalu kuda nudubadulanga cheppu.
1: Talk softly and sweetly.
0: Appude manu sevagalam.
1: That is true service.
0: Chaala mandi kontha mandi srimantuluga undetundi vallu, ayyo mem bayati poyi atta seva chesedi, mem e vidhanga seva chesedi, maaku avakasam ledi ani baadhapadutuntaru.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
0: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: నీ చేతనైనప్పుడు నీవు ఎవరికైనా ఇంత కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరిచే.
1: You can also contribute and make others happy.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవని.
1: If you help others, it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి రోడ్లు తూడ్చడం, పేషెంట్ చూసుకోవటం ఇవంతా వారిని ఈ చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాడు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపుర్ గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ దాన్ని
0: అంతా బండ్లు మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వీ వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: Bhagavan said, go by all means.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
1: You find temples built in the old times.
0: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: And all the temples are in dilapidated condition.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: You clean those temples.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: Do that work.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prabhuto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayam paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No.
0: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love, the temple of God.
0: Adhe chal.
1: That's enough.
0: అదే సేవ.
1: దాట్ ఈస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకోండి.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదుమధురంగా మాట్లాడు.
2: సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ,
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకో అనేది వాడు
2: గలిచేది. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
2: It's not service, it's hurting.
0: కనుకనే అది అంత మాటలు మాట్లాడకూడదు.
2: Never be harsh to
0: others. ఎవరిని కఠినమైనటువంటి హృదయాన్ని గాయం చేయకూడదు.
2: Never hurt anybody by using harsh.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
2: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
2: But the wound, because of the words, can never be healed.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ ఏ అబ్బాయి ఎట్టున్నావు
2: స్వామి, ఆల్వేస్ ఇస్ ఆ బాయ్ హౌ ఆర్ యూ,
0: అంతా ప్రేమనే.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు,
2: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
2: Yes, you can develop love on your
0: own. ప్రకృతి భావంతో మన ప్రేమను పెంచుకోవాలి.
2: You start with the feeling of the nature.
0: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
2: Then that gets transformed into the divine love.
0: Divine love గా తయారవుతుంది.
2: That becomes divine love.
0: Divine love వచ్చినప్పుడే
2: with this advent of divine
0: love, divine person గా మారిపోతావు.
2: You become divine person.
0: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
2: In fact, the whole of the world, there's only one thing that exists.
0: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే
2: that oneness we should attain.
0: సేవ అంటే ఏదో ఊరికి చేతితో చేసేటువంటి పనులు సేవగా భావిస్తున్నారు.
2: సర్వీస్ ఇస్ నాట్ మియర్లీ ద వన్ దట్ డన్ విత్ ఫిజికల్ హ్యాండ్.
0: చేతులతో చేసేటువంటి సేవ కాదు.
2: ఇట్స్ నాట్ రియలీ సో.
0: మాటలతో చేయవచ్చును.
2: యూ కెన్ సర్వ్ బై గుడ్ వర్డ్.
0: మనస్తో చేయవచ్చును.
2: విత్ ద మైండ్.
0: భావంతో చేయవచ్చును.
2: విత్ యువర్ ఫీలింగ్స్.
0: కానీ ఈ విధంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంతో ఈ సేవను మనం చేయాలి.
2: సో ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఆల్సో యూ కెన్ సర్వ్.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
2: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు, ఇక్కడ ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
2: ఇఫ్ యూ ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్, యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయ్.
2: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ, కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
0: అది గొప్ప సేవ.
2: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
2: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
2: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
2: యు సే సేవా దళ్.
0: సేవా దళ్,
2: సేవా దళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
2: Yes, you have many
0: petals. క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
2: And the petals fade out and drop.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేదు ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
2: Fundamental thing remains after all the petals fall down.
0: అందులోనే విత్తనములు బయలుదేరుతాయి.
2: And therefrom starts seeds.
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
2: And that's become the foundation for the future.
0: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
2: So the petals of worldly desires should drop.
0: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
2: When once the desires, the petals drop down, the will develops.
0: కాబట్టి సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
2: We have to develop good thoughts.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
2: Good thoughts lead to good action.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
2: Good action takes you to satsang.
0: సత్కర్మలంతా మనం చేస్తాము.
2: We do everything.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
2: Let us do all good actions with love.
0: With love, with love.
2: With love, with love.
0: Anni love, love, love, love.
2: Everything should be based on love and love, love alone.
0: ఎందుకంటే మానవుడు జీవించేదంతా ప్రేమతోనే.
2: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
2: And you are born with love.
0: చచ్చేది ప్రేమతోనే.
2: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
2: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
2: The human life
0: ప్రేమాధారమే జీవితము.
2: And his love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
2: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
2: And it is the love principle that governs life.
0: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
2: You are forgetting the essence.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
2: This is not true love.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
2: then you act like this.
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
2: There we have still two more days. Tomorrow and day after Bhagavan will explain you very clearly.
0: ప్రేమ ముదిత మనసే కల్పన.

0: today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara, embodiments of love.
2: Panileka Dinamanta Paruto Matadi. ఇది సాధనే అని ఎచ్చినారా?
1: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
2: మూడు పూటల నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: నాట్ ట్వైస్, త్రీ.
1: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: పగలు గాలి లేక రాత్రి అంత నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
1: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్ బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
1: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ డూ యూ థింక్ దాట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
2: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
2: కాలమంతయు వెతగారు గడిపవచ్చు.
1: You can spend any length of time.
2: ఇది సాధన కాదు.
1: This is not spiritual practice.
2: కాలమంతయు ఊరక గడపలేరా?
1: Why should you waste your time?
2: ఇప్పుడైనా దైవంబు నిలుగోయా.
1: At least now onwards, know God, understand Him.
2: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
1: Consider this as the spiritual practice, sadhana.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: What is it that is in existence all over the world?
2: ఏ కించిత్ అయినా కూడాను శక్తి లేదు.
1: In fact, there's no fraction, no element of power or శక్తి there.
2: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: You will find this air above, below, around.
2: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
2: దైవం సర్వభూతం ఎందున్నదని వాదిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
2: ఎవ్రీవేర్.
1: ఎవ్రీవేర్.
2: కానీ ఎవరు చూసిన వారు లేరు.
1: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
2: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
2: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
2: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
2: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: The divinity shines in every being, in every creature.
2: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not only among human beings.
2: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: The divinity shines in all living creatures, in all living beings.
2: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
1: However, the heart has got to be pure and peaceful.
2: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవత్ చింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
2: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you'll be able to visualize God.
2: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
2: భగవంతుడు క్రిమికీటి కాదు ఎందు కూడాను మానవుడు ఎందు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
2: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
2: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: To get this answer that God is in you, you meditate.
2: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்மநிவேதனம் అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గంలో ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడు. అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కాని ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ దట్ ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: కంస వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ హాస్ అండర్టేకెన్?
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: Kali atti kamsunaku darshanam ichadu.
1: And God has given his manifestation to such Kamsa.
0: Kanuka bhagavantuni chudataniki sadhana cheyanakkaledu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: Ee yokka upasamala valla sadhana valla daivam ni endu కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ ఎందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్, వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: యు థింక్ గాడ్ హ్యాస్ అపియర్డ్ టు మెనీ పీపుల్.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సేక్రెడ్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: వి ప్రే టు గాడ్ సో దట్ అవర్ హార్ట్స్ వుడ్ బి సేక్రెడ్.
0: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదిన మనకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: యాజ్ వీ ప్రే రిపీటెడ్లీ, వన్ డే అదర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్స్. Just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitramu gavinchukune nimittamai parishuddhamu gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full, in you. He is around you.
0: To see
1: such God, you follow so many procedures. And the teachers that show you the path are also of that nature. You don't need to meditate upon any.
0: Bhagavantuni matame, Bhagavanta, Bhagavanta, Bhagavanta, Nayandu, Niyandu, Sarvare, Yandukudam, Unnatvanti Vadu, Sarvatra, Unnatvanti Vadu, Niwe, and Sinkinchala.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in the thought. No one is meditating in this way. They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation. Embodiments of love. Therefore, in order to see God, the heart should be pure. God appears in the form of mother. And we feel that God

0: Marriage.
1: But we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: అండ్ హీ కాల్స్ ద వన్ దట్ గెట్స్ ఇన్ టు ద డోర్ స్టెప్ క్లెయిమ్స్ హర్ యాజ్ హిస్ వైఫ్.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యను కాదు.
1: హీ సేస్ ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆత్మ.
0: ఆ దేహంలో చూడటానికని వచ్చాను.
1: ఐ హావ్ టేకెన్ అపాన్ దిస్ వెస్ట్ ఆఫ్ ద బాడీ టు సీ యూ.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: Kani na kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: Aa pillavadu swapnamlo vachi chivulo cheptadu.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: Amma nenu niku kurugu kadu.
1: And he tells mother, I am not your son.
0: Nenu nee gabhamlo cheri daivani chustu vacharu.
1: And in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మమునకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I will manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka, nenu andari yendu undetundi pratibimbamule kaani, nenu ee sambandha bandhavyamulaku kedo, nenu eppudu kattubadaledu.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: Kaani ee satyanni erigindatundi gopikaru,
1: gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ అంటే ఏమిటి? ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కానీ మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Kalu itti sakshatkaram varaku jaragadaniki kaaranam idiye.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: Kalu andari endu unnatundi atma swaroopame.
1: It is the same Atma present in all.
0: Itti atmanu neevu bandhutvanga leka sambandhanga neevu chusukunte adi kevalamu భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యూ కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ by the name and form. We claim this as a house, the other one is a pendal, and the other one is a huge mansion.
0: Pendalu evaru kattaledu, house evaru nirminchaledu,
1: no one constructed this house.
0: Kani aa roopamga nirminchukoni andulone bhagavantuni atma swarupuni oka roopamga chustunnaru.
1: The house is built specifically and see God in the form of that house specially built.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ యాజ్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ యాజ్ అంకల్. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.

0: In order to give me that experience that I would be able to see God, He has come down in a human form. Therefore, we should consider every form as divine. The whole world is totally divine.
1: కాని దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
0: However, the divinity is experienced at the individual level self also.
1: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
0: Therefore, the cosmic self is experienced as the individual self.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
0: Therefore, all that you see with a name and form is artificial and attribution.
1: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగడపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
0: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
1: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
0: One day the goddess said, Ramakrishna, you seem to be a madcap.
1: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
0: అండ్ హీ ఫేస్డ్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితములే కానీ నీ కాదు.
0: The forms are superimpositions. But not the reality, it is only the Atma God.
1: Kaluka, nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matramulu ye matramu neeku gocharam kaadu.
0: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
1: Evarini chusina kuda idam daivame daivame ani bhavinchu.
0: Whosoever you come across, consider him as God.
1: Kontha mandi vaadu manishi, vidu vyapari, విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
0: వి కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, వన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, వీ ఐడెంటిఫై విత్ వేరియస్ వొకేషన్స్ ప్రొఫెషన్స్.
1: కనుక మనం ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: హౌఎవర్ వీ షుడ్ గో ఆన్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్స్ దట్ హూ సో ఎవర్ వీ కమ్ అక్రాస్ ఈజ్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
0: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, గాడ్ హ్యాస్ నో ఫార్మ్, హీస్ ఫార్మ్లెస్ అండ్ అట్రిబ్యూట్లెస్.
1: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ ఈజ్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
0: వి షుడ్ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ యాజ్ గాడ్,
1: అతన్ని గౌరవించి,
0: వి షుడ్ రెస్పెక్ట్ హిమ్,
1: అతనికి సంతోష పెట్టాలి,
0: అండ్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
1: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనివచ్చి కనిపించి ఇక అన్ని విధాల సేవలు చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ హౌఎవర్ హీ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ మిరియడ్ ఫార్మ్స్, ఇన్ ఇన్ఫినిట్ ఫార్మ్స్, అండ్ ఈజ్ సర్వింగ్ యూ.
1: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
0: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have His divine physical presence.
1: రాధా యొక్క సిస్టర్ ఉండేటువంటి ఆమె,
0: వన్ సిస్టర్ ఆఫ్ రాధా,
1: చంద్రిక అని, చంద్రిక,
0: చంద్రిక,
1: ఆమె అన్ని విధాలుగా కూడాను రాధకు కనిపించేటువంటిది.
0: అండ్ షీ అపియర్డ్ టు రాధా ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: సిస్టర్ లోపల రావగానే ఆమె తలుపు వేసేది.
0: ద మూమెంట్ సిస్టర్ గెట్స్ ఇన్ షీ యూజ్డ్ టు బోల్ట్ ద డోర్.
1: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
0: దెన్ చంద్రిక సెడ్,
1: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
0: Sister, you have come here to deceive me.
1: You are not my sister.
0: You are not my sister.
1: You are my Krishna.
0: You are my Krishna.
1: Krishna ni ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
0: Krishna has come in this form and is deluding me.
1: Kanuka ninnu nenu nammanu vellu.
0: I am not going to believe you, better you return.
1: Okanadu.
0: One day.
1: Bhartana marchite, bhare kuda marutundi kada ani aame bhartana techindi.
0: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
1: Chuchindi.
0: She watched him.
1: Idi evaru na Chandrika bhartha.
0: Who is he? He is the husband of Chandrika.
1: Kani itanu na bhartha kadu.
0: He is not my husband.
1: Ani cheppi atanto anandanga maatladutundali.
0: And she was conversing him with him happily.
1: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
0: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
1: మనం ఇద్దరు బయట వెళ్దాము.
0: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
1: జగత్ చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
0: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
1: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
0: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
1: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
1: అప్పుడు దాన్ని గుర్తించి,
0: దిస్ ఈస్ రియలైజ్డ్,
1: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
0: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
1: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
0: షీ కన్సిడర్డ్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
1: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
0: అండ్ హీ సేస్ ఐఎమ్ యువర్ హస్బెండ్.
1: కానీ చంద్రిక భర్తను కాదు.
0: బట్ నాట్ ద చంద్రిక
1: అని చెప్పాడు.
0: హీ సెడ్ సో.
1: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
0: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్ హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
1: అందు ఇందు ఇందు లేదు సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
1: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
0: I am present everywhere.
1: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
0: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి.
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
0: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: నేను మోహస్వరూపుడై పుట్టాను.
0: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్.
1: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
0: And you are this moha, the illusion, and Krishna is divine.
1: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
0: Therefore, God is present as the individual self in every human being.
1: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
0: Therefore, we should not consider ourselves as ordinary humans.
1: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
0: We need a definite path to reach God.
1: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
0: Therefore, I have taken this form and I am seen in all forms around.
1: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
0: Therefore, only two exist, the individual and the universal.
1: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
0: All the names and forms are the very reflections of Krishna.
1: Reflection, reaction, resound.
0: Reflection, reaction and resound.
1: కనుక ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
0: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
1: Kanuka nenu oka cosmic power.
0: Therefore I am cosmic power.
1: Ante kani nenu oka jeevudini kani nenu oka manavudu kani nenu oka gruhamulu kani nenu oka chatramu kani kaadu.
0: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
1: Ee vidhanga chepte gaani vaaru daanini angikarincharu.
0: This is the way how things were revealed and they accepted.
1: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారం తెలియదు.
0: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
1: వీరందరినీ నేనే కల్పించిన వాడును.
0: And in fact, I made you all.
1: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
0: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
1: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
0: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
1: మీరు ఒకతూరి మధురకు వెళ్ళి చూడండి.
0: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
1: ద్వారక వెళ్ళి చూడండి.
0: గో టు ద్వారక అండ్ సి.
1: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
1: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడీ.
0: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
1: Aluka, Krishna ekkada unnadu. Krishna ekkado enado Dwarakalo velladu.
0: Where is Krishna? He has left for Dwaraka long ago.
1: Kani dalini chusi prajalu inni vidhulainchudugano bhavistu vacharu Krishnundi.
0: People have been having their own apprehensions about Krishna this way.
1: Kanuka daivatvamu manamu oka manavatvanga bhavinchukokoddu.
0: We should not consider God as ordinary human.
1: Kani daivatvanni gurtinchinatundi varu ee oka manavunni manav jeevudu gane bhavistaru.
0: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
1: Individual anetundi varu ee lokamlone ledu.
0: In fact, there is no individual in this world.
1: Ippudu nenu cheptunnanu.
0: Bhagavan is telling you.
1: Kani nenu bhagavantudini anukuntunnaru meeru.
0: And you think Bhagavan is Bhagavan, God.
1: Naa maatalu vineetundi vaaru kuda nu bhagavantudi.
0: Those that listen to Bhagavan are also divine.
1: Meeru veriga bhavinchakoddu.
0: You should not consider yourself separate.
1: Memantha kuda nu bhagavantuni biddalame.
0: We are all the children of God.
1: భగవంతుని స్వరూపములే.
0: We are all the very form of God.
1: అది భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
0: When once you entertain the thought that you are divine, you will certainly see God.
1: దీన్ని పురస్కరించుకుందే యద్ భావం తద్ భవతి అని పెట్టారు.
0: Basing on this it is said, as is the feeling, so is the experience.
1: కనుక మీరు భగవంతునిగా భావిస్తే మీకు భగవంతునిగానే చూస్తాడు.
0: If you consider yourself as divine, you will experience divinity.
1: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వము ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
0: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
1: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం ఏమైనా వచ్చేసేస్తున్నారు.
0: We establish relationships basing on the form.
1: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
0: God said in the beginning itself is Parabrahman.
1: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
0: But if we establish physical relationship, you are going to be deceived.
1: కట్టగలబడికి చంద్రికను లేదు.
0: Ultimately there is no Chandrika either.
1: Chandrika bhatta asale ledu.
0: The husband of Chandrika was also not there.
1: Kevalamu ee Radha bhavichya nimittamai aa husband nu kevalamu Chandrika husband ani cheptu vachindi.
0: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
1: Anduvalane gopikalnu evvarini kudanu ee vidhanga kudanu taanu touch cheyaledu.
0: Therefore he has not touched any gopika.
1: వారందరూ కూడా పరకాయ స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
1: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: కానీ ఒకటి ఒకటే.
0: బట్ వన్ ఈజ్ వన్.
1: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
0: బట్ వెన్ యు యాడ్ త్రీ యు సే ఫోర్.
1: ఈ ఫోర్ ఎట్ అయిపోయింది.
0: How do you get this four?
1: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
0: When once you add three, it totals to four.
1: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
0: like this we are go on adding.
1: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టేది కాదు.
0: It is not the one to be added.
1: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
0: The God and the individual, no.
1: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
0: The individual self is the cosmic self. Then why is it that we die?
1: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు వీల్లేదు.
0: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
1: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
0: Therefore the one who has recognized, totally understood, God will be so close to him.
1: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే దేవుడు దేవుడుగానే ఉంటాడు.
0: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: నేను నీవే నీవు అని
0: యూ అండ్ యు ఆర్ ఐ
1: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
0: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
1: రెండవది లేదు కనుకనే.
0: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్
1: ఉన్నది ఒక్కటే.
0: ఇట్ ఇస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
1: అని చెప్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది డిక్లరేషన్.
1: ఇది వేదవాక్యము.
0: దిస్ ఇస్ ది వేదిక్ డిక్టమ్.
1: తత్వం అసి అనగా అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానం ఎవరు?
0: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
1: అతనే గాడు.
0: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
1: కానీ తత్వమసి.
0: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
1: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
0: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
0: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పిరెంట్.
1: కానీ అతను పరుల వాడు కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పిరెంట్.
1: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
0: So when once I say, you are mine, it means you are attached to him, he is not separate from you.
1: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
0: This truth is not understood by everybody.
1: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
0: The very recognition of this fact will give him the experience.
1: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
0: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
1: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
0: To make one into 100, what should you
1: do? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇటువంటి పది పదులు చేస్తే.
0: So if you want to make it 100 in total, 1000 like that, you should multiply 10 into 10 like that.
1: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ.
0: They will be added on and on.
1: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
0: But they don't mix with it.
1: కనుక కోరవలసింది ఒక్కటే.
0: What we desire, should desire is only
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
0: We should not observe differences between Rama and Krishna. They are not separate.
1: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సపరేట్నెస్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
0: యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. If you got the firm conviction that God is in you, you will certainly understand God is not separate from you.
1: Kaluka ee bheda bhavamulanni kudanu manlo puttineme kaani bhagavantunlo puttiledu.
0: Therefore the dual feelings are in you and not in God.
1: Kaani bhagavantudu veruga ledu.
0: God is not separate from you.
1: God neelone unnadu.
0: God is in you.
1: Nive God.
0: You are God.
1: Atle lekapothe vedamulanta kudanu tattvam asi అని ఎందుకు చెప్తాయి?
0: వై షుడ్ వేద డిక్లేర్ దిస్ వే తత్వం అసి?
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
0: వై షుడ్ వేద డిక్లేర్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ?
1: నేను ఒకడే ఒకడు.
0: ఐఎమ్ ఓన్లీ వన్.
1: రెండు కాదు.
0: నాట్ టూ.
1: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
0: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
1: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
0: నాట్ టూ దట్ యు సీ.
1: ఇద్దరు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
1: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
0: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికి అందరికీ కనిపించింది.
0: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
1: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
0: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
1: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
0: సీత, యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
1: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
0: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
1: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
0: అండ్ షీ సెడ్, ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
1: రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: రావణ ఇస్ నాట్ సెపరేట్.
1: రావణ సీతతోనే ఉంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ విత్ సీత ఓన్లీ.
1: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
0: సీత, రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
0: Because of the madness of Ravana,
1: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
0: in order to make him mad,
1: ఆ విధంగా పరికరాడు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: And this was the declaration, in fact Ravana is not separate.
1: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
0: Rama is also not separate.
1: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
0: And in fact Rama represents the very heart of Sita.
1: ఆ హృదయము సీత కనిపించింది.
0: And that very heart appeared as Sita.
1: Kanuka Ramudu naaku veruga ledu.
0: So Rama is not separate.
1: Ravanudu nannu tisukoni povadaniki vachinattu dunga kaadu.
0: Ravana is not an abductor. He is not the one who kidnapped me.
1: Kaani ivanni kudulu kevalamu kalpitamainatundi kathalu.
0: These are all the stories of our own making.
1: Andaru iddaru okkade ainatundi sarvasvanni gurtinchinappudu ee bhedamale kanipinchavu.
0: When once we understand this oneness, we will not have any kind of duality or differences.
1: Meeru daivamu nenu rendu okatenu aneetuvanti bhavana drudham cheskondi.
0: Establish firmly that you and God are one and the same.
1: Appudu aa vidhanga okatiga bhavichinappudu meetho ekamaipothadu bhagavantudu.
0: When once you experience a unity, God will be one with you.
1: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
0: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
1: డ్యూలిజం కాకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
1: కనుక ఈ డ్యూలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
1: ఒక్కడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్.
1: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
1: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
1: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
0: యూ డిజైర్ టు బి గాడ్.
1: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
0: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
1: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
1: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
0: Therefore this oneness is absolutely essential to be one with God.
1: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
0: All students of mathematics will be knowing well.
1: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
0: How many you add to 1 in order to make 10?
1: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
0: If you go on adding 1 1 10 like that, you'll get the number
1: 10. ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లాగవుతుంది? కావడానికి వీల్లేదు.
0: If you have got only one, how can you make it 10?
1: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
0: Therefore if you go on adding, you'll make a total of 10.
1: కానీ 10 కానే కాదు.
0: And in fact it is not the reality either.
1: 10 నిగిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి. సత్యం ఒక్కటే.
0: Without this one you cannot get 10. Therefore this one is the reality, the truth.
1: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
0: Therefore be with that one.
1: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని 10 అవుతాయి.
0: యు కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
1: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
0: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
1: హీరో ఒక్కడే.
0: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
1: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
0: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
1: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
1: మీ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
1: Sai Baba, Sai Baba, Sai Baba. Anni Sai Baba le.
0: All photos are only one Sai Baba.
1: Kanuka, ivanni manam total chesukuntunnam. Total chesukovali.
0: We should not make it a grand total by adding.
1: Kani ekanga bhavinchukunnapude meeku sariyainatuvanti satyam chikkutundi.
0: When once you know this oneness, you will know the truth.
1: Kanuka oneness ni meeru pettukondi.
0: Therefore go by this oneness alone.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను అసత్యములే.
0: All spiritual texts speak of that eternal truth.
1: కాని ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: But all the rest are for the devotees to be.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: And in fact all the devotees will know that God is one.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: Then once you have that total faith, you can understand and experience the truth.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: Satyam telusukunte ee doubts anta em matram chikkalu.
0: When once the truth is known, there will be no doubts.
1: Kanuka meer satyanni telusukondi.
0: Therefore know the truth.
1: Andukosam evadi kuda manam dushinchakoddu.
0: Therefore we should never accuse anybody.
1: Dushana bhushana niraskaram puraskaram anni kodanu lokanike kaani meeku kaadu.
0: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
1: Dushana bhushana tiraskaram anni kodanu manam kalpinchukunnatundi padamule.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: Neenadu virodhiga untuntadu.
0: Today one may be enemy.
1: Mani repatiki meer iddaru snehithudiga kavachchu.
0: And tomorrow he may be your friend.
1: Kanuka meerandaru kodanu ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
0: Therefore you are all one. You are not separate, you are not different.
1: Prema sarupulara,
0: embodiments of love.
1: Meerentano premato ento bhagavatuni prarthistunnaru.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: Kaga atti namakamuni meeru penchukondi.
0: And that kind of love you should develop and foster.
1: Appude meeku sarvamu artham avutundi.
0: Then you will be able to understand everything else.
1: Meeru ee vidhamainatundi doubts ku choti varu.
0: Don't give scope for any doubts.
1: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేసినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యూయాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యూయలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యూయాలిటీ హీ అండ్ ఐ డ్యూయలిజం.
1: హీ అండ్ ఐ రెండు లేనే లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ హీ అండ్ ఐ.
1: ఆల్ ఐ ఐ ఐ ఐ.
0: Everything is this I-ness only, I alone.
1: అటువంటి భావాన్ని ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: ఆ one వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: When one, that feeling of non-dualism, oneness arises, understand that all are one, only one, not two. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
1: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
0: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
1: ఇప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
0: దర్ ఆర్ 12 అవర్స్.
1: 12 కానీ 12 లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో 12.
1: ఒకే గంట.
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: And when you cross the 12, it will be back 1 o'clock again.
1: One darte, 2 vastundi.
0: After 1 hour, it is 2 o'clock.
1: Darte vastunnayi kani, datakapothe rale raavu.
0: So when once you cross, 1 hour after another, you come across another one.
1: Rendavadi undadi ani nivu bhavinchakoddu.
0: Never consider there is a second one.
1: Prapancha brathukuni brathakali anukuntunnappudu, appudu rendavadi velikostundi.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: దేర్ నథింగ్ లైక్ ద సెకండ్.
1: నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటారు.
0: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్ ఇస్ ద టైం నౌ,
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
1: నైటా డేనా అని నేను అడుగుతాను.
0: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
1: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
0: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
1: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
1: అయితే 24 గంటలు ఉన్నాయా?
0: Do you find 24 hours like that?
1: 24 గంటలు ఎట్ట తెలుస్తుంది? డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
0: హౌ డు యూ నో దట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
0: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: దెన్ హౌ మెనీ అవర్స్? యూ
1: గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
0: యూ ఫైండ్ దేర్ ఓన్ ద క్లాక్ ఓన్లీ 1 to 12.
1: కాబట్టి 12 అవర్స్ అని చెప్పారు.
0: దేర్ ఫోర్ సే 12 అవర్స్.
1: 24 అవర్స్ అని చెప్పకూడదు.
0: యూ కెన్ నాట్ సే 20 to 24 అవర్స్.
1: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 అవర్స్ పెడతారు.
0: బట్ రైల్వే పీపుల్ కాల్ ఇట్ 24 అవర్స్.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
1: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
1: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
0: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
1: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
0: బట్ హౌ డు యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
1: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
0: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: దైవం ఒక్కడే,
0: గాడ్ ఈజ్ వన్.
1: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
0: అండ్ వన్స్ యూ సే గాడ్ ఈజ్ వన్, యూ కెనాట్ కన్సిడర్ దట్ గాడ్ అనదర్ గాడ్, యూ కెనాట్ అబ్జర్వ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: కనుక మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్ వీ షుడ్ హ్యావ్ దిస్ వన్నెస్.
1: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
0: దేర్ ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అ ప్రైమార్డియల్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
1: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
0: దిస్ వన్నెస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
1: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ సుప్రీం ట్రూత్.
1: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
0: అండ్ స్టే దేర్ వన్ బట్ డోంట్ గో టు టూ.
1: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
0: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్ బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ టూ.
1: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
0: నెవర్ కన్సిడర్ డివైన్ గాడ్ యాజ్ టూ డ్యూయల్.
1: డ్యూయల్ కానీ ఏకమే, కానీ డ్యూయల్ కాదు.
0: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్, హీస్ నెవర్ డ్యూయల్ టూ.
1: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: I am one and one and one alone.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: And you are the only one born.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారే.
0: But here we say there are two factors here.
1: నేను ఒకడే.
0: I am one.
1: ఒకటే ఒకటి నేను.
0: I am only one.
1: రెండు కాదు.
0: Not two.
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పగా అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness non-dualism.
1: Ekatvam sarva jeevatvam.
0: This oneness is the principle of life, jeevatva.
1: Kanuka meer ekatvanni matram penchukondi.
0: Therefore you should develop this oneness, ekatva, more and more.
1: Emti idi?
0: What is this?
1: Pula bunch.
0: Bunch of flowers.
1: Kani naa uddesham entante idi oke pushpam.
0: But according to Swami, it is only single flower.
1: One flower.
0: Only one flower.
1: ఈ వన్ ఫ్లవర్ అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది.
0: When you catch hold of it, it appears like matter, padartha.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: But it is not so.
1: దానిని వేదమందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: ఇట్ Veda it is said, ekam eva advitiyam brahma.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేయండి, అనేకత్వంలో ఏకత్వం చేయండి.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ద యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ద రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: All flowers are just one.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
1: ఇది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది కానీ లేకపోతే ఇది బంతి కానీ కాదు.
0: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్డ్. All of them have joined together and made into one. In fact, there are not many.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
0: When many join there we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: You cannot accept any.
1: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంటాను.
0: When you say all are mine, you may find the other one denying that statement.
1: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపుకోవద్దు.
0: Therefore, we should go by this oneness. Not by multiplicity or plurality.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: But we go by this diversity. We demonstrate it. We experience it.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
0: Oneness need not be shown because only one that exists.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: But we should never go by plurality, diversity as we, the group.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపగలే కూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
1: పాండవులంతా ఎవరు?
0: హు ఆర్ దే?
1: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
0: ఆల్ ది పాండవాస్ ఆర్ ద సన్స్ ఆఫ్ కుంతీదేవి.
1: ఒకే మదర్.
0: ఓన్లీ వన్ మదర్.
1: కానీ 15 మంది కుమారులు.
0: But you find 5 sons Pandavas.
1: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకటే చెప్పగలవు.
0: There are 5 sons, how do you say they are one?
1: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
0: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
1: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
0: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: ఇఫ్ యు సే ఆల్ ఆఫ్ us టుగెదర్ హావ్ డన్ దిస్ జాబ్ యు విల్ ఆల్ బి అరెస్టెడ్.
1: నేను ఒకడే.
0: ఐ యామ్ ఓన్లీ వన్.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
0: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్ yes I am also the same person.
1: కాబట్టి ఈ 10 మంది కూడాను నేనేను.
0: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికి.
0: When we start feeling so, explaining everybody, the whole world
1: will understand.
0: Today you may not understand well.
1: Then
0: once you recognize this oneness, it will be very well clearly
1: understood.
0: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
1: దృఢం చేసుకోవాలి.
0: Therefore we should strengthen every aspect.
1: Truth is one.
0: Truth is one.
1: రెండు కాదు.
0: Not two.
1: Truth అంటే ఏమి?
0: What is truth? What is this?
1: ఇది హ్యాండ్కర్చీఫ్.
0: This is handkerchief.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
0: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
1: Kerchief ettayindi aneka rakamaina tuttiyuka తెడ్డుత చేర్చేటప్పటికీ ఇది ఖర్చీఫ్ అయిపోయింది.
0: దిస్ ఇస్ ద ఖర్చీఫ్ బికాస్ ద యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
1: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
0: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
1: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
1: దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వై.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యము.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: This unity is very necessary.
1: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
0: And we find so many students separate from each other.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: But all are one.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: Where are you studying?
1: సత్సాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
0: Say that we are studying in సత్సాయి బాబా's college.
1: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
0: Though we find many students, in fact they are one, studying in the same college.
1: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి ఎంతమంది ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందు కూడా ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్తుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంఠములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs. But yet, he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: in terms of words so that people will be able to understand clearly.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి ఒక తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: అయితే యజ్ఞయాగాది క్రతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వమును పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్ థింకింగ్ దట్ బై సచ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్.
1: ఇట్టి కర్మకాండనే యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: This karma kanda has been described as yajurveda.
1: Aithe pavitramainatunti sutibaddhamainatunti maduramainatunti sunnitamainatunti sausheelyamainatunti yokka gaanamunu anugrahinchagori tadwara aananda geetanu andinchinatam cheta deeniki samavedamu ani saarthaka naamam vachindi.
0: Samaveda has been described as such because that has been able to offer the sacred, sweet, melodious music describing knowledge.
1: Aite laukyamaina jagattunu panditulu vismarinchinaru aneetundi apanindalu lekunda unde nimittamai sneyo margamu preyo margamu manavata tattavunu abhruti gavinche nimittamai adharvana vedamunu kudanu aadharam teeskunnaru.
0: In order that people may not consider as knowledge people having ignored things relating to the world, they have expounded things relating to the world as Sreyo Marga, things which are desirable and things which are acceptable, Sreyo Marga in Adharvana Veda.
1: Aithe Adharvana Veda apavarshiyamainatundi kadani vishwasinchi కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అథర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అథర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అథర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అథర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అథర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు యజుర్వేదము మనసనియు సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అథర్వణ వేదం నందు కోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అథర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్కు ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్కు ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ as to what type of word can be called Rigveda.
1: Manasu yajurvedame kani etti manasu yajurvedamunku samanvayam avutundi.
0: Mind is associated or with reference to yajurveda, but what type of mind is described in yajurveda, this has been described in adharvana.
1: Chakkaga samaganamulo undinatvanti oka saaranni kodikarinchi yajurvedamu oka ganamuga paadutundi.
0: Music has been codified in a beautiful way and that is expounded in Samaveda.

0: పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్నా వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్నా ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా దుర్బుద్ధుల మనసున్నా దూరులు విను చెవులున్నా
1: ఇఫ్ వన్ హ్యాస్ వికెట్ థాట్స్ ఇన్ హిస్ మైండ్
0: పొంచి చూచు కనులున్నా పంచల విను మనసున్నా
1: ఇఫ్ వన్ హ్యాస్ ఐస్ which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not wanted.
0: Vanchita guna chittamunna vanchinche palukunna.
1: If one has a heart which is crooked and which is deceitful,
0: ee vikrutulu chudagane nyayamu ika bratukadanna.
1: The moment such a sight is seen, justice will run away.
0: Jagattunandu ధర్మము న్యాయము సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడా వెలుగుతూ ఉన్నాయి.
1: ది త్రీ వరల్డ్స్ హావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
1: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ which have been described in such sacred truths.
0: ee vedamulu aneka vidamulainti yokka angamulanu abhirudhi parichukuntu vachindi.
1: These vedas also have developed different limbs for themselves.
0: Veetine shakhalu ani cheptu vacharu.
1: These have been described as branches.
0: Modatadi mantramu, rendavadi brahmanamu, moodavadi aranyakamu, nalugavadi upanishattulani.
1: The first one is mantra, the second one is brahmanaka, the third one is aranyaka, the fourth one is upanishads.
0: Manana prana sammilitamainatundi mantra anetundi satyanni sulabhamai margamulo andistu vachindi.
1: The truth has been expounded in these mantrakas which say that by repeating them you get the efficacy and the results.
0: Daivatvanni gurinchinatundi sambhashana jariginappudu kaliginatundi padamule అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
1: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది బ్రహ్మచర్య స్థానమునకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
0: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ this is a very important foundation.
0: Gruhastha vanaprastham sanyasam anetunte bhavanamulaku ee brahmacharyam anetuntedi kindaki punadi vantedi.
1: For the mansion which is having gruhastha vanaprastha and sanyasa, brahmacharya is acting as a foundation.
0: Ee punadi gattiga undinappude painunnatunte moodu yokka antastulu kudanu bhadramga nilchagalavu.
1: Only when the foundation is strong, the three storied building built on that can afford to be strong and
0: gruhastha vanaprastha sanyasamulu moodu kudanu brahmacharya painane aadharapadi untunnadi.
1: Gruhastha vanaprastha and sanyasa are entirely dependent upon brahmacharya.
0: Kanuka jeevitamulo brahmacharya samayamulandu tana yokka jeevitamu mantramayamuga marchukovali.
1: During the stage of brahmacharya, therefore, one has to follow this mantras, one has to follow this particular path of mantras.
0: Mantramanaga ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
1: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
0: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
1: దేవ్ ఆర్డర్డ్ ది టంగ్ to go on repeating sacred words because that alone will be sweet and that alone will be sacred and useful.
0: Brahmachari asatyamu cheppakoodadani.
1: Brahmachari should not utter a lie, untruth.
0: Adhikanga maatadakoodadani.
1: He should not speak too much.
0: Okariki okariki sambandhamainatundi vishayamlo tantalu penchakoodadani.
1: One should not unnecessarily interfere in the matters relating to others.
0: Paradushana cheyakoodadani.
1: one should not comment and criticize others.
0: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
1: These are the four types of sins which
0: తనకు ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
1: Mantram has also taught that one should save himself from committing these four types of sins.
0: తన జీవితములో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: రెండవది బ్రాహ్మణము.
1: ద సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణ.
0: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి?
1: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
0: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
0: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
0: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
1: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
1: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
0: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
0: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
1: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
0: లోక కళ్యాణమునకు
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము
1: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
0: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్
0: గృహస్థుడు సమష్టి స్వరూపుడై
1: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ.
0: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
0: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటిదని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సీక్రెట్ వన్.
0: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
1: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
0: ఈ వానప్రస్థం యొక్క తత్వమునికి ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
1: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
0: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
1: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఐదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్ గోయింగ్ టు ఎ నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్ లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
0: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
1: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God sacred thoughts, these have been described as aranyakas.
0: Inka nalugovadi upanishattulu.
1: The fourth one is upanishads.
0: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
1: There will be a number of meanings for the utterances in upanishads.
0: Pradhanamainatundi oka padamu sat.
1: The most important word in connection with Upanishads is
0: sat aneetvanti padamu sat aneetvanti dhatu nundi puttinatvantedi.
1: This has originated from the root word sat.
0: Ee sat anaga
1: the meaning of sat is
0: kurchunuta
1: sitting
0: kadaluta
1: movement
0: nirmoolam cheyuta
1: destroying
0: aashrayinchuta
1: approaching and taking
0: ani aneka vidhamainatvanti arthamulu unnavi.
1: All these meanings are available for this word sat.
0: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ వీ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
0: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ బిఫోర్ దిస్ వర్డ్, వన్ ఇస్ ఉప, ది అదర్ ఇస్ మీ.
0: ఉప అనగా సమీపము,
1: ఉప మీన్స్ నియర్ బై,
0: మీ అనగా నిష్టతో,
1: మీ మీన్స్ విత్ ఫెయిత్ అండ్ విత్ ఇంట్రెస్ట్.
0: ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది.
1: When you put all these three words together, it becomes Upanishad.
0: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
1: That means sitting nearby with earnestness.
0: Ee kurchuni emi cheyatam?
1: By sitting, what are you going to do?
0: Ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
1: By sitting near the one who has mastered Veda, listen to him with concentration and with earnestness.
0: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
1: There is another word ఎరుకా, which means you sit near him, listen to his utterances, concentrate, contemplate, and try to understand clearly.
0: Eruka anaga deeniki chaitanyamu ani oka artham.
1: Eruka or awareness, it has another meaning, and that is consciousness.
0: Deenini chetanamu ani kudunu pilchabadutundi.
1: Another word for this is chetanamu.
0: Ee chetanam anetundi ekkada unnadi?
1: Where do you get chetanamu?
0: Ee chetanam anetundi sarvatra nindinatundi.
1: This is all pervasive, available everywhere.
0: Lokambulu lokastulu lokeshulu sarvam kuda nu chaitanyam yokka swaroopamule.
1: All the worlds, all the living beings and everything that is there is full of chaitanyam.
0: Jadamu chaitanyamu rendinti yokka tattvam kuda nu ekatvamto kudinatvantidi.
1: Inert things as well as living things, both are full of chaitanyam or consciousness.
0: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
1: But you find in man consciousness in a greater measure.
0: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
1: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
0: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడుతున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
1: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
0: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
1: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐస్ సీ.
0: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
0: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
1: It is consciousness which makes mouth
0: chaitanyam anetundi antarbhutamai bahir indriyamulaku taginatundi yokka prakashamunu prakatitamunu gavinchutunnavi.
1: Consciousness remaining as the cause inside will make all the sense organs perform their functions.
0: Sarvatra kudanu chaitanyame untunnadi.
1: Consciousness is found everywhere, all around.
0: Aithe manavudu tana drushtini bahirmukhamu gavinchadam cheta ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిస్ విజన్, హీఈస్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
0: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
0: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
1: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
0: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: This consciousness is found in
0: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: That is found more so in divinity itself. In fact, divinity
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: Oka chinna udaharanam.
1: One small example for this.
0: Ikkada chinna chinna bulbulu pettaru.
1: There are small bulbs here.
0: Aa stambham paina inka koncham prakashavantamaina bulbulu pettaru.
1: On the pillars there are more powerful bulbs.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
0: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
1: But the current and electricity is common in all these
0: bulbs. Voltages vyathyasamga kanipinchavachchu.
1: Because of the difference in voltage, there is difference in light.
0: Kanuka sarvulu yendu, sarvajeevulu yendu, sarvatra kudanu unnatundi chaitanyam anetundi, tama yokka antartattamunu, leka antarattamunu, gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
1: Consciousness, which is found all around, expresses itself in differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni karanamlu untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
1: There are 6 types of covers and obstacles for this.
0: Deenine aaru dongalu ani kuda nu bodhisthu vachindi vedam.
1: Veda has described these as 6 types of thieves.
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
1: దిస్ ఆర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
0: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీన్ని అరికట్టుతూ ఉంటుంది.
1: నాట్ మెర్లీ దీస్ 6 టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ మద
0: కుల మదము.
1: The pride associated with
0: caste. Balamadamu.
1: Associated with strength.
0: Yavanamadamu.
1: Associated with youth.
0: Saundaryamadamu.
1: Associated with beauty.
0: Vidyamadamu.
1: Associated with
0: dhanamadamu.
1: Associated with wealth.
0: Rajyamadamu.
1: Associated with kingdom and power.
0: Tapasmadamu.
1: Associated with tapas and penance.
0: ఈ 9 విధములైనటువంటి మదములు కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
0: Kanuka manam itti chaitanyamunu sarvatra ekatvanga manam anubhavinchalananna ee aatmatattvanni vishwasinchi ee bahirtattvamulainatundi ee yokka gunamulanu kramakramena kodanu manam arikattukovadaniki taina krushi cheyali.
1: If you want to enjoy consciousness as a unifying factor all around, you would control your own these prides and these 6 enemies.
0: Kani ee yokka mana tattvam anetundi chaala balavattaramainatundivi.
1: But all these enemies are very powerful.
0: Idi kevalam mana bhramtunu nundiye abhirudhi ainatundivi.
1: All these get their strength, derive their strength from
0: mana poshanu nundiye ivu perugutu vachinatundivi.
1: All these have grown from our defects and flaws.
0: Kani manavalane putti మనవలనే పెరిగి మనవలనే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
1: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
0: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
1: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
0: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధములైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
1: A number of scientists, by making use of the skills, the intelligence and all their capacities, have been able to produce very destructive weapons.
0: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
1: One small example, take for example atom bomb.
0: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
1: హైడ్రోజన్ బాంబు.
0: ఇవి ఎవరు సృష్టించారు?
1: హూ హాస్ క్రియేటెడ్ దీస్?
0: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
1: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్.
0: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
1: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్ దిస్?
0: మానవుడే.
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్.
0: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: This individual has learned how to manufacture an atom bomb and how to give it so much of strength and power. But he does not have the power to control it.
0: Ade vidhamugane, ee naadu manamu, manayandu aavarichinatvanti, ee arishatvargamulanu, ee ashtamadamulanu, manadwarane perigi, manadwarane abhivruddhi ayipoyi, manalni baadhistadaniki prayatnistunnavi.
1: Just as atom bomb, today, all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us. And they are giving us all sorts of trouble. And this trope we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam anti yemiti.
1: What do you mean by caste pride?
0: Caste of humanity. ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా ఎందు ఉంటున్నది. సర్వ మానవులు కూడా సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
1: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
0: అందరూ ఒక్క ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: ఇఫ్ వన్ రికగ్నైజెస్ ది ట్రూత్ దట్ యూ బిలాంగ్ టు ది సేమ్ క్యాస్ట్ యాజ్ ది అదర్ వన్ బిలాంగ్స్, వేర్ ఇస్ ది నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ ప్రైడ్?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: యు టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే.
1: Wealth is needed for man.
0: Kani enta varaku anta maatrame deeni haddulo unchukovali.
1: But he should always exercise a limit for
0: prati jeevitam ante ikkudu oka limit lone untundadi, haddulone untundadi.
1: The entire life is subject to various limits.
0: Mana deham lopala 98.4 temperature undinappude idi perfect normal.
1: For example, in our physical body the temperature must be 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: ది బ్లడ్ ప్రెషర్ ఫార్ ది హ్యూమన్ సిస్టమ్ ఈస్ 126/80. దిస్ ఈస్ పర్ఫెక్ట్.
0: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90 and 130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, గాని మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: ఇఫ్ ది ఐస్ వర్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
0: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ ఎంత ఒక లిమిటెడ్ కంపెనీ.
1: ఇఫ్ ఇన్ ద సేమ్ వే వీ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అవర్ లిమ్స్, అవర్ సిస్టమ్ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: అందులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హెస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: In a life which is full of limitations, why should one be proud of himself?
0: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో.
1: At which particular time, where and when you are going to suffer?
0: తొమ్మిది చిల్లుల తోలుతుతీయే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
1: This particular body is having 9 holes.
0: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Moment after moment, this body may suffer from various types of bad smell.
0: Kadukulona malamu kadamelle emukalu.
1: This consists of bones and flesh.
0: Arasi chuda paina muriki tholu.
1: If only you examine, this is covered by dirty skin.
0: Eppudu, ye vidhanga maranistundo.
1: When and in what form you are going to get death?
0: Andamu prayamu indriya shakti undani nikkakuroranna. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు.
1: చెప్పు, డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. about your beauty, about your wealth and such other things. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారమునకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
1: యూ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్ కేర్ఫుల్లీ, దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ యూ అట్ ఆల్.
0: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
1: దెన్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ విల్ షైన్ విత్ ఆల్ ఎఫల్జెన్స్.
0: ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదులందు కూడా ఉంటున్నది.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రివలెంట్ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆఫ్ వేకింగ్
0: స్థూల సూక్ష్మ కారణ మహాకారణం ఎందుకు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటున్నది.
1: ఇన్ స్థూల సూక్ష్మ అండ్ కారణ అండ్ మహాకారణ స్టేట్స్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: మూడు కాలములు ఎందు, మూడు లోకములు ఎందు, మూడు గుణములు ఎందు కూడా ఇది ముమ్మూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్.
0: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడ ఉంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: బట్ యూ విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, విల్ యూ బి ఏబుల్ టు గెట్ లైట్ ఆటోమేటికలీ లైక్ దాట్.
0: కానీ ముట్టించువాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ ద ల్యాంప్.
0: పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగున.
1: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్.
0: వుడ్ ఇచ్చేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఏ గార్లెండ్. దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ మేక్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్
0: స్వర్ణము. రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: యూ హావ్ గాట్ గోల్డ్ అండ్ యూ హావ్ గాట్ జెమ్స్, బట్ కెన్ యూ వుడ్ దే
0: కానీ చేసేటువంటి కంసలి ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: You have got education and you have got
0: guru leka labhyamaguna.
1: But if you don't have a preceptor, will you be able to just understand?
0: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kaani palanadi a palanadi b palanadi c ani cheppetundi guru okadu undali kada. Lekapothe denini a antam, denini b antam. Kanukane deenini soochincheetundi vaadu okadu undali, atane margadarshakudu.
1: In the book there may be alphabets, but there is need for one who can identify which alphabet is A, which alphabet is B, one who can indicate and who can point out.
0: Kanukane margadarshakatvam lekundina manam margani nadavalemu.
1: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
0: Atti anubhavagrudainatvanti sarvagrudainatvanti ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఇస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ద పాత్.
0: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
1: వేదాస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రీ, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
0: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
1: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
0: అందరూ గురువులని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీచర్.
0: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
1: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
0: గురుత్ అనగా ఏమిటి? తెలుసుకోవటము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
0: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఏ విధంగా తెలుపుతుందది?
1: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
0: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
1: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
1: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
1: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరితనం.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Akupaccha pachulanni chirukala vela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: Purugula pai paaraadadu, puvula pai paaraadadu, purugulu tummedalaguna.
1: All the insects which move on the flowers, can you describe them as bees?
0: పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
1: జస్ట్ బికాస్ ఎ డోంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
1: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
0: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
0: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
1: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
0: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్, ప్రేమ లేకుండా
0: సర్వం బ్రహ్మమయం అంటే పదములో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ we have to make an effort to understand
0: andaru kuda chaitanya swaroopude.
1: You are all forms of consciousness.
0: Kanuka motta mota ee chaitanyam nuku addu tagilinatvanti vaatini addu undinatvanti vaatini kontha varaku nu manam kramakramina gaani tolaginchukotaniki krushi cheyali.
1: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
0: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: We desire something, but our actions betray our desire.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: పిప్పి కొట్టి రసము పీల్చకుండా.
1: You have to extract juice from the sugar cane.
0: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుక నాకు రసం, ఈ చెరుక నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠురములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట మనం సాధించాలి.
1: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise, not.
0: కానీ మనం ఆ స్థితిలో లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్.
0: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం, అంత మనం ఊపిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: యూ ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యూ ఆర్ క్రిటిసైజ్ అండ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యూ
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్షర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
0: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
0: ఒకడు వర్ణించినా నేను పెరగను.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
0: నాది నాదే.
1: ఐఎమ్ మై సెల్ఫ్.
0: నా తత్వము నాదే.
1: మై ప్రిన్సిపల్
0: నా సత్యము నాదే.
1: మై ట్రూత్ ఈస్ మైన్.
0: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: వెన్ డు వీ గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
0: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
1: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్.
0: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ది.
0: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
0: కలుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమనే నీ సర్వబలము.
1: Your real strength lies in the power of ఆత్మ.
0: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
0: you can enjoy everything.
1: Wherever you are,
0: adavula yendunna,
1: whether you are in the forest,
0: akashamununna,
1: whether you are in the sky,
0: pattanamununna,
1: whether you are in the city,
0: pallenunna,
1: whether you are in the
0: village, muttameedanunna,
1: whether you are
0: nattetabadiunna,
1: whether you are in the
0: middle of the river, ekkadunna nee chethyanum nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
1: Therefore there is no need for
0: ekkado manam vetukuponakkarledu.
1: There is no need for searching for consciousness somewhere.
0: Adi neelone untunnadi.
1: It is inside you.
0: Neeku deeni yokka chaitanyamunaku addu tagilinatundi danini pariharam gaavinchukoneetundi prayatnam cheyi.
1: All that you have to do is to remove the obstructions which cover this consciousness.
0: Jagatanta brahmane.
1: The entire world is full of brahman.
0: Samasta padarthamulu brahmane.
1: Every object is full of brahman.
0: Sarva swaroopam kudanu brahmane.
1: Every form is brahman.
0: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
1: These are the principles which have been expounded in upanishads.
0: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి, అగోచరంగా ఉండేటువంటి, గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
0: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి.
1: హౌ కెన్ వి మానిఫెస్ట్ దిస్?
0: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
1: ఇన్ వింటర్ you put on a banin inside.
0: Dani paina oka shirt veskuntam.
1: You wear a shirt on that.
0: Dani paina dattamaina coat nu kappukuntam.
1: On that you wear another coat.
0: Ee vidhamainatundi dress nu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhigam kanipistundi.
1: When you cover yourself with so many types of dress, you will say, I have not been able to see my own body and my own chest. How can you
0: mudata neevu paina gappinatundi dattamaina coat nu teesivei?
1: In the first instance, remove the coat విచ్ ఇస్ సో థిక్
0: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
1: సెకండ్ యు రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో
0: ఆ పైన బనియన్ కూడా తీసేసేయి.
1: అండ్ దెన్ యు రిమూవ్ ద బనియన్
0: నిన్ను నీవు చూసుకో నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
1: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
0: అదే విధంగాని ఈ నాడు తమోగుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
1: In the same way, we have covered ourselves with this tamoguna.
0: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకుందాము.
1: We have also covered ourselves with రజోగుణ, which will be
0: ఈ షర్ట్ మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి తిండిగా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
1: We are also covering ourselves with a thin
0: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: When your heart is covered by these three gunas, how can you get a
0: vision? మొట్టమొదట తమోగుణం తీసివేయి.
1: Therefore, in the first place, remove
0: రజోగుణం తీసివేయి.
1: Then you remove రజోగుణం.
0: ఆ పైన సాత్వికం కూడా తీసివేయి.
1: Then you remove even సాత్వగుణ ఆల్సో.
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు కనిపిస్తుంది. ఇవి నీవు వేసుకున్నటువంటి డ్రెస్సులే.
1: Then only you will be able to get a vision of your Atman. All these are worn by you.
0: నీవు వేసుకున్నవి తీసివేయి. అంటే ఇంకా ఉన్నదానిని నీవు చేయనక్కర్లేదు.
1: All that you have to do is, whatever you have worn on your Atma, you remove
0: them. అది ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
1: Then you will be able to get Atma as it
0: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: You have developed these three gunas.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: ఆల్ దోస్ గుణాస్ విచ్ యు హావ్ డెవలప్డ్ యు రిమూవ్ దెమ్.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: దెన్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: ఈవెన్ ఫర్ దిస్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎసెన్షియల్.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: ఫర్ గెటింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ యు హావ్ టు అండర్టేక్ సాధన.
0: అప్పుడే నెగిటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
1: వెన్ ది నెగటివ్ అండ్ పాజిటివ్ జాయిన్ టుగెదర్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
0: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
1: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
0: Ayyo tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
0: ee naati bhakti prapattulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
1: The devotion and surrender of today is full of this kind of low.
0: Neevu koravalsindi okka daivanni koru.
1: All that you have to desire is desire God.
0: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
1: Everything else will be given to you.
0: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: You go on asking one thing or the other, you would not be able to get God.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Our efforts must be to win the grace of God.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: All that we should desire is only God.
0: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
1: The reason is you are yourself God.
0: నిన్ను నీవు కోరుకోవటమే.
1: You will be seeking your own self actually.
0: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
1: Trying to deceive God is deceiving your own self.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
1: Only when you realize truth, you will be able to get a view of consciousness.
0: కాన మన యొక్క అల్పభావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
0: Manamu chadiveetunte chadulu kaani nerchetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
1: all the types of education that you seek, whatever learning is imparted, ultimately it is all for the sake of
0: చదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేఖను ఏడ్చుచుండే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ ఎదుటి గొప్పను చూచి ఏడుస్తున్నాము.
1: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
0: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
1: యు ఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్
0: ఇది ఆ చదువుల యొక్క సారము.
1: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకుర్ర గొప్ప చదువరి నేనంచు తిరుగకుర్ర చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమూర సద్గుణ నడకలే సారమూర.
1: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నారేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman. That is the eternal witness.
1: చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవం నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In the earlier period of human history, saints and sages have gone through the Vedas with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rende vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter, the other one is spiritual.
1: Kani padamulaku arthamulanu prabodhinchi jagattulo vyapti gavinchi ekatvamloni anekatvalu nirupana gurinchi sadhinatundi paadini gana sambandham.
0: All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: Padarthami yokka swaroopamuni antarathamuga visheshinchi aa padartha swaroopa gnanamunu lokamulaku prapocham prabhajanam chesinatundi mahaniyulu aanaa.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Pranadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిక్షిక.
0: The దర్శన propounded by the saint Pranada is వైశిక్షిక.
1: ఈ వైశిక్షిక దర్శనములకు కాణాదుడే మూల కారణం.
0: It is the saint Pranada who propounded this darshana by name వైశిక్షిక.

0: శాలువ శాస్త్రం రౌటెక్స్ అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచమునకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తునకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనమును అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక స్పీక్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఎఫెమెరల్ అండ్ ద నేచర్ ఆఫ్ ద పర్మనెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఇస్ థాట్ బై దిస్ వైశేషిక
0: ప్రపంచమునందు గల సమస్త విద్యలు కూడాను వేదము నుండి ఆవిర్భవించిన
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద వరల్డ్ కేమ్ అవుట్ ఆఫ్ వేద
0: ఈ సర్వ విద్యలు కూడాను భౌతికమైన జగత్తును

0: అనుభవింపజేసే కీర్తివి.
1: ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇట్ హెల్ప్ యు టు ఎక్స్‌పీరియన్స్ ద వరల్డ్.
0: కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని సంకటం చేస్తూ వచ్చారు.
1: A saint in those days simply refused the secular worldly knowledge and accepted the spiritual divine knowledge.
0: తపస్సు చేత అభౌతికమైన సత్యములను హస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: పదార్థ జ్ఞానములో పరిశీలన కలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపు చేస్తారు.
1: Then we investigate the matter, we find different forms.
0: అంతరాత్మ భావమునందు దీని ఆచరణ కలిపినప్పుడు ఆలోచన కలిపినప్పుడు పరిశీలన కలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని స్పష్టమవుతుంది.
1: But when we understand the inner reality, think over and inquire, we find oneness.
0: Kondalanni bandale.
1: All hills have what we call them.
0: Bhoomi antayinu gurumayame.
1: The entire earth is full of mud.
0: Ruchamalanninu kastavayame.
1: The entire tree is full of wood.
0: Manavalandaru maamsamayame.
1: The entire human body is of flesh.
0: Aakaramulo, rupanamulo, vastu yokka విశిష్టతను వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ ప్రూవ్ బేస్డ్ ఆన్ ది నేమ్ అండ్ ఫార్మ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్.
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటి యందు ఉండినటువంటివి పంచభూతములు.
1: వెన్ వీ ఎంక్వైర్ డీప్లీ వీ విల్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు, ఈ కొండలు, ఈ భూమి, ఈ మనుష్య స్వరూపములు, సమస్త ప్రాణికోటిని కూడా పంచభూతముల యొక్క అంతరార్థములే.
1: The five elements express externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking, truly,
0: ఒక అణువులకు మరొక అణువులకు భేదము నిరూపింపచేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము.
1: The difference between one atom and another atom is special vishesha.
0: విశేషము నిరూపింపచేసినటువంటిదే వైశేషికము అని పేరు.
1: That speciality is crudely explained by this Vaisheshika.
0: విశేషము విశేషములుగా ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావం.
1: What is special here? A sort of inner significance.
0: సమస్త పదార్థముల యందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారము చేసుకుని
1: the special significance lies basing on the basis
0: విశేషమును నిరూపింప చేసినటువంటిదే వైశేషికం.
1: The Vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతనో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom there's lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika darshana also proves the fact the reality of the world.
0: ప్రకృతి పదార్థము కూడాను సత్యమేని నిరూపించింది.
1: It also proves that the matter and the nature are
0: swarupamulu marinappatikini
1: forms may change.
0: Padartham marunadi kaadu ani koru nirupichu.
1: It also proves that the matter doesn't change.
0: Mattito kumari kundanu chesadu.
1: Out of mud the pots are made.
0: Kundanu kadilipoyinavi.
1: Pots are broken.
0: Mukkalainavi.
1: Broken pieces.
0: Inka mattiga marinavi.
1: It has become mud.
0: కుండలు మారినవే కాని ముక్కలు మారినవే కాని వస్తు మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: దిస్ వైశేషిక ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ థాట్స్ హావ్ చేంజ్డ్ థింగ్స్ హావ్ చేంజ్డ్ ద మ్యాటర్ హాస్ నాట్ చేంజ్డ్.
0: ఇది వెండి తమ్ల.
1: దిస్ ఇస్ సిల్వర్ తమ్ల.
0: ఈ వెండి తమ్లను కరిగించి వెండి కట్టగా తీసుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ తామ్ర అండ్ మేక్ ఇట్ ఇంటు క్లే.
0: వెండి కట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ కెన్ మెల్ట్ దిస్ తామ్ర అండ్ మేక్ ఇట్ ఇంటు
0: క్లే. ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్ చేంజ్, సిల్వర్ డస్ నాట్.
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటి
1: ఇక వైశేషిక దర్శనార్థ మ్యాటర్ డజన్ చేంజ్, నో ఫార్మ్స్ చేంజ్.
0: ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను,
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈనాడు కూడాను మారున్నది కాదు.
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: పంచభూతములు భగవత్ అంశము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక శబ్దములు ఎందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు.
1: దెన్ ది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సౌండ్.
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుము.
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజంట్ చేంజ్.
0: ఒక హార్మోనియం మనం వాయించుకుని ఉండవచ్చు.
1: యు మే ప్లే ఆన్ హార్మోనియం.
0: ఈ హార్మోనియంకు దానికి గాలి వేస్తుంటారు.
1: యు అప్లై ద ఎయిర్ యాజ్ యు ప్లే.
0: గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్ వన్.
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారీ గామ బాగా వేస్తుంది.
1: When you press the reed, you get the sound
0: sa-ri-ga-ma-pa-da-ri.
1: You get these sounds,
0: sa-ri-ga-ma-pa-da-ri. Sapta-swaramu-vastunai.
1: You get all seven.
0: Ee sapta-swaramu-maravachanu.
1: These seven sounds may change.
0: Kaali-gaali-ma-pa-da-ri.
1: The air does not.
0: Ee sapta-swaramu-lakkunu, vokka-gaali-e-adharamu.
1: For all the seven sounds, air is the basis.
0: Haa-gaali-e-onkaramu.
1: Air is onkara.
0: Ee swaramu-ne-vikaramu.
1: And other sounds are aberrated.
0: Inni vikaramulu kuda nu oka omkaram nundiye avirbhavinchinattu.
1: All these sounds came out of om.
0: Padarthamu marina padarthamu maradani.
1: The matter may change but not the base.
0: Ee jagattunandu padarthamu prakruti rendu kuda nu shashvatamainadani.
1: And that in this world the matter and nature are permanent.
0: Nirupistu vachindi ee vaisheshika.
1: Vaisheshika darshana proved this basic fact.
0: Deeniki konni aadharamulu kuda nu teesukunnadi.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను ప్రాకృతమైన ఆధారముగానే తీసుకుంది.
1: ఇట్ ఇస్ టేకన్ ద సెక్యులర్ ఫిజికల్ బేసిస్.
0: లోకములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును, కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: వైశేషిక దర్శన హ్యాస్ ప్రూవ్డ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్. Though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: And today in the world we consider men more than women.
0: కానీ వైశేషికులు ఇది ఇరువురు సమానమే అని.
1: But వైశేషిక దర్శన established equality.
0: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని, అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడాను ఎట్టి కార్యమునందు కూడాను విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేశారు.
1: బేసింగ్ ఆన్ మెనీ ప్రూఫ్స్, వైశేషిక దర్శన ప్రూవ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమేంటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్?
0: ఈ అల్ప భేదములను పెంచుకొని
1: వి డెవలప్ మీన్ ఫీలింగ్
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: వి ఫర్గెట్ ద ట్రూ సెల్ఫ్.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: వి టర్న్ దిస్ యూనిటీ ఇంటు డైవర్సిటీ అండ్ దేర్ఫోర్ ది ప్రెసెంట్ పొజిషన్ సొసైటీ ఇస్ నాట్ ఈజీ.
0: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ పీస్.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ wants to derive happiness out of life.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను ఈ సమాజమునకు చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే ఏమాత్రమే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamunaku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee javabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki neeve emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: కలిగిస్తుంది.
0: కనుకనే ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికము చక్కగా వివరణ చేస్తుంది.
1: దిస్ వైశేషిక హస్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద పెయిన్ అండ్ ప్లెజర్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద వరల్డ్ విశేషము ఇస్ ద ఇన్నర్ థింగ్.
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
1: బేసింగ్ ఆన్ దిస్ స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నాదని ప్రశ్నించుకుంటున్నావే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: వి క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హెస్ గివెన్.
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నానే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవటం.
1: వాట్ గుడ్ దట్ వరల్డ్ హెస్ డన్ టు మీ బట్ వీ డోంట్ క్వశ్చన్ ద గుడ్ వీ హెవ్ డన్ టు ద వరల్డ్.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు తప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటి గను మానవత్వానికి సంబంధించినటువంటి గను విచారించి మనము చేయాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: పరమాణువులు యందు మహత్తరమైనటువంటి శక్తి ఉంటుంది.
1: In the microcosm, there is mighty power.
0: ఈ భేదములను మనం పురస్కరించుకుని చేసిన ఉండేటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
1: We should also understand the inner significance that lies in difference.
0: అంతేకాదు.
1: Not only this.
0: ఈ భేదములు
1: the differences
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్య జ్యోతము కూడా ఈ యొక్క వైశేషిక అందిస్తుంది.
1: The differences, the past, present and future and the true form are all well explained by Vaisheshika.
0: Ikala bhagyamainade satyamani kudanu nirupistu vachi.
1: It also proves the truth.
0: Kanuka ee ikala bhagyam nandu ee vidhamaina bhedam ledu.
1: The changeless truth, how do you get the difference?
0: Inne sukla yajurvedam lopala kudanu chakkai adarsham chetuntu yokka anubhuti nandistu vachi.
1: The same fact also gives many experiences in that book sukla yajurveda.
0: Ee vedamul yokka sutramulanu ఈ యొక్క వైశేషికము చక్కగా పరిశీలించడానికి
1: వేదిక్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెల్ ఇన్వెస్టిగేటెడ్.
0: ఓ మానవుడ,
1: ఓ మ్యాన్,
0: అందరూ ఒక కూటి పువ్వులమే.
1: వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్.
0: అందరూ ఒక మాట పిల్లలమే.
1: వి ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ ఫాదర్.
0: అందరూ ఒక తీగి పువ్వులమే.
1: వి ఆర్ ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ క్రీప్.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అందరూ మానవులమే.
1: వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఎందుకు ఈ భేదములు?
1: వాట్ ఆర్ దీస్ డిఫరెన్సెస్?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: వై షుడ్ దే బి హేట్రెడ్?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ పరులను కాదు నాయన అని ప్రబోధించాడు.
1: హి థాట్ యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్ నాట్ ఎనీవన్.
0: ఒక్క కూటి పువ్వులమే.
1: వి బిలాంగ్ టు ద సేమ్.
0: ఏమిటి ఆ కూటి?
1: వాట్ ఈస్ దట్?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: దిస్ బాడీ ద హౌస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ఆ గూటిలో ఉండినటువంటి పువ్వులే ఈ జీవుడు.
1: వేర్ ది బర్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ హౌస్ ది ఇండివిజువల్.
0: అందుకోసమనే పూర్వకాలం నుండి పాడేటుంటారు, పలుకవే బంగారు చిలుక అని. ఆ చిలుకను ఏకమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: దోస్ డేస్ దే మిస్ దిస్ సాంగ్. దిస్ బర్డ్ ఇస్ ఎన్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు, పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారు.
1: Swami said many times.
0: ఈ దేశం అనేటువంటి పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరుని కాని పురుగు జవ్వాదీలు పుట్టబోదు.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
1: In this cage, how long the bird lasts?
0: రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే గూడును కట్టి గూడును కూడా క్షేమంగా కాపాడుతుంది.
1: So long it acquires the wings, it safeguards.
0: రెక్కలు రాగానే గూడును కూడా సిద్ధం చేసి వెళ్ళిపోతుంది.
1: The moment it acquires wings, it runs away.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ గూడును ఆధారం చేసుకుంటుంది.
1: Therefore, until we get the knowledge of the self, we should have this house of the body.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క రెక్కలు రాగానే గూడును కూడా చిన్నా చిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకోతున్నాం.
1: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
0: కర్తని ఈ దేహమే ఒక గూడు.
1: Body is a cage.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుంది.
1: This is present to everyone.
0: కర్తని ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉన్నప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: Body is a house. It may be different, but all are one and the same.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: You take into account unity in diversity.
0: మూడు యొక్క గువ్వలమే మనము.
1: We belong to the same house.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: We are the children of the same mother.
0: ఏమిటి ఆ తల్లి?
1: Who is that mother?
0: భూమాత.
1: The mother earth.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించినటువంటి వాడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ అర్త్.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు తెలుపు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు, దేహమే మట్టిమయమే.
1: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm because body is composed of the mud.
0: Matti nundi vachinatundi ee dehamu mattoni nilamaipothundi.
1: The body came out of the mud and goes back into the mud.
0: Kaka prati manavudu kudanu raju mudalukunnadu kon varaku kaani leke kooti beda mudalukoni kooti shodu varaku kaani matti nundi vachinatundi raadu.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born out of the mud.
0: లోహములు ఎన్నో ఉంటున్నవి.
1: There are many metals in the world.
0: అన్ని లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి.
1: All metals came out of earth.
0: కానీ దీనికి విలువలు మాత్రం వివిధ రూపంలో మనం అందిస్తున్నాము.
1: Values deeper.
0: మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది కానీ చెట్టు నుండి కాయలేదు.
1: Gem also came out of earth, not out of tree.
0: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలనే.
1: When we recognize this truth, we will understand that we are the children of the same mother.
0: Manavuda okkati ki poolame.
1: Oh man,
0: okkate poolu veri veri.
1: Oh man, we are the flowers of the same creeper. Creeper is one and the same.
0: Aa tigine hrudayamu.
1: Creeper is the heart.
0: Ee hrudayam andari endukudunu untundadi.
1: This heart is in everyone.
0: Okka hrudayam nundi maroku hrudayaniki sambandham untundadi.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: వి ఆర్ ద ఫ్లవర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సేమ్ క్రీపర్.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ది సేమ్.
0: మనమంతా ఒకే జాతి.
1: ది హ్యూమన్ సొసైటీ.
0: మానవ జాతి.
1: దట్ ఈస్ ది ట్రై రేస్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: ఎట్టివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడ?
1: Does he belong to anyone?
0: పక్షి జాతి అనుకుంటాడ?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుకని మానవ జాతిలో పుట్టినటువంటి విధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have hatred?
0: Deshamu nirmoolam gaavichinatundi.
1: That which removes hatred.
0: Deshamu nirmoolam gaavichinatundi.
1: That which kills hatred.
0: Ekatvanni prakatinchi divyatvanni aanandamuga andinchinatundi.
1: Expressing the nature of the body and explaining the
0: vaisheshikame.
1: Is the very same
0: ఇందులో పెద్ద విశేషం.
1: This is speciality in vaisheshika.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: Many people begin to teach about this vaisheshika darshana.
0: Granda parichayam tu nechukunnattu vicharam chesi andistunnare kaani
1: that's all out of bookish knowledge.
0: Nitya satyamainatundi anubhutilo undinattundi vicharalu andinchi prajala yokka hrudayaniki adbhutamainattuga ananda parichayattuga prabodhinchinattundi vyaktulu ee naadu karuvaipoyaru.
1: Today we do not have individuals who will explain the daily examples from the daily routine that have been
0: printed in our heart. ఈ భౌతిక దౌత్యములకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the same sentient have gone beyond the sense of the world.
0: వాళ్ళంతా కూడా కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో నుంచి చూసినప్పుడు ఇవన్నీ అల్పశక్తులుగానే ఉంటాయి.
1: From when we view from super mind, all of
0: these below. ఈ నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education
0: అనిత్య విద్యలే. అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టమొచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణము.
1: You say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయినాయి.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో చూచినప్పటికీ it
1: view in any language.
0: Shabdam yokka arthamulu anekanga rupanthu ochinayi.
1: The meanings of the word satya, truth, or interpretation.
0: Padamulu yokka swarupamulu kodanu anekanga prakatistu ochayi.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారం చేయాలనుకున్నప్పుడు
1: నువ్వు ఎంక్వైర్ క్లియర్లీ సో హాస్ టు బి అండర్స్టూడ్
0: పియూటీ పుట్ అంటారు ఈ పదము.
1: వి సే దిస్ వర్డ్ పియూటీ పుట్
0: కానీ అదే రీతిగా పియూటీ పట్ అంటారు.
1: బట్ ది సేమ్ థింగ్ పియూటీ
0: దీన్ని ఎందుకు పుట్ అనకూడదు?
1: వై డోంట్ వి సే పుట్?
0: దీనికి ఏ ప్రమాణము?
1: వాట్ ఈస్ ది స్టాండర్డ్ హియర్? నథింగ్ మోర్ సర్.
0: వాక్
1: వాక్
0: WALK
1: WALK
0: L ని మర్చిపోతారు. వాక్ అంటారు. వాల్క్ అని ఎందుకు?
1: L ఈజ్ సైలెంట్. వై డోంట్ వి సే వాల్క్?
0: కనుకనే పదము యొక్క అర్థమును ప్రమాణము లేని స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి గుణము పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ that the word, the meanings of the words have not been conveyed properly, we could not go transcend to spiritual level.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణి వ్యాకరణం,
1: the grammar of the pani relate to matter,
0: shabdamnu gurinchi bodhinchinatvanti ee vidhi vaisheshika grantham,
1: the vaisheshika speaks of the sound.
0: Kanuka
1: so
0: ee vidhamanti yokka bhedamulu manam chakkaga vicharam cheyali.
1: We have to understand clearly the sort of differences.
0: Prapanchamulanu aneka drishyalu manam chustunnam.
1: In this world we see so many things.
0: Konni manchigalu konni cheddalu ga manam bhavisthunnam.
1: We consider few good and others bad.
0: Ee manchi cheddalu
1: good and bad
0: kala marchiyata sambandhinchinattu
1: they happen because of the change in time.
0: Ante kaani yemi kudanu cheddalu ee jagattulo yemi undi?
1: Only that in this world nothing bad.
0: Aithe nenu manavudanu aneetundi oka deshabranti undinatta varaku kudanu ee manchi cheddalu manam paatinchu.
1: However, we have body identification, we have to observe good and bad.
0: Ee naati manavudu
1: man today
0: వివేక హీరుడు కావటం చేతనే
1: యాజ్ ఎ లాస్ట్ డిస్క్రిమినేషన్
0: వైరాగ్యము పారమైపోతున్నారు.
1: రెనన్సియేషన్ ఇస్ లాస్ట్.
0: కేవలము ఆత్మజ్ఞానము లేకపోవటం చేతనే
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్
0: శరీరము భారమవుతుంది.
1: ద బాడీ బికమ్స్ ఎ బర్డెన్.
0: ప్రేమతత్వము లేకపోవటం చేతనే
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్
0: మనస్సు భారమవుతుంది.
1: ద మైండ్ హస్ బికమ్ ఎ బర్డెన్.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమతత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: Sharira bharamunaku aatma vicharam lekapothame.
1: The body has become a burden because of the absence of self inquiry.
0: Viveka vijnanamulu lekapothamu leka vairagyam lekapodaniki karanamu vicharana lekapothame.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: Prati manamudu kudanu vicharana.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: దిస్ డిస్క్రిమినేషన్ ఇస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఏది సత్యం? ఏది ఆధారము? ఏది ఆధేయం?
1: వాట్ ఈస్ ది ట్రూత్? వాట్ ఈస్ ది బేసిస్? వాట్ ఈస్ ది వన్ సపోర్ట్?
0: ఇక్కడ మనము కొన్ని విధమైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: హియర్ వి హావ్ టు టేక్ సర్టన్ ఐడియా.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని చెప్పుకుంటుంది.
1: వన్ ఇస్ నిమిత్త, ద అదర్ వన్ ఇస్ ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటిని ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: ద పాటర్ విల్ టేక్ దిస్ యాజ్ బేసిక్ బౌట్.
0: కుండలు చెత్తలు మూకట్లు చేస్తున్నాడు.
1: అండ్ దెన్ హీ ప్రిపేర్ ద పాట్ అండ్ ద క్లే.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రుడే.
1: The potter is just an instrument.
0: మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైనటువంటి మూలాధారమే.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్
0: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: బేసింగ్ ఆన్ ది ప్రైమల్ బేసిస్
0: ప్రత్తిని సృష్టించాడు.
1: గాడ్ హాస్ గివెన్ ది ఫాట్.
0: ఈ ప్రత్తిని మానవుడు సృష్టించలేదు.
1: గాడ్ హాస్ నాట్ గివెన్ బర్త్ టు కాటన్.
0: ఈ ప్రత్తి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: హి హాస్ నాట్ క్రియేటెడ్ కాటన్.
0: ఈ ప్రత్తి నుండి నూలు తీసి
1: taking yarn out of
0: cotton. Moolam nundi oka vastram vesi
1: out of the yarn
0: vastram nunchi taru vividhamaina yokka dustuluga dharistunnaru.
1: Cloth is made into different forms of thread.
0: Aadharam evaru srushtinchaaru?
1: Who created the basis?
0: Adi e bhagavata srushti.
1: That is God's creation.
0: Ee naati scientists enta kudalo
1: all scientists today
0: ఏ పెద్ద పెద్ద గ్రామాల్లో మెడ్రాసు బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో
1: In this country where there is no water like Bombay and Madras,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా నువ్వు తియ్యని నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారకులు బోధన చేస్తున్నారు. వాటర్ ఖర్చు పెట్టుకున్నారు.
1: Scientists spend crores and crores with the assumption that they can convert salty portion water
0: into శక్తి వల్లను,
1: because of their power,
0: విజ్ఞాన శక్తి వల్లను,
1: scientific power,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కాని దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంత వరకు?
1: How much should you exert?
0: నిమ్మగా ఉప్పు నీరే లేకపోతే తియ్యని నీరుగా ఏ రీతిగా మార్చగలవు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యని నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert drinking water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక్క టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక్క టంబ్లర్ 40 నయా పైసాలు విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 naya paisalu ichi oka tumbler neelu tagatamaa? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: మార్చుకోవాల్సినటువంటి వీటి ఇవి కాదు.
1: It's not that we need to change.
0: బయట తెల్లని దుస్తులు,
1: white dress outside,
0: లోపల నల్లటి హృదయం,
1: inside a dark heart.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: What we should do here is convert into white heart.
0: ఇంకా కొంతమంది సైంటిస్ట్ అంటే కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటుంటారు.
1: Some other scientists say hydrogen oxygen together may make water.
0: Hydrogen oxygen రెండు కలిపితే వాటర్ అవుతుంది.
1: True, hydrogen oxygen together
0: make water. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి సంపాదించారు మీరు?
1: Where did you get this hydrogen oxygen?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: అది ఆధారమనే కూడా తీసుకుని కొన్ని ఆధేయాలు మీరు మార్చుకుంటున్నారు.
1: Basing on the support you have other support.
0: మానవుడు భగవంతుని యొక్క దివ్య తత్వము దివ్యశక్తులైన ఆధారాన్ని విస్మరిస్తున్నాడు కృతజ్ఞుడు.
1: Man has become ungrateful wretched because he has forgotten the basic.
0: ఇన్ని పరికరములను ప్రపంచానికి అందించాడే భగవంతుడిని ఏమైనా కించితేనా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: కేవలము కృతజ్ఞతా బుద్ధితో
1: ఉండే. We are all ungrateful.
0: ఒక కర్చీఫ్ కింద పడిపోతే,
1: when kerchief is dropped,
0: ఎవరైనా ఎత్తిస్తే థ్యాంక్స్ సార్ అంట.
1: If anyone give you back, you say thanks sir.
0: నా కర్చీఫ్ నాకు అందించినందుకే నీవు థ్యాంక్స్ అంటే,
1: when you return back my kerchief, if you say thanks,
0: భగవంతుడు తన శక్తులంతా కూడా నువ్వు జీవునికి అందిస్తున్నప్పుడు ఇది ఎంత కృతజ్ఞత చూపించాలి?
1: When God has given all his power, how much of gratitude should you show?
0: కనుక సమస్త సృష్టి ఎందుకున్నటువంటి సమస్త శక్తులు కూడా,
1: all the powers in the entire universe,
0: ఆధారమైన శక్తులు కనుకనే ఇది శాశ్వతము.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్ ఇస్
0: పదార్థము శాశ్వతము,
1: గాడ్ ఇస్ పర్మనెంట్,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: మూడింటి ఎందు ఉండేటువంటి మూమూర్తులైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: Therefore the nature is the individual God and the nature, jeeveshwara prakriti.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీంద్రవంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్స్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రం లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్,
1: మెనీ సైంటిస్ట్ నో దిస్.
0: ఢిల్లీలో రేడియో వేవ్స్ అంతా వస్తున్నాయి.
1: యు గెట్ రేడియో వేవ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: మెడ్రాస్ నుంచి రేడియో వేవ్స్, ఆకాశవాణి వాళ్ళ శబ్దంలో వస్తున్నాయి.
1: యు ఆల్సో లిసన్ టు ద రేడియో ఫ్రమ్ మెడ్రాస్.
0: అన్ని దేశముల నుండి కూడా ఈ యొక్క శబ్ద తరంగములంతా వస్తున్నాయి.
1: ఫ్రమ్ ఆల్ కంట్రీస్ యు గెట్ సౌండ్ వేవ్.
0: కానీ ఈ తరంగముల యొక్క దివ్యమైన యొక్క హిమము ఏ రీతిలో ఉంది?
1: How do you find the sound waves in the world?
0: Oka tarangamulo maroka tarangam cherakandi.
1: One wave doesn't join another.
0: Oka tarangam pratyekichinatundi tarangamulu gaane untundi.
1: All waves remain apart.
0: Aithe anni tarangamulu kuda moota gattinattiga untunnayi.
1: But it appears as though the waves are together. There's no difference.
0: Kaliyatam ledu.
1: There's no
0: confusion kavatam ledu.
1: They don't confuse.
0: Ee shakti evari ichinatundi shakti.
1: Who gave that capacity?
0: Evaru cheyagalaru?
1: Who can do that?
0: ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: నాట్ పాసిబుల్.
0: కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
1: గాడ్స్ క్రియేషన్ ఆర్ మిస్టీరియస్.
0: பவளதாலத்தகே கேம்பி கரியாரோ.
1: புரந்தர்தாஸ் செட்,
0: ஓ மானவுடா,
1: ஓ மேன்,
0: பகவந்துடு சிறுகனு சிருஷ்டிச்சாடு.
1: God has created fair.
0: பச்சனி ரங்கு எர்ரனி முக்கு என்று அங்கெல்லாம் சிருஷ்டிச்சாடு.
1: It is green body and red beak now.
0: இது எவர் சிருஷ்டிச்சாரு?
1: Who created that?
0: కుంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: If you take a brush and paint it, it will not be beautiful.
0: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: ఇట్ డిమ్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ బట్ నాట్ ద హార్ట్.
0: ఇదే వెలిగే చిత్రబంధవరు వరిదవయ్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful color that he painted to peacock?
0: Yavaraina ee vidhanga paint veyagalra?
1: Can anyone paint so?
0: Paint vestare kaale adi paint gaane kanipistundi.
1: They paint but it appears as a paint.
0: Kaani inta sahajamaina swaroopanni bhagavantu yetchinchadu.
1: What natural form that God has given?
0: Idi ee yokka scientist yokka shakti samartham.
1: Whose capacity the scientist is this?
0: Idi kaadu kaadu.
1: Certainly na
0: anuvuto annistune unnaru.
1: We create a
0: kaani aa anuvutone vaadu antham ayipothundi.
1: He's only out of the atom, he puts the end himself.
0: He is sustaining the 20 divine shakti em artham kodu aalide.
1: This original natural power has no harm.
0: Ye yokka yantramulu scientist sustinchado,
1: the machine created by scientist.
0: Ye yokka deenini chusi taane bhayapadipothunnadu.
1: He is very much afraid of the machinery.
0: Adi katina paashana hrudayulaina kitti Churchill kunnu okanaadu cheppadu.
1: Churchill, the stone hearted one, also said at one time,
0: manavudu అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్,
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు. నాట్ నోయింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని ప్రహ్లాద్ గురించి చెప్పాడు.
1: ఆల్సో సెడ్ బై ప్రహ్లాద్.
0: లోకములను

0: Father, you have conquered all the worlds in a moment of time.
1: Lokamu chittamu geluva neramu.
0: You could not conquer the world of senses and the heart.
1: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్నే నీవు చేయించుకోలేకపోతున్నావు.
0: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
1: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీ ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
0: యు ఎంజాయ్ డిలైట్ విత్ ది సెన్స్.
1: నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
0: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ది
1: ఫీలింగ్
0: ఆఫ్ ఓనర్షిప్. బట్ యువ్ టు ద సెన్స్.
1: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
0: యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
1: నీకు ఏమి అధికారి?
0: వాట్ అథారిటీ యు హావ్?
1: నీవు అధికారివే.
0: You are no authority.
1: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
0: The one who cannot conquer the physical world.
1: అంతరింద్రియములను నీవు ఏ రీతిగా సాధించావు?
0: How can you accomplish other things?
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలరు.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch
1: out?
0: He is caught by the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: అసాధ్యము.
0: Impossible.
1: కనుకనే నీవు ఈ భౌతికమైన అలౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
0: ప్రవేశించి
1: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు విచారములకు కష్టములకు గురవుతున్నాడు.
0: Man suffers, grieves because he is not able to have a control.
1: ఈ కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
0: How does he face all this?
1: ఈ దుఃఖములు దేని వల్ల సభిస్తున్నాయి?
0: How does he suffer?
1: విచారమే చేసుకోవట్లేదు.
0: He doesn't inquire.
1: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
0: He just thinks it is an act of destiny.
1: ఇది కానే కాదు.
0: Certainly not.
1: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
0: There's nothing that you cannot achieve with a human effort.
1: గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
0: You can bundle the air and catch hold in palm.
1: ఆకాశంలోనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
0: The entire sky can be broken into pieces and thrown out.
1: సముద్రాన్ని ఒక్క తూరి గ్లాస్ ఆఫ్ నీళ్లు వలె త్రాగవచ్చు.
0: The entire ocean can be drunk in a tumbler glass.
1: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
0: The fire also can be caught on palm.
1: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
0: But he is not able to win over the mind.
1: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
0: The one who has got a control over the mind is manishi man.
1: మనసును సాధించక నేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషి కానీ అసలైన మనిషి కాదు.
0: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
1: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
0: So many say,
1: manishi
0: manishi.
1: ఇది తిప్పితే సినిమా.
0: If you read in the reverse order,
1: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
0: He has become a manishi, human being.
1: మనిషిగా తయారు కావటం.
0: He is not a true man.
1: కనుకనే
0: సో
1: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
0: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
1: నిజమైన మనిషి మనస్తో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునే వాడు కావాలి.
0: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ ఎ కంట్రోల్.
1: కనుక వైశేషికమనేటువంటిది,
0: వైశేషిక
1: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
0: The secret mysteries of nature are explained clearly in detail.
1: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
0: The entire world is full of
1: అఖండ మంత అణువులోనే ఉంటుంది.
0: The entire infinity is present
1: in it. ఉంటుంది పెద్ద వృక్షం.
0: The big tree is in a small seed.
1: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
0: But you don't see this tree.
1: వృక్షంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
0: as a part in a seed,
1: ఏ కొమ్మలు ఏ రొమ్మలు ఏ ఆకులు ఏ పువ్వులు ఏ కాయలు ఏ ఫలములంతా ఉన్నాయి, అవన్నీ విత్తనంలోనే ఉంటుంది.
0: The branches, flowers and the fruits all come out of the seed.
1: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్కడ వస్తాయి?
0: When they are not present in the seed, how do you get them in it?
1: కనుకని బీజం మాం సర్వభూతానాం.
0: So God said, in the
1: seed నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది.
0: Out of the seed the entire universe tree has come.
1: కనుకని అణువులందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
0: Therefore the divine power is present.
1: ఈ ఘనమునందే ఉంటుంది అది అణువైన శక్తి.
0: In this macrocosm is the present the power of the
1: microcosm. అంటే ఒక చిన్న విత్తనం ఉంటుంది.
0: And in the entire tree is present small seed again.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన నిత్యమైనటువంటి శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
0: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
1: న్యాయము మానవునికి ప్రాణం.
0: న్యాయ the main basis is life. Life.
1: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
0: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఇన్ లైఫ్.
1: ప్రాణమున్నటువంటి మానవుడు,
0: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
1: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
0: వైశేషిక టాట్ దట్ హి షుడ్ రికగ్నైజ్
1: ప్రాణాన్ని,
0: ద the life.
1: తరువాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చి
0: life and the world are taught.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Kanada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1993.

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో వ్యవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ అండ్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్సిస్టెంట్లీ విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ అండ్ వెర్మిలియన్ కుంకుమ ఆన్ ద ఫోర్ హెడ్ And with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinamu kudanu, Isharattamana gurinchi, aneka mandi, aneka vidamulaga kudanu,
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Ishwarudanaga kevalamu jadalato paamulato alankarta cheskoni vastuntadani aneka mandi bhavamulu.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: Idi kadu Ishvara yokka swarupamu.
1: This is not so exactly.
0: Sahajamainatvanti swarupamunu sarvatra undinappatikini bhakturi yokka brahmana cheta ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality, God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ అండ్ ద ఐడోలాట్రీ దే అడాప్ట్ యాజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగింగ్.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: ప్రాపర్ ఎంక్వైరీ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ భారత్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బెగరీ వాట్స్ ఎవర్.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ the mental weakness that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా భిక్షగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్, దే ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku Bharat deshamlo etti bichchagaandu kodanu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamlu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి విషయాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: Some consider తిరుపతి వెంకటేశ్వర also a beggar.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని

0: మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బెచ్చగాళ్లుగా భావించుకుని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీవన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: లవ్ ఆల్ దోస్ దట్ సఫర్ దట్ ఆర్ ఇన్ పెయిన్.
0: దైవ ప్రీతిని పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: Kanuka athanu emi chetukanaatvanti vaadani athanu edo manamu adukovadaniki vachadani athanni manamu cheekotti oka vidhamainatvanti bichiganiga bhavinchukokoddu.
1: Never consider anybody helpless. Never humiliate anyone.
0: Ee vidhamainatvanti maarpulu manamu chesukuntu vachinappude bhagavantudu manaku manalo manike bhagavantudu pratyaksham avutadu.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you will find the manifestation of God within you. All the people around are your brothers, they are not your beggars. Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: Intiye kaadu konni konni samayal lopala vyaparasthulu untuntaru.
1: We also have businessmen.
0: Varu kevalam koncham lancham ichi varito panulu cheyinchukuntaru.
1: They bribe others and get their things done.
0: Varu kodanu lancham teeskoni ee panulu chestuntaru.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇది కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: Anadi kaalam nundi bharatadesham nandu ee vidhamainatunti oka pracharamu jarugutu deeniki pramanamulu poorthi visparistu vastunnaru.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: Kanuka oka vela vaaru tinadaniki lenappudu ivu variki petti కొంచెం ఆనంద పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్, బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ హ్యాబిట్ ఆఫ్ బెగ్గింగ్.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ వన్ మే ఆస్క్ ఫర్ ఫుడ్, బట్ ట్రూలీ స్పీకింగ్ హీఈస్ నాట్ ఎ బెగర్.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: యాజ్ యూ సర్వ్ ఫుడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ యుర్ రియలీ గ్రేట్ ఎయిదర్.
0: వాడికి ఇంత ఆకలికి పట్టడి అన్నం పెట్టి పొట్ట నింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: Itti bichchagaluga tayar chesi bharatdeshamunu aneka rakamuluga kudanu bharatdesham yokka visishtatanu kolipothunnaru.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: Bharatdeshamu ee naati kudanu idi beedadi kaadu.
1: Under any circumstances, at any point of time, Bharat has never poor.
0: ఇలాంటి బీద దేశమే గినైపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders, wanted to conquer this country?
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.

0: Bharat is a rich country and is not poor.
1: Tarantakatanu, Bhavinchukoni, Nenu Bedavani kada, Navale untuntari pakkana vaaru kudanu ani polchukovatam jarugutundadi.
0: This feeling is born out of comparison. We consider others as poor and we want to help them.
1: Evaraina bhavate bichhandehi ani vaste variki buddhi cheppali meeru.
0: If anyone approaches you begging, ayya, ask them to go.
1: Nee bichham adigeetuvanti vaadu kaadu, neevu oka manishive, nenu oka manishini.
0: You are not a beggar. You are just as good as me. That's what we should say.
1: Neeku ee samayamlo cheti lopala koncham annam lekunda nannu ayyo chaasinchavachunu. Antegani, neevu bidavaadu kaadu, nenu shavukari kaadu.
0: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
1: Kanuka భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ, ఎస్టీమ్, ప్రైడ్ ఆఫ్ భారత్.
1: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
0: లవ్ దిస్ కంట్రీ భారత్, డిక్లేర్ ప్రౌడ్లీ దట్ భారత్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
1: నా భారతదేశము ఎంతో గొప్పది.
0: My Bharat is a glorious country.
1: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
0: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
1: శాస్త్ర పురాణంలంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
0: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
1: ప్రతి దాని కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
0: In every aspect consider Bharat great, extol it, praise its glory.
1: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
0: దట్ విల్ బి ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ వెన్ యూ థింక్ ఆఫ్ ది హెరిటేజ్ లెగసీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నా దేశం గొప్పది అని అనుకుని మీరు చిన్నవారుగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
0: వెన్ యువర్ కంట్రీ ఈజ్ సో గ్రేట్ యూ కెనాట్ బిహేవ్ ఇన్ ఎ మీన్ లో చీప్ వే.
1: పరమ పావనమైన భారత ఆవరి యందు
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్
1: శాస్త్రం అన్నది మనకు చక్కదనం.
0: And this tolerance for
1: barrenness is beauty.
0: And in fact, there is a kind of taste choice for morality.
1: Madhura bhavam bedi mana desam andanna matru bhavam kante manyamendi.
0: The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards a mother.
1: Na talli na bharat desam.
0: This Bharat is my mother.
1: Na talli beda deite yenu kuda bedavanne kada mari.
0: If my mother is poor, I am also poor.
1: Kaadu kaadu naa thalli chaala goppadi.
0: No, my mother is rich.
1: Madhura bhavam bedi mana desam andanna maatru bhavam kante maanyamendi.
0: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
1: Kanuka naa desamu naaku maatru desamu.
0: This country is my motherland.
1: Kanuka aa maatru devini manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
0: Therefore we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
1: Sakala shastra purana samvadananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
0: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all other sacred texts.
1: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
0: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
1: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
0: In fact, the physical mother may be poor.
1: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
0: But motherland can never be poor.
1: Motherland చాలా గొప్పది.
0: Motherland is very great.
1: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించేటువంటిది.
0: Of all the nations, Bharat stands the highest, highly reputed.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
0: సచ్ ఎ సీక్రెట్ ల్యాండ్ భారత్ కెన్ నెవర్ బి వ్యూడ్ యాజ్ సో సింపుల్ అండ్ ఆర్డినరీ.
1: భారతదేశం నందున్నటువంటి నీతి నిజాయితీలు
0: The morality and the integrity in this country
1: are
0: not noticed anywhere in the world.
1: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా.
0: వెన్ భారత్ ఇట్ సెల్ఫ్ ద వెరీ సింబల్ మెటఫర్ ఆఫ్ గోల్డ్, వై డు యూ నీడ్ టు బై గోల్డ్ అండ్ సిల్వర్ ఎల్స్వేర్.
1: దేశమే మనకు గొప్ప, భారతదేశము బంగారు దేశము.
0: In fact, the very country, motherland, Bharat itself,
1: is gold.
0: Why do you need to buy the other metals like silver and other
1: metals? Wherever
0: you go, you find gold.
1: We are
0: humiliating this golden land.
1: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
0: The educated people today should decide to make this country a golden country.
1: Aithe ee chadivetunte vaaru kodanu ee goppatanaanni vaaru telusukovataledu.
0: The educated people also are not able to understand the greatness of the country.
1: Vaaru vellinte granthe kodanu ee bichigalu adhikanga cheltuntaru.
0: Wherever they go, they find many beggars.
1: Ee cheradaniki maname abhyasam chesamu.
0: In fact, we are responsible for this habit of begging. Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage
1: beggars. You
0: can ask him, what is that you want? You want clothes? Yes, you can give him one pair.
1: If you want
0: food, serve him food.
1: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వారందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
0: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
1: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
0: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
1: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
0: In fact, men of honor and in position also have lost their name and fame. And this is also part of the poverty mental, that's what we find. Bribing the other person, accepting the bribe, corruption are very bad.
1: ఎవరు కూడా ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోకూడదు.
0: Nobody should get into this sort of corruption.
1: ఇంక మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకును హెచ్చరించాలి.
0: In fact, we have to caution the government also.
1: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
0: In fact, the government is not meant to entertain beggars.
1: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
0: And in fact, we should not give money to beggars.
1: మనం ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
0: They should not receive and we should never give.
1: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
1: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
0: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
1: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
0: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
0: And we make every effort to attain God.
1: ఏ దేవాలయం పోయినప్పటికి ఆ పూజారు తట్టనిచ్చి పెట్టారు.
0: యూ గో టు ఎనీ టెంపుల్, యూ ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఎ ప్లేట్.
1: దాంట్లో ఇంత దక్షిణ వేసేది, వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
0: అండ్ హీ ఎక్స్పెక్ట్ సమ్ దక్షిణ సమ్ మనీ అండ్ వీ రిసీవ్ ప్రసాదం.
1: దక్షిణే మనకొద్దు.
0: లెట్ అస్ నాట్
1: యాక్చువల్లీ బిచ్చమే మనకొద్దు.
0: వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్
1: రిచ్ వాడిగా ఉండాలి.
0: You cannot be bhiksha the
1: beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ భిక్షాన్ని అడిగి మనం చావకూడదు.
0: In fact, we should never accept such kind of bhiksha or begging.
1: కనుక ఎవరైనా కూడా ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు ఏంటి బుద్ధి చెప్పండి.
0: If you come across beggars, you educated people should not encourage them.
1: నీవు భరత మాత పుత్రుడవు.
0: You are the son of Bharat.
1: భరత మాత బిచ్చిది కాదు.
0: And in fact, you are not beggars of Bharat.
1: రిచ్ది.
0: Bharat is rich.
1: అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటి.
0: It has been protecting all countries.
1: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెట్టడం న్యాయం కాదు.
0: You are not justified in being the son of Bharat.
1: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
0: And you should not carry money in your pocket.
1: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్లిపోవటము.
0: And in fact, if those people that want, just finish the matter there.
1: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కాని అది ఇచ్చటం కాదు గొప్పతనము.
0: And in fact, it lies on the giver.
1: ఇచ్చాడు కొంత కాసులు కాని తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
0: Though you received money, in fact you have lost the very name of your country.
1: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
0: It is necessary to keep up the honor of the mother.
1: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
0: Such sons of Bharat are very much essential today.
1: ఇంతే కాకుండా
0: not only this,
1: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
0: There are also certain aspects in this present day world.
1: దేవాలయంలో పోతుంటే విభూతి.
0: If you go to దేవాలయం, you find విభూతి.
1: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
0: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
1: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
0: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
1: ధాన్యం ఒక విభూతి.
0: గ్రెయిన్ ఇస్
1: బంగారం ఒక విభూతి.
0: గోల్డ్
1: పెండి ఒక విభూతి.
0: సిల్వర్
1: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
0: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
1: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవే చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
0: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
1: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
0: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానికే, పిచ్చం పెట్టడానికే కాదు. కాదు.
0: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
1: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
0: I am born to maintain the prestige and the dignity of my mother.
1: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
1: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: So make every effort to maintain the name.
1: మా పిల్లలు రామాయణం పాడుతుంటారు.
0: Our students also sing that song.
1: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
0: Our sons this way question Sita.
1: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
0: And the children say that, Mother, are you crying, feeling sad that we are under control of someone else?
1: Kaadu, kaadu. Ramana kante minchina varam memu.
0: In fact, we are greater.
1: Kalaku ilanti kumarulu undaga neevu mammanu bichigaadiga bhavistunnavu.
0: When you have sons of this type, never consider us cheap or beggars.
1: Kanuka kantidarala kaarchakoodadu annaru.
0: You don't need to shed a tear.
1: Neevu kantidarala kaarchukunte desame oka bichigaadiga ayipothundi.
0: Oh mother, if you shed tears, the whole country will be miserable.
1: తన కన్న తల్లి యొక్క కంటి దారలు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
0: It is the duty of every son to see that mother would never shed a tear.
1: అమ్మా నీవేమాత్రం కంటి దారలు కార్చకూడదు.
0: The sons told Sita.
1: మేమున్నాము.
0: We are here, don't cry.
1: మేము ప్రాణాలైనా ఒడ్డి మిమ్మల్ని కాపాడతాము.
0: We are ready to sacrifice our life and
1: అంతే కాని కంటి దారలు కార్చకూడదు అని చెప్పారు.
0: Oh mother, never cry and shed tears was their prayer.
1: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
0: Such sons of that quality we don't have today.
1: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
0: We find the weakness in every aspect of life.
1: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
0: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
1: ఇంత గొప్పవారిగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీడికి ఎందుకు పెంచుకుంటున్నారు?
0: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
1: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
0: Never have a feeling that you do not have.
1: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
0: at one time
1: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
0: Wanted 5 rupees.
1: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
0: And he sent him to a businessman.
1: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
0: అండ్ హీ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
1: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
0: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
1: రెండో చెట్టి గారింటికి పోమన్నాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్ మెన్.
1: ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
0: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
1: ఇంకొక ఇంటికి పోయినాడు.
0: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
1: వాళ్ళెవరూ అక్కడ లేకుండా పోయారు.
0: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
0: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మెన్ బై సైడ్.
1: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడుకు మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చాన్ని అడుగుతూ వచ్చారు.
0: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
1: అయ్యా నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా, ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది.
0: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough current in your 5.
1: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
0: He corrected him. Then this businessman
1: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
0: And he tore to 5 pieces.
1: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పేచ్చమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడం అనేది లేదు.
0: This is due to pressure and not out of one's own willingness.
1: కనుక మనం ఏది చూసినప్పుడు ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
1: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరుణాలు కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
0: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
1: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
0: In fact, whatever we have in this world, all have equal share.
1: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani nee variki vaddinchadaniki prayatnam cheyadu.
0: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
1: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
0: So we should abandon this cheap mentality.
1: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
0: We should foster the spirit of sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
0: When once you have this sacrifice, you are bound to be great.
1: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
0: Today we don't find sacrifice in anyone.
1: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరచడం చేయరు.
0: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
1: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ.
1: వాడు నిజమైనటువంటి మానవుడు.
0: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హి ఇస్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
0: అండ్ యు కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. తీసుకుని
1: వచ్చి పెట్టొద్దు.
0: యు డోంట్ నీడ్ టు బారో.
1: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
0: దిస్ హౌ వి హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
1: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది బిచ్చగాళ్లను
1: తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
0: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
1: ఇదేనా చదువుకోవటము?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
0: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
1: చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
0: That education is not required.
1: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారైనా,
0: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్
1: గ్రాడ్యుయేట్ సంపదలుండి సద్దానపరుడైనా పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా,
0: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
1: ఆయురారోగ్యం అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
0: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్,
1: సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైనా,
0: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్ వేదారు
1: భక్తులకు ఏనాటికైనా,
0: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: ఇలాంటి వాళ్ళు ఇంక చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్,
1: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
0: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
1: చాలా బలహీనులైపోతున్నారు.
0: వీఆర్ వీక్.
1: దేశం యొక్క గౌరవాన్ని తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
0: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ద
1: ఫ్యామిలీ. గౌరవాన్ని నిలపాలి.
0: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
1: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
0: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
0: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
1: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
0: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
1: Kanukane anni charitrale endukodanu Ramakrishna Paramahansa Swami charitra endukodanu Rabindranath Tagore charitra endukodanu Vivekananda charitra endukodanu anni chagattadu ilanti beggaruga tayar kavatame.
0: In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintain the name and the fame of the family.
1: Kanuka pernu mam chudala.
0: So it is the name, reputation.
1: Nenu evaru, nenu Bharatamata putrunu.
0: And the son of Bharat.
1: Nenu Bharata putrunu.
0: And the son of Bharat.
1: Aa Bharata putrudainatvanti pernu nilipalanukunte tyagam poonukovali.
0: To be a true son of Bharat, be ready to sacrifice.
1: నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి.
0: ఐ మే నాట్ బి హ్యావింగ్ బట్ ఐఎమ్ ప్రిపేర్ టు
1: సర్వ్. ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ షుడ్ బి దేర్.
1: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
0: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
1: భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
0: అండ్ హీ వాజ్ కరోనేటెడ్
1: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటిస్డ్ ఎనీబడీ.
1: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
0: And Lakshmana by his side was furious.
1: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
0: It is Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to hand, to deny this is shelter in the forest also.
1: లక్ష్మణ, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
0: అండ్ రామచంద్ర సేడ్, లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
1: త్యాగమయుడు,
0: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
1: శీలమయుడు,
0: వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
0: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటీస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ వన్.
1: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
1: Kanuka Bharatudu ante chaala goppa gunam kalagavadu.
0: Bharat is highly virtuous.
1: Alanti goppa gunam kalagavadu kanke Ramulu Bharatuni aasistu vachadu.
0: That's the reason why Bharat was very much liked by Ramachandra.
1: Bharatudu aranyaniki poyina tarchaname,
0: the moment he went to the forest,
1: nayana Bharata amma nanna bagunnara annadu.
0: That first question that Rama put was this: how are the parents?
1: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
0: And in fact he did not say anything about Kausalya.
1: కైక బాగుందా?
0: In fact he asked about the welfare of Kaika.
1: కైక అని పేరు చెప్పేటప్పటికే భరతునికి లేని కోపం వచ్చింది.
0: The moment Kaika's name was mentioned,
1: ఆ దుర్మార్గురాలి వల్లనే నీవు ఈ అరణ్య పారైపోతావు.
0: Because of that wicked woman you are here in the forest.
1: ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు.
0: What a shame it is, never mention her name.
1: అప్పుడు దగ్గర పిలిచి రాములు, భరత, నీ తల్లి చాలా గొప్పది.
0: రామ కేమ్ క్లోజ్ టు భరత అండ్ సెడ్, యువర్
1: రాముని యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
1: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తోరనాడద్దు.
0: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
1: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
0: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
1: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
0: And he went to meet Kaika.
1: Kaika దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
0: and he fell at her feet.
1: తల్లి, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
0: He said, because mother, because of you I am very fine here.
1: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం మేలించు.
0: Better Bharat be coronated. Let
1: నీతి వాక్యములంతా బోధించు.
0: Teach him all conduct and code.
1: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భర్తని చూసుకుంటాను.
0: After 14 years I will come back and take care of Bharat.
1: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
0: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
1: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రభుత్వం ఏ రకమైనటువంటి యొక్క నిబంధనలు సాధించిందో,
0: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
1: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
0: వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
1: వహించినప్పుడే మనము ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
0: వెన్ దిస్ ఈస్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
1: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకి మాత్రమే కాకుండా,
0: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
1: ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా చూడాలి.
0: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
1: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
0: We should also desire for the advancement of the people.
1: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
0: We should also work for the bliss of the people.
1: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
0: Then only we will be true citizens of this country.
1: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
0: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
1: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది.
0: And as listening to this teaching, the mind of Lakshmana also
1: changed.
0: And Lakshmana said, now my mind has settled.
1: కాని భరతుణ్ణి ఈ రాజ్యాన్ని ఈ సైన్యాన్ని చూసినప్పటికి నాకు మండిపోయింది నా గుండె.
0: I'm so angry because I saw Bharat here and the army around him.
1: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
0: And Rama said, you are furious watching all the external exterior, the army and the brother. You are not noticing his inner feelings and sentiments.
1: కనుకని దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
0: And then he called Bharat to come close to him.
1: కూర్చోబెట్టుకున్నాడు.
0: He made him sit close to him.
1: భరతా, నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
0: What all you are doing are certainly.
1: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
0: But you are disobeying your father.
1: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
0: You follow your mother.
1: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
0: Follow your father.
1: వారి ఇరువురికి నీవు ఆనంద పెట్టినట్టే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
0: Make both of them happy, then I'll be extremely happy.
1: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవు అయి ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
0: When you have to follow the verdict of the people, why do you feel sad?
1: రాజు కావాలనుకోవటం ఈ స్వార్థము.
0: And if you want to earn the king only all by yourself, sacrifice that your own feeling.
1: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
0: And in fact, let your love transcend your relationship.
1: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
0: When once you sacrifice, you can certainly enjoy life.
1: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రుని కూడాను
0: Vasishtha and Vishwamitra who followed them.
1: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
0: They heard the teachings of Rama and started shedding tears.
1: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
0: This is your position, Ramachandra.
1: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
0: And these are all
1: ఇలాంటి కీడును కూడా నువ్వు మర్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
0: Though people did so many things against your interest, yet you could pardon them.
1: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
0: వీఆర్ వెరీ హ్యాపీ నోటీసింగ్ యువర్ ఇంటెలిజెన్స్.
1: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
0: అట్లీస్ట్ యూ షుడ్ స్టెప్ ఇన్ దిస్ రామరాజ్య వన్స్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
0: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
1: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
0: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
1: కనుక నీ భారతదేశం అంతా బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
0: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్, దెన్ వై డు యూ సఫర్?
1: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
0: Sacred land as the type of Bharat is not present anywhere.
1: కాలం నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
0: The Bharat has progressed advanced, stands at the top of the world because of sacrifice.
1: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరును పొందలేదు.
0: No other country got this great name.
1: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
0: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
1: కన్న తల్లి కాని,
0: మదర్
1: తండ్రి కాని,
0: ఫాదర్
1: కన్న కుమారుడు కాని,
0: ఆర్ సన్,
1: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
1: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
0: There cannot be greater sacrifice other than
1: దాన ధర్మము చేయవచ్చును.
0: You may be a man of charity.
1: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
0: You may distribute your money.
1: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
0: That's not great, nothing great.
1: ప్రేమతో మాట్లాడాలి.
0: Talk lovingly.
1: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
0: See that you remove suffering of the people.
1: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
0: love everybody.
1: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
0: Consider everyone as yourself.
1: ఇది నిజమైనటువంటి ధర్మము.
0: This is the righteous conduct.
1: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము ఇది కాదు ధర్మము.
0: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయమును ధర్మం చేయాలి.
0: We have to do this dharma wholeheartedly.
1: We
0: should sacrifice.
1: We
0: have to sacrifice
1: selfishness.
0: We should love the other
1: aspect.
0: We should love everybody. And we should join the society. We should not consider anybody separate from you.
1: You
0: should mingle with love. Talk to people lovingly.
1: ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు.
0: With this love, you can certainly win any number of people.
1: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
0: What we have to learn, what we have to develop today is love.
1: దైవ ప్రేమ,
0: love for God,
1: పేదలకు బాధ లేకుండా చూసుకోవాలి.
0: And see that we alleviate the suffering of the people.
1: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
0: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
1: ఇంట్లో తల్లే బాధపడుతుంటే ఈ పనులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
0: When mother at home is suffering, what is the fun of loving everybody?
1: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
0: First love your mother, love your father.
1: తరువాతి పెద్దలందరిని ప్రేమించు.
0: And then we can love the whole society.
1: మొట్టమొదటి రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
0: This is the first and foremost teaching of Rama to Bharata.
1: Bharata, tax ఎట్ల వేస్తున్నావు పిల్లలకు?
0: He inquired, Bharat, how is taxation there?
1: అన్న, నేను చాలా పొరపడ్డాను.
0: He said, brother, I am mistaken.
1: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
0: I could not do what all you wanted me to do.
1: కావలసినంత ధనం ఉండి కూడాను.
0: Though there's a lot of money.
1: ఖజానా నిండిపోతుండాలి గాని దానిని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
0: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
1: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
0: Then Lakshmana by the side was very angry.
1: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
0: And this is a cheating of the father.
1: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముడు సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
0: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
1: Ramulu Bharatuni kudanu, Lakshmanu kudanu nindinchadu.
0: And the Lakshmana also blamed him.
1: Lakshmana.
0: Lakshmana.
1: Neevu evari kumaru?
0: Whose son are you?
1: Dasaratha kumaru.
0: You are the son of Dasaratha.
1: Talli evaru?
0: Who is your mother?
1: Neevu Sumitra.
0: Sumitra is your mother.
1: Sumitra kumaruve, neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu.
0: And why is it that they are born as your brothers?
1: కష్టాల సమయంలోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
0: The main idea is that a brother should stand in support of his another brother. Like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
1: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
0: The Bharata Shatrughna are very great people.
1: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
1: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
0: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
1: రాముని యొక్క సేవలంతా చేసి
0: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
1: రాజ్యాన్ని కాపాడాలి.
0: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
1: చిరంజీవిగా నిలపాలి.
0: దట్ ఇట్ షుడ్ బి ఇమ్మోర్టల్
1: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: And that was the feeling of Lakshmana.
1: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
1: అన్న, మీరు ఏమాత్రం కూడా తల్లిపైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
0: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హావ్ హ్యాపెండ్.
1: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
0: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
1: నీవు వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
0: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
1: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
0: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
1: Ah, Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
0: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
1: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchinchi vaaru chaala gauravanni chesadu.
0: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
1: Kausalya kante
0: More than Kausalya.
1: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
0: సుమిత్ర ఇస్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సుమిత్రకున్నటువంటి గుణములు
0: ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర
1: కౌసల్య కాని కైకేయి కాని ఎవరికీ లేవు.
0: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయి.
1: ఒకనొక సమయం లోపల
0: At one time,
1: రాముని కరణ్యానికి వెళ్తున్నాడు.
0: And Rama was proceeding to the forest.
1: కౌశల్యకి నమస్కరించి,
0: he paid respect to his
1: ప్రయాణం కావాలి.
0: And he was to start.
1: అప్పటి లోపల,
0: at that moment,
1: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
0: At that time, Sumitra was painting.
1: ఆమె చాలా గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
0: And history is very interesting.
1: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏరుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
0: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
0: రామా విజిటెడ్ సుమిత్ర.
1: తల్లి, మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
0: మదర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
1: అడగకపోవడం నాకు ఇష్టమే.
0: In fact, I would like to go to
1: father. శిర్సావహించడం నాకు ఇష్టమే.
0: I like to follow the command of my father.
1: కానీ కౌసల్యనైనా వదులుతాను, కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
0: I am prepared to leave the company of Kausalya and not your company.
1: అని చెప్పి
0: సుమిత్ర
1: తిరిగి తిరిగి నమస్కారం చేసి,
0: he paid his respects.
1: తల్లి, నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
0: And he said, mother,
1: నాకు అది ఒక్కటి చాలు.
0: See that you love me, that is enough.
1: అని చెప్పి,
0: so saying,
1: తాను అయోధ్యను వదిలాడు.
0: And he left Ayodhya.
1: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
0: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
1: అడవిలో పోయినప్పుడు వశిష్ట విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
0: వశిష్ట విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
1: ఈ రాజకన్యకల పైన సుమిత్రకు ఉన్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
0: The great noble feelings of Sumitra
1: Kausalya kudanu ledu
0: are not noticed in Kausalya.
1: Sita kudanu ledu,
0: not even in Sita.
1: Kani ee Sumitra chala goppa gunavantaralu.
0: Sumitra is a virtuous one
1: ani aame chala varninchaaru.
0: And they went on extolling her greatness.
1: Ee vidhanga andariki goppa dharmam cheyadaniki mana goppatanani tagginchukoni edutu maktini goppatanani penchutu raavali.
0: In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification.
1: Vidyarthulara,
0: students,
1: ee repati nunchi sadhyamainta varaku kudanu evarni chinna bhavamto chudakandi.
0: From tomorrow, never consider anybody low and cheap.
1: Goppa vishalamaina bhavamto meer chudandi.
0: Have broad feelings.
1: Andaru navare navanti vare veeru kudanu.
0: Consider everybody equal to you.
1: Sodara, manam bonchestam randi ane pakkarunna vaanni kuda pilchi manam vettiga bonchesayali.
0: You can just go and dine in the company of your another brother.
1: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani ani manam chudakoddu.
0: Never consider anybody a beggar or poor or low or mean.
1: Andaru kudanu rich manle.
0: All are rich enough.
1: Kanuka manam beedavariga kavadaniki veelledu.
0: There cannot be any beggars.
1: Ee bhavamlo beediga maaripothunnayi kaani
0: your feelings may be poor.
1: Kaani vaarlo beedatanam anedi eppudu ledu.
0: There is no poverty at all.
1: Bharatadeshamlo,
0: in Bharat,
1: Bharatadeshamlo,
0: in this country of Bharat,
1: ee goppavari kante minchina vaaru evvaru leru.
0: The greatest people are here.
1: Vishalamaina hrudayulu vaaru,
0: the broad minded people are here.
1: Atuvanti intiki nenu Sitaru vachinanu kada ani Sita kuda chaala aanandinchindi.
0: Sita was so happy because she could come to that country.
1: Puramu Janaka Maharaja daggara unnappudu nannato cheppedi.
0: And Sita told Janaka Maharaja,
1: nanna, నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
0: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
1: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
0: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
1: అని దిన్నము ప్రార్థించేటువంటి.
0: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
1: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
0: Sita was very happy on coming to know that Ramalakshmana reached Mithila Nagara.
1: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
0: And you just give up all your limitations.
1: Sita dinini etchindi aneetundi dinini gurinchi maanesese.
0: And forget the fact that Sita could lift up.
1: Sri Ramachandra dinni kaadu dinanta padintalaina bharam kuda nu ettagaladu.
0: Sri Ramachandra can lift heavier things, heavier than dharmame
1: anivadaru pavitramainatundi.
0: And that itself is a highly sacred.
1: Adani premane sarvamu pavitramainatundi.
0: His love is most sacred.
1: Kanuka naaku ramuniki ichi pendi cheyamani cheppi korindi.
0: And see that I marry Rama.
1: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
1: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
1: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ
0: as they are taking away the peeling of the orange
1: Sumitra fruit. Sumitra valustu okokutana okokutana idi Ramudu idi Lakshmanudu idi Bharatudu idi Shatrughnudu idi Sita ananni dani perlu petti pujincheetvatidi.
0: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of Rama Lakshmana Bharata Shatrughna.
1: Ilanti pavitramaina kodandu naaku chikkaru kada ani chaala aanandinchindi.
0: And she was very happy because of the company around.
1: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
0: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
1: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
0: దే ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
1: ఒక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
1: కొంత పని లోపల చేరిపోయి
0: హావింగ్ గాన్ టు ది ప్లేస్
1: కొంచెం అలసిపోయి
0: because tired
1: ratri koncham aalasyanga kavatam cheta
0: as it was late in the night
1: tana room ku povasinatvanti Bharatudu Ramana room ku vellaadu.
0: Is he getting into his own room? Bharat happened to go to get into the room of Rama.
1: Akkada aa room lo Sita ungaru untunnaru.
0: There mother Sita was there.
1: Sita unnatvanti chuchi
0: having noticed
1: akka nannu kshaminchamani paadala paina padindi
0: and he said pardon me and fell at the feet.
1: Arasi potam vella
0: because of tiredness
1: nalugur roomulu kuda nu samananga undatam cheta nenu na Ramachandra room emo anukoni vacharu.
0: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
1: Lakshmana bharya
0: and then the wife
1: lechi vachi
0: got up and said
1: akka meer endina ee vidhanga baadha padutunnaru.
0: Sir, why do you feel sad?
1: Meedi maade maadi meedi.
0: And in fact
1: ide maatale Ramulu kuda cheppindi nenu neeve neevu naave.
0: In fact we belong to the same, all belong to us.
1: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
0: And in fact all the four brothers stood by the same word.
1: ఈ ఫోర్ కోడళ్ళు కూడాను ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
0: So also their counterparts.
1: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
0: This is the reason why Ramarajya has become so great.
1: కనుక మీరు ఈ భారతదేశమునందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
0: Having been born here in this country, be true Bharatiyas.
1: Bharatiyulu.
0: Bharatiyas.
1: Ee Bharatiyaga undali.
0: Bharatiyul tiya, sweetness, you should be sweet.
1: Meera Bharatiyuluga meeru bayyadi.
0: Consider yourself so sweet.
1: Ee okka vishayam nandu kuda nu evarni chilleriga bhavinchukondu.
0: Never consider anybody low in.
1: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni, vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki pettadu.
0: And you also serve those people that need your service.
1: ee tyaga bhavam meelo undinappude
0: when this spirit of sacrifice is
1: nimaina bhoga bhavam meelandu chertundi
0: you can certainly enjoy the bhoga in this life.
1: Vidyarthulara,
0: students,
1: pavitramaina ee bharat deshamandu
0: in the sacred land of Bharat
1: ee naadu
0: today
1: goppa paradinamulaga chernatvanti
0: being a festival day, sacred day,
1: ee dasara petrivellu
0: the dasara
1: dasara ante దాశమి
0: దసరా దిస్ బీయింగ్ ద 10th డే దశమి
1: తొమ్మిది దినములు రోజు చాలా బాగా చేసి
0: హావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్
1: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
0: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్
1: అందరూ కలిసిమెలిసి
0: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్
1: కలిసిమెలిసి మెలగాలి
0: మూవ్ టుగెదర్
1: కలిసిమెలిసి మెలుగుదాం కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us move together. Let us live together. Grow in intelligence.
1: Kanukane meerandaru kalisi melisi meligali.
0: We should move together.
1: Mee telivini poshinchukovali.
0: We should also tallidandulaku
1: aanandanni pettali.
0: We should make our parents happy.
1: Tallini chaala premato poojinchali.
0: We should worship our mother.
1: Ee vidhanga meeru vastuntunte దేశమంతా ఎంత బాగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చన తోరణం.
0: The whole country will dance in joy, a great celebration, festivity around.
1: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
0: What all you have learned today, start practicing from tomorrow.
1: అందరి ముఖములు ఎందుకును నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
0: There should be smiling face on everybody.
1: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ తేజస్సుగా పెట్టుకోండి.
0: Nobody should have a castor oil face.
1: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
0: Our students don't have castor oil face any time.
1: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
0: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
1: Serve all.
0: Serve all.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ బీయింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫోర్త్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు టీచ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఈజ్ టు నో ద బెనిఫిట్స్ ద రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విల్ బి నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: We acquire by two procedures.
0: Education anaga baita prapancham nunchi krodikarinchukoni sarva vishayamunu kodanu vidyarthuniki bodhinchadam.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: ద ఫేక్ కాయిన్ విల్ నాట్ బి రిసీవ్డ్ బై ఈవెన్ ఎ బెగర్.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభోగులు లేనటువంటి వీరులు అనుభోగులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ experienced experts to accept this kind.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati

0: How do you expect experienced experts to accept this kind of education?
1: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధి గర్చుకోవాలి.
0: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
1: సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి.
0: కల్చర్ సంస్కార కెన్ ఆల్సో బి అండర్స్టూడ్.
1: సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంపు వంటిది.
0: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ డార్క్ రూమ్.
1: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడము మాత్రమే నివసించగలవు.
0: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
1: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
0: ది డార్క్ రూమ్ నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ డర్ట్.
1: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదవటం చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ది అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
1: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
0: Education without culture is a kite that has lost its connection, the string.
1: Idi ekkada padipothundo?
0: Where it would fall.
1: ఎవరి కొంపలో కూలుస్తుందో.
0: Where it will fall.
1: ఏ వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో.
0: What harm it is going to do to others.
1: కనుకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు.
0: No one can decide the consequences, good and bad.
1: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది.
0: Education will shine better and will be respected if it has got culture.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: What is culture?
1: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
0: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
1: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
0: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
1: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
0: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
1: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
0: Culture will help you to have broad mindedness.
1: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
0: You heard in this morning songs a sentence saying I and you are one.
1: Narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
0: This is also a narrow mindedness.
1: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
0: It will be so perfect if you say all are one.
1: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
0: If you say I and you are one, it is individualist.
1: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
0: This is the first teaching to Jesus from the ethereal level.
1: All are one, my dear son, be alike to everyone anindi.
0: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
1: Kanukane maniyandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi educate ni kudanu manam abhirudhi gavinchukovali.
0: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
1: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఈజ్ వర్ల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
1: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
0: దిస్ ఈజ్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
1: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
0: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
0: This is merely a superficial knowledge.

0: సూపర్ఫిషియల్ నాలెడ్జి క్షణ క్షణంలో మారిపోతుంటారు.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: కనుకని ఈ బుకిష్ నాలెడ్జి నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి.
1: Out of this bookish knowledge, we should see that we develop educare with inner awareness.
0: ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జిలో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జినే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో,
1: జస్ట్ as the heart is worshipped receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిసార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: Jnanamu.
1: What sort of wisdom?
0: Laukika jnanama.
1: Is it worldly knowledge?
0: Prakrita knowledge.
1: Or physical knowledge?
0: Leka general knowledge.
1: Or is that general knowledge?
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalamu bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: Ee bookish knowledge nunchine manavudu inaadu anni vidhamlo kodanu heenamai chedipothunnadu.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: యూ కెన్ హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సో లాంగ్ యూ హ్యావ్ మెమరీ.
0: ఇది కొంతవరకు బుకిష్ నాలెడ్జి మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ ఎట్ టైమ్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జి తల నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హెడ్ విత్ ది బుకిష్ నాలెడ్జ్
0: ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయమంతా కూడాను పేపర్ లో గుమ్మరిస్తాడు.
1: We empty our head there in the examination hall.
0: తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంప్టీ హెడ్ తో వస్తాడు.
1: And as he returns, he'll be empty-headed.
0: ఇది ఎప్పుడు ఎంప్టీ గానే ఉంటుంటది.
1: The head continues to be empty anyway.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జి గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: Because he has not given any chance to develop discrimination knowledge.
0: ee discrimination knowledge povadaniki general knowledge kuda atyavasarame.
1: To reach that state of discrimination knowledge, the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainti yokka telivitetanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: Ee yokka discrimination knowledge lopala
1: indiscrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి ఒక భౌతిక గుణములు కనబడతాయి.
1: When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today
0: ఇది కూడాను కొంతవరకు మనకు ఉండాలి.
1: It's necessary, however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: కాదు కాదు. ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనింది భగవద్గీత.
1: భగవద్గీత డిక్లేర్స్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ద రైట్ వన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: All rivers merge in ocean.
0: Drainage water kuda chertuntadi.
1: Also even the
0: sewage water kuda chertuntadi.
1: Drainage water, sewage water.
0: Inka konni parvatam nunchi vachinatundi neeru kuda chertuntadi.
1: Water falls from the mountains merge in ocean.
0: Kani
1: but
0: ee discrimination knowledge anetundi dan nunchi pavitramainatundi oka jeevanadulluga maaripothuntadi.
1: That which comes out of the discrimination knowledge will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
1: That remains permanent.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: the quantity may be less.
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: it might increase.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: In these rivers you find water all through. It will never be dry any time.
0: ఈ నాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాం, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in practice.
0: Padi mandiki dinini panchali.
1: You have to share with others.
0: Vaarini kudunu ee oka margamlo pravesha pettukovali.
1: You should also help them to go in the same path.
0: Kanukane manamu chadavasinatundi chaduvu kontha varakunu lopala shaktivantamainatundiga undali.
1: What all that we should study should be so powerful coming from within.
0: Ee lopala nunchi vachinatundi shashtanga untadi.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as a rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కాని గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అని కొంచెం చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: The aim of education anetundi evaru vicharinchadam ledhu.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: The modern education is helping us for living.
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి, నివసిస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: ఫర్ జస్ట్ లివింగ్
0: జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: టు క్యారీ అవుట్ యువర్ లైఫ్ డు యు నీడ్
0: ఎడ్యుకేషన్? చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: యు ఫైండ్ యాంట్స్ అండ్ మస్కిటోస్ లివింగ్?
0: కాదు కాదు. మన ఎడ్యుకేషన్ అనేటువంటిది living for life.
1: Our education should be for life.
0: Aa vidhamainga chudali. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: Aa essence of education nu manam chakkaga gurtinchali.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: Anni prapanchamlo jarigetavanni collect chesukotam idi kaadu education yokka vishayam.
1: Not collecting facts and figures, that is not education.
0: Ivanni manaki enduku ee collection anta?
1: Why collection?
0: Ee collection kuda manam marchipothuntamu.
1: At times we forget
0: that. ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: Here you have a washerman in a village.
0: ఆ దోబి ఇంటింటికి వెళ్తుంటాడు.
1: He visits every resident.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: Dobi washerman collects all clothes.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: The master of the house will note down all the clothes
0: one
1: put
0: bed sheet
1: to him.
0: One shirt to, one pant to, one banino. And raskuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant and so on.
0: Okka intivadu kodanu ee vidhanga okati exercise book lo raskuntuntaru.
1: Every householder goes on recording it in exercise notebook.
0: Kaani chakala vaadu emi raskodu.
1: The washerman doesn't record anything.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవానికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్ వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఈస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చేటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్స్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే సే ఎడ్యుకేషన్ హాస్ నో ఎండ్.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం వ్రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుంది. అది
1: there is an end to reading and writing.
0: Kani end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education e maatramo upayoginchadu.
1: Without character education is useless.
0: Puram rishikulamlantu
1: earlier in hermitages
0: aneka mandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamnu chudukunda
1: they didn't go by the timing here.
0: వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి
1: they were accompanied by disciples.
0: నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు.
1: Even only walking they used to teach.
0: మనది అట్ట కాదు.
1: Ours is not.
0: తెల్లవారు 8 గంటల మొదలుకొని
1: 8 o'clock in the morning.
0: మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్.
1: We have classes till 12 o'clock in the
0: afternoon. తర్వాత 2 గంటల నుంచి
1: from 1 o'clock
0: 5 గంటల వరకు మరి క్లాసెస్.
1: We have classes till 5 o'clock.
0: ఈ విధంగా మనం అవర్స్ నిర్ణయం చేసుకుని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జి.
1: We base our studies on timetable and hours. It is limited knowledge.
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: Ours is not limited knowledge.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: Character has no limits.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: దిస్ హాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ కండక్ట్.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్.
0: మాటల్లో ఉంటుండాలి.
1: ఇదంతా
0: కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కండక్ట్.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in your words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడా ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to
0: ఈ
1: boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక షేర్ బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవటం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: Manam vesina manta enta varaku deeniki upayogamu?
1: The flame, to what extent it would help.
0: Vantaku tagina manta, mantaku tagina vanta.
1: The cooking process vanta requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ,
1: you may not offer any food and drink,
0: దయచేయండి లోపల దయచేయండి,
1: you can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he is not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము, సత్యము, కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: Emiti adi nijamu?
1: What is this Nijamu fact?
0: Eppatikappudu ye samayamlo taanu choochina samayamlo ye dress vesado danni cheptam nijamu.
1: Fact wants you to say things as you see, as you hear.
0: నీవు ఇక్కడికి వచ్చావు,
1: you're here now,
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు,
1: you put on white dress,
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: భగవాన్ sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, no it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: chusinappudu cheppinatvanti nijamu.
1: The fact is said as it is.
0: Dani tarvata mareetvanti vanta kudanu nijam kadu.
1: That which changes later is not true.
0: Anaga appadiki appadiku undinatvanti dani bodhinchadame nijamu.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth, satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం ఎందుకు ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిట త్రీ?
1: What are
0: the
1: those?
0: One you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ రుతం.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం.
1: attributeless,
0: niranjanam,
1: ever shining,
0: sanatanam,
1: ancient,
0: niketanam,
1: shining,
0: nitya,
1: eternal,
0: shuddha,
1: pure,
0: bhukta, nirmala swarupinam,
1: unsullied, pure, crystal
0: clear. That
1: is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్ దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి ఒక విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి ఒక మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: One says that he has 3 postgraduate degrees.
0: ఏంటి ఈ 3 postgraduate?
1: What are these degrees?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే.
1: They are merely certificates awarded.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: Who studied all these 3?
0: I. అదే నిజమైనటువంటిది.
1: That's I is truth.
0: ఈ పోస్ట్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: The 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్డ్ చేంజ్
0: కాన్స్టెంట్లీ. ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: It's the same person who acquired these 3 degrees.
0: ఇది అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: For this is a small example.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల,
1: in daytime when you are awake,
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: You go on moving about with your body.
0: అన్ని చూస్తున్నావు.
1: యు వాచ్ ఆల్.
0: అన్ని తింటున్నావు.
1: యు ఈట్.
0: అనుభవిస్తున్నావు.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇది ఏమిటి?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: యు సే దట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్.
0: అయితే స్వప్నావస్థ లోపల,
1: ఇన్ ఎ డ్రీమ్,
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: యు క్రియేట్ యువర్ సెల్ఫ్.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గోన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గోన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి, డీప్ స్లీప్, యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా నువ్వు కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైన్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ 3 ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్
0: పర్సన్. డీప్ స్లీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంటే ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in
0: you. లోపల అనేకము కల్పించుకొని,
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని,
1: in fact you imagine yourself
0: and
1: experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల,
1: in wakeful state,
0: నీ చేతులారాను చేసి,
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్, మూవ్ అబౌట్ విత్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enniyo uhalu puttuntai.
1: He said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty give.
0: Jagrata, jagrata, jagrata, jagrata, jagrata, jagrata, ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్
0: హెడ్. ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బీ కేర్ఫుల్ బీ.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several many levels in
0: janma dukkham, jara dukkham, jaya dukkham, punah punah. janma dukkham, జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః.
1: Repeatedly we will have the misery tagged to our birth, the old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Neenu edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: At the end you suffer, it is the state of absolute suffering.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: And hence be awake, be wakeful towards the end.
0: తరువాత
1: later
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: He thought over some time.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాతా నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకని ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకని ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ఫుల్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు ఉచ్చారాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet. And in fact, we just end up with that. While teaching alphabets, we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికి ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you will have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండది?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండది.
1: So powerful divinity is in everyone.
0: అదే పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్నే.
1: The birth, growth, death, eating, drinking, all are negative.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతం ఉండు.
1: But you are eternal, permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: With no beginning nor the end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: ఆత్మతత్వం.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: దేర్ఫోర్ స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ మచ్ మోర్ దాన్ జనరల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ నాలెడ్జ్. ఫండమెంటల్.
1: ఇట్ ఈస్ ఫండమెంటల్ నాలెడ్జ్.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వి నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: ఇట్ నో డౌట్ ఇస్ గ్రేట్ టు లీడ్.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ
0: మృత జీవితాన్ని గడపాలి?
1: We should lead the life of truth ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము.
1: యూ థింక్ యు ఆర్ ద బాడీ.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఒక తల్లి 25 సంవత్సరం తల్లి ఉంటుండాలి.
1: We have a mother age 25.
0: 15 సంవత్సరం కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: this boy soon after he finds his mother dead at the age of 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: He feels so sad.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: In what way?
0: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను ఆకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా వదిలిపోతివా వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: చక్కగా విచారణ చేస్తే
1: when he inquires clearly,
0: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావు? ఆ దేహం నీ కంటి ముందే ఉంది.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతివని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యూ సే యూ లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యూ ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యూ సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఈస్ దేర్ సో వాట్ ఈస్ దట్ లెఫ్ట్? ఇట్ ఈస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీఈస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of, is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this, there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్ష్యంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: educare.
1: Along with education.
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
1: Educare is very essential.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend educare.
0: కనుక
1: సో
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: You all commence your education activity.
0: అనేక దేశముల్లో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: Many study in different ways.
0: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైనటువంటి దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి.
1: First, we should know this.
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి అక్వైర్?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ఫైవ్
0: యొక్క వివేకము.
1: This is the significance of
0: పంచతత్వం యొక్క విచారము.
1: This is the enquiry of the five essentials.
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: When you enquire and investigate, you will know the different procedures.
0: కనుక
1: so
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish
0: knowledge. బ్లాక్ బోర్డ్ పై రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: It's not merely verbal or vocal expression.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: The true education will open the doors of your mind.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ది డోర్స్ ఆఫ్ మైండ్
0: యొక్క డోర్స్ ని తెరిపించాలి.
1: ది డోర్స్ ఆఫ్ ది మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
1: ది డోర్స్ ఆఫ్ ది మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరిని పిలుస్తుంటే లోపల విడిచేదెట్టారు.
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కన్వీనియన్సెస్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ది డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్, ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ అక్వైర్ దిస్ ఋతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యు హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ ఋత ఫండమెంటల్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్
0: లైఫ్. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకును ఒక పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జెంప్లరీ ఎట్ ఎవ్రీవేర్.
0: సంస్కారంతో సంసరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లెస్ ఫర్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: డ్రింక్.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పికప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
0: మన హృదయమే టంబ్లర్.
1: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
0: డివినిటీ షుగర్.
1: డివినిటీ షుగర్.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్
0: విజ్డమ్. విచారణ అనేటువంటిది కలుపు.
1: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్. ఎంక్వైరీ.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక కేవలము
1: సో
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: ఆ విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ప్రజ్ఞానం.
0: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్.
0: దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: నో వన్ కెన్ డెమోన్స్ట్రేట్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom. All are one.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
1: The experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
1: Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's cotton.
0: ఈ ప్రత్తి, దారము, వస్త్రము మూడు చేరి ఒకటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటన్ లేకపోతే thread లేదు.
1: Without cotton you cannot have yarn.
0: Thread లేకపోతే cotton కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantunni nindistamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me. This is good for me.
1: You should have a spirit of acceptance that it is good for me.
0: Tarata sukham vachesindi.
1: Then you are happy later.
0: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
1: You think this God's gift.
0: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
1: That's also good for you.
0: Pain and pleasure both are your.
1: The pain and pleasure are both are good.
0: Good, good, good.
1: Both are good.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: If you proceed along this line, you will be broad minded.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.